0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinamulinta Kuruchalayanu Chaligali Churukuheche పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూచు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద డేస్ ఆర్ షార్ట్ ద కూల్డ్ విండ్స్ బ్లోయింగ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్ ఇన్ హీప్స్ The farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Anni pandugula kante సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: Of all the festivals, సంక్రాంతి is noblest.
1: రైతులకు కడుపును నింపి బీదలకు అన్నదానం ప్రసాదించి అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: The సంక్రాంతి festival symbolizes The farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఇస్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఇస్ అప్రోచ్డ్ నౌ
1: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి
2: సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్
1: ప్రేమ స్వరూపులారా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహాన్ని అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను చూపిస్తుంది
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం ద డైనమిజం అండ్ జాయ్
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది
2: దిస్ ఈస్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు
2: Priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting.
1: Dirini Adityavarnam Tamasaparastatanaru.
2: That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta Kalamanandu Brahmanulu Lechi Vedamanu Abhyasistu Vedapadana Gavistu Hrudayanni Vikasimpajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: Raitulaku pantala pandinchi aneka vidhamuluga kaduplaku ye matram kudunu taggakunda ullasa parustu utsahamunto urruta logutuntadi.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhya vidhi kana attavarintiki egumo kotta pendi koduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada muddu maradalu neetoda muchchataadu odina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaaravamunna manan salpudulu idi mama kuda. Anaga ee pandugaku kotta pendu kodukulnu attavarintiki pamputu untaru.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: Attamamalu kotta battalu techi alankarimpa chesi aneka vidhamuga ullasa parustuntaru.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: Intiye kaadu gangareddina varu kudanu పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
2: దిస్ ఆల్సో అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
1: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ ఎన్ అకేషన్ that one is named as Rama, the other is designated Sita, and the wedding is arranged.
1: Itti ullasa parastu unnatvanti yokka pillalu modalukoni raitulu modalukoni brahmanulu varaku kodanu ullasaanni chekurcheetvantidi ee yokka sankranti panduga.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders, and the priests as well.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు.
2: ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ సిస్టర్ లా గోస్ ఆన్ జోకింగ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కన్వర్సేషన్.
1: వదిన నీతోడ మాటకి వరుసలాడు.
2: ది సిస్టర్ లా ఆల్సో కన్వర్సెస్ విత్ ఆల్ లవ్.
1: ఊరి వాళ్ళు నిన్ను అతి గారాభమున మనను సల్పతులు నీది మామ కూడా.
2: ద నైబర్హుడ్ వుడ్ ఆల్ కమ్ అండ్ విజిట్ యూ బీయింగ్ ద న్యూ బార్న్ ద న్యూ సన్ ఇన్ లా టు ద ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్ యూ విత్ ద స్వీట్ కన్వర్సేషన్.
1: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
2: దిస్ ఇస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
2: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయ లోపల తమ బిడ్డలను చూచి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka, Pasipachimurgadan Madagori, Manavaraku Kudanu, is Sankranti, Utsahani, Anandani, and this change went to thee.
2: Therefore, Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts, and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని అని భావిస్తుంటారు.
2: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయ్య కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్తూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొలుపుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
1: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం దీన్ని బయటకు కూడా పోనివ్వదు అని కలుస్తుంటారు.
2: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్ సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: దిస్ ఇస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
1: చెరకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: పీపుల్ ఆల్సో గెట్ ది షుగర్ కేన్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ స్వీట్నెస్ ఎవ్రీవేర్.
1: ప్రతి బీదవారి మొదలుకొని షావుకారి వరకు కూడాను తమ తమ ఈడ లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుమ్మికు చేర్చేటువంటి పండుగ కాదు.
2: Therefore, Sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మానవులందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ సంక్రాంతి, హౌ ఆర్ వీ సెలబ్రేటింగ్ ఇట్?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదైవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: రైట్ ఫ్రమ్ ద డాన్ పీపుల్ వర్షిప్ దేర్ డైటీస్, స్పెండ్ దేర్ టైమ్ ఇన్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ డాన్.
1: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
2: టుడే అమంగ్ పీపుల్ దట్ ఎంథూజియాజం ఇస్ లాకింగ్.
1: ఒకరికొకరు ద్వేషాల చేతను ఈర్ష్యల చేతను ఈ ఆనందమును ముందించి ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
2: వీఆర్ అవే ఫ్రమ్ దిస్ జాయ్ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ డిఫరెన్సెస్ హెట్రెడ్ అండ్ ఎన్వే.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: దిస్ సంక్రాంతి ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ నెక్టరైన్.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
2: ఆల్సో ఫైండ్ ద ఐస్ మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్వీట్ వాటర్.
1: సెలయేరు చిరికొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసింది పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచులు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదల మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
2: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: తలని నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: they take their head bath and drive a hair.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ డబ్బైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలువుల దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ
2: And is the complexion that's blue and so beautiful.
1: Moodi kurukel chandra makkanda kalatoda.
2: With all the shining that is the moonlight.
1: Bedadaru gumpedu jadaltoda.
2: With the four locks so close.
1: Jadallo pravahinchu chedayeti jigutoda.
2: And we find the waters running through.
1: Ee vidhanga Eeshwarini yokka tattvamunu varnimpa chestukuntu వారిలో వారు తన తన ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసినదే ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: దిస్ ద ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను గామింపజేస్తుంటారు.
2: అలాంగ్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ద వేద.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసో పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: Moodi kurukel chandra makkanda kadatoda.
2: And it is all the brilliant radiance of that of the moon.
1: Ee vedani chaala varnistu untuntaru.
2: The Veda is extolled.
1: Andro rudvegamu chaala pradhanamainatundi.
2: Of all rudveda is most important.
1: Ee rudvegamu lopra mantra swayam.
2: There we find mantras.
1: Bhagavantuni yokka ananda prabhavasamundu.
2: And it's also the teachings of God.
1: Ananda sarupamulu.
2: And the blissful form of God.
1: Nimpi.
2: They're full of these.
1: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
2: అండ్ ఆల్సో ఎన్ ఒకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
1: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
2: Even the bull also given a name of Rama and called.
1: కాని మన భారతదేశం నందు ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
2: But people do not consider in such a way.
1: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
2: That is all the reflection of the sacred inner feeling.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: సీతా గౌరి లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువుల పైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు వెళ్లి తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులు కుర్తా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: కాని ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
2: But even this day we find the birds and beasts joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience the joy.
1: పెరిగిపోవటం చేత ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత
2: because of increasing modern education
1: ఇదంత అమానుష్యంగా భావించుకుని
2: people have become inhuman.
1: ఈ కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తున్నారు.
2: And man is behaving like animal.
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఈస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్
1: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక
2: they don't get away from their association.
1: కాలమును ఈ కారకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: They just enjoy the time in a blissful way.
1: కానీ ఈనాటి మానవుడు
2: man today
1: కేవలము ఆధునిక విద్యను నేర్చి
2: having acquired the modern knowledge
1: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకొని
2: change their dresses
1: పశువులలే ప్రవర్తిస్తున్నారు.
2: behave like animals.
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: Is this the effect of Sankranti?
1: కాదు కాదు.
2: No.
1: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
2: In fact, the impact, influence of Sankranti has been age old.
1: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
2: In the modern times, we find the man behaving like animal, and animal behaves like man.
1: నీతి నిజాయితలు కోల్పోయి
2: honest and integrity are gone.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: And man is behaving much worse than animal.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకొని ఎంతనో ఆనందంగా కాలము గడుపుతున్నాయి.
2: Animals have different reason and season and they are blissful and happy.
1: కానీ ఈనాడు మానవులకు ఏ నీతి కూడాను లేదు.
2: But man has no conduct at all.
1: ఏ నిజాయితీ కూడాను లేదు.
2: There is no integrity.
1: మనుషులంతా పశువుల వలె మారుతున్నారు.
2: అండ్ మెన్ ఆర్ బిహేవింగ్ లైక్
1: ఏ మూలకు వెళ్ళినా, ఏ దారికి వెళ్ళినా, ఏ గుర్తుకు వెళ్ళినా, ఏ గుంపకు వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా ధనము ధనము ధనము ధనము.
2: యూ విజిట్ ఎనీ రెసిడెంట్ ఎనీ హోమ్ ఎనీ స్ట్రీట్ ఎనీ ప్లేస్ వేర్ మనీ ఇస్ ద సెంటర్ ఆఫ్ డిస్కషన్ అండ్ అట్రాక్షన్.
1: ధనం నిమిత్తమై మానవులు ఎన్నో ఆటలు ఆడుతున్నారు.
2: ఫర్ మనీ మ్యాన్ ఈస్ స్ట్రగ్లింగ్ హార్డ్.
1: మానవుని గౌరవాన్ని ఆనందమును కూడా బజార్లో అమ్ముకుంటున్నారు.
2: మ్యాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్ కంఫర్ట్ హిజ్ ఓన్ రెస్పెక్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ.
1: కానీ పశువులు ఆ రీతిగా కాదు.
2: బట్ అనిమల్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
2: దే హావ్ కంటెంట్మెంట్.
1: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
2: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
2: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
2: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
2: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కరికి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
2: When the dog is sick, even if you feed, it refuses to take.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
2: Even dog is fully aware of the sickness.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
2: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
1: పస్తును పండిస్తాయి.
2: ఇట్ విల్ ఫాస్ట్.
1: మనుషులు చూస్తామా అంటే,
2: వేరస్ మ్యాన్
1: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
2: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
2: అండ్ హీ టేక్స్ రెస్ట్.
1: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
2: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ ఎట్ హై టెంపరేచర్.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
2: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore pak, gulab jam, what not, all sweets.
1: ఈ పత్యాన్ని కూడా పాటించటం లేదు.
2: He doesn't observe any diet.
1: పశువులు పత్యాన్ని పాటిస్తున్నాయి.
2: Whereas cows have got regulation.
1: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
2: You watch your pet dogs.
1: దానికి ఎంత జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
2: If it has fever, it won't eat anything that you serve.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పత్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
2: Not only they take medicine, they also observe diet.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
2: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే, ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
2: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
2: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
1: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
2: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప గొప్ప బిఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
2: But we are proud of our accomplishments with high degrees.
1: ఏమి పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all the degrees?
1: బిఏ పెంచుకుంటున్నారు.
2: You have the degree BA.
1: దానికి D చేరుస్తున్నారు.
2: And you add the letter D.
1: Bad.
2: BAD bad.
1: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
2: And this is the sign of all that is
1: bad. దట్టిని గుణములంతా పెంచుకుంటున్నారు.
2: Therefore we have got all dirty qualities.
1: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
2: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: సున్నితమైనటువంటి
2: ద సాఫ్ట్
1: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
2: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
2: When his health is not good, he should not partake any food.
1: కానీ తనకు స్వీటే కావాలి.
2: బట్ హీ డిజైర్స్
1: ఏమిటి ఈ స్వీటు?
2: వాట్ ఇస్ ది స్వీట్?
1: ధనమే స్వీట్.
2: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్.
1: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
2: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
1: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
2: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
2: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
1: character. భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
2: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we'll develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
1: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
2: Therefore human behavior needs to be changed.
1: నడతలు వారికి మారాలి.
2: And the conduct should change.
1: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములంతా కూడా ఏర్పడినవి.
2: The festivals are meant to remind man the need to transform.
1: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
2: But we are behaving just against the expected standards.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
2: The human behavior needs transformation.
1: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
2: There is no unity in a family to begin with.
1: ప్రాచీన కాలం నందు అత్త మామలు, తల్లి తండ్రులు, బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
2: in ancient days there's joint families. The in-laws and the parents all stay together.
1: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగినా ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
2: Though there was some small little difference of opinion, they would like, they decided, resolved them.
1: అత్తమామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
2: People obey the command of the in-laws.
1: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
2: When they asked them to cool down, to calm down, they strictly followed.
1: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
2: There was no infights in the family circles.
1: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
2: Today when there are two in a family,
1: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
2: When you get your son married, the daughter-in-law also would come home.
1: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవకండిగా పెరుగుతుంది.
2: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split.
1: ఈ divide కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
2: Because of this divisive temperament, there's more of fighting.
1: ఇది కలియుగం నందు కలహయుగం అని పేరు వచ్చింది.
2: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
1: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
2: And this Kali age is full of kalmasha, pollution.
1: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
2: No one is talking softly and sweetly.
1: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
2: People speak harshly.
1: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడొచ్చారు నాయన ఎప్పుడొచ్చారు ఏం భోంచేశారు రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
2: Earlier days when anyone comes, they used to put some questions full of courtesy and etiquette. When did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
1: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
2: Today, even on the festival days, no one visits anybody.
1: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
2: If any friend is to visit you, they close their doors.
1: ఇంతే కాకుండా ఏమండి భోంచేసిన వచ్చారు కదా సరే సంతోషం కూర్చోండి.
2: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
1: వీటికి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవులు కరువు అయిపోయేవి.
2: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
1: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
2: How do you expect the hearts to be transformed in these days?
1: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
2: Even children also have all perverted ideas and notions because of their parents.
1: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
2: This is all because of the education.
1: ఈ చదువులు ఈ చదువులు పిచ్చి చదువులు.
2: What is this madness?
1: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతములు వస్తున్నాయని అనుకుంటారు.
2: You think that you'll have very high pay packet because of your education.
1: 5 సంవత్సరాలు పిల్లవాడు అయినప్పటికి 5 తెంటే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
2: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to education.
1: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
2: The children are away from the love of their parents.
1: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
2: And the children are brought up by ayas, servant maids.
1: ఆయా చచ్చిపోయినా గాని ఏడుస్తాడు గాని ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
2: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
2: Therefore child is cut off from the love of the mother.
1: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
2: Therefore the child should grow.
1: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
2: And the child should listen to the teachings of the mother.
1: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు.
2: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
1: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కారణం లేదు.
2: The modern education does not help us to grow human values.
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగా వచ్చిన పెద్దవారులైనా,
2: యు మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ బిఏ అండ్ ఎంఏ,
1: సంపదలు సద్ధాన పనులైనా పరమకీర్తిని కన్న పుణ్యులైనా.
2: యు మే బి మెరిటోరియస్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ.
1: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా.
2: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్.
1: సతమ జపములు తపములు చేయుచు వేదములు నేర్పు విత్తులైనా.
2: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం.
1: విద్యావంతుడు.
2: And in fact, you cannot call them educated by any standard.
1: ఏంటి ఎడ్యుకేషన్?
2: What is this education?
1: అంటే ఎడ్యుకేషన్ పెంచుతున్నారు.
2: The education is leading to agitation today.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటుందా చెప్పండి.
2: What is there in depth?
1: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ.
2: You have more and more degrees.
1: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
2: But there's no transformation in the heart.
1: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
2: In fact, that virtue.
1: హృదయ విశారదను గావించుకోవాలి.
2: There should be expansion of love.
1: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
2: With high education today we are narrow minded.
1: ఎందుకంటే తాను గొప్ప చదువుని.
2: Because he thinks that he is highly educated.
1: ఈ చదువుల వల్ల ఇది మనకు పిలిచేది.
2: This is a result of high education.
1: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
2: Since ancient times the culture of Bharat has fostered, encouraged integrity, the honesty and human values.
1: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో కనిపించడం లేదు.
2: Today there is no honesty at all.
1: ఆనెస్టీ పోని అది పోయిపోయినా కొంచెం ఆనందమైన ఉందా లేదు.
2: There is no honesty, no happiness, not even a trace.
1: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
2: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
1: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపనో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
2: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
1: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రిలో వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
2: And then if parents visit you, you will ask them to dine in a restaurant.
1: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
2: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
1: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
2: In fact, we subject parents to all kinds of cruel treatment.
1: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
2: This is not at all good by in any way.
1: మహా పాపకరమైనటువంటిది.
2: It is the worst of the sins.
1: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
2: You should take care of your parents.
1: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
2: You should spend time in their company.
1: వాళ్ళ వయసులంతా వచ్చే కొద్దీ వారు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
2: As they are aged, as they advance in their age, they need your services.
1: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
2: You should not claim for your property and demand your own share from your parents.
1: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
2: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
1: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
2: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్.
1: అదే సుప్రీం గుడ్
2: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
1: అట్టి సుప్రీం పేజీ ని మనం పెంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
1: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
2: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
1: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
2: యూ ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
1: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
2: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
1: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
2: హీ ఇస్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
1: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
2: హీ ఇస్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
1: ఈనాడు అది లేదు.
2: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అన్ని పోతున్నాయి.
2: ఆల్ థింగ్స్ ఆర్
1: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ రూయినింగ్ హిస్ ఓన్ లైఫ్.
1: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
2: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
1: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
2: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
1: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
2: దే కమ్ ఫ్రమ్ అమెరికా, దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్.
1: ఇండియాలో కూడా సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నేర్పించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు.
2: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ దెమ్ హియర్ ఇన్ ఇండియా సో దట్ దే డెవలప్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ వాల్యూ.
1: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించడం లేదు.
2: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
1: అక్కడ సర్వ సదుపాయములు ఉన్నాయి.
2: We have all kinds of conveniences.
1: సదభ్యాసములు ఉన్నాయి.
2: And we have all good habits.
1: కానీ అవి వారు ఆశించడం లేదు.
2: But they don't want American life.
1: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
2: They love Indian way of life.
1: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
2: Because Indian life insists on the learning based on love.
1: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
2: The moment they return from the school, as they find their parents, they bow down their heads at the feet of their parents.
1: భారతదేశంలో
2: in Bharat,
1: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి,
2: there was a great Hindi pandit.
1: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
2: And he used to see that they will have good habits.
1: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
2: He had two sons.
1: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
2: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
1: వారు చదువుకుంటూ ఉన్నారు.
2: దే వర్ స్టడీయింగ్ దేర్.
1: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
2: వాట్ ఎడ్యుకేషన్? దే హ్యాడ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ నో డౌట్.
1: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
2: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారులిద్దరిని చూడాలని ఆశించారు.
2: దే వాంటెడ్ టు మీట్ దేర్ టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
1: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
2: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కార్ టు యు.
1: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
2: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
1: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
2: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారిచ్చే నాకు అనుగ్రహం.
2: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
1: కానీ తల్లి తలకింది కొంచుకుంది.
2: So she had to bend down her head in shame.
1: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
2: And father went and tried to pacify her.
1: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
2: And wanted the mother to pardon the son because his son was so young. కానీ
1: ఇంకా అక్కడ ఉండే కూడా ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారం తల్లిదండ్రులు విచారించారు.
2: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్.
1: పెద్ద కుమారుడు తల్లిదండ్రుల దగ్గరకు చేరి
2: అండ్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
1: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
2: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
1: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
2: The younger son was not bothered to talk to parents
1: at all. ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి అర్చిస్తున్నాడు.
2: And he went on demanding for more and more of money.
1: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
2: And he was not studying properly.
1: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
2: And the railway bell was given. Time to leave the platform.
1: నా టైం వచ్చేసింది, మేము ఇంక వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
2: The parents said, we are leaving. On our return, we'll meet you.
1: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
2: The parents were watching their children through the window.
1: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
2: The eldest son stood there with folded hands until the train left.
1: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
2: Whereas the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
1: తల్లిని చాలా బాధ పెట్టాడు.
2: And he made his mother suffer.
1: తల్లి చాలా భర్తను కూడా అర్చింది.
2: And in fact, his mother shouted at his father.
1: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళని పశువుల మాదిరి చేస్తున్నారే.
2: Have you sent them for this purpose as to behave like animal?
1: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
2: And the father said, he's the other boy, second boy, so young.
1: ఇంకా తెలిసేది వాడికి ఇప్పుడే, వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
2: The mother said, he's already in the undergraduate course. When would he learn?
1: పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
2: The mother cried saying that fellow is totally spoiled.
1: తీరు తెచ్చుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
2: She wiped out tears and the train proceeded ahead.
1: కొన్ని దినములు అయిన తర్వాత,
2: after a couple of days,
1: పిల్లలకు చదువు ముగించిపోయింది.
2: The boys completed their education.
1: ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
2: అండ్ దే గాట్ అపాయింట్మెంట్ అట్ దేర్ నేటివ్ ప్లేస్.
1: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
2: ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
1: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
2: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
1: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
2: He could not get a high job in spite of effort.
1: Endukalla vaani pravartane deeniki intaku moola kaaranam.
2: The reason is his behavior.
1: Tallidandrulane gauravinchinatundi vaadu inki evarneem gauravistadu.
2: The one who cannot respect the parents can never respect
1: anyone. Alanti vaanni professor ga chesthe pillalu kuda paadaipotharani okka evaru kodanu vaaniki udyogam ivvaledu.
2: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
1: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
2: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
1: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
2: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
1: తిరిగి జాబ్ రాశారు.
2: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
1: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
2: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు అట్ ది స్టేషన్.
1: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
2: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివరెన్స్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్ ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
1: Rendo vaadu daggara kuda raledu.
2: The second fellow was not there in the vicinity.
1: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu unnadu.
2: That fellow went to cinema theater.
1: Naa jaavulu cherinappudikini vaadu em jaavulu lekka cheyaledu.
2: Though he received the letter from the parents, he was unmindful.
1: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
2: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
1: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
2: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
1: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
2: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
2: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
1: నాన్న మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
2: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
1: ఈ రెండో వాడు చూస్తామంటే
2: ది సెకండ్ ఫెలో
1: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
2: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
1: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
2: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
1: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
2: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ది స్టూడెంట్.
1: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
2: వేరే సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
1: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
2: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
1: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
2: Therefore, the one who never paid respect, namaskar to parents,
1: క్లర్క్స్ కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
2: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
1: కానీ పెద్ద కుమారునికి
2: సన్
1: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
2: బికాస్ హి వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అండ్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్
1: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
2: హి వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
1: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
2: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్స్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన యొక్క భవిష్యత్ అంతా మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
2: Therefore, future depends upon our present conduct and behavior.
1: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
2: Likewise, in foreign countries also many respected others and were respected in turn.
1: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
2: When we don't respect our parents, even dogs also will start making fun of us.
1: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
2: And Bharatiyas are ruining their lives today.
1: ఏ దేశం పోయినప్పటికీ
2: they may go anywhere.
1: ఏ స్థానంలో ఉన్నప్పటికీ
2: they may be in any position.
1: తల్లిదండ్రులను మర్చకూడదు.
2: You should never forget your parents.
1: మన వేద వాక్యం అందుకును మాతృదేవో భవ.
2: The Veda says mother is God.
1: పితృదేవో భవ.
2: Father is God.
1: ఆచార్య దేవో భవ.
2: Teacher is God.
1: అతిథి దేవో భవ.
2: Guest is God.
1: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
2: These are the virtues one has to cultivate.
1: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
2: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
2: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
1: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్.
1: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి
2: First respect your parents.
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
2: follow your parents.
1: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
2: The one who leads life in this way, respecting loving parents, will occupy high
1: place. ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
2: సంక్రాంతి is an occasion to learn and acquire these qualities.
1: సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేస్తుంది.
2: సంక్రాంతి క్రాంతి means transformation.
1: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
2: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
2: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
1: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
2: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
1: మన విద్యల వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
2: Our education should help us to give up all bad habits.
1: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
2: We should not have any bad habits any longer.
1: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop good habits.
1: సద్గుణములను పెంచుకోవాలి.
2: Develop noble qualities.
1: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
2: This is the significance, the message of the observance of all festivals.
1: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
2: We are not bothered of such sacred festivals today.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికి
2: బట్ గెట్ దిస్
1: వారు కష్టపడి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
2: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
1: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
2: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
1: అలాంటి తల్లిదండ్రులు ఈనాడు గౌరవించకపోతే,
2: if you don't respect your parents today,
1: mimmalni inki lokam em gauravistundi,
2: how do you expect the world to respect you?
1: America lo president ayinattundaru Lincoln.
2: The president of America is Abraham Lincoln.
1: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
2: Lincoln is from a very poor family.
1: Talli chaala వయసు అయినప్పటికి పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
2: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్ సన్.
1: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
2: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
1: అప్పుడు అందరూ కూడా మంచి వీధివాడు, పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
2: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
1: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
2: The boy returned home crying all along.
1: Amma naaki chaduvaddu.
2: He said, mother, I don't want to go to school.
1: Nenu ee pillalato nenu chaduvuku polenu.
2: I don't want to be in the company of my classmates.
1: Nenu atteedustunnavu yechaddu.
2: Mother said, why do you cry? Don't cry any longer.
1: Enduku nenu yechustunnavu?
2: Why do you cry?
1: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరడట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
2: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
1: దగ్గర చేర్చి తల్లి,
2: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్,
1: ఎంతో ప్రేమతో,
2: విత్ ఆల్ లవ్,
1: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
2: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
1: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
2: In fact, we struggle hard.
1: కూలీనాలు చేసి చేసి మీ పొట్టను నింపుతున్నాము.
2: ఐ డూ ద డైలీ లేబర్ అండ్ ఎర్న్.
1: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
2: యూ అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
1: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
2: Others may disrespect you, but yet you should respect others.
1: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
2: If you respect everyone, you will be respected.
1: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
2: Don't feel sad for the simple reason that others don't respect you.
1: Alli atti talli bodhana entaanu chesindi.
2: And that was the teaching of the mother.
1: Aa yokka teachings e manasulo pettukunnadu.
2: And the teachings were there.
1: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatuvanti lakshanamu.
2: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
1: Self respect kavalu naaku,
2: self respect I need.
1: Evaraina emanu chesukovali,
2: let anyone do act.
1: Ani aa dhairyanni penchukuntu vachadu.
2: He had that kind of courage.
1: Appudu oka dinamlo poorthi pass ayin tarvata,
2: after completing his studies,
1: atani mitrulandaru cheri,
2: all his friends,
1: neevu kuchu elections nichuko annaru.
2: All his friends wanted him to contest in the election.
1: Aa election lo nichukunte nenu em ayipothano, nenu sampadinchina dharmamanta kuda pothundemo.
2: What would happen if I am to contest in the election? I may lose the money on hand.
1: Enta avamanam chesina gaani naaku gauravam, aatma gauravame naa yokka pradhanamainatuvanti lakshanamu.
2: In spite of insult and humiliation everywhere, he considered self-respect most important.

0: contest in the election, I may lose the money on hand.
1: Ante andaru chala protsaha parcharu.
0: But everybody encouraged him.
1: Aa vidhanga chestappudiki thanu pass ayyadu. Ottu dandiga vachina athaniki.
0: And he won the election with absolute majority.
1: Appudu ఇంత బీదవాణి అయినప్పటికి నా తల్లి బోధన వల్ల నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
0: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
1: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
1: గుణం మాత్రం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద క్యారెక్టర్ దట్ బ్రాట్ హిమ్.
1: ఎవరు చూసినా గానీ, బిచ్చగాన్ని చూస్తే గానీ గౌరవించేటువంటి వాడు.
0: లెట్ హి బి ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ యట్ హి లవ్డ్ దెం.
1: వాడు తాను తలుచుకునేటువంటి వాడు.
0: దట్స్ వాట్ హిస్ ఫీలింగ్.
1: అయ్యో, నాకు భవనం లేదు.
0: ఐ డోంట్ హావ్ బిగ్ బిల్డింగ్.
1: పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
0: ఆల్ రిచ్ పీపుల్ లివ్ ఇన్ మ్యాన్షన్స్.
1: అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
0: హి డిడ్ హావ్ సచ్ కంపారిజన్స్.
1: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
0: I may not have a big mansion, but I have got a dwelling place.
1: నాకు గొప్ప గొప్ప కారు నాకు లేదు.
0: I don't have big cars.
1: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
0: I may not have big car, but I have కాళ్ళు, the legs to walk.
1: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
0: That has been his sacred feeling, the high level of thought.
1: కట్టగడపటికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
0: And he became the topper.
1: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ వచ్చారు.
0: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
1: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
1: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
0: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
1: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
0: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
1: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
0: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు అస్ యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
1: లింకన్ యొక్క దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
0: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
1: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
0: Therefore, that takes you to exalted position, very high position in society.
1: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
0: The self-respect will protect you.
1: నీవు బీదవాడు కావచ్చును.
0: You may be poor.
1: దానివల్ల నీవేం మొగచవద్దు.
0: You don't need to bother about it.
1: బీదవాడిని నువ్వు ఆనందించు.
0: You be happy for
1: him. బీదవాడిని గౌరవించుతూ
0: పో. You respect all people.
1: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నాడు.
0: And you will be revered and respected.
1: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
0: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
1: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారు చేయకపోతే చాలా హీనున్నో చూస్తే చి గెట్అవుట్ అంటారు.
0: Today we don't want any poor people to come close to us. We neglect them.
1: కాదు కాదు, వారిని దగ్గర చేర్చుకోవాలి.
0: It should not be. We should spend time with them.
1: వారిని మనం గౌరవించాలి.
0: We should respect them.
1: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
0: We should honor them.
1: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
0: Not for simple honor sake.
1: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
0: This respect should be your nature.
1: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
0: And this respectful nature you should develop more and more.
1: ఆ నాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
0: You know that Lincoln has been worshipping his mother, adoring her.
1: తల్లియే నాకు నిజమైన దైవము.
0: Mother is God.
1: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
0: In fact, I was taught by my mother all the virtues.
1: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
0: And therefore, anyone who teaches you the noble qualities, they are God's.
1: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
1: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
1: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
0: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
0: Parents may be in any position, anywhere.
1: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
0: You should follow them, you should love them, serve them.
1: వారు ఏం చెప్పినా సరే తల ముంచుకొని పో.
0: Whatever they say, you should listen to them.
1: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
0: Then only you will be honored in society.
1: అని చెప్పి,
0: so said.
1: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్,

0: come up in their life.
1: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
0: The moment you are in front of your parents, you should bend your head in respect.
1: మన ప్రాచీన హిందువుల యొక్క పద్ధతులు ఎట్లా ఉంటుందో తెలిసిన,
0: యూ నో ది ఏన్షియంట్ ట్రెడిషన్,
1: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
0: యూ సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
1: కానీ చిన్న తలుపులు పెడతారు.
0: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
1: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
0: యూ నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
1: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన. అండ్
0: వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
1: కాదు కాదు, అది కాదు వాళ్ళ దీనికి కారణం.
0: Purpose.
1: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
0: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్,
1: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
0: విల్ హావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్.
1: ఇంటి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాము.
0: ఈవెన్ ద విండోస్ అండ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ద లెసన్ ఆఫ్ రెస్పెక్ట్.
1: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
0: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్.
1: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్.
1: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాలా చాలా కష్టమైపోతుంది.
0: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో హెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్.
1: అది కాదు, మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హ్యాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్.
1: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని పెట్టారులే ఈ పిచ్చివాళ్ళు. ఈనాటి పిల్లలు
0: the modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
1: Kaadu kaadu,
0: it's not so.
1: Manam itarli intiki vellina manam talavanchukoni kindiki povali.
0: Even if you visit anybody, you have to bend your head and give up.
1: Itarlu mana intiki vacheste vaalu kuda talavanchukone mana intiki raavali.
0: Yes, from the neighborhood also have to bend their heads and get in.
1: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talapu peddavi.
0: It's not simply to prevent thieves from getting in.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
0: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్ లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: See that you are honored, respected.
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
1: ఆ ఒక్క పేరుని మీరు పొందితే అంతే చాలు.
0: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారంలో చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents?
1: ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచరు.
0: It's not education.
1: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion.
1: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్,
1: మంచివారు కాండి.
0: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
1: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
0: గ్రేట్ నేమ్, బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
1: కానీ మంచి నేమ్ శాశ్వతమంతా వస్తుంది.
0: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: గుడ్ పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసుని పెంచుతున్నారు.
0: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్, బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
0: యు నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
1: కనుక నేను గ్రాస్ ని మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
0: బికాస్ వి రన్ ఆఫ్టర్ ది గ్రాస్, వి ఆర్ లైక్ అనిమల్స్.
1: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
0: ఇఫ్ యు గాడ్స్ గ్రేస్
1: ఎంతటి మంచివారైనా అవుతారు.
0: యూ విల్ సర్టెన్లీ గుడ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
0: సంక్రాంతి,
1: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
0: వాట్ should do today is to honor everybody, respect everybody.
1: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: దిస్ ఈస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లర్న్.
1: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు.
0: Because of these qualities, the parents respect him, love him.
1: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: The father is blissful because his son is appreciated by everybody here.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: Parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
0: Because of the good name of this boy, the parents also have earned good name.
1: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: Therefore, we should see the parents get good name.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: That is the objective in begetting a son who will get a good name.
1: పేరును మనం సంపాదించుకోవాలి.
0: We should get a good name.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansion, building, properties.
1: అవంత ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
0: Today you may have them, you are bound to lose tomorrow.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: The good name you get, once you get it, it will be with you forever and ever.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: It will never leave you, it will never fade.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: Such a good name you should get it.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu.
0: You know this.
1: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: Inka vaadiki emaina lekapothe nene inka pustakalu kolistuntanu kani vaada daggara nunchi em puchukotam ledhu.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా పైన, నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
0: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: Bhagavan's property does not comprise properties or mansions.
1: Biggest property, love, love, love.
0: Bhagavan's biggest property is love and love only.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: Bhagavan loves you and receives your love.
1: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: What Swami wants you is to give you
1: love. ఏది కావాల్సిన నేను ఇస్తాను.
0: And if you just give your love, I will give you whatever you want.
1: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys loves Bhagavan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents.
1: తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినా సుఖ శాంతి నగరీ.

Amen.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నాండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నిటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యు ఆల్వేస్, విత్ యు ఆల్ ఇన్ యు ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యు,
0: ఇన్ యు, అరౌండ్ యు.
1: ఇట్ ఇస్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 12th January 2004 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది సంక్రాంతి సెలబ్రేషన్స్. Bhagwan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

మధుర భావం భేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి క్షాంతుల భూ ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Namaswarupulara gachina anni yugamulakantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడా ఉన్నది.
1: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హ్యావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
1: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హ్యాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
0: విద్యయా వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొప్పుచున్నారు.
1: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ ఎడ్యుకేషనల్.
0: ధనమును ఆర్జించే విధానమా కొల్లలుగా కనిపించుతున్నది.
1: వి టాక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దర్ మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
0: కానీ మానవుడు శాంతి సుఖములకు నోచుకుని లేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కారణమేమి?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనమే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: The main reason is man's conduct itself.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: Man's conduct is the main basis on which man's life rests.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: For good conduct, good qualities are also necessary.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: కనుకని నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
1: Man's life itself is a kind of conduct for him.
0: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavennaga deeniki moola kaaranam emi?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharam.
1: The basis
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్ మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nandunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: he is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: Prapancham yokka parishodhanalu yendu taanu nirantaramu krushin chalputunnadu.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: Kani prakriti yokka vyakti yokka sthitigatulu emito taanu gurtinchukovadaniki prayatninchadam ledu.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: Tana samipudai tanaku sannihitudai tana samajamunnatundi yokka manavatvanni gurtinchaka atyanta dooramunnatundi yokka అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: ఒక్క చెట్టు వనం కానేరదు.
1: One tree cannot make a forest.
0: ఒక్క గృహము గ్రామం కానేరదు.
1: One house cannot make a village.
0: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
1: One individual does not make a society.
0: కనుకనే అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
1: Many flowers have to come together to make a garden.
0: అనేక వృక్షములు కూడినటువంటి దేవ వనము.
1: Many trees have to come together to make a forest.
0: అనేక గృహములు నిర్మాణమైనటువంటి దే గ్రామం.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatundi yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం జరుపుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నము ఈనాడు ఒక మచ్చునకైనా కనిపించటం లేదు.
1: వీ డు నాట్ ఈవెన్ సీ యాజ్ అ స్పెసిమన్ మ్యాన్స్ లైఫ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ నాన్ వయలెన్స్ అండ్ విచ్ ఇస్ అడ్హియరింగ్ టు ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనము అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ నెసెసిటీ టుడే ఫర్ అస్ టు గో ఇన్ టు డెప్త్ రిగార్డింగ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There is no limit to man's ambitions.
0: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయ కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ఏ తలంపు తలచినప్పటికీని ఏ కార్యం ఆచరించినప్పటికీని ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీని వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థమును ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ హి కెన్ సాక్రిఫైస్ దిస్ సెల్ఫిష్ ఫీలింగ్ విల్ హీ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డీప్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్విజిషన్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు ఎందుకు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara. Manavattvam anetundi divyattvamto koodinatundi yokka atmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimate.
0: Tana bhavishyattunu kodanu tanu vismaristu vastunnadu.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవుడు ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నాయి.
1: The values of human life are something which are extraordinarily great.
0: ఈ అన్నింటి ఎందుకును త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
1: In all these values, sacrifice is the main idea.
0: సర్వ సాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: Generally, if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
0: ఒక షాపునికి మనం వెళ్ళినామంటే, ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్, వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు, మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే, ఇఫ్ వి వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్, వి షల్ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరార్థమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే, ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వి వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ, వి హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: Today in man's life, this kind of giving, renunciation or sacrifice is absent.
0: Shruti mata kudanu na karmana na prajaya dhane na tyage neike amrutatva manasuhu. Tyagam annatundi manavuni jeevitamulo pradhanamainatundi.
1: Even the word of the Shruti has told us that what you cannot acquire by work, what you cannot acquire by physical strength, what you cannot acquire by wealth, can be acquired only by sacrifice.
0: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
1: What has cleansed your inner self is education.
0: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింపచేయునటువంటిదే విద్య.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada?
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానమనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్, అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు,
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్,
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్,
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్,
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: Even the food that we take is not the right type of food.
0: Dharma artha kama mochanam aarogyam moolamuttamam, ee purushartamulainatundi oka dharma artha kama mochamulo kudanu aarogyam atyavasaram.
1: Good health is necessary for fulfilling the four purushartas: dharma, artha, kama and moksha.
0: Aarogyame mahabhagyam,
1: health is the greatest wealth.
0: Aarogyamulainatundi manavudu ee chinna karyamunu kudanu sadhinchaledu.
1: Man who is not healthy cannot achieve even a small task.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం.
1: For us to get rid of ill health, sattvic food is necessary.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: there's one small example.
0: అడవియందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: యు ఫీల్ వెరీ హ్యాపీ, వాట్స్ ది రీజన్?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: ది రీజన్ ఇస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్,
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: పక్కవారి మంచితనం చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయదు.
1: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు,
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: రెస్పదములను, అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఐదర్.
0: కనుకనే ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: They will get completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనము జీవితమును యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: If we really want to understand the aspect of real life, we should also try and take food which is
0: life. ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యము మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: Today, one other important reason for man's ill health, that he has no mental rest.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరియైనటువంటివి కాదు.
1: But the paths which we are adopting today are also not the right.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: దుర్గుణములు లేక దుశ్చింతల నుక్కలుగా జానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of
0: mind. ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరియైనటువంటివి కాదు.
1: But the paths which we are adopting today are also not the right.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని జ్ఞానం

0: కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యు కెన్ గెట్ సమ్ పీస్ ఆఫ్.
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: ఫిల్లింగ్ ది హార్ట్ విత్ బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ వాట్ కెన్ ది మైండ్ అచీవ్.
0: కనుక మొట్టమొదట మన యొక్క చిత్తమును స్వశుద్ధం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు క్లెన్స్ అవర్ ఓన్ మైండ్.
0: ఇది సరైనటువంటి మార్గము. అంతేకాదు ప్రతి గృహమునకు మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
1: దిస్ ఇస్ ది రైట్ పాత్. నాట్ ఓన్లీ దట్ వీ షుడ్ గో టు ఎవ్రీ హోమ్ అండ్ టెల్ దెమ్ దట్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దే షుడ్ గివ్
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ అండ్ ఇఫ్ యూ కెన్ ఫిల్ ది మైండ్ విత్ గుడ్ థాట్స్ దెన్ ఓన్లీ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ యాజ్ ఎన్ ఐడియల్.
0: మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
1: వన్ హూ డిపెండ్స్ ఆన్ హిస్ మైండ్ అండ్ ఫాలోస్ హిస్ మైండ్ హీ విల్ ఫాల్ బికమ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
1: వన్ హూ టేక్స్ ఎస్ హిస్ బేసిస్ హిస్ ఇంటలెక్ట్ అండ్ నాట్ ది మైండ్ హీ విల్ బికమ్ ది లార్డ్.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
0: సబకో సన్మతి దే భగవాన్ అని, అందరికీ మంచి బుద్ధి కావాలని కూడాను గాంధీ కూడాను ప్రార్థించాడు.
1: సబకో సన్మతి దేవ్ గాంధీ హస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: Sacred ideas are wanted.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
1: Selfless service is to be accepted.
0: ఈనాడే మనకు సరైనటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వీ విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
0: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: మానసిక శాంతి కేవలము ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కాని బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manishyanam karanam bandham ochehu annadu. Ee rendintiki ni manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body, you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart, you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ

0: గట్టిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది
0: మనం దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: We should not go after endless ambition. We should try and promote satisfaction.
0: Meenadu aarogyam ye reethiga manaku labhistundante kevalam aaharam tone kaadu.
1: How do we get good health today? Not simply by food.
0: Manchi talapulu,
1: good thoughts.
0: Manchi maatalu,
1: good words.
0: Manchi cheta,
1: good action.
0: Manchi vinikidi,
1: good words to hear.
0: Manchi choopulu,
1: good sight, good vision.
0: Manchi aarogyam.
1: This will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadham.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadham.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadham.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadham.
1: Good action is also a medicine.
0: Kanukani manamu aarogyanni penchukovalante manchi talapulu, manchi choopulu, manchi vinikidi, manchi panulu manam cheyadaniki prayatninchali.
1: We want to promote good health, we must promote good thoughts, good vision and
0: appude manasika shanti manaku labhistundi.
1: It's only then we can have peace of mind.
0: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda kontha chekuvuradaniki avakasam untundali.
1: The health that relates to this body can be acquired through many different paths.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
0: మందులు చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
0: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్
0: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirigi okkoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed ade daivattvam.
1: That seed is divinity.
0: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayarayindi.
1: From this divinity, the seed, the entire creation, the world has come like a tree.
0: Ee yokka jagat anetundi dantlo vishwamunandu prati jeevarasulu kuda kaayaluga kaachinayi.
1: In this creation, the tree of creation, all the living things are the fruits.
0: ఒక్కొక్క జీవరాశి యందు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: In each living species, the fruit, there is the seed.
0: దీనిని పురస్కరించుకొని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: It is in this context it has been said that the entire world is full and covered by
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమస్వరూపస్ టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవరీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
1: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: ఇది కేవలం ఒక వస్త్రము.
1: This is a piece of cloth.
0: ఇది వస్త్రము కాదు, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: ఇది threads కాదు, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton లేకుండా threads కాలేదు.
1: Without cotton we don't have the thread.
0: Threads లేకుండా వస్త్రం కాలేదు.
1: Without threads we don't have the
0: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: In the same manner, this world is simply a congregation of all human beings.
0: అదే విధముగానే ఈ పారమాత్మికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: If you ask how, there is a small example for this.
0: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
1: There is a big ocean in the neighborhood of Bombay.
0: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
1: In this ocean there are many waves.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
1: On the waves and as a result of the waves there is foam.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: అలలు లేకుండా నురుగు రాలేదు.
1: Without waves there is no foam.
0: కనుక నురుగునందు అలలు యందు జలము సమానంగా ఉంటుండాలి.
1: In the foam and in the waves there is water.
0: కనుకని పారమార్థికము జలం వంటిది.
1: Spirituality is like the water.
0: వ్యావహారికము అలల వంటివి.
1: Worldly matters are like the waves.
0: ప్రాతిభాసికము నురుగు వంటిది.
1: The illusory part of it is like the foam.
0: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
1: Between the foam and the waves and the water there is one connection.
0: అదే విధముగాని పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
1: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
0: ఈ నాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
1: Today we must promote love.
0: స్వార్థాన్ని కాదు.
1: We should not promote selfishness.
0: త్యాగాన్ని పెంచుకోవాలి.
1: We should promote sacrifice.
0: మోహాన్ని కాదు.
1: Not attachment.
0: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam anetunte rendu chakralaga pettukunnappudu mana jeevita ratham anta kuda nu sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam anetunte rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: There is no limit to the attachment which he promotes in himself.
0: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: అనేకమంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధనలు తలుపుతున్నారే కానీ ఒక్కరైనా దీనికి కంకణం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా కంకణం కట్టుకోవటం లేదు.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
0: నిజముగా మనం practice లో మనం హీరో కావాలి, platform speech లో కాదు.
1: Truly, we must become heroes in our practice and not on the platform.
0: Kanuka manam ee naadu sai samasthalu yendu sarvulu kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam aduganti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
1: Truly, today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
1: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
0: అందరు కూడా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ ద రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
1: We should take these three as our base.
0: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
1: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa tapa yagna yagadi kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
0: Dhyanamu swartham.
1: మెడిటేషన్ ఇస్ ఆల్సో సెల్ఫ్.
0: ఒక జపం ఒక స్వార్థము.
1: జప ఇస్ ఆల్సో
0: సెల్ఫ్. తన నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ హి డస్ ఫర్
0: తన తోటి మానవులు. అనేక మంది బాధలు పడుతున్నప్పుడు జప ధ్యానమైనా కూడా త్యాగం చేసి వారి సేవనే మన ధ్యానం.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human
0: beings. ye maata maatadina premato maatadali.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly. You ee premato karunato manamu itarnu palakarinchali.
1: With love you should speak to others.
0: Dayagala hrudayame daiva mandiramu annaru.
1: A heart of compassion is the temple of God.
0: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
1: If there is no compassion in the heart, devils reside in that heart.
0: Kanuka dayato premato manam samajamulo adugu petti manam samaja karyakramam yendu digvijayanni sadinchalani meeru kankanam kattukovali.
1: You must make the determination to enter the society with compassion and love and serve the society.
0: Daivamu sarvatra untunnadu.
1: God is omnipresent.
0: Kani manam antunnam సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: వి సే దట్ గాడ్ ఇస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: వి షుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ బై వర్డ్స్ బట్ ఓన్లీ బై ప్రాక్టీస్.
0: ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైన మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
1: In the field of education today, there are many distorted and unacceptable paths.
0: ee naadu talabharamainatvanti degreelu manam pattanga teesukuntunnaame kaani manam taginatvanti reethiga daani anubhavinchatam ledu.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right way.
0: Saraswati parnasali ainatvanti yokka vidyarangamulu anni kudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions, which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: Eenaadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
1: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
0: Eenaadu ye naadu kudanu kani virugunatvanti vini erugunatvanti yokka reetiga ee attatrushta adhikara srushta mitimiri perigipothundayi.
1: Today quest after wealth and after power are becoming so much that they cannot be compared to
0: Delhi modalu palli varaku kudanu ee durasalu perigipothunnayi.
1: These bad ambitions and thoughts are being promoted from Delhi
0: kavalsinadi kaani mitamuga undu.
1: Path of morality is not helping us.
0: Alanti dhanamu anyaya akrama achchala chetha sampadinchinatundi dhanamu manaku santoshanni ee reethiga andistundi.
1: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
0: Kanuka manam nyayarjitamainatvanti dharmo rakshati rakshitah.
1: So whatever, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path will
0: dhanam lekapothe jagatunandu chanamaina mana kaalam gadavadu.
1: If one has no wealth, we cannot live in this world even for a minute.
0: Kaani daniki oka miti untundali.
1: But there should be a limit to that.
0: Nasreyo niyamam vina. ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
0: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాం.
1: వీ షుడ్ ఎర్న్ మనీ, బట్ ది ఎర్నింగ్ షుడ్ బి అలాంగ్ ది రైట్ పాత్ అకార్డింగ్ టు ధర్మ.
0: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: ది వెల్త్ దస్ హస్ ఎర్న్డ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫర్ ది గుడ్ కాజ్.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
1: ఇఫ్ దేర్ ఇస్ నాట్ సచ్ ప్రాపర్ యూజ్, వాట్ ఇస్ ది
0: పూజకు దొంగల కిట్టురో దొరలకవును.
1: ఇన్ ది ఎండ్ దిస్ మనీ విల్ ఇట్ గో టు ది హ్యాండ్స్ ఆఫ్ ది రాబర్స్ ఆర్ విల్ ఇట్ గో ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ పీపుల్? వీ డు నాట్
0: నో. మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: We should therefore do good deeds knowingly and willfully.
0: Durasalu manaku dukkhaniki chetu.
1: Bad ambitions will cause sorrow.
0: Prema swarupulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevanu arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garpalaneetundi satyanni manam gurtinchali.
1: Prema swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will
0: enable us. Vidyanaga book knowledge kaadu.
1: Education does not consist of book knowledge.
0: Rayatamu chadamutavuto maatrame idi teeripoledu.
1: It doesn't end with reading and writing.
0: Idi parochya gnanamu. పరోక్ష జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
0: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
1: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ దే ఎంటీ దర్ హెడ్ అండ్ రిటర్న్ విత్ అన్ ఎంటీ హెడ్.
0: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
1: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
0: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
1: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఇది సరైనటువంటి విద్య కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
0: హృదయానికి చేరిపోవాలి.
1: ఇట్ షుడ్ గో ఇన్ టు
0: హృదయం. ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
1: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ యాస్ మెనీ.
0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
1: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
0: విద్య యొసగును వినయంబు.
1: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
0: పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ డిజర్వ్
0: ధనము వలన ధర్మము.
1: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
0: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
1: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బి
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: యూ కెన్ బి ఎ హీరో అండ్ ఫైట్ ఎ బ్యాటిల్.
0: రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should.
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు గుర్రం ఉంటుండాలి.
1: ఐ ఓన్ ఎ హార్స్.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
1: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
0: అదే రీతిగానే నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
0: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
0: పిల్లలు అనేటువంటి విద్యార్థులంతా కూడా కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ఎక్సైట్మెంట్.
0: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: ఇన్ దిస్ టెండర్ ఏజ్, ఇఫ్ యూ పర్మిట్ యువర్ సేక్రెడ్ హార్ట్ టు బి సబ్మిటెడ్ టు ఎక్సైట్మెంట్ అండ్ సచ్ ఇన్స్టెన్సెస్, దెన్ యువర్ హోల్ లైఫ్.
0: దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: మోర్ దెన్ దట్ ది టీచర్స్ షుడ్ నాట్ ఎంటర్.
0: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
0: Satyasai Balavikas Vidya, oka adhyapakulara, meerandaru kudanu ee satyanni gurtinchi, meeru kudanu purvam oka vidyarthulugane vishesinchi, ee naadu aa vidyarthi oka tattvanni adugadugunukunu gnapakam chesukuntu povali.
1: Teachers of the Balavikas classes of the Satyasai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote this idea.
0: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళుగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: Another teacher comes and uses his book and
0: ఈ టీచర్ల మాదే మనం తయారు కాకూడదు.
1: We should not become such teachers.
0: మనం ఏ రీతిగా తీర్చాలంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
0: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: అదే రీతిగానే ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది బాల వికాస్ టీచర్స్ షుడ్ set an example and show by practice and not by preaching.
0: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi mood paryayalu cheptunnam.
1: On many occasions we say shanti shanti shanti 3 times.
0: Ee mood paryayamulu enduku cheppali? Rendu paryayamulu cheppakoodada leka naalugu paryayamulu cheppakoodada?
1: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
0: Dehariitiga shanti, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ మూడింటి యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
1: వి రిక్వైర్ బాడీలీ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది ఆత్మ. దిస్ ఇస్ వాట్ వీఆర్ మీనింగ్ బై సేయింగ్.
0: మనం శాంతి శాంతి అని చెప్తున్నాము కానీ మన మాటల్లోనే శాంతి లేదు, రౌద్రాలుగా వస్తున్నాయి.
1: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
0: ఈ శాంతి అనేటువంటి పదములు ఎంత శాంతంగా చెప్పాలి? శాంతి శాంతి శాంతి, ఎంత శాంతంగా ఉంటుంటారు. అట్ట చెప్పడం లేదు, శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
0: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: At all times, teachers should have a smiling face and should teach the children.
0: మీ ముఖములో ఆనందమని కాని, ఉత్సాహమని కాని, వాత్సల్యమని కాని, ప్రేమ కాని మీ ముఖములో ఉట్టిపడాలి.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: అంతే కాని ఇది బలవంతం మార్క్స్నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
1: బట్ you should not regard your teaching as a compulsory imposition on you and have a castroil face.
0: మీరు ఉత్సాహం ఎంత నిరూపణ చేస్తారో పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
1: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
0: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై, సదాచారవంతులై, సద్భావాన్ని కలిగి ఉండాలి.
1: The teachers should have good qualities, good conduct and display good thoughts.
0: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
0: మన యొక్క సేవలన్ని కూడాను పట్టణాల్లో జరిగితే ప్రయోజనం లేదు.
1: All of our service, there is no use by confining it to the cities.
0: మన పల్లెలు ఎందే దీనిని అభివృద్ధి పరిచి తద్వారా పట్టణానికి ప్రాకేతంగా చూచుకోవాలి.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: కానా ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
1: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
0: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడా తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు చేయడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: The reason for this is the parents give limitless freedom to the children.
0: Freedom undali. The end of wisdom is freedom. The yeah. end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. Dinni marchipothe prayojanam enti?
1: There should be freedom. The end of wisdom is freedom. The end of education is character. If you forget these things, what is the use?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: Occasionally, we should meet the parents, celebrate the parents' day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
0: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
1: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
1: Today, the parents and teachers should come together and set right the children. The reason for this is, the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకుని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
0: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
1: It is not possible to bend a big branch of a tree.
0: చిన్న మొక్కలనే చక్క చేయడానికి వీలవుతుంది.
1: It is possible to set right a twig.
0: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు, చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
1: There is no use you are taking on hand the grown up and the older.
0: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
1: In the future it is these children who will become the leaders.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడా మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

విజ్ఞానముగాని తపముగాని విజ్ఞానముగాని తేజిత సనాతన ధర్మముగాని సత్యసంధానము కాని పావన నిదానము గానీ

0: either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Swarupajnaname manavuniki pradhanamainatuvanti lakshyamu.
0: The main aim of human life is to have this self-discovery.
1: దీనిని పొందే విధానమే పురుషార్థము.
0: The main objective of life is to acquire the knowledge of the self.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
0: In fact, we'll be fulfilling the human life if we understand these two.
1: నిత్యానిత్యము సమదబాధ సంపత్తి ముముచ్చత్వము విషయలోచన ఈ చాతుర్విధ వర్ణములను చాతుర్విధ విధానములన్నీ కూడాను భక్తిపై ఆధారపడి ఉన్నవి.
0: దీస్ ఫోర్ డిపెండ్ ఆన్ డివోషన్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ పర్మనెంట్ ద కంట్రోల్ ఆఫ్ ఇన్నర్ అండ్ ఔటర్ సెన్సెస్ అండ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్ అండ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ దే డిపెండ్ ఆన్ డివోషన్.
1: భక్తి అనే పదము భజ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినది.
0: ద వర్డ్ భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ భజ్,
1: అనగా భగవంతుని పైన గల నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, భక్తిమయమైన ప్రేమ.
0: భజ్ మెంట్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్ ఫర్ గాడ్.
1: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
0: In this world, no other virtue beyond love.
1: Premane dhanamu, premane dharmamu, premane satyamu.
0: Love is righteousness. Love is wealth. Love is truth.
1: Ee drishya kalpitamaina jagattu nandu, ee jagattu kudanu, prema nundiye aavirbhavinchinadi.
0: All this ephemeral world that you find outside has had its origin in love.
1: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
0: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
1: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
0: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
1: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
0: ఎవ్రీ ఆటమ్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ లవ్.
1: ఈ జగత్తునకు ఎన్నో శక్తులున్నవి.
0: దిస్ వరల్డ్ హాస్ సో మెనీ కెపాసిటీస్ అండ్ పవర్.
1: ఈ అణుశక్తి అందు కూడాను
0: in the atomic power
1: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi yandu.
0: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
1: Arudhamainatunti yokka radio power untunnadi.
0: There lies the hidden radio power.
1: Idi kevalamu ఒక విధమైనటువంటి యొక్క తరంగముల యొక్క చర్యనే.
0: దీస్ ఆర్ ఆల్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద వేవ్స్.
1: అన్ని శక్తుల కంటే కూడాను ఈ జగత్తునందు అతీతమైన శక్తి ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: ఆఫ్ ఆల్ ది పవర్స్ ఇన్ ది పొటెన్షియాలిటీస్ ఇన్ ది వరల్డ్ ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ లవ్ అలోన్.
1: విశ్వాసము ప్రేమ లేని జీవితము కేవలము చెత్త వంటిది.
0: Life bereft of faith and love is a rotten stuff.
1: ఇది నిరుపయోగమైనటువంటి జీవితమే.
0: It's a useless life.
1: నిజముగా విచారణ చేసిన ఈ జీవితము చావుతో సమానము.
0: If you inquire, that life without faith and love is just death.
1: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
0: Love is life and it's everything for this world.
1: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుచున్నది.
0: You find the effects of the five elements around that have had their origin out of love.
1: ప్రతి మానవ నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
0: It's love that comes forth and shines brilliantly in everyone.
1: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకునలేక తమ సంబంధ బాంధవ్యంను గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
0: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
1: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
0: Mother loves her children and this love is affection.
1: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు, కానీ దీన్ని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
0: Husband loves his wife and that is attachment.
1: బంధువుల్లో మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
0: And that love towards the relations and friends is friendship.
1: పదార్థములకు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
0: And the love towards the material objects is the one of desire.
1: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
0: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
1: Sarvatra pravanchamlandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
0: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
1: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
0: Either birds or beasts or insects or animals for that matter cannot live without love for a moment.
1: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
0: Love is God.
1: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
0: We should never consider love cheap.
1: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
0: We consider love worldly, ephemeral, physical and misuse it.
1: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు ఎందు సంచరిస్తూ క్రూరమృగములు ఎందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
1: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
0: They could have intimate, friendly relationship with the wild animals because of their innate love.
1: ప్రేమ చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
0: There's nothing that cannot be transformed by love.
1: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
0: Even hard stone can be transformed by love.
1: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
0: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
1: మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా?
0: Do you want love?
1: అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: Have this thirst yearning for grace more and more.
1: మీ యొక్క దాహం ఏమిటి?
0: What is this
1: ఆరాధన? ఏమి మీ యొక్క దాహము? ఆరాధన.
0: This worship is thirst.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవనండి. ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది.
0: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
1: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
1: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
1: క్రూరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు కన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేశాడు.
0: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
1: కానీ సర్వకాల సర్వావస్థలయందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
0: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
1: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏం చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
0: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learnt.
1: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
0: He summoned his son, asked, what is that you have learned?
1: Narayana

0: நாராயண பரம் தப சர்வம் நாராயண சமாம். தன்றி நாராயண யொக்க நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்ஸ்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நா பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நா அனந்த ஸ்வரூபமேன்ட்டு யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine.
0: నించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపమన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనను చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ee naati prema prabhavam anetundi manavuni yandu cheeninchi povatam chetane ekkada chuchinappudunu durmargamu himsalu dukkamulu ee vidhanga taalavamaadutunnayi.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: Nee yandu krodham aavibhavinchina daanini kudunu nee premaga maarchuko.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించినా దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ee chara acharamulanta kudanu kavinchinatvanti oka srushtikarta bhagavantude.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: Konukune athaniki karmaadhyakshaha ani peru pettaru.
1: So God is called karmaadhyakshaha.
0: Anni karmala endukudanu thane adhyakshudai untunnadu.
1: In fact, he presides every human activity.
0: Edi cheyavalanna, edi chudavalanna, edi anubhavinchavalanna, edi tinavalanna, edi thragavalanna anta premavayangane untundadi.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: Ee naati manavudu, ee naati sadhakudu aneka vidhamaina sadhanalu chestunnadu.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: Jhanam chestunnadu, japam chestunnadu, tapam chestunnadu, yogam chestunnadu, ivanninti endukunu prema antarpravahame kaakundina ivi cheyataniki veele kaadu.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: Ee yokka meditation jhanam nandu kudanu prema antarvahiniga untundali.
1: In the process of meditation, love is the undercurrent.
0: Japam kudanu deeniki antarvahiniga prema untundadi.
1: Japa repetition of God's name requires the love, the undercurrent.
0: Veda adhyayanam nandu kudanu prema antarvahiniga untundadi.
1: While chanting Veda, love should be the undercurrent.
0: Kevalam okka mantram cheppinanta matram anaku chaladu.
1: Not merely chanting mantra.
0: Na karmana na prajaya dhanena tyageneki amrutatvamanasu. Amrutatvam anaga prema yokka swaroopame.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: అనంతమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all curses.
0: తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్టైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ యాక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమును కూడాను అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడాను మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కడరక్తంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: So in everything we find this mixture of good and bad.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రము ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైల్స్
0: ఒక్క సెకండ్
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: At this rate, if you want to worship, you should also keep pace with it.
0: Inta vegamaina kaanti tho tirutunnatundi ee kaanti vishwamanta pradarshinchi cheyalanukunte 22000 kotlu samvatsaralu padutundi.
1: For this light to spread all around the universe, it takes 22000 crores.
0: Yes. Inta kaalam patteetundi okka ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 కోట్ల సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 క్రోర్స్ ఆఫ్ For this light to spread all around the universe, it takes 22,000
0: crores.
1: 22,000 crores.
0: Yes.
1: Years.

0: 22,000 crores of years.
1: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
0: ఉన్నది?
1: ఒక 100 సంవత్సరం బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
1: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
0: అండ్ లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
1: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శన చేయాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
0: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మూమెంట్ ఈజ్ ఎనఫ్.
1: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదర్శన చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము.
0: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చును, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
1: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండది ఈ ప్రేమ.
0: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
1: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమ తత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
0: ది లవ్ దట్ ఫ్లోస్ దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
1: అందుకోసమే జగత్తంతా కూడా అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
1: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
0: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
0: వై
1: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
0: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
1: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
0: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: మానవుని యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
0: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
1: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
0: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
1: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
0: దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
0: నెక్టరైన్.
1: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making an effort to know that infinite nectarine love.
1: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
0: And make it in the proper way.
1: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
0: Let your actions be filled with love.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
0: Let your life be full of love.
1: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
0: Nothing more than this.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
0: God is love. Be the embodiment of love for yourself.
1: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
0: Love is the form of God.
1: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once you increase love within, you will find the manifestation of the divinity.
1: ఈ ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
0: In fact, there's no place for love within the human heart.
1: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
0: The human heart is full of desires.
1: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
0: As the heart is full of desires, there's no place for love in human heart.
1: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
0: Therefore we have to develop faith.
1: ఏమిటి ఈ విశ్వాసం?
0: What's this?
1: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
0: Someone asked Bhagavan how to develop faith.
1: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
0: Faith is natural, it's your way of life.
1: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
0: Where is this
1: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
0: Where is faith?
1: I am. ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
0: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
1: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
0: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
1: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
0: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
1: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
0: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
1: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
1: లివ్. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్, యు విల్ అటైన్ పీస్.
1: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
0: దేర్ ఒరిజినేట్స్ లవ్.
1: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
0: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్.
1: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
1: కనుక మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ మ్యాన్?
1: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
0: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
1: Manavunika dayane neeti, dharmame neeti.
0: In fact dharma, righteousness is morality.
1: Manavunika satyame reeti.
0: Satya the truth is procedure, reeti.
1: Manavunika tyagame khyati.
0: Tyaga the sacrifice is khyati, reputation.
1: Neeti, reeti, khyati, moodinti yokka sammilitamainatundi de manava jati.
0: Human life, human race, jati is the combination of neeti, reeti and khyati.
1: Manava jati ante emiti?
0: What do you mean by human?

0: ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: కెన్ యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బికాస్ ఆఫ్ ద ఫాల్?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ద మొరాలిటీ ఆఫ్ రైచియస్నెస్.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: సస్టైన్ దట్ ట్రూత్ విచ్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ లైఫ్.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: అండ్ హ్యావ్ దట్ రెప్యుటేషన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డు యు ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును.
1: దేర్ మే బి.
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ దెమ్ ఎవరీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైన యొక్క దివ్య శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేటర్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్య.
1: At least to think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
1: There is God. There is God.
0: కన్నులకు కనిపించకున్నాడయ్యా.
1: You don't see God with naked eye.
0: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
1: God is there. God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dharamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tiruguchuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's
0: grace, ఒక దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: ధనమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ది డివైన్ లవ్.
0: విశ్వము కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది ఏ అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరి,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఈజ్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్ ఏకత్వాన్ని
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఏ విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతకుడు ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ది క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః నారాయణం పరం విష్ణు అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ విజ్డమ్ విద్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: దీన్నే గాయత్రి యందు భూర్భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha. Om Bhur Bhuvasvaha.
0: Bhuvanaga Bhulokamu.
1: The first one is
0: ee Bhulokam ante emiti deeni yokka swarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials tho chernatundi dehame Bhulokamu.
1: The body which is made up of material is Bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine Bhur annaru.
1: This is called భూ.
0: భూవహ. దీంతో ఒక విధమైనటువంటి కదలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుంది.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్.
0: మానసిక స్వరూపము.
1: అండ్ దట్ ఈస్ సైకలాజికల్ మెంటల్.
0: కాదు అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞాన శక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస విశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: రేడియేషన్ ఇస్ రిలేటెడ్ టు అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: అండ్ ద బాడీ సిగ్నిఫైస్ మెటీరియలైజేషన్.
0: దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: బాడీ సింబలైజెస్ మెటీరియలైజేషన్. ద మైండ్ స్టాండ్స్ ఫర్ వైబ్రేషన్.
0: దీన్ని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: దిస్ వేద కాల్స్ ఇట్ అస్
0: ప్రజ్ఞానం. ఎక్కడనూ లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన మనసునందే ఉంటుంది.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: Therefore, is a true man if you find in him the mixture.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: In fact, you don't need to go anywhere in search of God.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: Turn within, have inward look.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: There you find the divinity.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: Because of love you can fight as a matter of right.
0: Prema lenetunti vaadu denini kudunu sadinchaledu.
1: In fact the one without love cannot achieve anything in this world.
0: Kanukane premane pradhanamainatundi.
1: So love is most important.
0: Kanuka purnima.
1: Purnima full moon.
0: Purnima anaga emiti?
1: Full moon.
0: Purna mada purna midam purnat purna mudachyate purnascha purnamadaya purnameva vashishyate. Purna chandrudu.
1: Full moon.
0: అనగా చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్స్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
0: స్టాండ్ ఫర్ ఇంద్ర. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపచేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేతమని నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుడే ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone. పిచ్చివాడి
0: ఎందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపం అనేటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
1: Never consider love low or mean or
0: cheap. విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: No one can estimate its value.
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు దట్.
0: దీనిలో ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: ఎప్పుడు పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్.
0: పేపర్లో చూస్తుంటారు.
1: యుల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్ వార్.
0: చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
1: వాట్ హాడ్ హ్యాపెన్డ్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వార్ కాదు వచ్చిండేది.
1: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not
0: be. పోటాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: Chinese,
1: Chinese,
0: Americans,
1: Americans,
0: Russians,
1: Russians,
0: భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: దిస్ సఫరింగ్, దిస్ వార్ హ్యాస్ గివెన్ us వెరీ గుడ్ నేమ్ ఇన్ ద వరల్డ్.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: వి గోన్ క్రిటిసైజింగ్, అటాకింగ్ పాకిస్తాన్.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
1: ఇట్ ద పీస్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ద రియల్ వర్చ్యూ.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ అప్హోల్డ్ ద సీక్రెట్ క్వాలిటీ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: బొంబాయి లోపల,
1: ఇన్ బాంబే,
0: మున్షీ అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ మున్షీ, ద వైస్ ఛాన్సలర్,
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: ఈజ్ ది హెడ్ ఆఫ్ భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: హీ కన్వీన్డ్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: దట్ డే భగవాన్ వాస్ టు అడ్రెస్.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: వన్ పర్సన్ గాట్ అప్.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: ఇన్ అవర్ భారత్,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్ ఎనీ లాంగర్.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్ ఇస్
0: డూయింగ్? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వీ మ్యానుఫ్యాక్చర్?
0: దీన్ని ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వీ డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సేడ్,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: ఫైవ్ పాండవాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమా,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జునుడు,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this is
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: వెపన్స్ విల్ నాట్ ప్రొటెక్ట్ యు.
0: దైవ ప్రేమనే దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: డివైన్ లవ్ ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యు.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడాను దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్ నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: Therefore we have to uphold dharma.
0: ఈనాడు చూడండి ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను. రష్యా గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్
0: బాంబ్స్. అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: If you follow dharma, if you do not transcend dharma, everybody will follow you.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా
0: అమెరికా అర్జునుడు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్టగలిపటికి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్ దెమ్సెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోయండి, ధర్మ్యాతులకి శరణం వచ్చండి.
1: Therefore all strong people representing Bhima should surrender to dharma.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: When once Bhima and Arjuna surrender to dharma naturally
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: And what is that need?
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent.
0: విత్తు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows in the gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నందే ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: అందరినీ ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమ అనేది దీన్నంతని పెరుగుకుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూట్ ఇన్ టు స్కై అండ్
0: ఇది అంతటా సర్వశక్తి కలను ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సాక్షంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: ayaskantam anta bhoomi yokka swaroopame ayaskantamu.
1: And the earth stands for magnetic power.
0: Vey main duramlo unnatundi dani kodunu bhoomi aakarshistundi.
1: Any object miles away from it is drawn by earth magnetic power.
0: Kanuka ee yokka ayaskantamulku unnatundi shakti deniki ledu.
1: No other power excels the magnetic power.
0: Ayaskantam anta premalo anu swaroopame.
1: And this magnetic power is just atomic in front of love.
0: Kanuka em deeni deeni valla manamu jagattunu aakarshinchatamu.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పాత్రో దనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హవ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్, బట్ ఐ వాంట్ టు నో హెడ్ ఆఫీస్.
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస, లైక్
0: నారాయణ చెప్పాడు. క్లాస్కో అడ్రస్, నా అడ్రస్.
1: అండ్ నారాయణ సార్
0: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God
0: Gana
1: is drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరల్లీ మూవ్ ఎవ్రీబడి.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడి.
0: ఇప్పుడు నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడి.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: Poyina varam vachi, Swami, mana college lopala music college anitu prayatninchali, dinni meeru prarambhinchandi, nenu 10 crore isthanu annadu.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: Kalu ina 10 crore ichadu, repadi nenu inga prarambhistunnam memu.
1: Bhagavan and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: Kanukane ippudu manamu prashanthi nilayamlo kudanu ee music ane dani valla ye vidhanga undi bharatiya samskruti anta kudanu music lo untundadi.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో దిస్.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: Prapanchamanta kunnu lalita kalanto koodinatvantadi.
1: And in fact the culture has got all the fine arts.
0: Kanukani ee college kudanu ee okka maasam daattane prarambhistunnam shravana maasam lopada.
1: Music college will start.
0: Idi ashada maasam ani attu pettanu.
1: This present month is ashada maasa.
0: Indulo ye maatramu nootana grahamulu praveshinchakoodani kattakoodani kudanu oka peddala yokka shasanam.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: Kanuka ee naadu
1: today
0: come on itana puri ani, not potato.
1: His name is Puri,
0: not potato. Ina 10 crore music college ki ichadu peddu.
1: He gave 10 crores for starting music college.
0: Poyina nela nenu Bengaluru lo undinanu.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపర్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి You have started super speciality hospital there in
0: Punapalli. పల్లెల వారికి అంతా ప్రయోజనం అవుతుంది.
1: It is highly useful to rural
0: people. పట్టణ వాసులకు అంతా కూడాను ఏ మాత్రము ఉపయోగం లేకుండా ఉంటుంటాయి ఇక్కడ.
1: The city people there in Bangalore are not benefited.
0: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది. రోగం ఎవరికి తప్పింది కాదు.
1: Sick and poor also suffer from diseases.
0: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నాడు.
1: And Chief Minister prayed to Bhagavan, we need a super speciality hospital in Bangalore.
0: అనగా హార్ట్ కు,
1: హార్ట్
0: లంగ్స్ కు,
1: లంగ్స్
0: తలకు,
1: అండ్ ద హెడ్
0: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నారు.
1: Three specialities are going to be started there in Bangalore.
0: సరే నేను నవ్వినాను, ఊరుకున్నాను.
1: Swami simply smiled.
0: రెండో వారమే
1: నెక్స్ట్ వీక్
0: ఆ చీఫ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: Next week what happened? Chief Minister accompanied by Finance Minister, Revenue Minister, 10 members of his cabinet, they all came and offered
0: 70 acres.
1: They surrendered to God, Bhagavan.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకర 1.5 కోట్ అవుతుంది.
1: Each acre cost 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు, రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: The location is very close to information technology park there in Bangalore.
0: Manchi karyam cheseyatundi vyakti manu kanipinchadam ledu kani manchi karyanike munduste mana deshamanta entaina sahayam chestundi.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharat deshamu dayagala hrudayamainatundi Bharat deshamu.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma hrudayamto kudinatundi Bharat deshamu.
1: One of righteousness.
0: Daya hrudayamainatundi Bharat deshamu.
1: And Bharat is full of
0: tyaga hrudayamainatundi Bharat deshamu.
1: The land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharat deshamu.
1: And full of love.
0: Karukane manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish, we are paratha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal
0: form. కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devata.
0: మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు, కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for the super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందు కాకుండా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు, బంగారు, బంగారు అని అడ్రస్ చేశాను.
1: Swami calls everybody బంగారు, గోల్డ్, గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: All are gold.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్
0: నాట్ వేవర్. త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీబడీ.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: ఇఫ్ స్వామి ఆస్క్ దేర్ బి రెయిన్ ఆఫ్ మనీ.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యూ బికమ్ చీప్.
0: నేను అట్లా కాకూడదు.
1: Swami will never endorse
0: that. దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దెన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiment of love. Bhagavan wants you to live intimately, in close association relationship.
0: ఈనాడు ఆ ప్రేమ మానవునియందు శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man is behaving like a demon because love is lost.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: If you are embodiment of love, you are God.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: If you understand that you are Brahma, God.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయుడుగా ఉండాలి.
1: Everyone should be the embodiment.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: Under any circumstances, never give up love.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దాని కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow
0: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు కూడా ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బికమ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛలిగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: and the land is barren
0: premaankuramulu pemponda
1: for the seeds of love to sprout
0: premaaveshamutu
1: with all the feelings of love
0: prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga murali gaanamu cheyagadi
1: with the rain of love as the rivers of love flow continuously
0: alanti gaanamto meerantha jagatunu mohimpu cheyali jagatunta bhramimpu cheyali jagatunta aanandimpu cheyali
1: the whole world should be carried away by the divine melody.
0: మీకందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను.
1: ఫ్రీ ఎడ్యుకేషన్
0: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ ఎన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరైన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఎన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతుడు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్నీ కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఉండయా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu, bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okati ga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character. Now
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu potti nishprayojanamainatvantivi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvantiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైన్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropkara punyaya papaya parpedalam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: Ekkadiki vellina kudanu tanaku edaina oka swartham unnada ani vichinchistunnaru.
1: Today, wherever we go, our thought would be self-centered or selfish.
0: Kani nijamainatvanti self tana yokka atmani.
1: Truly speaking, the true self is one's own spirit or atma.
0: Dalini chaitanya shakti antaru.
1: That's what is chaitanya or consciousness.
0: Patti manavuni yendu kudanu aa chaitanyam undetattu chetane ishara sarvabhutanam ani peru pettindi.
1: This consciousness is immanent in everybody, and therefore it is said that God dwells in all of the living beings.
0: Patti manavuni yendu kudanu aa vidhamainatvanti atma tattvam untundali.
1: This self atma is present in every human being.
0: Atma sarvabhutanam.
1: The same self is present in all of the living beings, the creatures.
0: Kanuka neevu aa swatthanni nuvvu vadalapetti nijamainatvanti yokka parartham maatmatattvame bhavinchali.
1: Therefore you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: Eenaatu vidya ante kudunu swartham swartham.
1: The modern education is making everyone selfish.
0: Danni vadalinappude maaku nijamainatuvanti vidya praptistundi.
1: You will have the true education if only you give up this selfishness.
0: Adi poyina tarvatane nee hrudayamu pavitram avutundi, parishuddham avutundi.
1: When once you get rid of this selfishness, your heart will be sacred.
0: Andukosamane modalu self.
1: Therefore to begin with, the self.
0: Rendavadi help.
1: Next stage, help.
0: Moodavadi tyagam.
1: The third one, sacrifice.
0: Ee moodinti vallane nijamainatuvanti manavudiga tayaruvutadu gaani kevalam education valla manavudiga tayaru kaadu.
1: The self, help and sacrifice will shape you as a true human being, and you cannot be a true human being without these three.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: అండ్ ద సాంక్టిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్ బై మ్యాన్, నాట్ బై బర్డ్స్, బీస్ట్ అండ్ ఎనిమల్.
0: కానీ ఒక్క మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: ది సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కనుక మానవులకి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవదేది అని విచారిస్తే,
1: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈజ్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ ద ట్రూ హెల్ప్.
0: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
1: దీస్ థింగ్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ బర్డ్స్, అనిమల్స్ అండ్ బీస్.
0: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ ద వాల్యూ ఇఫ్ ఓన్లీ హ్యాస్ క్యారెక్టర్.
0: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
1: Without character, you cannot call him a human being.
0: Kanuka manamu danni kapatukovadaniki taginatundi chaduvulu manam chadavali.
1: Therefore we should acquire knowledge and education to maintain and uphold our character.
0: Manam enni chaduvulu chadivina kani jobulu nimpukovadam kosam kadu.
1: We should not study only to fill our pockets with money.
0: Kanuka money manaki em chestundi?
1: What is it that money is going to do?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యూ మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ, ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువులే చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: కనుక అనిమల్ అయినా మేడం దానికి ఒక సీజన్ అండ్ రీజన్ ఉండదు.
1: అనిమల్ ఎట్లీస్ట్ మచ్ బెటర్ బికాస్ అనిమల్ హ్యాస్ ఎ రీజన్ అండ్ ఎ సీజన్.
0: కానీ ఈ మనిషికి నో రీజన్ నో సీజన్.
1: మ్యాన్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో రీజన్ హ్యాస్ నో సీజన్.
0: ఎక్కడ పోయినా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం.
1: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్ is totally selfish.
0: ఈ స్వార్థం వచ్చినప్పుడే మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human
0: being. Therefore,
1: the character is most important.
0: For
1: this character, satya the truth, dharma the righteousness are the foundation. Both of them, however, get
0: unified.
1: There is no dharma beyond satya.
0: సత్యమనే పునాది ప్రణయం
1: బేసింగ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్
0: ధర్మం అనే భవనము నిలిచి ఉంది.
1: ద బిల్డింగ్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్ స్టాండ్స్.
0: సత్యమే కూలిపోతే ధర్మం అనే పేరే కూడా ఉండదు.
1: వెన్ వన్స్ ద ఫౌండేషన్ సత్య ఇస్ గాన్ ద బిల్డింగ్ ధర్మ కెనాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్.
0: కనుక ఈ సత్య ధర్మం రెండు కూడాను మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: దేర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ are most essential for the entire humanity.
0: Satya dharma premam ee rendu chernapude prema vaiyadi.
1: When one satya and dharma are together, there is a place for prema or love.
0: Padabulanina padam sunna.
1: Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma premam chantulu lekunna.
1: Without truth, dharma, love and peace,
0: ఈ మూడు లేకుండా పోతే అసలు శాంతియే మనకు ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒక్కటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పర్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ విల్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, హీఈస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టుడే.
0: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దీస్ టూ హీ లూజెస్ ద వెరీ హ్యూమన్ క్వాలిటీ.
0: లేక దానవుడైనా కావచ్చును, లేక అనిమలైనా కావచ్చు.
1: ఎయిదర్ హీ బికమ్స్ ఎ డెమన్ ఆర్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: దేర్ఫోర్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యువర్ సత్య అండ్ ధర్మ.
0: మానవ,
1: దేర్ ఆర్ త్రీ లెటర్స్. మానవ,
0: మా అనగా ప్రపంచ వ్యామోహము,
1: మా మీన్స్ అటాచ్మెంట్ టు ద వరల్డ్,
0: నా అనగా లేకుండా,
1: నా మీన్స్ విదౌట్ అటాచ్మెంట్,
0: హూ మీన్స్ ఉన్నాడు,
1: వా హియర్ మీన్స్ ద వన్ హూ లివ్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
0: అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, మానవ ఇస్ ద వన్ హూ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: మానవుడుగా ఉన్నాడు కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనుష్య నేర్చుకున్నాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: హియాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: హియాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీలు లేదు.
1: Yet it is not possible for man to get peace from anywhere.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
1: in order to acquire this peace,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: We should throw out all these pieces that you find outside.
0: నీకు సుఖం లేదు.
1: You are not happy.
0: నీకు పీసులు కూడా సుఖం లేదు.
1: And then in fact there is no peace within you, nor the people around you.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore we should have that one-pointedness that God is present everywhere, anywhere.
0: Kani shanti anipettadani ekkada techukunedaniki veelledu.
1: Yet it is not possible for man to get peace from anywhere.
0: Peace raavalanukuntunte

0: that God is present in everyone and move about freely.
1: ఆ ఫ్రీ లేనప్పుడే మానవుడు బంధి విడుతాడు.
0: When once this freedom of oneness is lost, man is in bondage.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: And once there is lust, he is far from love.
1: గులాబి మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: అనగా చక్కని గుణములు, చక్కని నడవడికలు, చక్కని మార్గములు చూపుతుంది.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: ఈ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్ ఉండటం చేతనే వాడు మంచివాడు అవుతాడు.
0: యూ విల్ బి న్యాచురలీ గుడ్ ఇఫ్ యూ హావ్ గాట్ ది గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్ టుగెదర్.
1: ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
0: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యూ ఆర్ అటాచ్డ్.
1: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
0: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యూ ఆర్ డిటాచ్డ్.
1: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
0: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
1: నీవు సర్వులకు సహాయం చేయి,
0: హెల్ప్ ఎవ్రీబడి,
1: కానీ బీదను చూస్తే జాలిపడు.
0: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
1: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
0: ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
0: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
1: కానీ ఉత్తర దేశంలోకి వెళ్ళినప్పుడు,
0: when he visited the North India,
1: akkada oka doctor ni chusadu.
0: He met a doctor.
1: Aa doctor ku family tho unnadu.
0: And the doctor has got his family.
1: Appudu taanu Shankara tho vaadam cheyalani digaru.
0: And they were prepared to argue with Shankara.
1: Kaani argue chesinappudiki daniki evarane oka saachi undali kada, evaru jeyincharani.
0: But there should be one person who has to judge the winner.
1: Ade Mandala Mishra bharya.
0: And the judge happens to be the wife of Mandala Mishra.
1: Mandala Mishra was secretary to Jagannathapudu.
0: When Mandala Mishra was ready to face Shankara,
1: evaru jayincharu, evaru jayinchaledu, evaru question ku sarina answer icharu, evaru ivaledu anetundi nirnayinchataniki Ubhaya Bharati unnadu.
0: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate, correct answers to the questions put.
1: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవ్వరు కూడా పనికే రారు.
0: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
1: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
0: They do not know what truth is.
1: కానీ truth is God.
0: But truth is God.
1: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని Ubhaya Bharatini ఇవి సత్యం అంటు చెప్పారు.
0: Ubhaya Bharati, having kept in her view the truth, she has decided to
1: decide.
0: Shankara himself requested Mandala Mishra.
1: Mee bhari neeku sachiga undochuna annadu.
0: Can your wife be a judge?
1: Satyaniki evaraithe emi bhari aina talli aina bidda aina evaraina naaku sarvulu okateyanu annadu.
0: To judge what is truth doesn't matter if one is a wife or father or husband, whosoever.
1: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
0: He said, certainly she can be the judge.
1: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
0: She stood in between the two contestants.
1: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
0: And each one started questioning the other and replying.
1: కట్టగలపటికి
0: ultimately
1: ఆ శంకరుడే జయము అన్నారు.
0: She decided that Shankara won.
1: మండల మిశ్రుడు ఫెయిల్ అయిపోయినాడు.
0: మండల మిశ్రు లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్.
1: ఆ ప్రామిస్ లోపల మొట్టమొదట ఆమె చెప్పింది, నా మండల మిశ్రుడే గాని అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంత కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హిమ్సెల్ఫ్.
1: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
0: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్ర లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
1: వినింది.
0: And she was prepared to undertake that.
1: కట్టగలపటికి జయము శంకరు లేదు అంది.
0: Ultimately, Shankara won.
1: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
0: And she started her life as a renunciant since then.
1: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
0: Sanyasa, renunciation meaning giving up all desires and

0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari ayinappudu anekamandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Oka sannu kodu kadinaante,
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడాను ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్, షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనౌన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనౌన్షియంట్ హీ వాస్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
0: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని, అనగా కుండ, పిచ్చిం తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: అండ్ సీ ద డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పిన అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసేశారు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకూడదు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: And he promised to continue to be desireless.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: Then ఉభయ భారతి was extremely happy.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: And in fact, he was the guru of ఉభయ భారతి before.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: The master was extremely happy to find the heights attained by
0: ఉభయ భారతి. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: In fact, a true renunciant should not have any ambition or desire.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
1: అండ్ దెన్ హీ డిసైడెడ్ టు బి టోటలీ రెనన్షియంట్.
0: సన్యాసి గాని, సంసారి గాని, ఇంకా పూజ్యుడు గాని, పూజ్యుడు గాని ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబేట్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రిక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: But today, people appear as though they have given up all. The one who has given up all wants to acquire all.
0: కనుక డిజైర్ చదువుపై ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: You should have only one desire as you study.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: What is the desire?
0: బ్రహ్మచర్యం.
1: And the desire of celibacy.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాం. మాకు ఏదైనా ముక్తిని వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్ స్వామి, వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్, టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాన్నాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
1: The moment they leave this compound campus, desires will follow them in sequence.
0: కనుక ఈనాడు మానవుడి యందు స్థానబలము, ధనబలము, పశుబలము, దైవబలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
1: Therefore, man has got all four forms of strength. The sthanabala, representing the place where you live. Dhanabala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
0: కనుక మనము స్థానబలము కూడా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీ లివ్.
0: రామ లక్ష్మణ ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతున్నారు.
1: రామ లక్ష్మణ వర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఒక చెట్టు కిందకు పోయి కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సాట్ అండర్ ఎ ట్రీ.
0: అక్కడి నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు కర్లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్, ఓ బ్రదర్, we don't want to continue to be here any longer, let me go, he said.
0: Anniki virodham ayipoyinadu, ramulu cheppinatundi maata kuda virodhanga maatladutunnadu.
1: Lakshmana started negating whatever Rama said, saying no to him.
0: Ramani aagyane nenu vadalechuttu vaadu kaadu ani akkada promise chesiyadu.
1: And in fact, in the beginning he made a promise that you strictly adhere to the command of Rama.
0: Yemi command chesina nenu dani javadatanu unnadu.
1: He made a promise that he will never disobey any of the commandments given to him.
0: అప్పుడు సీత చెప్పింది.
1: Then Sita said,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసం నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
0: రాముడు దీర్ఘ ఆలోచన చేశాడు.
1: రామ థాట్ ఓవర్ ద మ్యాటర్.
0: యోచన చేసి ఇదంతా కూడాను కేవలము తిరిగినటువంటి రాజ్యం.
1: అండ్ రామ సెడ్, దిస్ నెగేషన్, దిస్ డినయల్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్, బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై
0: రాక్షసి
1: డెమన్.
0: రాక్షసులు సంచరించినటువంటి ప్రదేశం ఇది.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్.
0: కనుక ఆ స్థలం లేకపోయేటప్పటికే రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tachame Raman poyi.
1: Immediately Rama went.
0: Tammudainappudiki namaskaram chesi.
1: Though he is a younger brother, he saluted him.
0: Brother, manam ikkada velidamu, ikkada undanakkaledu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inkoka adavuku podam.
1: If not here, we'll go somewhere else.
0: Ante kaani thi Ayodhya anetuvanti maatani palakaddu.
1: And don't speak of the past Ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: Manam present lo unnam.
1: Live in the present.
0: Present is love it.
1: And present is present and you love it.
0: Kanuka manam podam pondu.
1: So let's go now.
0: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
1: And Lakshmana sat under the tree at a different place in a forest.
0: సీత రాములు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
1: అండ్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
0: అన్న, నాకు తెలియకుండా ఏయో రాక్షసుడు నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ బికాస్ ద డెమోనిక్ క్వాలిటీస్ అండ్ టెంపర్మెంట్ దట్ హావ్ క్రెప్ట్ ఇన్ టు మై మైండ్
0: అని చెప్పి క్షమించండి అని చెప్పి కోరాడు.
1: అండ్ హీ సాట్ హిస్ పార్డన్.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
1: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్.
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్, సీత హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్, ఐ నో the attitude of the person Lakshmana who is following you.
0: Manam enaadaina kodanu manam iddaru kalisi undali.
1: Any day we should be together.
0: Kabatti mana kalayakanu chaligottutundali rakshasa kudamulu.
1: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers. Therefore, you have to give up the demonic temperament, however close you may be. And since then Rama was extremely cautious about the place where they
0: stay.
1: As is the friendship, so will be the qualities that you develop. One king questioned his son. He asked, son, what do you want? What do you like? The son replied, I want many kingdoms of this sort. And then said, what a shame it is, better you go. And he felt himself having a son who is over ambitious, better I don't have a son at all. Everyone wants to have a son.
0: Son.
1: Everyone wants to have a son, beget a son.
0: Kani sannani ittuvadu ettundalla.
1: Son, how should he be?
0: Tandri yokku manchi gunamulu piddilo praveshinchali.
1: And the son should acquire all the noble qualities of the father.
0: Kani ikkada noble qualities ekkada ledu.
1: Here there are no noble qualities at all here.
0: Alanti vaani sannuga puttichukoni emi prayojanamu?
1: What is the use in begetting, having a son of that type?
0: Kanuka veedu cheddi sahasaralu chestadu.
1: Because he was in bad friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బీ.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బీ ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయండి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్. And all these answers are very well known to Sita.
0: Sita anni rakamuga cheppindi.
1: Sita could answer, respond in every way.
0: Tandri aina sariye.
1: Let him be father.
0: Talli aina sariye.
1: Let him be the mother.
0: Bad friendship lo tirutunte chalam kodana nammavaddu.
1: Never have faith in that person who is in a bad company.
0: Appudu Ramu chala tappa satsangatte nissangattam nissangatte nirmohattam. నిర్మోహత్వే నిర్మితం నిర్మల తత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: అని చెప్పేటప్పటికీ ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: Right from that time Rama was not in the company of anybody.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: Good company was sought after by God Himself. Today, we are not in the company of good people, satsanga.
0: Bad sangam tho cheripothunnam.
1: We are in the company of bad people.
0: Andukosame Kali Yugamu Kalaha Yugamu annaru.
1: Therefore, Kali age, this age of Kali, is called Kalaha, the age of conflict.
0: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యు విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ all the bad company and bad thoughts.
0: You know, bad books ekkuvaipoyinayi.
1: And today we find many, many bad books.
0: Mana doshanni pencheetunte vaipoyinayi, kani doshanni nirmulam chesetunte ledu.
1: All the bad books which are present available today will increase our bad qualities.
0: Meeru chucharo ledo.
1: Whether you have noticed or not.
0: Mana pillalaku sunday vachina inkemaina holidays vachina motta motta ekkada potharu library ki potharu.
1: Our students, either Sunday or other holiday, first they go to the library straight.
0: Library potaru, itaati bad books ekkadunnayani chakkaga vetukutaru.
1: What do they do? They'll be searching for bad books where they are.
0: Bad novels.
1: Bad novels.
0: Chuchi chuchi emcha video goppa edo pustakalanta vetukutunnadu. Em vetukutunnadu ani chuste kattagalapatiki edo pichi pustakalu.
1: When one starts wondering what is that he is searching for, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chadutunnaru.
1: Today you find educated people going through bad books.
0: Aa bad books chaala advertised ga untuntadi.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: పీపుల్ డు నాట్ థింక్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ దట్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి పాస్డ్ ఆన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక మనకు యూత్ వల్ల మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్ అరౌండ్.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి
1: So long you don't get into this field of self-inquiry, you are bound to be in bad company. Their words are so sweet apparently. But in fact their conduct is just on the contrary. So conduct is very important. When once the conduct is good, your path of life is bound to be good.
0: సనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: Therefore, we should be in good company.
0: నీవు జీతాలు వస్తాయని పని పెద్ద పెద్ద క్లాసెస్ కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: There's no use in acquiring high degrees expecting high pay packet.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: Such sort of money, how long will it be of help to you?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: The money that you get by bad means will be used for bad purposes only.
0: Yadbhavam tadbhavati.
1: As is the feeling, so will be the experience.
0: Kanuka manam manchi pustakam hrudayaniki nachinatvanti teeskovali.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: Kani meeru chustaru vaadu library nunchi vachinappudu em techadu ani cheppi chustaru.
1: As you watch, what is it bringing back from the library?
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
1: Such bad person will not speak any good word.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: And he will keep these bad books in secrecy, maintain them secretly.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: When once you open the book, you will see
0: bad matters.
1: All bad material.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాడు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: ఇన్ ద అర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
0: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ who is responsible for your maintenance of life.
0: నీ కూడబెట్టిన వాడిని పూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరే టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకములుగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: హూ ఇస్ ఎ టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion.
0: కలిగిన వాడే
1: the one with these qualities
0: విద్యార్థి
1: is a student indeed.
0: అలాంటి గుణములు ఉంటుందల్ల.
1: Such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేక అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్ హీ బిహేవ్ హిజ్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఇట్ సెడ్ హీస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
0: పోనీ వారి స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
1: But you should not call him a stupid, though he is.
0: వారితో మంచి వద్దు చెడ్డ వద్దు.
1: Don't bother about his qualities.
0: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
1: Leave them alone and you live for yourself.
0: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
1: Then only you will progress.
0: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: హీఈస్ ఎ ట్రూ టీచర్. ఇఫ్ హీ టీచర్స్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు పూర్వం.
1: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
0: నాలుగేండ్లు బిచ్చబెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
1: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
0: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
0: కనుక అతి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: టుడే వీ నీడ్ గుడ్ స్టూడెంట్స్.
0: అందుకోసమని నేను ఈ విద్యాలయం అంతా స్థాపించాను.
1: ఫర్ దిస్ రీజన్ టు హ్యావ్ గుడ్ స్టూడెంట్స్ భగవాన్ స్టార్టెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: If you visit our library of our university, you don't find single bad book.
0: Teachers cheppina kuda nu pillalu vinaru.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: Alanti bad baatlo povadaniki ishtam undadu.
1: Students will never entertain bad thoughts.
0: Ekkadaina leavullo tallidalliki intiki pote akkada kontha kaalam kuda undaru.
1: When they go home, they don't stay there at least for some time.
0: Talli cheptuntadi.
1: The mother starts telling him,
0: Naina, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమచ్చలో ఉంటున్నావు, ఏమి కొంతమైన కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యూ డోంట్ రిలీజ్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
0: Rajoguna sambandhamainatvanti.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettigado daniki tippalalantivi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ye vidhamainatvanti food ni kuda meeru marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: And once you have these good food habits, naturally it will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you will be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా నీవు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నీవు ఇలాంటి తినవచ్చునా?
1: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
0: మంచిది కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్, నాట్ గుడ్,
0: వదలండి,
1: గివ్ అప్ దట్ హ్యాబిట్
0: అని బుద్ధి చెప్తారు.
1: దే విల్ టీచ్ యూ ఏ లెసన్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి యొక్క గుణం మనలో ఉండాలి, గాని బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: దేర్ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా అంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹು ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲಮ ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮುಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಿಂತ
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನಾ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನಾ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನಂದ್ರೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದ್ರನ್ನು ಕಟ್ಟುಕೊನಿಗೆ ಅವರ ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: Ye namamunu marchinappadigini rama namamunu evvaru kodu pillavaadu modukoni peddavaadu varaku kodunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichhaadu madakuni kotisharunadukunu kashtamachinappudu rama ani aa vidhamaina pitti edo oka nepamto rama naamaninam tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama naamam tarchinatvanti oka bharatiyudu kani ರಾಮನಾಮನ್ನು ಸ್ಮರಿಸಿನಟುವಂತಿ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಿದು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದಿನ ತಪಸ್ಸು ಚೇಸಿ ಕೊನೆ ರಕಮೈನಟುವಂತಿ ಒಕ ದೀಕ್ಷರನ್ನು ಪೂನಿ ತದ್ವಾರ ಪ್ರಪಂಚಮನಕು ಈ ರಾಮನಾಮಾನ್ನಿ ಪ್ರಚುರಿಂಪಚೇಸಾರು.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppali.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatana meerandaru kodanu na swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatuvanti oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetuvanti mooladharam nundi puttinatuvantidi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatuvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని పలుబట్టి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: రామ అబ్జర్వ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ ద త్రీ, థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. అతనే రావణుడు.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka ee satya dharmamulaku satyan asatyamulaku madhya madhya ee vidhamaitu yuddhamulu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam ramulu,
1: Rama represents satya.
0: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
1: రావణ సింబలైజెస్ అసత్య, అంట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికంటే మించినటువంటిది ధర్మం వేరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎనీ స్మాల్ మ్యాటర్ బి ద సో సింపుల్ యట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ యు షుడ్ నెవర్ అట్టర్ ఎ లై.
0: సృష్టి ఎంత అయ్యకూడదు, సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: ది ఎంటైర్ క్రియేషన్ హాస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ ఫౌండేషన్ ఇస్ షేకెన్ ద ఎంటైర్ కాస్మోస్ ఇస్ షేకెన్ బై అండ్ లార్జ్.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడా ఇదియే.
1: దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఎంగ్జైటీస్ వరీస్ అండ్ ద ప్రాబ్లమ్స్ దట్ ది హ్యూమానిటీ హస్ బీన్ ఫేసింగ్ టుడే.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్హుడ్ మ్యాన్ ఇస్ పుట్ టు హ్యూమిలియేషన్.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ injustice is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలసి మాడితే మనము క్రమేణా మనము అప్రమాణం పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యమనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: Sat anetundi chala shastravaitundi.
1: Sat is existence, permanent.
0: Daniki maarpu em matramu ledu.
1: It is changeless whatsoever.
0: Atuvanti satyamunu manam maarpu chesukuntu raavatam cheta manlo kodalu maarpu kalugutu undadi.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: యు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూరు వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: బట్ వెన్స్ ద ట్రూత్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఆన్ ద టంగ్, ఇట్ గెట్స్ చేంజ్డ్.
0: కనుక టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: దెర్ఫోర్ టంగ్ ఈజ్ అ సెన్స్.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: వి చేంజ్ బికాస్ ఆఫ్ దీస్ సెన్సెస్.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్, మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశములకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్, యు డు నాట్ ఫైండ్ సిక్స్త్ ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది ఐదే.
1: ఓన్లీ ఫైవ్ ఆర్ ప్రెసెంట్.
0: అవి ఏ మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetundi.
1: The truth.
0: Dwarin chuptundi. Dwarin chuptundi.
1: It shows the direction.
0: Dharma anetundi. దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్, దట్ ఎక్స్పీరియన్సెస్, దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్, హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడు దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu, tittatamu, badinchatamu, adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame, nee vaakunu neevu avasarinchukopovatame, deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దానిని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of five life breaths.
0: ఈ లైఫ్ తోపనే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యవడగు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బీన్ మెయింటైన్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతున్నావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్, వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: Kaga nee pollution cheyakunda undaliki pavitramainatvanti okka satyanni paruthu untunte adi minchinatvanti okka manchi parishuddhamainatvanti jalamu.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: Cheppinadanni ikkada jarugutundi.
1: Whatever that is said is bound to happen.
0: Parikramanni ikkada jarugutundi.
1: All the things you speak out will happen.
0: Aithe kontha mandi yochinchavachchu.
1: But some may feel so.
0: Swami, meemu satya margamlo pothunnappudiki mammu asatyam anetvanti cheri mammalu aneka vidhamuluga baadha pettundadi.
1: Some complain to Swami, Swami, we are following the path of truth, but this untruth asatya is standing as an obstacle, putting us to suffering.
0: Asatyam chette cherutundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసి అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక దాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore you should not allow anyone to join this stream of love.
0: Manam anochesthene avo chestunnayi kani lekapothe cheravu.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: Ee anocheyatam anetundi daniki edi balaheeta.
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: Mana senses say.
1: Our senses are responsible.
0: Kama krodha lobha moha madachyam.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి ఒక అమృత బిందువునందు ఈ ఒక అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha madachyam ee megharanti cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కనుక నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ విల్ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, satya and dharma.
0: Meeru manavuluga bhavinchukodadu.
1: Never consider yourself as simple human.
0: Nenu ramude.
1: I am Rama myself.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసు అని.
1: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: This Atma the self is Rama.
0: ఆత్మకు రూపం లేదు.
1: Atma has no form.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: This Atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కనుక నే ధర్మమే అనేటువంటి లక్షణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore Dharma has taken the form of Lakshmana and followed Rama.
0: Anaga Ramunu anusarinchutu vachadu.
1: Meaning Lakshmana always followed Rama.
0: Antakante marive okati athaniki gati ledu.
1: In fact he did not follow any other path other than
0: madhiya dhana dharani sarvabhara samarpitam atmanam sheshabhutam hi rakshamam sharanagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self unto the lotus feet of Rama.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: రాముని ఒంటరిగా ఉండేటువంటి సమయంలో,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచాలకు కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ was just moving around the forest to collect the needed material.

0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: వచ్చాడు.
1: He returned.
0: రామా, ఎందుకు నీకు ఈ అవస్థను తను?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాములు కూడా చాలా ఆశ్చర్య.
1: They needed material.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked

0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: రాములు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: రామ వాజ్ ఈక్వల్ అస్టానిష్డ్.
0: కానీ రాములకు సర్వము తెలుసు కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి.
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామ సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ హ్యావ్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్ అని.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్.
0: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావములే నీ అందు ప్రవేశిస్తాయి.
1: As is the company, so will be the thoughts that you will have.
0: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: Join the good company always.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: You always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావం తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: పీస్ ఈజ్ నాట్ ప్రజెంట్ అపార్ట్,
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ద వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తుంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తృప్తిగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
1: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ ట్రూలీ ప్రజెంట్ ఇన్ యూ.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: The one who is in deep thinking throughout can never be happy.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూ ఆర్ ఇంటెలిజెంట్, యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: don't been going. Don't think this is good or bad.
1: Don't think that's good or bad.
0: Anni gude.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: Naake em jarigina ivani na manchi kosame.
1: Whatever that happens, it is for my own good.
0: Anni aa vidhanga nee bhavichukunte ikanni kodanu manchiga jarugutuntayi.

0: And once you feel so and consider, everything will turn good to you ultimately.
1: Karuka prema swarupulara.
0: Embodiments of love.
1: Prema cheta.
0: Out of love.
1: Andalini meer preminchandi.
0: Love everybody.
1: మీరు ఎవరిని కూడా నువ్వు ఏ విధంగా ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
0: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
1: కొంతమంది భగవంతుని పేరు కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
1: అది మరింత పాపము.
0: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్.
0: ఇట్ ఇస్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చోటు ఇవ్వకుండా.
0: Don't have such thoughts any longer.
1: Ananti varochanu vachinappudu,
0: when such thoughts come,
1: this is my enemies ani dani pakkakane gahindi.
0: Consider such thoughts as your enemies, brush them aside.
1: Kalaku meeru eppudu premato undandi.
0: Always be with love, full of love.
1: Premane mimmanni rakshistundi.
0: The love that will protect you.
1: Premane mimmanni poshistundi.
0: Is the love that will take care of you.
1: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
0: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమకు దేశంలో ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
0: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
1: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
0: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
1: Sumitra vachindi.
0: Sumitra came.
1: Akka, enduku yerchatam?
0: Sister, why do you cry?
1: Enduku ee yerpu kaaranam emti?
0: What is the reason for your crying?
1: Ananyani potunnadana?
0: Is it for the reason that he is going to the forest?
1: Atani nivasam aranyamu, man nivasam Ayodhya.
0: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
1: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
1: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
0: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
1: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
1: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
0: దే కమ్ ఇన్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
1: అవి దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
0: యు షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
1: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
0: యు షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
1: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
0: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యు డు నాట్ ఫైండ్ దిస్ దీస్ టూ?
1: కనుక రాముడు సర్వజ్ఞుడు.
0: Rama is all knowing.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Atani ye aranyam kudanu, ye mrugamu kudanu, ye rakshasaru kudanu, atani ye matram badhinchalevu.
0: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
1: Ayyo Sita kuda velutunnadi, aamiki enta badanu ani him chaala badapadindi.
0: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
1: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
0: వై లీవింగ్ సీత సైడ్.
1: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములో కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
0: రామా ఆల్సో టోల్డ్ సీత, సీత యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
1: రామా ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
0: రామా ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
1: ఇది నమ్మను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: నీవు సర్వజ్ఞుడు.
0: యు నో ఎవ్రీథింగ్.
1: నీవు సర్వవ్యాపకుడు.
0: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవే.
1: సర్వజీవ సర్వాంతర్యామి.
0: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కనుక నన్ను ఏది చేయలేదు.
0: Nothing can happen to me, none can harm me.
1: నీవు ప్రకరణంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
0: సో లాంగ్ యూఆర్ బై మై సైడ్ ఐ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అట్లా సీత కూడా బోధన చేసింది.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ సీత.
1: రాముడు చాలా సంతోషించాడు.
0: రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కానీ మరి ఒక సమయం లోపల
0: బట్ లేటర్ ఎట్ వన్ టైమ్
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: సీత వాజ్ అబ్డక్టెడ్.
1: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: While she was kidnapped, he felt so sorry. What would happen to her?
1: కాని రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: Even at that moment, Rama was still smiling.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: Lakshmana was furious, full of anger.
1: Rama ఆజ్ఞిచ్చి ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: Lakshmana said, "Command me, Rama. I'll just burn them to ashes."
1: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
0: He said, "Lakshmana, you and I don't need to do this."
1: వారికి వారే చేసుకుంటారు.
0: They will, because of their own making, they will be put to ruin.
1: కడుక్క వారి యొక్క గుణములు వారినే నశింపజేసినాయి.
0: Their own qualities will smash them.
1: సీతను వదిలేపెట్టారు.
0: And they dropped Sita.
1: సీత రామలక్ష్మణుడు చేరింది.
0: And Sita joined the company of రామలక్ష్మణ.
1: అప్పుడు రాముడు చెప్పాడు.
0: Then Rama said,
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణముల సారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
0: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
1: ఇది నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: ఇది నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంత కూడాను దైవ స్వరూపముది.
0: They belong to God, they are divine.
1: అంత భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటి నడతలే.
0: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ఆఫరింగ్ అన్ టు గాడ్ ఓన్లీ.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడాను భస్మమవుతాం.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ఈగో ఆఫ్ ఓనర్షిప్ దట్ విల్ పుట్ యూ టు రూయిన్.
1: నాది నాది నాది, ఏది నీది?
0: వై సే ఇట్స్ మైన్ మైన్, వాట్ ఈస్ యువర్స్ యాక్చువల్లీ?
1: బాడీ నీది?
0: Is that body?
1: Mind?
0: Or mind?
1: Or buddhi?
0: Or intellect?
1: Kani, ivevi neevu kaadu.
0: They don't belong to you.
1: Idi naa buddhi, naa chittamu, ahankaramu, naa manasu ani anukuntunnavu kaani, idi evi neevu kaadu.
0: In fact, you say this, my body, my mind, my intellect, my senses. None belong to you.
1: Nee body anetundi, neeku teliyakundane chalamlo neeku ninnu vadipettukuntundi.
0: Your body, my body, what you say may be lost within a fraction of a moment.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: ఇఫ్ యు సే మై మైండ్, ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మన్కీ.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
0: దేర్ఫోర్ డ్రాప్ దెమ్.
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
0: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is, I am I, I am I.
1: Ramulu bodhinchinatundi idiye.
0: This is the teaching of Rama.
1: Rama evvarni ee vidhanga kodanu badhinchaledu.
0: Rama has never harmed anybody.
1: Evvarni eppudu kodanu dushinchaledu.
0: He never accused anybody.
1: Evvarni ee vidhanga kodanu himsinchaledu.
0: In fact, he was never violent towards anybody.
1: Kabatti itharaku Ramulu pai enduku udesham vastundi?
0: Therefore, how do you expect the teaching of Rama?
1: Ramulu chesinatvanti manchi ramulike vastuntaru gaani.
0: All the good done by Rama has come back to him naturally.
1: Manam good chesthe manaku bad ekkostundi.
0: If you do good, how do you expect bad results?
1: Kalu bad results raavatame veelledu.
0: It is impossible to have bad results.
1: Manaku kashtamulu nashtamulu dukkamulu raavataniki saadhyam kaadu.
0: It is impossible for any loss or defeat or any suffering.
1: Mana prayatnamulu yokka doshamule tappa భగవంతుని యొక్క హింసలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ ఎఫర్ట్స్, సిన్సెరిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ ఎఫర్ట్స్.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ సెన్సెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి రెక్టిఫైడ్.
1: అది రాముడు చెప్పినటువంటి యొక్క నిజమైనటువంటి సారాంశము.
0: దిట్ ఈస్ ది ఎసెన్స్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ రామ.
1: రామామృతమైనటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: Kanuka Ramuni yokka bodha edo kathaga manam maarchukoni kathaga manam cheppukuntu kathaga manam abhivruddhi vachukuntu manaku manam dukham chesukuntu povatam manchidi kaadu.
0: So Rama's teaching is not a story, is not a dialogue, it is not a thought, it is not narration nor a description.
1: Idi kevalamu mana yokka kathane.
0: In fact, the whole story happens in our own individual
1: life. Mana bhavamulu yokka marpe.
0: There are all the changes of in the thought process.
1: Mana bhavamulu marpu chedare భగవంతుని పేరు మనం నెపం వేస్తున్నాము.
0: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
1: భగవంతుడికి ఎవరి పేర కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: గాడ్ గోస్ ఆన్ స్మైలింగ్.
1: భగవంతుడికి చిరునవ్వే తనకి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్
1: ఇక్కడ చిరునవ్వు అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: ఓన్లీ ద స్మైల్. దేర్ నో చేంజ్ నో చేంజ్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: Therefore, you should have that smiling face always.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: Don't have castoil face.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: With the approach of examinations, naturally you are exhausted.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
0: ఎస్,
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్, యు విల్ ఆల్సో గెట్ త్రూ దెమ్ క్విక్లీ.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 మంత్స్ లేట్ అయిపోయింది, ఇంకా చాలా బాగుండి అని మీరు అనుకోవచ్చును.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
1: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
0: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్.
1: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
0: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
1: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
1: ఈ హరీ నుంచి వరి రాదు.
0: And when in this sort of hurry, there will be no worry.
1: No worry.
0: No worry.
1: Worry nunchi hurry kaadu.
0: And out of this worry, well, you cannot be in a hurry.
1: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
0: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama, because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: And it will never get spoiled.
1: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
0: As you continually listen and chant, you will be very, very happy.
1: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
0: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
1: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
0: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
1: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
0: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
1: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
0: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
1: లేదు.
0: నో.
1: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
0: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
1: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
0: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: దీనికి ఓల్డ్ అనుకో యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
0: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
1: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
0: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
1: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనం పోగొట్టుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
0: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
1: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను కేవలము రామనామన్నే దేవనామన్నే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
1: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
1: కనుక ఇది నిజముగా మధురమైనటువంటిది.
0: In fact, it is very sweet.
1: Anandamainatvantidi.
0: It is infinite.
1: Anandamainatvantidi.
0: So beautiful.
1: Anandamnichetvantidi.
0: So delightful.
1: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kudanu vadarukokoddu.
0: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
1: Meera ento baadhapadindi.
0: Meera felt so sad.
1: Maharaju kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
0: Maharana commanded her to get out of the temple he built.
1: Avan nenu lekunda na krishnudu matram ettu vadile pettedi ani cheppindi.
0: She said, how can I leave my krishna and go?
1: Krishnude na venta vastadu.
0: And she was so confident that krishna will follow her.
1: Nenu velthanandi.
0: She was prepared to go.
1: Kadalil kuduthu muttadithene kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
0: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
1: దాన్ని కాపాడుకో.
0: I must hold it, protect it.
1: అని కడలిల్ కుడుతడు తెలితేని అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
0: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్ ద్వారక.
1: ద్వారక పోయి చేరింది.
0: షీ రీచ్ ద్వారక.
1: పోయింది, అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
0: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
1: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడు యొక్క తలుపులు మూసాడు.
0: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
1: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
0: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
1: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tho taratho kottindi.
0: Krishna, should I not see you? She had hit her head against the door.
1: Talbulanta pagili poyinayi
0: and the doors broke there.
1: Krishna vachi aanu teeskunnadu
0: and Krishna came and just blessed her.
1: Aa samayam tirigi maharana kalipi cheradu.
0: At that time maharana reached the spot.
1: Prayojanam emti?
0: What for?
1: ఆమె వెళ్ళిపోయింది.
0: She left already.
1: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
0: And he returned back to his kingdom.
1: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
0: What all I have done is so bad, very bad.
1: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
0: Why was I so foolish?
1: అని తన పూర్తి foolish అని చచ్చిపోయాడు.
0: He went on repenting for all his foolish actions and ultimately died.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
0: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
1: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
0: So we should widen our hearts.
1: హార్ట్ పెద్దదిగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
0: It is not heart enlargement which requires operation, surgery.
1: Heart ante hrudayart.
0: And heart means the transformation of the heart.
1: Danni manam peddiga visharanga cheskovali.
0: We should widen it, expand it.
1: Nenu okkadundedi rendu adugulu unnaru.
0: And you are here 2 feet.
1: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
0: You can just accommodate, giving space to someone else to sit by your side.
1: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మలుచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
0: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్.
1: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
0: From tomorrow onwards, you will be returning, going to your native place.
1: కాని ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క తిండి మీరు మరణం చేసుకుంటూ ఈ హాయిగా ఉండండి.
0: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్స్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్
1: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
1: ఇదిగో నా కుమారుడు వచ్చాడు చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
1: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
0: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే మాత నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
0: Therefore it is said there is no other greater god beyond mother and father.
1: Kaga mother and father is chaala pradhaanamainatundi.
0: Therefore mother and father are very important.
1: Vaarini manam aananda pettadame mana kartavyam.
0: Oh, it's our main duty to make them happy.
1: Manam enduku vaarilo puttam antunte vaarini aananda pettam kosame puttam.
0: Why have we born as a human being in the body to make them happy?
1: Kaabatti neeku neevu tinesesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
0: Is not enough if you eat for yourself and self-centered.
1: కాని ఇది కాదు ముఖ్యము.
0: That's not important.
1: ఖానా పీనా సోనా మరణా ఇవంతా సహజమైనటువంటివి.
0: All the eating, drinking and moving about are quite natural. They happen.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
0: We are born to make our parents happy.
1: ఇతరులు కూడాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపెడతారు.
0: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
1: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
1: అప్పుడే మీరు ధనియులు అవుతారు.
0: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
1: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ of having been here as students of Sri Satya Sai educational institutions.
1: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: Every life form is sacred. Each of us is a personification of divine love. In his Guru Purnima discourse on the 24th of July 2002, Bhagwan Baba urges us to exert our right of divinity and think noble thoughts and harbor pure feelings.
1: Pradoshe Deepakas Chandraha Prabhato Deepako Ravihi Pradoshe Deepakas Chandraha Prabhate Deepako Ravihi Trailokye Deepako Dharma Suputre Kuladipaka Suputra Kuladipaka పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతూ ఉంటాడు.
2: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారిని చూపుతుంటాడు.
2: ఇట్స్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
1: ముల్లోకముల యందు కూడాను సర్వ జీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
2: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ that shows the light in the path all the time to all the three other worlds.
1: Kani kulamunaku jyotini yervinchi jeevitam yokka aadarshanni prakatinchi kuladeepakuduga nilchetuvanti vaadu suputrudu.
2: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
1: Idi praktutamaina bhautikamaina laukikamaina anityamaina prakrutiki sambandhinchinatvanti okka drushyamule ivanni.
2: These are all the physical things that we see in this world which is material and worldly.
1: Kani సగత్ విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
2: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
1: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదు.
2: బట్ దిస్ వన్ హూ డెమోన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీస్ ది టైమ్ సెల్ఫ్.
1: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు.
2: హిజ్ నేమ్ ఇస్ కాణాద.
1: ఇతను దేనిని కనిపెట్టాడు?
2: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
1: అణువు రణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
2: కాణాద named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
1: తన జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
2: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
1: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
2: This world would not exist without atom.
1: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
2: Earlier this universe has no form.
1: సూర్యచంద్రాదులు లేరు.
2: Sun or moon.
1: ఆకాశ భూములు లేవు.
2: The space and earth.
1: నక్షత్రాలు లేవు.
2: Stars.
1: ఏదియు లేదు.
2: None existed in the past at the beginning.
1: అంత చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
2: Everything was pitch dark at the beginning.
1: కాని పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
2: because of the combination of the smallest of the particles,
1: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకుపోయినది.
2: It could combine itself into hard matter.
1: అది కుదించుకున్న చేత ఎక్కువ వేడి సంభవించింది.
2: Because of the solidification of the hard matter, there generated heat.
1: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
2: And out of the heat came a loud sound.
1: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
2: And there started this darkness which has spread all over.
1: సర్వత్రా విజృంభించిపోయినది.
2: It went on spreading everywhere.
1: ఇది ఏ సృష్టికి మూల కారణం.
2: This is the main cause for creation.
1: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
2: This was the experience of Kanada.
1: Anaga ee anta dattamainatundi yokka anuvulu pagili sarvatra vyapinchipoyinayi.
2: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
1: Aa pagalinatundi de shabdame pranavamu.
2: And the very primordial sound is pranava.
1: Adi ye omkaramu.
2: That is Omkara.
1: అది ఏ ప్రథమ నాదము.
2: And that is the primordial sound.
1: ఇది ఏ ప్రథమ నాదము.
2: That is the first sound vibration.
1: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
2: The sound vibrations are spread everywhere.
1: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది.
2: What was the origin of pranava, Omkara?
1: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
2: It started from this minutest particle.
1: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
2: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్ ది ఆటమ్.
1: దీనిని పొందుటకు ఏది మార్గము.
2: వాట్ ఇస్ ద వే టు నో దాట్
1: అనేటువంటి విషయాన్ని ఈ కానాదుడు విచారణ చేస్తూ వచ్చాడు.
2: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
1: కట్టకటపటికి ఇది ఒక్కటే నాదం.
2: Finally he concluded that it is only primordial single sound.
1: Idi ye prathama shabdamu.
2: That is the first sound to begin with.
1: Ilanti shabdamunu prati manavunu kodanu smarinchali tarinchali.
2: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
1: Ilanti satyamunu prabodhinchi
2: this truth was taught.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు,
2: దట్ గాడ్ ఈజ్ స్మాలెస్ట్ టు ద స్మాల్,
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
2: అండ్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ టు ద బిగ్,
1: సర్వతను సాక్షి అయ్యుండు,
2: దట్ హీ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
1: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం,
2: అండ్ దట్ ఓంకార్ ఈజ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
1: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
2: దిస్ ట్రూత్ వాజ్ ప్రొపగేటెడ్ all over the world.
1: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు భూమి ఆకాశాలు నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
2: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth and so on.
1: ఈ సృష్టికంతా మూల కారణము Paramalavi.
2: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
2: So every human being is the combination of the smallest particles, the atom.
1: పరమాణువు లేనటువంటి యొక్క దేహము పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
2: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
1: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడుకూడను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Man never made an attempt to know the mystery of an atom.
1: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్యదీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
2: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
1: Anati prachina rishulu likinchinatundi vyasamulanu ee naati vyaktulu haasyaspadanga danini kathalaga bhavistunnaru.
2: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
1: Mana prachina yokka సంస్కృతిని భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యమును ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
2: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
1: కనుకనే పరమసత్యం అనేటువంటిది తన దగ్గరే ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
2: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
1: Anati paramarshulu yokka swaroopalanu kevalamu oka oori mundu edo oka vigrahanga petti guttuluku chupistuntaru.
2: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
1: Adi kaadu manam.
2: That's not the fact anyway.
1: Aa pavitramainatundi swaroopalanu మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
2: ద సీక్రెట్ ఫార్మ్స్ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ అవర్ హార్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత ఆశాస్పదం చేత అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
2: ద డివినిటీ దట్ హ్యాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. Is just taken in a little simple way.
1: Kani idi enaadu jariginatundi.
2: When had this happened?
1: Kanaadulu anetundi vaadu ee kaalam vaadu.
2: Kanada, to which time does he belong to?
1: 20,000 samvatsaramulaku puramu,
2: 20,000 years ago,
1: ee yokka kanaaduni vishayamu jagatlo entano uchcharinchetundi vaaru.
2: The world knew well the spirit of Kanada.
1: He hydrogen oxygen entity vishayamulu thanu gurtinchadu.
2: Kanada recognized the value of the hydrogen and oxygen.
1: Hydrogen oxygen anetvantivi kevalamu oka vidhamainatvanti yokka agni tho samanamainatvantivi.
2: He considered hydrogen and oxygen equal to the fire.
1: Indulaya oka dani valla agni praveshistundi.
2: The fire finds a place in one of the two.
1: Inkoka dani valla agnini aapivestundi.
2: The other one extinguishes the fire.
1: Idi scientistlu gurtinchinatvanti yokka satyamu.
2: This is the truth observed by scientists.
1: Ilanti scientistlu gurtinchinatvanti satyanni ee naati prajalu chaala goppaga vishwasistuntaru.
2: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
1: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
2: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
1: ఈ అణువును
2: are not recognized.
1: అణు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
2: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
1: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
2: అటామిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
1: ఇది కంటికి కనిపించదు.
2: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్ ఐ.
1: కానీ ఎక్కడ ఉన్నది?
2: Then where is it?
1: తినే తిండిలో ఉంటుండాలి.
2: It's there in the food that you can
1: chew. చూపులో ఉంటుండాలి.
2: It's present in your looks.
1: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
2: And also in the words that
1: you utter. నడకలో ఉంటుండాలి.
2: It is present all over.
1: సర్వత్రా ఉండినటువంటిది అది.
2: The atomic power is present everywhere.
1: దానిపైనే నడుస్తూ దానినే తింటూ దానినే త్రాగుతూ దానినే అనుభవిస్తూ దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
2: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking on earth and food and water. He considers that it's separate from the life principle. And he considers it as a scientific principle and brushed it aside. But the atomic process
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
2: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
1: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
2: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
1: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
2: We are not experiencing in the proper sense the atomic power.
1: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
2: We are leading our lives in the worldly materialistic way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: A small illustration for this.
1: ఒకానొక సమయం లోపల
2: at one time
1: శివాజీ ఒక మంత్రి
2: and his minister
1: ఇరువురు చేరి
2: both of them together
1: ఏదో వనవిహారంగా వెళ్తున్నారు.
2: They just went on to spend their evening time.
1: కానీ మార్గ మధ్యం లోపల
2: ఆన్ ద వే
1: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
2: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
1: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
2: వాట్ శివాజీ డిడ్ వాస్ he has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
1: కాని మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
2: This was not acceptable to the minister.
1: మహారాజు ఎక్కడ? ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
2: Here lies an emperor and a Buddhist monk on the other. What a gulf of difference it is.
1: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
1: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
2: హీ ఫెల్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
1: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
2: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్ దట్
1: సర్వధర్మంలో ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
2: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
1: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
2: ది టైం పాస్ ఆన్ లైక్ దాట్.
1: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
2: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
1: ఒక దినము మంత్రిని పిలిచాడు.
2: One day he summoned the minister.
1: మంత్రి,
2: minister,
1: నీవు ఈనాడు నాకు మూడు తలలు తీసుకుని రావాలి అన్నాడు.
2: Shivaji wanted the heads, three heads to be brought to him.
1: ఒకటి గోట్, మేక తల.
2: One is the head of a goat.
1: రెండవది గొర్రె తల.
2: One is the head of a sheep.
1: మూడవది మనిషి తన.
2: And third one the head of a human being.
1: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
2: Bring these three heads.
1: ఎక్కడికో వెళ్ళాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
2: He brought the three heads, the goat and the sheep and a human being. From the cremation ground.
1: Techani Maharaj annadu.
2: He brought it and said, here are the heads, O Emperor.
1: Aithe ee moodu kudunu market ku teesukoni ammukonra annadu.
2: The Emperor wanted these three heads to be sold there in the market.
1: Vellina tachame gorithala ettukoni poyaru.
2: And the head of The goat was immediately purchased.
1: మేకతల గుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
2: The head of sheep was immediately bought.
1: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనేకని రాలేదు.
2: In spite of long waiting, nobody purchased the head of a human being.
1: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
2: The minister returned and said, "Oh emperor, nobody is prepared to buy the head of a human being."
1: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
2: అండ్ ఎంపరర్ సెడ్, ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
1: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
2: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, నోబడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
1: ఆనాడు, నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
2: Oh minister, you felt so sad when I bowed down at the feet of that Buddhist
1: icon. రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరూ కొనరు.
2: Tomorrow when I leave this body, when I breathe my last, this head,
1: ఎవరు దీనికి ఇవ్వరు.
2: Nobody would recognize, accept it.
1: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
2: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist icon.
1: Dhanamu vachunu povunu dharani yendu.
2: Money comes and goes on earth.
1: Gaurav maryadalu vachi povunu teerunu.
2: But the respect, the courtesy and the esteem would remain.
1: Gaurav dharmalu manavunku shashvatanga nilchunu.
2: The righteousness and truth would remain permanently.
1: Adi ee manavuni janmaku saarthakamu.
2: That is the true redemption for mankind.
1: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
2: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
1: అది ప్రణవ శబ్దము.
2: అండ్ దట్ ఈస్ ఓంకార.
1: అది అటామిక్ ఎనర్జీ.
2: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
1: దీనికి శక్తి సామర్థ్యములు,
2: ది కెపాసిటీస్,
1: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
2: the capacity is latent in an atom.
1: ఎవరు ఆన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
2: No one created it in particular.
1: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
2: This truth was propagated and taught by Kanada in the olden times.
1: మానవులు ఏదో దేహం ఉన్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
2: Human being naturally, so long they are alive, he takes care of the body.
1: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
2: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
1: ఎంత అణువు యొక్క శక్తియే.
2: In fact, the whole thing is the power of an atom.
1: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
2: No one can understand the secret of an atom.
1: అణుస్వరూపమే దైవస్వరూపము.
2: God is present in the form of an atom.
1: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
2: And the very atom is the entire universe.
1: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
2: The atom is the space.
1: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
2: The atom is the sound.
1: చరాచరమంతా కూడాను అణుస్వనే నిండి ఉన్నది.
2: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
1: కనుక ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
2: So we should not neglect the principle of an atom.
1: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
2: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
1: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
2: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
1: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
2: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
1: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoddu.
2: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
1: Bhoomi tana chuttu taan tirugutundi.
2: The earth revolves around itself.
1: Tirigi tana suryan chuttu tirugutundi.
2: It also revolves around the sun.
1: Dini evaru tipputunnaru?
2: Who is responsible for this rotation?
1: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
2: Why does it happen?
1: ఎవరు తిప్పుతున్నారు?
2: Who is the main cause behind?
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
2: No one is making an effort to know this secret behind.
1: తన చుట్టూ తాను తిరగటం చేత,
2: because earth revolves around it,
1: జగత్తు కంటే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
2: We have day and night.
1: తాను సూర్యుడి చుట్టూ తిరగటం చేత,
2: as earth revolves around the sun,
1: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
2: We have got various seasons and the food.
1: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
2: They are not reasonless, in fact.
1: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
2: It is the divine will which is the main cause for all this creation.
1: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
2: It is God's master plan for the benefit of the world.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
2: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
1: అణువు అంటే కేవలము ప్రాణములేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
2: వీ కన్సిడర్ ది అటమిక్ పవర్ ఎస్ పాసింగ్ డల్ అండ్ ఇన్ ఎర్త్.
1: ఈ జగత్తునంత అంతకుడను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
1: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
2: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
1: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ అకార్డింగ్లీ.
1: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
2: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
1: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
2: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
1: అది ఏ దైవము.
2: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
2: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: అది ఏ ప్రాణతత్వము.
2: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
2: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
1: ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటుండాలి.
2: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
2: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్.
1: కానీ ఈ మైక్రోజెనాలజీ ప్రాసెస్ ను ఫాలో చేయాలి.
2: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ and understand the principle.
1: ఇది కాణాదు చెప్పాడు.
2: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
1: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
2: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
1: ఇప్పుడు చూడండి, ఒక అణు అట్ట పోతూ ఉండాలి.
2: See here, one atom is moving right now.
1: దానిని మనం సంచరిస్తూ దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
2: When once you are able to concentrate on the movement of an atom, you will be able to catch.
1: ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
2: You can catch hold of number of atoms in a fraction.
1: ఎన్నో పట్టావు.
2: In a fraction you can hold them in your
1: fist. వదిలితే ఎక్కడ చూసినా వెళ్లిపోతున్నాయి.
2: And then when you release your fist, they will go everywhere.
1: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణుపదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటుంది.
2: And the sound behind this Omkara Pranava and also this atomic principle,
1: మానసిక తత్వం కూడా ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
2: And it all depends, the whole thing, life depends on this.
1: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
2: Devotees pray.
1: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
2: We may doubt the result of prayer.
1: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
2: Through prayer you can accomplish
1: ento ghanamaina vijayanni sadhisthundadi.
2: You will have the mighty
1: potunnai.
2: And then when you release your fist, they will go everywhere.
1: Aa pranavanadam yokka saptamu, aa yokka anupadartham yokka saddamu anu maatram gaane untuntadi.
2: And the song

0: Through prayer you can accomplish
1: ento ghanamaina vijayanni sadhistundadi.
0: You will have the mighty victory.
1: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
0: ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ బి మేడ్ పాసిబుల్ బై ప్రేయర్.
1: ఒక చిన్న విషయము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: నేను ఏ మందు తీసుకోను,
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్,
1: నేను ప్రయత్నించను,
0: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్,
1: కానీ 10 దినముల నుంచి కూడా ఇక్కడ పెద్దగా వాదింది.
0: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
1: నిన్నటి దినము నేను గమనించాను.
0: Yesterday భగవాన్ అబ్జర్వ్,
1: అందరూ వచ్చిన వారందరూ కూడా వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
0: ఆల్ దట్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
1: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
0: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ హీస్ ఫీలింగ్ దట్ హీస్ సఫరింగ్.
1: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
0: Last evening, by Bhagavan was giving us a discourse during the valedictory function. He didn't know what he was speaking at that moment.
1: Kani lopala vellanu.
0: Bhagavan went inside.
1: Pandukunnaru.
0: And he just rested.
1: Ee bhaktulu yokka prarthanalanni ikkudanu kuppalu kuppalu vachayi.
0: All prayers of the devotees reached him.
1: Swami, repatiki guru ponu.
0: Bhagavan,
1: repatikaina meer aanandanga sarainaatu sthitini meeru maaku darshimpacheyali.
0: Bhagavan, tomorrow is Guru Purnima. Be normal, we want to see you in your true form.
1: Tellavaru lechanu.
0: Bhagavan got up this morning.
1: Okka noppi ledu, okka baadha ledu.
0: No pain whatsoever.
1: Nenu nayam kavalani nenu sankalpinchaledu.
0: And in fact, he has not willed it so.
1: Kaani aa prarthana yokka phalitame ee vidhamainatvanti yokka deeniki aanandaniki kaaranam.
0: The bliss of this day is the response to prayers.
1: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
0: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
1: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
0: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
1: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తానే.
0: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
1: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
0: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
1: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై ఎంత పడింది.
0: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
1: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
1: ఎప్పుడూ నేను తలచను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
1: నేను మీరు ఒకటే.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
0: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
1: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
0: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
0: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
1: ఇది నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
0: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
1: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
1: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుకు కొర వరకు కూడా నాలో కనిపించదు.
0: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడా ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
0: దేర్ఫోర్ ద సేమ్ అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
1: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద మిస్టరీ ఆఫ్
1: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ వర్షిపింగ్ ఆన్ ఎ ఫార్మ్ అండ్
1: అవి కూడా ఆవిర్భవించినటువంటివి అనేవి నుండి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ దిస్
1: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
0: And we keep a statue there and we go on praying.
1: కానీ ఆ రాముడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is he now?
1: లేదు.
0: No.
1: కృష్ణాని ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాము.
0: We have the statue of Krishna.
1: ఉన్నాడా? లేదు.
0: He is not there now.
1: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
0: We worship Ishwara, we don't see.
1: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
0: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
1: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
0: And our feelings, our thoughts are narrow.
1: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవటం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుండాలి.
0: As the modern man is narrow-minded, he finds emptiness, void everywhere.
1: విశాల భావమే సృష్టి.
0: The broad-mindedness is creation.
1: సంకుచిత భావమే మరణము.

0: The narrow-mindedness is literal death.
1: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
0: So long we are narrow minded, we should consider our life a death in fact.
1: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: We should be broad minded.
1: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
0: We should have broad minded.
1: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటుంది.
0: And naturally we will find the vastness of the divinity.
1: ప్రాచీన కాలం నుండి
0: since ancient times
1: అనేక మంది మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
0: అడాప్టెడ్ మెనీ స్పిరిచువల్ పాత్స్.
1: ఈ కాణాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
0: కాణాద డిడ్ పెనెన్స్ అండ్ ఫాలోడ్ స్పిరిచువల్ పాత్స్.
1: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ నెగేటెడ్ ఎవ్రీ.
1: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
0: అండ్ ఐ షుడ్ మర్జ్ ఇన్ దట్ ఆటమ్, బికమ్ వన్ విత్ ఇట్.
1: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువు అభిమానంతో చేరిపోయాడు.
0: Because he has given up this body attachment, he could totally identify with an atom.
1: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevistuntundadi.
0: The human life today is based on the material objects.
1: Anta swartha sapriyojanamtho jeevistuntundadi.
0: The modern life is full of selfishness and self interest.
1: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku e maatramo artham kaadu.
0: So long we are selfish, we cannot understand even a trace of
1: atomic power. చేసుకోవచ్చును, ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును, అంటూ తప్పులేదు. కానీ
0: we may meditate, we may
1: అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు.
0: We should not forget the nature of an atom.
1: ఆ అణువునందే ఉంటుండాలి సర్వము.
0: Everything is present within this atom.
1: కనుక ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
0: This atomic principle is verily in you.
1: మన దేహము అణువే.
0: The body is an atom.
1: మనసు అణువే.
0: So also mind.
1: బుద్ధి అణువే.
0: Intellect.
1: చిత్తము అణువే. అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
0: So everything is but nothing but the combination of atoms.
1: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
0: And this very atomic principle is divine principle.
1: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
0: God listens to our prayers.
1: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
0: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ.
1: చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేక్.
1: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
0: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
1: భగవంతుడు ఏనాటి కూడా బాధపడడు.
0: గాడ్ నెవర్ సఫర్స్.
1: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఆఫ్ ద డివోటీ ఈజ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
0: Therefore there is no difference between your bliss and the bliss of Bhagavan.
1: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
0: But we are happy and blissful by having smaller things, the material objects.
1: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
0: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
1: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
0: యు మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
1: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
0: యు మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
0: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
1: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
0: గురు పూర్ణిమ షోస్ యు a divine sacred path.
1: Purnima anaga pavitramainatvanti yokka chandrudi yokka prakashamu.
0: Guru Purnima is the day of full moon day.
1: Ee full moon anaga emti? Paripurnamainatvanti manasu yokka tattvame.
0: Guru Purnima signifies the total mind.
1: Paripurnamainatvanti manasu tattvamu etti machalu lekunda paripurnanga kanipistuntadi.
0: The total mind should be spotless, blemishless, like the full moon.
1: Manasulo ee vidhamainatvanti konchi paattu undempudiki adi అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
0: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి ఒక మానసిక తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
1: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికీ మీ ఎందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
0: We read many of the texts grantha, but we lose the very essence gantha.
1: Kinchit panu chadinappudiki pedda ghanamainatundi chadulu chadinattiga bhavistunnam.
0: Though we have a fraction of the knowledge, we consider ourselves great.
1: Neevu chadivina chadulani nu ghanamainatundi kaadu.
0: All that you have learnt is not that great.
1: Paramaanuvullo anuvayipetti
0: it is smallest, still small.
1: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
0: సో యు కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
1: జ్ఞానమునందు భగవంతుడు మనకు కానరాడు.
0: యు కెనాట్ సీ హిమ్.
1: పదవుల యందు మనకు భగవంతుడు కానరాడు.
0: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
1: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
0: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
1: ప్రేమ యందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని కించిత్గా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
0: యు డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యు కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
0: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు గురు పూర్ణిమ,
0: టుడే ఇస్ గురు పూర్ణిమ.
1: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: వాట్ షుడ్ వీ నో టుడే?
1: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
0: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఇన్ యూ.
1: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
0: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
1: కనుక నీ యందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వెలుకలా ఉంటున్నాడు.
0: సో గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
0: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
1: అనుస్వరూపమైనటువంటి
0: and God is present in an atomic
1: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: We should know this basic truth.
1: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
0: Don't be a beggar in this world.
1: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
0: Let us do our duty sincerely.
1: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
0: We should do our duty sincerely.
1: Do your duty sincerely.
0: Do your duty sincerely.
1: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
0: That is true spiritual practice.
1: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
0: Why should you undertake spiritual practice?
1: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
0: In order to discharge your duty properly.
1: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
0: What sort of duty it is?
1: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
0: You work in office for instance.
1: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీస్ కు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
0: You should think of all the matters relating to your office there.
1: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
0: You should not think of your family while sitting in the office.
1: ఇంటికి వచ్చావు,
0: యూ రిటర్న్ హోమ్,
1: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
0: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
1: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
0: డోంట్ బ్రింగ్ హియర్.
1: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
0: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెన్స్.
1: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
0: Just drop it there.
1: House work, house ke.
0: And you should limit your family
1: business
0: at home.
1: Work, business ke.
0: Business affairs.
1: Adhyatmika work, adhyatmika ke.
0: And in spiritual field, you
1: mix
0: should be
1: absolutely spiritual.
0: Because we mix things, we are confused and suffer.
1: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
1: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
0: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్.
1: నేను మొన్న చెప్పాను.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే.
1: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
0: కంసా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
0: దుర్యోధన, దుశ్శాసన
1: మొన్నటి వరకు జీవించినటువంటి వారు.
0: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
1: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
0: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
1: వాళ్ళు చాలా సైంటిస్ట్.
0: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
0: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
1: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
0: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
0: వెన్ వన్స్ హీ టచ్డ్ ది స్టార్ ధ్రువ, ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్.
1: దాంతో మరణం చెందాడు.
0: దట్ ఎండెడ్ హిజ్ లైఫ్.
1: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
0: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
1: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
0: Has to work and do under certain limitations.
1: Kanuka antinte goppa varanta kudanu daivatvanni pondalaniki enta prayatnam chesaru.
0: Such great people made all attempts to attain divinity.
1: Manamu alpulamainappudikini adhikamainatti bhavanni pettukovali.
0: We may be small but we should have big feelings.
1: Vishalamaina hrudayanni penchukovali.
0: We should be broad minded.
1: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది.
0: ఇన్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
0: మ్యాన్ హ్యాస్ డెత్ బట్ నాట్ ద మైండ్.
1: మనసుకు మరణమే లేదు.
0: మైండ్ ఈస్ డెత్ లెస్.
1: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: Therefore all the consequences, the results of the actions are imprinted on the mind.
1: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో
0: all that is the past of several
1: ఎన్ని కర్మల యొక్క సంస్కారంలో
0: and the results of action
1: ఈ మనసుపైన ప్రింట్ అయి ఉంటుంటాయి
0: are all imprinted on the mind.
1: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
0: None can estimate the power of the mind.
1: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
0: We should not think that this is the end of the mind with this
1: ఎన్ని జన్మలకైనా గాని మనసే దైవము.
0: Repeated lives will tell us that
1: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది మనసు.
0: The mind is a combination of atoms.
1: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ చీప్ ఆర్ లో ఆర్ నెగ్లెక్ట్.
1: అనేక మంది బాధలను భరించుకోలేక
0: మెనీ పీపుల్ కుడ్ నాట్ బేర్ సఫరింగ్
1: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
0: దే కమిట్ సూయిసైడ్.
1: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుకుందాం.
0: మెనీ పీపుల్ ఫీల్ దాట్ ఇస్ ద మైండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్ అండ్ సో దే వాంట్
1: చాలా పాపము.
0: బట్ ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: నువ్వు మనసును కాదు మరణింప చేసేది.
0: ఇట్స్ నాట్ ద మైండ్ దట్స్
1: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
0: అండ్ యూ హ్యావ్ దట్ ఐడియా ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
0: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
1: ఆత్మనే దైవము.
0: అండ్ సెల్ఫ్ ఇస్ గాడ్.
1: దైవమే ఆత్మ.
0: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
1: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
1: Savu puttukoleinatte shashvitundu.
0: God is eternal, who has neither beginning
1: nor end. Adi madhyantara hitudu anade vaadu.
0: And is quite eternal, has no birth.
1: Thanu chavaka puttaka champapadaka.
0: He cannot be killed nor would kill.
1: Sarvatran saaneyayundu.
0: And is all pervasive.
1: Sarvatra jeevinchinatundi vaade bhagavantudu.
0: And is eternal and immortal.
1: Kanuka daivatvaniki ee vidhamaitundi yokka janana marnalu unnadani bhavinchakoddu.
0: God has neither birth nor death.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
1: ఒకానొక సమయం లోపల షిర్డి లోపల
0: అట్ వన్ టైమ్ ఇన్ షిర్డి
1: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
0: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
1: Kani okanaadu Patel anetunte vayina vachadu.
0: One day Patel came.
1: Vachi tan chaala srimantude.
0: He was a rich man.
1: Kani jobi ninduku notes pettukunnadu.
0: He had currency notes in his pocket.
1: Baba chuchadu.
0: Baba noticed it.
1: Chuchi oka daggara unnatunte manushini pilchadu.
0: He called a devotee close by.
1: Baba ki eppudu kodunu Sham anetunte vaadu daggaraga undatuntadu.
0: There is one devotee by name Sham, very close to Bhagavan.
1: Sham oo oorlo poi aa Patel daggara poi naaku 5 rupayalu kavala teeskonra annadu.
0: He said, Sham, go to that rich man and bring 5 rupees.
1: Poyadu aa Sham ledu talupu vesadu.
0: He went and he noticed the residence of Sham locked.
1: Pari ungoga daggara poi inkoka Patel ni adigamannadu.
0: And Baba wanted him to go to some other man.
1: ఈ విధంగా పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
0: As this man was asked to go to different people, he could not get money wanted by him.
1: కానీ
0: but
1: జోబి నుండికు నోట్లు పెట్టుకునేటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
0: But there is Patel there sitting with the currency.
1: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
0: He had no spirit of sacrifice. Baba, you want money, here is his currency.
1: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
0: Then Sham said,
1: శ్యామ్, నీ జీవితంలో జీవితంలో ఉండినంత వరకు నా వెంట ఉంటావు నిజమే.
0: Sham, you will be with me so long you are alive.
1: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నారి తత్వం నీ నుండి రాకూడదు.
0: You should not be miserly.
1: లోభితనము. లోభితనం.
0: యూ షుడ్ నాట్ బి మైజర్లీ ఎనీ టైమ్.
1: నేను 5 రూపాయలు అడుగుతుంటే ఇదిగో స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
0: When I say 5 rupees are needed, can't you offer it?
1: చాలా మందికి ధనమే దైవము.
0: Many people consider money as God.
1: రాజకీయమే దైవము.
0: Politics God.
1: పార్టీసే దైవము.
0: Our political parties.
1: ప్రభుత్వమే దైవము.
0: And they consider everything.
1: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
0: Such people will have all these that follow them even after their death.
1: ఏమిటి మీరు సాధించేటువంటిది?
0: What is that you achieve?
1: ఎందుకోసం మీరు బ్రతికారు?
0: Why, what for is
1: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికా?
0: Why should you waste your life?
1: మానవుడని పేరు పెట్టుకుని
0: having been born a human being.
1: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికా?
0: Why should you lead a polluted life?
1: చీ చీ చీ చీ.
0: What a shame it is.
1: ఎవరికైనా పరోపకారం చేయి.
0: Help others.
1: ఎవరికైనా మంచి పని చేయి.
0: డూ గుడ్ టు అదర్స్.
1: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
0: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్
1: ది లైఫ్. ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడాను మీరు ఏమనుకోకండి.
0: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈజ్ సెడ్.
1: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
1: రాజకీయాలే దీనికంత మూల కారణం.
0: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్. ప్రతి
1: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
0: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
1: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
0: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
1: అక్కడ కూడా జగడాలే.
0: They also they have conflict.
1: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
0: The pollution of politics is polluting every place.
1: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
1: స్వతంత్రం వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
1: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
0: ఎర్లియర్ దర్ వాజ్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ద బ్లాక్స్.
1: కానీ ఈనాడు నల్లవారు నల్లవారినే కొడుతున్నారు.
0: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ద అదర్ బ్లాక్స్.
1: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది, ఇది కాదు మనం ఆశించవలసింది.
0: నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
1: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
1: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
1: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
0: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ స్వరూపులు.
0: యు ఆర్ పర్సానిఫికేషన్.
1: మీ ప్రేమనే పెంచుకోండి.
0: అండ్ నో యువర్ నేచర్.
1: ప్రేమ చేతనే బ్రతకండి.
0: Live, lead your life in love.
1: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: End your lives in love.
1: అది నిజమైనటువంటి యొక్క జీవితం.
0: That is true life.
1: ఉపనిషత్తులు అందరి కూడా ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
0: That is the value attached to human life by Upanishads.
1: మానవ,
0: ఓ మ్యాన్,
1: గౌరవించవలసినటువంటి వాడు.
0: You are to be respected.
1: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
0: You are to be loved.
1: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
1: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
0: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
1: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
0: ఎవ్రీ వన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
1: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 వరకు మా కష్టాలే ప్రసాదించు.
0: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ please grant us difficulty.
1: ఈ కష్టంలో ఉండినటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
0: The happiness that we get out of difficulty is not noticed anywhere else.
1: మేము సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
0: In fact, we struggle hard to be happy, to have comforts and convenience.
1: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
0: There is no treasure.
1: నసుఖా లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get happiness out of happiness.
1: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
1: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
0: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే, స్వామి, వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
1: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
1: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
1: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటారు.
0: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
1: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
0: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
1: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
1: 77 అయిపోయింది.
0: భగవాన్ కంప్లీటెడ్ 77.
1: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
0: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
1: మానవుడు ఆనందమయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సఫర్.
1: ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఇస్ బ్లిస్.
1: ఆనందమే అతని హృదయము.
0: అండ్ బ్లిస్ ఇస్ యువర్
1: సెంటర్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావు?
0: బ్లిస్ బీయింగ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్, వై షుడ్ యు గ్రీవ్?
1: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవడం చేత దుఃఖపడుతున్నారు.
0: వీ డు నాట్ నో దట్ వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ అండ్ వీ సఫర్.
1: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
0: సమ్ కనెక్షన్స్, రిలేషన్స్ కమ్ అండ్ గో.
1: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
0: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ కమ్స్ అండ్ గ్రోస్, పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
0: బట్ దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఈజ్ లవ్.
1: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
0: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
1: మీరు సుఖంగా ఉండండి.
0: డోంట్ నాట్ డోంట్
1: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
0: అండ్ డు నాట్ థింక్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
0: అండ్ టుడే వాట్ యువర్ పొజిషన్? యు ఆర్ నాట్ హ్యాపీ, యువర్ నైబర్స్ ఆర్ నాట్ హ్యాపీ.
1: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
1: కష్టం వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించరు.
0: Difficulties do come, consider them as passing clouds.
1: ఏదో బిడ్డలో కొడుకులో తల్లిలో తండ్రిలో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
0: We have got the family blood relationships.
1: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
0: We have many difficulties and losses in the family
1: life. కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: But they are like passing clouds.
1: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
0: And as if you look at the sky, you find the vast.
1: కానీ ఆకాశం అంతా మేఘములే.
0: But it is full of clouds.
1: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌలు ఎక్కడ ఉందా?
0: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
1: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
0: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
1: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
0: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
1: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
0: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
1: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
1: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
0: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
0: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
1: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
0: The body has to be maintained so long we're alive.
1: పోతాని ఎవరు గౌరవించరు.
0: The moment life is lost, nobody would respect.
1: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
0: The same thing was stated by Duryodhana.
1: కట్టగడపటికి తాను చెప్పాడు.
0: He said at the end,
1: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
0: You respected me so long I am alive in this body.
1: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితేనే.
0: The moment I leave this body tomorrow.
1: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి యొక్క తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
0: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
1: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
0: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
1: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
0: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
1: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
1: ఈ విధంగా ఉండినప్పుడే
0: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్
1: జీవితము అనుభవించిన వారం అవుతాం.
0: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
1: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
0: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్
1: లౌకికమైన జీవితము అవసరమే.
0: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
1: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
0: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
1: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
0: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
1: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
1: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
0: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
1: ఆనందమే అతని సొత్తు.
0: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
1: ప్రతి మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
0: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
1: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
0: So he wants to be
1: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: అండ్ ఎక్స్పీరియన్సెస్
1: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
0: అండ్ హీ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిగా పెట్టుకోవాలి.
0: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజెస్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ స్ట్రెంగ్.
1: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
0: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
1: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
0: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
1: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారములు వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
0: సిమిలర్లీ ఇఫ్ దర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా.
0: We should not be a victim to difficulty.
1: ఆనందమునకు పొంగకుండ.
0: And we should not be elated by praise.
1: పొంగనటువంటి ఒక దివ్యత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
0: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
1: Vahe guru, vahe guru, vahe guru ji.

0: ಒಕ್ಕಡೆ ವಾಹೇ ಗುರು.
1: ಓನ್ಲಿ ಒನ್ ಗುರು,
0: ಇದ್ದರೆ ಕಾದು
1: ನಾಟ್ ಟು.
0: ಒಬ್ಬರು ಅಂತರ್ಗುರುವು, ಒಬ್ಬರು ಬಹಿರ್ಗುರುವು ಕಾದು.
1: ನಾಟ್ ಒನ್ ಇನ್ನರ್ ಗುರು, ಅನದರ್ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಗುರು.
0: ಗುರು ಅನಗಾ ತನ್ನ ಹೃದಯಂ ನುಂಚಿ ಪ್ರಬೋಧಿಸೇಟುವಂತಿ ಸತ್ಯವಾಕ್ಯವನ್ನು ಅನುಸರಿಸೇಟುವಂತಿದೆ.
1: ಗುರು ಇಸ್ ದ ಒನ್ ಹೂ ಟ್ರೆಡ್ಸ್ ಅಲಾಂಗ್ ದ ಪಾತ್ ಆಫ್ ಟ್ರೂತ್, ಹಿ ಇಸ್ ದ ಟ್ರೂತ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್.
0: ಕನಕನೇ ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ.
1: ದೇರ್ಫೋರ್ ಇಟ್ ಇಸ್ ಸೆಡ್ ಗುರು ಇಸ್ ಬ್ರಹ್ಮ ದ ಕ್ರಿಯೇಟರ್, ಗುರು ಇಸ್ ವಿಷ್ಣು ದ ಸಸ್ಟೈನರ್, ಗುರು ಇಸ್ ಶಿವ ದ ಡಿಸ್ಟ್ರಾಯರ್.
0: ಕಾಬಟ್ಟಿ ನೀವೇ ಬ್ರಹ್ಮವು,
1: ಯುವರ್ ಬ್ರಹ್ಮ ಕ್ರಿಯೇಟರ್.
0: ನೀವೇ ವಿಷ್ಣುವು,
1: ಯುವರ್ ವಿಷ್ಣು.
0: ನೀವೇ ಶಿವುಡವು,
1: ಯುವರ್ ಶಿವ.
0: ನೀವೇ ಗುರು,
1: ಅಂಡ್ ಯುವರ್ ಗುರು.
0: ಕನಕನೇ ಗುರು ಅಂತೆ ಪ್ರತ್ಯೇಕ ಕಾದು.
1: ಗುರು ಇಸ್ ನಾಟ್ ಸಪರೇಟ್ ಫ್ರಮ್ ಯು,
0: ಸರ್ವಮೂ ನೀವೇ ಉನ್ನಾವು.
1: ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್.
0: ಕನಕ ಮುಖ್ಯಂಗಾ ನೀ ಗುರಿನ್ ನೀವು ದಾಟಕೋಕುಂಡ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ಸೀ ದಟ್ ಯು ಡು ನಾಟ್ ಲೂಸ್ ಯುವರ್ ಗುರಿ ಆರ್ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಆನ್ ಗುರು ದ ಪ್ರಿಸೆಪ್ಟರ್.
0: ಈ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಮಾತ್ರ ಎಪ್ಪಟಿಗೆ ಸ್ಥಿರಂಗಾ ಪೆಟ್ಟುಕೋವಾಲಿ.
1: ಕೀಪ್ ಯುವರ್ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಸ್ಟಡಿ.
0: ಅದೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಿದ್ಯಾರ್ಥುಲು ಕಾನೀ, ಗೃಹಸ್ಥಲು ಕಾನೀ, ವಾನಪ್ರಸ್ಥಲು ಕಾನೀ, ಸನ್ಯಾಸಲು ಕಾನೀ, ಅಂದರಿ ಕೂಡ ಒಕ್ಕಟೇ ಮುಖ್ಯವು.
1: ಎದರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆರ್ ಎಲ್ಡರ್ಸ್ ಆರ್ ಹೌಸ್ ಹೋಲ್ಡರ್ಸ್ ಆರ್ ಸೆಲೆಬ್ರೇಟ್ಸ್ ಆರ್ ರೆನನ್ಸಿಯೆಂಟ್ಸ್,
0: ಅಂದರಿಕಿ ಒಕ್ಕ ವಿಧಮೈನಟುವಂತಿ ಲಕ್ಷ್ಯಂ ಒಕ್ಕಟೇ.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపలటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి, అదే మీ గురు.
1: Think of it, concentrate, have guri on that soham principle.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, I am God.
0: నేనే బ్రహ్మను,
1: I am Brahma.
0: తప్పేమీ లేదు,
1: nothing wrong.
0: అహంకారం అనుకుంటారేమో చాలా పొరపాటు.
1: You may think it's ego, no.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: Have this feeling that
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: Consider yourself that you are Brahma, you are
0: Vishnu. ఏమీ లేదు,
1: nothing wrong.
0: ఇది అహంకారమే కాదు,
1: is not ego.
0: నిజమైన పెట్టి రైట్,
1: you have got every right on that.
0: ఈ రైట్ ని లోపల పెట్టుకొని ఊరికి బయటపెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: With the right of divinity within you, what is the fun of feeling that I am simply a human?
0: కనుక మీరందరూ కూడాను దైవస్వరూపులే.
1: యుర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవస్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ వైసెస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చెప్పండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇదే కావాల్సినది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వి షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ యూస్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి, అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని శేషిగా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కాని ఏ మార్పు వచ్చింది మీలో?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
1: You come here to visit and go.
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాడు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: ఇంకా వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: It's your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself and you
0: మార్పు.
1: And then you should change.
0: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్కు సత్యాన్ని నీవు నిలబెట్టు.
1: And uphold that spiritual dictum that you are God.
0: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
1: Give up this materialistic tendency.
0: ఇవంతా లౌకికమైనటువంటివి.
1: That's all worldly.
0: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: ఏదో నీవు ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: ఏమీ మనకు వెంట రాదు.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ విత్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ ఘాటుగానే తీసుకుని.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా ఘాటుగానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్ ఈ వైపు నుంచి పోతుంది. డివోజీ డాగ్.
1: డివోజీ డాగ్ దిస్ సైడ్ డిఓజీ.
0: ఈ వైపు నుంచి నువ్వు ప్రయాణం చేయి, నీవు గాడ్ గా తయారవుతావు.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. జీఓడీ గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా నువ్వు మనం ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక సర్వత్రా ఉండినటువంటిది దైవత్వాన్ని మనం విశ్వసించండి.
1: ఇట్ ఇస్ ద డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్,
0: దేశం కూడా డివినిటీ సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యుల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలకలి నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యు హావ్ టు లెర్న్ టుడే ఇస్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

Hari Hari Hari Hari Subramanya.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీ వన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడా మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిలి యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణకటోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలిష్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాది.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధంగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ the melodious voice.
1: Kani kaakula kootalaku verchi kookela tana gaanamunu taanu maanukuntunda?
0: Because of the crows, the cuckoo bird will never stop singing.
1: Kana ee naati maanava lokamunundu mana manchini mana abhruddini mana succhemamunu mana yokka pavitratanu gurtinchi aneka mandi asuyalu padavachunu.
0: Among human beings watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: Kani manaloni bhavamulanu maatrame mana parisuddham chesukovali kani itarlaku ye vidhamainatundi baadhyathalu kodanu manam longa kodadu konga kodadu.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: Manasulo unna bhavambu manchidaina కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ద ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్, దేర్ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So everything is the reflection of the inner being.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుతున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
1: Kanuka manamu bhavamunu parishuddham gaavinchukuneetunte okka vishayamlone mana kaalamunu kaayamunu karmanu kudanu sadviniyogam cheyali.
0: Therefore we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: Eenadu sadhana chestunnam sadhananaga emti.
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: Japam cheyatama లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: వాట్ డు యు మీన్ బై సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్? ఇస్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ ఆర్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్? దే ఆర్ ఓన్లీ మియర్
1: సాధనగా. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: ద రియల్ సాధన మీన్స్ టు గివ్ అప్ దట్ ఫీలింగ్ విచ్ కమ్స్ ఆన్ ది వే టు నో ద డివైన్.
1: అనాత్మభావంను దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ద బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి చర్యలను దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ది ఫిజికల్ యాక్షన్స్ అండ్ టెండెన్సీస్.
1: క్షేత్రజ్ఞుని దృష్టి ఎందుకొని క్షేత్రంను విసర్జించాలి.
0: వీ హావ్ టు కీప్ ఇన్ వ్యూ ఆల్వేస్ ద నోవర్ అండ్ నాట్ ద బాడీ.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి భావములను విసర్జించి
0: గివింగ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్స్,
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్,
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatunte nijamainatunte bhavamu,
0: but the true feeling is transcendental.
1: Adi ye nivrutti yokka lakshanam.
0: That is an inward path.
1: Ee nivrutti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
0: Where does it start, the quality of inward path?
1: అనేక పర్యాయములు విద్యార్థులకు చెప్పాను.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: కనుక వాక్కు, మనసు, అహము ఇవన్నీ కూడాను ఒక కుటుంబంతో చేరినటువంటివి.
0: Therefore the eye, the mind and the word belong to the same family.
1: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
0: It's a joint property.
1: ఇది సత్ చిత్ ఆనందము.
0: This is సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు, అహమునకు, ఈ వాక్కునకు, శరీరమునకు అన్నింటికీ సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అదే.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
1: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డూ యూ సే దట్ హి హాస్ గాట్ దిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి ఒక లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్, ఈ సత్, చిత్, ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్, చిత్, ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
1: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ

0: ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్. సత్ చిత్ ఆనంద,
0: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
1: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
0: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
1: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
0: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
1: చిత్ ఈస్ అవేర్నెస్,
0: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
1: దిస్ ది ట్రూ అవేర్నెస్,
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
1: This is called conscience.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you get bliss?
0: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: The combination of sat and chit, being and awareness, will give you the bliss.
0: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
1: Therefore, ananda is the climax.
0: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
1: So everyone wants to be in blissful state from birth to death.
0: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
1: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
0: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: ఈజ్ హ్యాపీ ద మూమెంట్ హీ పాసెస్ ఇన్ ది ఎగ్జామ్.
0: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్.
0: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
1: దెన్ హీ వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ పొజిషన్.
0: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
1: There he could get high position.
0: Kani aa aanandam kudanu shastham ledu.
1: Even that happiness is not permanent.
0: Tadipari udyogam kavalani aashisthunnadu.
1: Later he wants a job.
0: Udyogam chikkinappudu kudanu aanandam ledu.
1: He is not happy even then.
0: Ee vidhanga jeevithamanta aneka vidhamainatti korikalu korutune pothunnadu.
1: That's why he continues to desire one after another. There's no end for it.
0: Kanuka aanandamulo kudanu antyam ledu.
1: Therefore even bliss also has no end.
0: Ee laukika sambandhamainatti aanandamulu క్షణభంగురములు.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
1: దట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేటి, క్షమలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake.
0: ఈ జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏమాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream.
0: కనుక ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you, అహం, exist in both the conditions.
0: అదియే omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: The happiness that you get out of material objects is
0: not permanent. లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: Nor that of sensual pleasure.
0: వ్యక్తుల చేత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: Not the experience out of individuals.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: All are like passing clouds.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: But he is carried away by the illusion that the passing clouds are permanent and eternally true, and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth, one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరం దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటి

0: ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: Today when there is love there is no faith, when you have faith there is no love.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: It's not enough if you have faith, you need
0: love. యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: The relationship between the two is like that of
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: Today every aspirant has filled his heart with negative thoughts.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: If the brain is stuffed with so much matter
0: తలబుర్రది ఖాళీ కాకలి సకృతం నింపనగున.
1: Without the head being empty can you fill it up with spiritual knowledge.
0: కనుక మనం ఎందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our heads.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకి పట్టే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్ ఎవరీ లివింగ్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్, వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్.
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడా మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుకనే

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirti ni manam sadhinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Mari ee margam nandu kuda ee oka kirti manaku labhyam kadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: ధన కనుక వస్తువు ఆనాదులు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు, కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue.
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: This character has got two aspects. One is individual character, the other is national character.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: When you are devoid of individual character, how do you expect to possess national character?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించగలిగినప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: When we don't acquire social values, how do you expect
1: national character? ఏ చరిత్రము.
0: That national character is history.
1: అది ఏ చరిత్ర. రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: The national character is the true history.
1: కేవలం
0: history.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: His story is history.
0: History, his story is history.
1: దైవం యొక్క స్టోరీ.
0: It is the story of God.
1: అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ.
0: It is the story that describes and narrates.
1: అతని ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములే మన స్టోరీ.
0: All the ideals make up the story.
1: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమై ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ సో యాజ్ టు సీ దట్ యువర్
1: కాన్షియన్స్ ఇస్ ఫైన్. ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్
1: ఎంత మంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ బట్ దర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalukku ee satyanni manam ee reethiga sadhinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you for your
1: friends gift ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: నీ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: లోపల మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా ఉన్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు.
0: They go through రామాయణ.
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భగవద్గీత.
1: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read భగవద్గీత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు. అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో.
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది. ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్ ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be హార్ట్ఫుల్.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కాబట్టి హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ ఏంటంటే నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: That creation should originate out of your heart.
1: ఈ విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నిటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది.
0: There may be number of doubts, but yet you should face them, resist them, and go ahead. Why?
1: అది ఏ సత్య స్మృతి.
0: That is the truth within.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించుకుంటు పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటికి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore we have to recognize at least to some extent the nature of divinity.
1: సాధనలు.
0: We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీచుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten vomited out, all the breath taken in exhaled, we also forget all that we listen.
1: కానీ వదలవలసినది ప్రాకృతమైనటువంటివి కాని దివ్యమైనటువంటివి కాదు.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: ఈనాటి లోకము లోపల ఏ విధమైనటువంటి ఒక సాధన చేసినప్పటికీ అందులో కించిత్తైనా మనకు ఆనందం లభ్యం కావటం లేదు.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టి పోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It is only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: Will power, that's called free will.
1: Free will అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: హౌ డూ యూ థింక్ ఆఫ్ ఫ్రీ విల్?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: హౌ కెన్ యూ ప్రొటెక్ట్?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: ఇట్ ఇస్ ఆన్ ద హార్ట్ వేర్ ద ఫ్రీ విల్ కెన్ బి ప్రొటెక్టెడ్.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద ఫిజికల్ హార్ట్,
1: స్పిరిచువల్ హార్ట్.
0: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ హార్ట్.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: ద స్పిరిచువల్ హార్ట్ ఆల్వేస్ థింక్స్ అండ్ పాండర్స్ ఓవర్ లైక్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ బ్రీతింగ్ ప్రాసెస్.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరికైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికి కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: So we should consider truth and righteousness as our life.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: Today nothing is known about dharma.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: No one knows what is truth.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: It doesn't change.
1: అదంతా నిజము.
0: That's only a fact.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగాద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ ఇస్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణం.
1: భాగవతము క్రోధము.
0: భాగవత యాంగర్.
1: ఇంత భారతము లోభత్వం.
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సీక్రెట్ డివినిటీ.
1: కనుకనే నరకద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ది ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ speak of one character
1: each. మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: All these three evils are present in every person today. కామము,
1: క్రోధము, లోభము.
0: Only the desire, anger and greed.
1: Now
0: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore
1: you
0: have to kill these evil qualities, the desire, anger and
1: greed.
0: That day when we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in society. Or else we will be put to disrepute. And we lose all our respect. We will be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of the worms there. But outwards we
1: shine.
0: We pretend as if we are
1: happy.
0: We pretend
1: acting.
0: It is all cinema action.
1: మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: ది బ్లిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: దట్ ఓన్లీ గివ్స్ సాటిస్ఫాక్షన్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఇస్ ది ట్రూ బ్లిస్.
1: అది నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: దట్ ఇస్ ది ట్రూ ప్రాపర్టీ.
1: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హాస్ మచ్ డిజైర్ హీ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్.
0: హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్.
1: ఆ తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతిపరుడు.
0: ద వన్ విత్ సాటిస్ఫాక్షన్ విల్ లివ్ ఇన్ పీస్.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
0: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: There is no satisfaction.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: There is trishna, the desire, not contentment.
1: Trishna naga nimisha nimishamunku korikalu abhirudhi kavatam.
0: Trishna means desiring more and more.
1: ఈ కృష్ణను మనము అవసరించదండి. కృష్ణను మనం అనుసరించకండి.
0: వు షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో డోంట్ ఫాలో కృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: వాట్ ఈస్ ద
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: రామాయణ సేస్ దట్ యూ షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్.
1: రాములు సత్య స్వరూపుడు.
0: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మనం అంతా సత్యమే.
0: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఏ రిచువల్ వన్స్ అండ్ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
0: బట్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ ట్రూత్.
1: కానీ మనము ఆచరించడం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ డూయింగ్.
1: నోరు ఎత్తితే అసత్యం.
0: ద మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
1: ఏం చెప్పినా అసత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైన్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ద టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
1: సత్యమే మీ వెంట అంతా ఇంతా ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర. ఎన్ని కష్టములకు
1: గురి అయ్యాడు.
0: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: దెల్ కుడును అమ్ముకున్నాడు.
0: హి సో రాజ్యాన్ని
1: త్యజించాడు. కాటికాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంకలేదు కుంకలేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: సత్యానికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
0: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: యువర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
1: సత్యానికి పుట్టలేదు.
0: యువర్ నాట్ బాన్
1: సత్యానికి పుట్టావు.
0: యువర్ బాన్ టు హోల్ ట్రూ.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్యస్థిత్ ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరు కూడాను సచ్చిత్ స్వరూపలే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: ప్రతి ఒక్కరు
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కానీ
0: It is just a human body.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను.
0: But I am the very form of that being awareness and bliss.
1: భావం నన్నో దృఢముగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటది.
0: When once we have that strong feeling, we will be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: It should be heartful.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడనే.
0: I am the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
0: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
0: Mind is bound.
1: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి.
0: And they go, they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
0: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
0: I don't move.
1: జారేవాడిని కాదు.
0: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
0: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్.
0: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
0: యూ హ్యావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యము దేనికి భయపడదు.
0: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
0: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: One is inhalation, other is exhalation.
1: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి జీవితంగా ఉంటుంటాడు.
0: How can you live without these two?
1: కనుకనే సో సత్యం హం ప్రేమ.
0: సో ఈస్ ట్రూత్ హం ఇస్ రైచస్ లవ్ లవ్ లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయద్దండి.
0: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్
1: స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజ్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుగుకొని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే గిని వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తాడు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బయటికి వస్తానే అసత్యం అయిపోతుంది.
0: బట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఏ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ ప్రాక్టీస్.
1: సత్యాన్ని ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్
1: ట్రూత్. సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ధర్మము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ శాంతి
1: దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం Bayam, bayam, bratuku bayam, anta bayami.
0: In this life of Padma Vyuha, we are fear stricken.
1: Ekkadige pokunda intilone untamante akkaduga bayami.
0: Even if you want to sit at home without moving out, yet you are fear stricken.
1: Edo plane lo podamante akkadu kuda bayami.
0: Even if you want to travel by flight, there is fear.
1: Oni yeni vadu nadchukoni podamante akkada bayami.
0: Even if you try to walk,
1: ekkada bayam lendi.
0: Where are you fearless?
1: Daivam daggarne abhayam.
0: You will be fearless in front of God.
1: Daivam manlo untunte bhayaniki avakasame ledu.
0: When there is God in you, there is no scope to fear.
1: Kanaka motta motta daivanni mana hrudayam paina pratishtha chesukondi.
0: So we should install God in our heart.
1: Mana hrudayam aneetundi daivuni pratishtha chesukodaniki ichinatundi aa sopaname kaani kevalam nee bratike kosam ichinatundi kaadu.
0: The heart is gifted so as to act as a throne in which God, on which God should be seated.
1: Hrudaya pratishthalo ayinatundi vaadu.
0: And he is installed there in our heart.
1: Anduvallane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akkade nenu pratishthayanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students,
1: meeru elanti paristhithile undani kodanu satyanni palakandi.
0: Under any circumstances,
1: prarambhamlo konchem kashtanga untadi.
0: It may be difficult in the beginning.
1: Nijanga cheptunnanu satyam palakatame sulabhamu.
0: It is easy to speak truth.
1: Satyam balakatam enta kashtam e matram kuda shrama ledu.
0: It's not at all difficult.
1: Asatyam cheppalante inki enno planlu veyyali.
0: But to tell lies you have to plan a lot.
1: Chala yochana cheyyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga neevu satyamlo palgonu.
0: And you can speak truth in a very easy way. Ee
1: ikka poo yokka rekane ina kuda nalpavachchu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadam anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evaraina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyyali.
0: To tell somebody's name you have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipincheetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeeti kankananiki inga addam enduku? Munjeeti kankanan chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochunu.
0: You can see your own bangle.
1: Aithe ni kanuprastu matram nenu chuttaniki veelu kaadu. Nee kannullu kuda nuvu chudalevu.
0: However, you cannot see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లా
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: That what you inhale on one side is
1: ida.
0: The other one is pingala.
1: ఈ రెండింటి యొక్క భూమధ్యస్థానమే సుషుమ్న.
0: The center of the forehead is సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్ మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు. గంగా జమునా తీర్ ఇదే మనకు సులభమైన మార్గం. భూమధ్యరేఖలో నీ యొక్క దృష్టి నిలుపు.
1: To send to over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇదియే అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: This is what's called the third eye. Third.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: Third eye is there.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: You cannot dissect it.
0: రక్తమే వస్తుంది.
1: You find all blood coming out of it.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of feeling.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes?
0: ప్రతి మానవునికి రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలిగాడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటున్నాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిదే భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది, ఎంత ఆదర్శవంతమైనటువంటిది. దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమును చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్ ది
0: దివ్యత్వము. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ Bharatiya with such great inheritance and legacy, why should he ruin himself?
0: Charitranu nilipukondi.
1: Uphold the history and the prestige.
0: Danini prema cheta nilipukondi.
1: Love it, love it.
0: Prema mudita manasikako

0: లేచి నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై అదును పదులేక వ్యయమందగా చేయటు జీవితంబు నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడుగా పొట్టకై అదును పదులేక వ్యయమందగా చేయచు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ The time you get up and until you retire, you just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Akali Dappuru.
1: The food and the drink water,
0: ananda vicharamulu,
1: the pleasure and the pain,
0: ivanni kudunu oka daani venaka okati vastune untuntai.
1: They follow each other one after one in succession.
0: Manamunaku aharame pradhanamu.
1: For man, food is essential.
0: Manavudu puttinadi పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: Man is born so as to be blissful.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: forgetting that bliss.
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: struggling for food alone.
0: మానవుడు
1: mankind
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: End up their lives with food alone.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవి కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో యాజ్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహములకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ బట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ.
0: ఇట్టి సత్యమును విస్మరించి
1: దిస్ ట్రూత్ ఈస్ ఫర్గాటన్
0: కేవలము అసత్యము అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహార నిమిత్తమని మనం ప్రాకులాడుతున్నాము.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫాల్స్హుడ్.
0: కాదు కాదు.
1: ఇట్ షుడ్ నాట్ బి సర్వ్.
0: దేహము పంచభౌతికమైన దేహము.
1: The body has got these senses five.
0: Senses are upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: Aharam manaku mukhyam kaadu.
1: Food is not very important.
0: Ee rendintiki ni aanandame pradhanamu.
1: For all this anyway, బ్లిస్ ఇస్ ద ఫౌండేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లా,
0: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
1: హ్యాస్ టు క్యారీ ఆన్ ఇట్స్ లైఫ్ సోజర్న్ ఫర్ బ్లిస్ అండ్ నాట్ ఫర్ ఫుడ్.
0: కానీ ఈ సత్యమును మరిచి,
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటెన్,
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దులేక జీవిస్తున్నాం మనం.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్ వీ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫుడ్ ఓన్లీ.
0: కానీ దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: ఈ దేహము,
1: this body,
0: మనినపు కొంప,
1: is full of dirt,
0: రోగముల రగ్గెడు సేవక గంప,
1: full of afflictions,
0: జాత సంచలనము పొందు దుంప,
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: With this body we have been struggling hard.
0: కను ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: We have to live for liberation.
0: దైవాన్ని వరించాలి.
1: We should pray to God.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We should love God.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: the love is to be directed for God.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: Love is not meant for body.
0: కానా,
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు కాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెన్ ఫార్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహములకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కానీ అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడు అప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ మేఘాలు కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamunu praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశన పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నియో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: ద బాడీ విల్ నేచురలీ విల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్, ద కంప్లైంట్.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: ద షైనింగ్ సన్ ఆల్సో విల్ హ్యావ్ సర్టన్ అబ్స్ట్రక్షన్ సచ్ ఎస్ పాసింగ్.
0: మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ వుడ్ యు అవాయిడ్ ద సన్ లైట్?
0: కానీ వచ్చింది పోతుంది.
1: ద క్లౌడ్స్ కమ్ అండ్ గో.
0: ఆ ధైర్యంతో, ఆ ఉత్సాహంతో, ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించరు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Mana kaalamanta irukudunu saarthakamainatvanti karyam nimittamai mana viniyoginchali.
1: The whole time will have to be spent for sacred purposes.
0: Idi manamu nechukovalsinatvanti mukhyamainatvanti aadhyatmika drushti.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరములను మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందడానికి.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: దీస్ ఆర్ ఆల్సో సింపుల్.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు,
1: దే జస్ట్ అపియర్ ఇన్ అవర్ మిడ్ వే లైక్ పాసింగ్.
0: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బ్యాక్ టు లర్న్.
0: ఇట్టి అవాంతరములను మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందడానికి.
1: వెన్ యూ

0: or midway, like passing.
1: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
0: We should not go back because of these passing clouds.
1: దాన్ని లెక్క చేయగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైన మానవత్వం మనలో బయలుదేరుతుంది.
0: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
1: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
0: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
1: anxieties.
0: These things will never make you suffer long.
1: Prema sarupulara.
0: Embodiments of love. Bhagavan might have caused some kind of
1: anxiety.
0: You must be feeling sad because of the complaint.
1: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
1: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
0: టు మేక్ యూ హ్యాపీ భగవాన్ రిటర్న్డ్ ఇమీడియట్లీ.
1: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ సఫరింగ్స్ ఆఫ్ వేరీ నేచర్.
1: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధలు కాదు.
0: దే ఓన్లీ థ్రెటన్ యూ బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
1: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
0: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ the message of idealism on this day.
1: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchev chesetu.
0: Onam is an occasion to share the joy.
1: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
0: We should share this joy and happiness with everybody.
1: Eppudu gaane baadalu lekunda aanandam manaku labhinchadu.
0: There cannot be happiness without suffering.
1: Nasuka labhite sukham. సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
0: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
1: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ సమ్ డిఫికల్టీ ఇన్ బిట్వీన్ ద వాల్యూస్ అటాచ్ టు హ్యాపీనెస్.
1: కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దానిని చూసుకుని దాటుకొని పోవాలి.
0: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్ బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. You should not be mindful of them.
1: మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు.
0: You should not give a place to these problems in your mind.
1: మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్, తప్పులను విచ్చుకొని బయలుదేరి వస్తుంటాయి.
0: Mind is a mad monkey. It is always running after faults.
1: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
0: We should brush them out. We should not welcome these things.
1: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
0: మైండ్ ఈజ్ అన్ ఇంటర్ఫియరెన్స్, అన్ అబ్స్టకల్.
1: మనస్సులో మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సును మనం ఎదుర్కోవాలి.
0: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
1: దాంతో మనం యుద్ధం చేయాలి.
0: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్.
1: దాన్ని కూలగొట్టాలి.
0: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
1: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
0: Then only you can attain divinity.
1: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
0: యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్యారీడ్ అవే బై ది ఇల్యూజరీ మైండ్.
1: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మానవునికు మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
1: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
0: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
1: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
1: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
1: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ద ఇల్యూషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హ్యాస్ గట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ మనిషి ద మ్యాన్.
1: దాన్ని సాధించుకోలేని

0: వాడు వాడు మనిషే కాదు.
1: ఇఫ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద మైండ్ యూ కెన్ నాట్ బి కాల్డ్
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము.
1: ఇఫ్ యు ఆర్ సింప్లీ టిల్టెడ్ ఇఫ్ యు ఆర్ స్వేడ్ బై ది సింపుల్ రీజన్స్ హౌ కెన్ యూ బి ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ రీజన్ సీజన్ ఏమాత్రం కూడా మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ద సీజన్ అండ్ ద రీజన్.
0: కనుక ఈ మనసు యొక్క తగినటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యూ షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: కనుక మనసుకు మించినటువంటి దైవం కూడా కాదు. అలాంటి దైవం కూడా మనం లెక్క చేయకుండా మనం ఈ మనసును త్రుంచివేయాలి.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ నుంచి పుట్టినటువంటి వారే.
1: You are all born out of love.
0: ప్రేమ చేతనే బ్రతుకుతున్నారు.
1: Our life is sustained by
0: చేతనే జీవిస్తున్నారు.
1: Our life is based on love.
0: ప్రేమ చేతనే మీ సాత్వికం గావించుకుంటున్నారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ వర్క్స్ ఫర్ అవర్ రిడెంప్షన్.
0: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ లవ్ యాజ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
1: ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది సింపుల్ రీజన్స్ అండ్ పెట్టి కాజెస్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: ants also would be able to cross the obstacles on their way.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు.
1: Difficulties not only limited to man.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: Ants, birds and bees, they do have problems and suffering.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజు.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not
0: man? మానవుడు ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku em maatram kuda bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veel avutundi.
1: When you go beyond this suffering, then only you can attain God.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: meeru premaku puttinatunti varu.
1: You are born for love.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్.
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: The gold and other values, they come and vanish like passing cloud.
0: అది మానవుని భ్రమించి ప్రేమలో ముంచేటువంటివి.
1: In fact, all these valuables will delude man.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: We should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకొని
1: keeping God in view.
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: Carry on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రెడీ.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: టు సాంక్టిఫై అవర్ లైఫ్.
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: టు హ్యావ్ దట్ కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: వాట్ ఎవర్ మే బి ది సఫరింగ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్స్ గ్రేస్.
0: అటువంటి దైవ శక్తిని మనం దగ్గర ఉంచుకొని
1: విత్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ us.
0: అల్ప శక్తులకే మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
1: వై షుడ్ వి వరీ అండ్ కేర్ ఫార్ ద సింపుల్ పవర్?
0: నిజంగా ధైర్యం అనేటువంటి యొక్క దైవ శక్తి మన యొక్క ప్రేమని.
1: కరేజ్ ద డివైన్ పవర్ ఇస్ లవ్ విద్ ఇన్ యూ.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్ని కూడా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: పర్వతం వంటి బాధను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చు.
1: ద జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడుకోకుండా
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
0: పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యు వీ హ్యావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: We are not afraid of God.
0: It is chala perikitanam.
1: It is a nature of a coward.
0: Daivamunike manam longali.
1: We should offer ourselves to God.
0: Ee danavaru ante ee kashtamulaku manam longakoddu.
1: We should not submit ourselves to these difficulties.
0: Bandhuvala nimittamai manam praakulaadaramkoddu.
1: We should not struggle hard for our relations.
0: Aa sangamulo manam oka neethini saadhinchali.
1: We should attain that morality conduct.
0: Appudu ee morality ni manam saadhinchinappude
1: when once we are moral
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: There starts the love for God.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: with this love for God more
0: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
1: You will have the fear of sin thereafter.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: We should not be afraid of anything.
0: పాపమునకు మనం ఎందుకు భయపడాలి?
1: And in fact by mere fear you don't get anything.
0: కనుక దైవానికే మనము భయపడాలి.
1: And in fact we should be afraid of God in front
0: దైవానికి మనం లొంగలే.
1: And we should be so humble. దైవప్రీతిని
0: మనం ఆశించాలి.
1: We should love God more.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు సార్
0: స్వామి
1: స్వామి
0: నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
1: I am afraid of all my sins.
0: కానీ మీ ప్రేమకు మేము లొంగటం లేదు.
1: ఐ ఎమ్ నాట్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ డివైన్ లవ్. మీ ప్రేమకు
0: మేము లొంగాలి, పాపమును ధైర్యంతో సాధించాలి.
1: ఐ షుడ్ ఫేస్ ఆల్ దీస్ మిస్ డీడ్స్ బ్రేవ్లీ అండ్ ఐ షుడ్ బి హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేన్ని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్ నో విత్ ఓన్లీ కరేజ్ only you can achieve.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long,
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ్యత, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: So we should have this wealth of love for God.
0: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడాను లెక్క చేయకూడదు.
1: We should not be worried for a moment for these difficulties.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: brush them aside.
0: మనం దైవం దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే, కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యూఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: We should not be
0: దుఃఖములకు మనము లోపడకూడదు.
1: We should not submit ourselves to the difficulties and problems. దుఃఖము
0: పాపము దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in the way of our life, they disappear. You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: లవ్ ఈజ్ ద ట్రూ పర్సనాలిటీ.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం ఒడ్డు పొడుగు లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: Personality is not merely height, weight, chest and so on.
0: చాలా పొరపాటు.
1: It is a mistake.
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు లొంగకుండా
1: without being victimized to these problems.
0: ధైర్యంతో సాహసంతో ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇది నిజమైన పర్సనాలిటీ.
1: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
0: దైవము మనకంత అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: Person anaga emti?
1: What is the meaning of this word person?
0: Divyatvamto koodinatundi mahattaramaina shakti.
1: Person means the divine mystery.
0: Deenini persona ani cheptu vacharu.
1: The person is derived out of the persona.
0: Kanuka papurvikrandaru kodanu persona ani pichinatundi ide.
1: Ancients called persona.
0: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: పర్సోనా ఇంప్లాయిస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్కైండ్.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
0: ఈ చిక్కులు బాధలు కష్టములు క్షణంలో వస్తాయి క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడాను కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are like passing clouds.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid of the passing cloud?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: There lies in you the permanent divinity.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: With permanent divinity latent, imminent within you, why should be afraid of the passing clouds?
0: ఈ భయపడేటువంటి పరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: The fear and cowardice should not be there.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: You should have all the courage and the strength.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
1: The whole celebration today is to have that courage and strength.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు చాలా బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమే మీరు బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
1: బాడీ ఇస్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
0: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డూ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: Have full faith in divinity.
0: అది మిమ్మల్ని సర్వవిధముల రక్షించేటువంటిది పాలించేటువంటిది.
1: That will protect you in every way.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass off.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: Like the rain drops, the shower.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: Clouds, how long they
0: last? ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతాయి.
1: The cloud that comes down in the form of rain also has to disappear.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Meelo prema anetuvanti dattamainatuvanti meghamunu meeru puttinchukondi.
1: See that there will be dark cloud of love within you.
0: Adi ye meeku sarvavidhamla rakshinchetuvantidi.
1: That protects you in every way.
0: Daivam sankalpam cheta emaina cheyagaladu.
1: The will of God will be able to achieve anything.
0: Atuvanti sadhinchetuvanti daivanni mana hastamulo pettukoni
1: Having God in you.
0: మనం దేని కూడా భయపడకూడదు.
1: Don't be afraid of anything in this world.
0: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
1: You can achieve anything with courage.
0: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కనరాదు.
1: There is no greater power than faith in God.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
1: Boys and girls have gathered here. They have spent a very good time, sacred time.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: In fact, these children are extremely fortunate.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: The good luck of the children is because of the merit of their parents.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాళ్ళు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నది.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్.
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము తాపము ఈర్ష్య అసూయ డమ్మము అహంకారము ఇట్లాంటివి ఏమాత్రం ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దెర్ విల్ బి నో ఎన్వీ నో హేట్రెడ్ నో జెలసీ.
0: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటి బిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: ఇన్ ఎన్ అసెంబ్లీ ఇన్ ఎ కాంగ్రిగేషన్ జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఇస్ సో
0: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
1: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
0: నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: దే ఆర్ ప్యూర్ unsullied and selfless.
0: పెరిగినటువంటి పిల్లలకి అందరికీ ఆశలు పాసలు ఆనందములు క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
1: Whereas the grown-ups will have all the anger, ambition, desire.
0: కనుక మనం పెరిగే కొద్ది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
1: With age, we'll also developing more of anxiety.
0: మనం పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
1: As age advances, we should have a ceiling on our desire.
0: Ceiling on desires.
1: Ceiling on desires.
0: Appude meer nijamainatundi daiva shaktiki lobadi potharu.
1: Then only you will attain the true divinity.
0: Kanuka perige koradi kuda nu manlo unnatundi aasalu perigipoyi manam longimpa chestuntayi.
1: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
0: ఆ మాయ మనం పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకు ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్
0: థాట్. ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, Manalo, the feature of divinity.
0: నిశ్చయము నిస్వార్థము భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఇవనకు ఒక్క నిమిషమైనా కూడా మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: At least for a minute in a day, be childlike.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే నాకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: When we feel ashamed of our own desires,
0: అప్పుడే మనం మానవులైపోతాం.
1: Then only you can be
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: You'll be so close to God then.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గర అయిపోతూ వస్తుంటాం.
1: The more you achieve work in this direction,
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమని.
1: And that is the true love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: God is love, nothing more than this in this world.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: Then only we can be true humans.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve this life with courage.
0: అందరియందు యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: At all, the same love is present in everybody.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ వన్,
0: అందరి ఎందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్, యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
1: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్
0: మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
1: The love is same in everybody.
0: దీంట్లో ఎట్టి భేదములు రావు.
1: There will be no difference whatsoever.
0: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
1: then we develop that love.
0: అది మన ప్రాణం నిలుస్తుంది.
1: That sustains our life.
0: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
1: This life of love will take you closer to God.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: So develop love, grow.
0: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
1: Under any circumstances, never give up love.
0: ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
1: At any point of time, never distance yourself from love.
0: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
1: So grow more and more.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: Just as you love your own child, love everybody.
0: అందరు కూడాను ప్రేమ స్వరూపులే.
1: All are embodiments of love.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
0: దీన్ని పెంచుకునే నిమిత్తమై మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
0: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

ప్రేమ ముచిత మనసి కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి పూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వాయ్.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రమో అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ అట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజంట్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: అప్పుడే ఈ దుఃఖాన్ని మీకు మరిపింపు చేస్తుంది.
1: Then only you can cross over this.
0: కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకలి కూడా శుభ్రం చేయడం.
1: But the true misery cannot be washed out by
0: దైవం యొక్క ప్రేమనే దీన్ని శుభ్రం చేస్తుంది.
1: It's only the divine love that will wash out all this.
0: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
1: So develop divine love more.
0: అప్పుడే మనకు సర్వ దుఃఖమును కూడా నివారణ చేస్తాయి.
1: దట్స్ క్యూర్ ఫర్ ఆల్ మిజరీ.

సర్వమును గాంచు ద్రష్ట నేను, మిగుల నాకంటే అన్యమేదిలును.

తెలియబడుచున్న విశ్వందే దృశ్యమందు తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను మిగుల నాకంటే అన్యమేదియును.

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of Divine Atma.
1: Antar Bahichya Tassarvavyapya Narayana Sthitah. Lopula, Velupula, Sarvatra Undinatuvanti Yokka Paramapurushatvanni Ekkada Vetakatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu Ishvara mayamuganuka nadiyanu abhimanambu anarthambu. Mahini sarvambu Ishvara mayamu kanuka nadiyanu abhimanambu anarthambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarva vyapakatvam ainatuvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the aim? To find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth.
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatunti yokka sakkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing yajnas, yagas, and svachada.
1: Dana dharma adi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: dhamma dharma adi satkarmala cheta kani?
0: By following the path of the sama dhamma.
1: Yama niyama adi sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: దైవాన్ని ఎవ్వరికూ పొందలేరు పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు?
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58.
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ to free man from raga, dvesha, likes, attachment, and dislikes.
1: Tana jeevitatvani tanu tolaginchukoni tanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antaratmam.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Tat anaga trikalamula cheta badhimbabadaka.
0: Tat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బట్ దీస్ త్రీ టుగెదర్ బికమ్ అండ్ ఫార్మ్ ద లైట్.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ది సాధన ఆర్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ హెల్ప్ మ్యాన్ టు అటైన్ దిస్ సచ్చిదానంద స్టేట్?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దేర్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజమల్?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలి.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gudamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alalu endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also has these three characteristics.
1: ee alpatvamani gaani adhikatvamane tunti gaani bhedamulaku manamu guri kaaradu.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee Sachidananda Swarupame.
0: It is Sachidananda Swarupa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమస్తి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమస్తి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతయకులను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: Every object in the creation is full of these సత్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ shown or seen and
1: as daivamalaga prakruti ee yokka sachidananda tattvame ee rendinti yokka cherikane ee yokka daivatvam yokku taginatvanti artham.
0: The correct meaning of divinity or god is a combination of this sachidananda and also the creation.
1: Ee sachidanandam anetvantidi shashvatamainatvantidi nirantaram undunatvantidi.
0: This sachidananda is a permanent phenomena, it doesn't change.
1: Kada daivamalaga matter plus being is God.
0: God refers to matter plus being.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: We have to make effort to understand this supreme and divine phenomena.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: To understand this transcendental reality and divinity, there is a particular method.
1: Indulo pradhanamainatvanti pratibandhakalu nalugu.
0: There are four obstacles which come in the way of understanding this.
1: Avidya pratibandhamu okati. Avidya pratibandhamu,
0: one is the obstacle of ignorance. Avidya pratibandhamu is one obstacle.
1: Rendavadi pragna pratibandhamu.
0: The second obstacle is pragna pratibandham.
1: Moodavadi kutarka pratibandham.
0: The third one is itechha pratibandham.
1: Mooda nalugavadi vivarya turiya avastha.
0: The fourth one is vivarya turiya avastha.
1: Dinne vivarya duragraham ani kodanu cheppavachunu.
0: The same thing can be described as vivarya turiya also.
1: Avidya pratibandham anaga emiti?
0: What is the meaning of avidya pratibandham?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈస్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ ఆబ్స్టికల్ రిఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్, హు ఆర్ సేజెస్, సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడాను చెప్పవచ్చు.
0: This also may be described as ప్రజ్ఞా మాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: The third one is
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? ది కాజ్ ఈస్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా డెల్యూషన్.
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా, ఉన్నది లేనట్టుగా అద్దములో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ Think that a thing which is existing as not existing, a thing which is not existing as existing, it is
1: ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external
1: world. Kani antatattvani gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanuka jagattu jagadishwari yokka aakarame tappa anyamu kaadu.
0: Jagat or the world is only form of God, nothing else.
1: Matter contains energy ani.
0: Matter contains energy.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకనే ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: Hiranyakashipa considered a jagat of the world is only form of God, nothing else.
1: Matter contains energy.
0: Matter contains energy.

0: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు. హిరణ్యకశిప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్. ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు. ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్. కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు. దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్. ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దేర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమై ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తన నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమును ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ee alalaku edigo oka karanam undali kani karanam lekunda ee alalu prarambhinchukovali veelu kaadu.
0: There should be some cause behind these waves, otherwise these waves cannot come at all.
1: Jalamulandu vayutvam kudanu ekam kaavatam chetane ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలము అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: ద వాటర్ మే బి కంపేర్డ్ టు ద సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్
1: అన్నిటి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్
1: ఇస్ కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: ఆల్ దీస్ వేవ్స్ ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్, దే ఆర్ నాట్ ది రియల్ ఆబ్జెక్ట్.
1: ఎంతవరకు మనకు ప్రతిబింబం?
0: హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ ది ఇమేజ్?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: ది రిఫ్లెక్షన్ విల్ బి దేర్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ మిర్రర్.
1: అద్దము వేరు చేసినా ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: ఇఫ్ యూ రిమూవ్ ది మిర్రర్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ అండ్ నో ఇమేజ్.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: బట్ ది ఆబ్జెక్ట్ రిమైన్స్ త్రూ అవుట్ వెదర్ దేర్ ఇస్ మిర్రర్.
1: మన దేహమే అద్దము.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: ద ఎంటైర్ వరల్డ్ దేర్ ఫోర్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా.
1: ఇది కేవలం జగత్తంతయులు క్రీడనే కాని పీడ కాదు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఎ ప్లే.
1: ఇందులో మనము

0: వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు. వీ కెన్ క్యారీ ఆన్ ది యాక్టివిటీ బట్ వుడ్ నాట్ గెట్ ఎంటాంగిల్డ్ బై దెమ్. సంసారము మనం ప్రేమించవలసినదే కాని పెట్టుకోతగినటువంటిది కాదు.
1: వీ కెన్ హ్యావ్ అఫెక్షన్ ఫర్ ది సంసార, ఫర్ ది ఫ్యామిలీ, బట్ వీ షుడ్ నాట్ గెట్ టూ మచ్ అటాచ్డ్ అండ్ ఇన్వాల్వ్.
0: బంధుమిత్రుల చేత మైత్రి కావచ్చునే కాని మమత్వం అనేటువంటిది పెంచుకోతగినటువంటిది కాదు.
1: యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, బట్ యూ షుడ్ నాట్ డెవలప్ అటాచ్మెంట్ టు దెమ్.
0: నాట్ రిలేషన్స్ ఆఫ్ యాక్షన్ బట్ రియలైజేషన్ ఆఫ్ ఇన్ యాక్షన్.
1: ఇట్ ఈస్ నాట్ రియలైజేషన్ ఆఫ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ రియలైజేషన్ ఆఫ్
0: రినౌన్సియేషన్.
1: ఇట్ ఇస్ నాట్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ ఇట్ ఈస్ రినౌన్సియేషన్ ఆఫ్ ఇన్యాక్షన్.
0: రినౌన్సియేషన్ ఇన్ యాక్షన్,
1: రినౌన్సియేషన్ ఇన్ ఇన్యాక్షన్.
0: మనము కర్మలను విమర్శించుకోవటము, కర్మలను త్యజించటము కాదు మనం చేయవలసినటువంటిది.
1: It is not renouncing of our activity and actions which is important.
0: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
1: We have to remove the defects involved in action.
0: Manam cheyavalsina karmalu manam cheyali.
1: We have to carry on our duty as all the
0: harani ee karmalu yandu undinatvanti oka doshamulanu pariharam gaavinchukuntaku prayatninchali.
1: We have to make an effort to remove the defects in our action.
0: Adi ye chittasya shuddhaye karmaha.
1: It is
0: ee karmala valla manasika shuddhi yerpadutundi.
1: By performing our duties and actions there is purity of heart.
0: Manchi karmala kani chedda karmala kani manase aadharam.
1: Be good actions or evil deeds, it is the mind which is cause for them.
0: Manasu yokka malinyamunu manam pariharam gaavinchukotame manam cheyavalsinatundi pradhana sadhana.
1: The most important sadhana which we'll have to do is to purify our mind.
0: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటది.
1: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
0: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
1: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
0: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, వన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
0: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్నా మన ఎందుండేటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
1: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్డ్.
0: ఏమిటి ఈ 16 కళలు?
1: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
0: కులబదం,
1: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
0: బలమదం,
1: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
0: యవ్వనమదం,
1: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
0: సుందరమదం,
1: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
0: విద్యామదము,
1: ద ప్రైడ్ ఆఫ్
0: జనమదము,
1: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
0: తపస్మదము,
1: ద ప్రైడ్ అరైజింగ్
0: రాజ్యమదము,
1: ద ప్రైడ్.
0: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
1: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
0: ఇంకా అరిషద్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
1: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్.
0: 14,
1: టోటల్ దే ఆర్ 14.
0: రజోగుణ తమోగుణములు ఈ అన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
1: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. Along with these two and 14, it becomes 16. That day when we renounce these 16, then we get our fullness.
0: ఈ 16 కళలు మానవుని యందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
1: As these 16 aspects have come and established themselves in man, he is losing his
0: jodasakara paripurnudainatundi yokka brahmatattvaniki addu tagultundayi.
1: All these things are coming in the way of his really experiencing his brahma tattva which he really is.
0: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
1: He has started developing these qualities.
0: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
1: We have to give up all these 16 aspects and shed them from us.
0: Kanuka manavattvamundu ee vidhamainatundi yokka dosha bhavamulu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
0: దీనికి ఐదు విధములైనటువంటి క్లేశం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్లేశాస్.
0: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
1: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఇది మొట్టమొదటి అవిద్యా క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఈస్ అవిద్యా క్లేశం.
0: రెండవది అభినవ క్లేశము.
1: ద సెకండ్ వన్ ఈస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
0: నాలుగవది రాగ క్లేశము.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగ క్లేశ.
0: ఐదవది ద్వేష క్లేశము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: అవిద్య అనగా తిరిగి అదియే, నేను జీవుడను, నేను దేవుడను కాదు, నేను స్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
1: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
0: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
1: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
0: అభినవ క్లేశం అనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉండటం.
1: ది సెకండ్ టైప్ ఆఫ్ వీక్నెస్ అభినవ క్లేశ రెఫర్స్ టు ద వీక్నెస్ విచ్ మేక్స్ హిమ్ ఫీల్ దట్ హి కెనాట్ కమ్ అవుట్.
0: మనసే మన సర్వబంధములకు మూల కారణము, హేతువు.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి మనస్తత్వాన్ని మనం త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉంటున్నాము.
1: వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ bondage and attachment associated with the mind.
0: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీ ఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
0: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనుభవించాలి అనేటువంటి ఒక దురాశ అస్థితం.
1: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
0: ఈ దురాశల చేత విఫలమైతే మా లోభం ప్రారంభమవుతుంది.
1: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
0: దీనిని ఫలింపజేసుకుంటే మా అహంకారం ప్రారంభమవుతుంది.
1: Suppose you succeed in your effort in this, then you develop egotism.
0: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణా కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
1: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
0: రాగక్లేశము. తన కనుక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్ vehicles, properties and such other things.
0: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకం జవేపిస్తున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: ద్వేష క్లేశము ఐదవది.
1: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ ఎస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
0: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
1: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
0: ఇదే ద్వేష క్లేశం.
1: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఈ ద్వేష క్లేశం అనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
1: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
0: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
0: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
1: Everyone has looked down with a sense of meanness associated
0: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
1: Similarly among the animals, donkey is considered as a very mean.
0: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
1: The reason is
0: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
1: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
0: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
1: Donkey similarly will be carrying only
0: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
1: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
0: కనుకనే మృగముల లోపల గాడి చాలా నీచమైనటువంటిది అన్నారు.
1: అమంగ్ ద ఎనిమల్స్ donkey is considered
0: manushulalo evaru neechamainatunte varante nirantaram parulu dushinchetunte vaadu parama neechamainatunte vaadu annaru.
1: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
0: Kanuka pakshulalo kaaki pashuvulalo apra gaadiga manushullo apra dushinchetunte vaadu.
1: Among the birds, it is the crow. Among the animals, it is the donkey. Among the
0: men, name anaga sarvulu yendu undinatunti okka sachidananda swaroopani gurtinchukoleka vyaktiga bhavinchi మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
1: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఇస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీ ఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్ హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్ దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటిది కానీ మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్
0: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
1: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
0: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ with full of bliss and joy.
0: కానీ దానికి అడ్డు అయినటువంటి ఒక భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
1: We have not been able to enjoy that bliss because we are constantly developed these four of
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God doesn't exist.
0: తానే దైవము. తాను తానే ఉండి కూడాను
1: a person remaining himself
0: ఈ రాగద్వేషాది మాలిన్యం చేత కప్పబడటం చేత
1: as he is covered with this kind of
0: tananu taanu telisukolekapothunnadu.
1: He has not been able to recognize his real nature.
0: Tananu taanu telisukovatame teriyanipetti tattvam.
1: The real tattva refers to recognizing one's own
0: manam ninaru cheseetunte samasta sadhanalu kudalu
1: all the sadhanas which we undertake and perform
0: ee teranu tappinchukuneetvanti tappincheetvanti margamule.
1: All these are meant to remove this screen which is hiding our real nature from us.
0: Daarini manamu tappinchukunte taanu taanugane untunnadu.
1: If we can free ourselves from this screen, we remain ourselves full of bliss.
0: Ee satyanni manam gurtinchali.
1: We have to recognize this truth.
0: Enni samvatsaramu manamu sadhana chesinappatikini
1: whatever number of years we may perform sadhana,
0: enni vedantamulu manamu chadivinappatikini
1: whatever scriptures and Vedanta we study,
0: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా
1: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ ద
0: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థంగా ఇచ్చినటువంటివిగానే ఉంటాయి.
1: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
0: గ్రంథములన్నీ గాలించి చూచినా
1: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్
0: సత్య సాయి బాట సత్య మాట
1: the only truth that you conclude is that the word of Sai is the real truth.
0: Vedamulanniyu vetiki chuchina gaani
1: even if you search all the Vedas
0: satya sai paata satya maata
1: the path laid down by satya sai is the true path.
0: Sakala shastramulanniyu chadivi chuchina gaani
1: even if you read all the scriptures to find
0: out satya sai maata satya baata
1: the word of satya sai is the true
0: గాయత్రి మంత్రం ఘనముగా చెప్పిన గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన
1: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
0: సత్యసాయి మాట సత్య మాట
1: ది వర్డ్ ఆఫ్ సత్యసాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
0: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి
1: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్
0: ఈజ్ ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని
1: what is the use of your doing whatever work you are doing
0: manayokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukunnamo aanaade manamu sariyaina drishtini manam abhiruddhiga unchukogalam.
1: Only when we cleanse our mind then we will be able to make
0: ragane bhagavad gita yendu naaku neevu sharanagaam cheppani cheppaledu.
1: That is why in
0: bhagavan jeeva sharanangachha annadu anaga neeku neevu sharanagutuduka.
1: That is why in bhagavad gita it has not been said that one should he should surrender to కృష్ణ
0: నీవంటే ఎవరు?
1: యు షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్ రిసెట్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
0: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: నీవే తల్లి,
1: యు ఆర్ మదర్,
0: నీవే తండ్రి,
1: యు ఆర్ ఫాదర్,
0: నీవే గురువు,
1: యు ఆర్ ప్రిసెప్టర్,
0: నీవే మిత్రుడు,
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
1: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ అరౌండ్.
0: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
1: When you say you are mother, mother is okay, but who are you?
0: Neeve tandri.
1: You again.
0: Tandri kavachu, neeve evaru?
1: Who are you when you say you are father?
0: Kanuka neeve talli, neeve tandri, neeve daivamo ani anetundi daniki neeve nenante cheeripothundi.
1: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
0: neeve nenu anetundi sthitiki raavali.
1: We have to reach a stage wherein we say you are I.
0: ఇదే సర్వతత్వముల యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్
0: సర్వశాస్త్రముల యొక్క మూలము.
1: దిస్ ఇస్ ది రూట్ ఆఫ్
0: సమస్త వేదముల యొక్క గమ్యము.
1: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్.
0: సర్వ మతముల యొక్క సారము ఇదే.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
0: కనుక నీయే నేను.
1: యు ఆర్ ఐ.
0: నేను వేరు, నీవు వేరు కాదు.
1: ఐఎమ్
0: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
1: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్ మదర్ ఎవరి
0: తల్లి చూడటం లేదు? కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
0: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువలీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
0: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటే.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఎవరు? నీవారు.
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్? క్షణ భంగురం. ఇట్ ఈస్ టెంపరీ, మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంత కాలమైనా కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం. ఇట్ ఈస్ మనీ నావార్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్
3: అన్చేంజ్. శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
2: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్, క్షణ భంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
4: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
4: We know everything.
2: Anta chadivinamu.
4: We have read everything.
2: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
4: But we are only groping in the dark.
2: Ee indulo dabbalu tagale tappadu.
4: We are bound to get hurt.
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
4: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
4: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ ఇల్యూమినే.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
4: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కినవి.
4: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
4: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
4: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: ఏదో దేహాంశం కాదు నీవు.
4: యు ఆర్ నాట్ ది హ్యూమన్
2: బీయింగ్. జీవాంశం కాదు.
4: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవాంశం కాదు.
4: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే. నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
4: వీ హావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
2: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
4: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్ వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధనల చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
4: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు
3: తమకు తామే సాక్షాత్కారం
4: అవుతుంది.
3: తను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
4: పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
3: వేస్ భావాన్ని నిర్మూలన గావించాలి.
4: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్
3: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
4: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ
3: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
4: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
3: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
4: On account of developing the attachment in a mean way, such as the attachment to the land base, to the region, to the caste,
3: Manu, to the community, atma abhimaname.
4: We have to develop the attachment only to atma.
3: Ayokka tattvam sarvulu yendu kudanu unnadu okkate.
4: And this atma is only one which is existing in everyone.
3: Sakshatkaram anaga edo sadhana cheta labhinchetundi prasadam kaadu.
4: Realization doesn't refer to attaining by spiritual exercises.
3: Tanu tanugane unnadu.
4: He always remains himself.
3: Aneka paryayalu meeku cheppanu.
4: A number of times I have told you.
3: Mana hrudayanni manam darshinchalante,
4: if you want to really have a vision of your own heart, what should you do?
3: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది కానీ నా హృదయం నాకు కనిపించదు.
4: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
3: అప్పటివరకు వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
4: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
3: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
4: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types
3: of clothes. Dattamaina mandamaina kotu.
4: The upper garment is the thick
3: lower garment, shirt.
4: Inside that there is a shirt.
3: Andulo neetane nitti oka banin.
4: And inside that there is a ee
3: moodu kappavatam chetane mana hrudayam manaku kanipinchatam ledu.
4: As we have covered ourselves with these three garments, we are not been able to
3: ee dattamaina kote tamagunamu.
4: The thick coat refers to the tamoguna.
3: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
4: The shirt may be compared to rajoguna.
3: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి ఒక బనీనే సాత్వికము.
4: The thin banyan may be compared to
3: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
4: Remove all these things, you can get a vision of yourself.
3: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడిగా రూపొందుతావు.
4: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణాస్ యూ బి ఏబుల్ టు లివ్ యాస్
3: సచ్చిదానందము. నీలో పెట్టుకుని సచ్చిదానందం లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
4: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ,
3: ఈ సచ్చిదానందం అనేటువంటి సచ్చినా కనిపించదు.
4: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
3: gunanamaram nirmulam gavinchali.
4: Destroy these three
3: gunashalanu turchi pettali.
4: Remove all the defects in you.
3: Appude mana swaroopanni manam darshinchagalam.
4: Then only you can get a realization and experience of your true nature.
3: Satchidananda swaroopulara,
4: embodiments of Satchidananda.
3: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
4: For how long can we go on wasting
3: listening to the dani maranam cheyandi?
4: Whatever you are here, you should
3: maranam dani nitityasalo unchandi.
4: After you reflect over it, you should just
3: anaga manamu kontha aacharanalo pettadaniki prayatninchali.
4: After you reflect over it, you should practice this to some extent.
3: Kevalam vinnatvanti vishayamulu chilukalavale palukutunname tappa chilukalavale dani ruchi chuttavaledu.
4: Whatever you have heard, you are repeating like parrots. But you are not
3: able to get it. We have to
4: get
3: భక్తులుగానే కనిపిస్తున్నాము.
4: We are all appearing as devotees.
3: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
4: But you have not been able to understand.
3: భక్తి అనగా ఏమిటి?
4: What is the meaning of devotion?
3: ధ్యానం చేయటమా?
4: Is it
3: భజన చేయటమా?
4: Is it performing
3: భజన? ఏ విధమైనటువంటి జపము చేయటమా?
4: Is it
3: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
4: Is it performing?
3: ఇవన్నీ కూడా భక్తికి లక్షణములే కావు.
4: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ అట్ ఆల్.
3: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
4: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
3: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
4: What does a washman do? He goes on
3: shravanam mananam kirtanam nitityasa shravanam kirtanam smaranam vishnu smaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudalu mana manasunu parishuddham cheyatam kosame.
4: All the types of spiritual exercises, all the nine types of devotion, all these are meant to cleanse our own mind.
3: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
1: We are cleansing our clothes.
3: కానీ ధరించటం లేదు.
1: We are not wearing them.
3: అదే మనలో పెద్ద లోభం. పాపమే లోభంగా మారిపోతుంది అది.
1: This kind of defect is becoming a type of
3: మనసును పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
1: We have to purify our mind and wear that mind for our own vision.
3: అప్పుడు నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: Then only you can recognize
3: నిలవగలవు.
1: You can live as
3: manavudu kaadu.
1: You are not man.
3: Aakupachcha pakshulanni chilukala vale palukuna.
1: Can every green bird sing like a parrot?
3: Poolapai paaradu purugulu thundagalaguna.
1: All those worms which move on a flower, can they be bees?
3: Puri charmamu kappinatti gaadita puriyaguna.
1: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
3: Ayya, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుందయ్యా?
1: Can a pig with her fat beak, can it be an elephant?
3: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
1: We have put on this human
3: రూపాన్ని ధరించినంత మాత్రం మనం మనుషులు కాము.
1: Just because of this particular form, we are not human beings.
3: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
1: Only when we really attain the human nature,
3: we become మానవులుగానే ఉంటున్నాము.
1: The world is full of human beings.
3: కాని మానవత గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
1: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
3: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ ది హ్యూమన్.
3: కానీ మానవత్వం ఇంకా పురిటిపాదంలోనే మునిగి ఉంది.
1: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
3: దానికి ఇంకా బర్త్ రాలేదు.
1: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్ బర్త్.
3: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
1: Human being is born, but human qualities are
3: not born. ఏనాడు మన యందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
1: That day when human qualities are born in you,
3: ఆ మానవత్వమే దైవత్వం.
1: That human quality itself is the divine quality.
3: అదే సత్య స్వరూపం.
1: That is the very form.
3: అదే ధర్మ స్వరూపం.
1: That is the very form.
3: అదే ప్రేమ స్వరూపం.
1: That is the very form.
3: అదే శాంతి స్వరూపం.
1: That is the very form of peace.
3: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
1: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
3: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
1: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
3: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
3: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
1: When you refer to guru, it doesn't refer
3: gurulu enemidi vidhamainte gurulu untunnaru.
1: There are 8 types of gurus and preceptors.
3: Bodha guru,
1: one is bodha guru.
3: Veda guru,
1: the second one is veda guru.
3: Nishiddha guru,
1: the third one is nishiddha
3: kamya guru.
1: Fourth one is kamya
3: suchaka guru.
1: Suchaka
3: vachaka guru.
1: Vachaka
3: karana guru. Vihita guru.
1: Karana guru is next one. Vihita guru is the last.
3: Ee ashta vidhamainte gurulu lopala విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
1: అలాంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
3: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
1: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
3: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
1: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
3: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
3: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
1: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
3: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో టీచ్
3: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
1: దే మే ఆల్సో
3: వ్రతములు చేయించవచ్చు.
1: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
3: కానీ మానవుని ఎందుకుండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
3: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
1: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
3: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
3: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
1: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
3: ప్రకారాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
1: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
3: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
1: హీ షుడ్ రిమైన్ ఏ
3: ట్రాన్సెండెంట్ రూపు వచ్చిట్టు కావాలి.
1: హీ షుడ్ ఆల్సో బి ఫ్రీ ఫ్రమ్ ద బాడీ కాన్షియస్నెస్
3: అనగా రూపనామము లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
3: చిన్న ఉదాహరణము,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
3: స్వామి భస్మాన్ని ఇస్తుంటాడు.
1: స్వామి గివ్స్
3: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వేర్ దిస్
3: భస్మ. అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
3: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
1: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
3: ఈ భస్మం రూపనామరహితమైపోతుంది.
1: This ash does not have the name and the
3: form. అతి రూపనామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
1: And that kind of bhasma or the ash is associated with
3: the నీవు అద్వైతుడు కామని నీకు భస్మ అందించటం.
1: Ash is given to you with a message.
3: నీ రూపనామం అనేటువంటి దానిని కొంతవరకు అహంకార నిర్మూలం గావించుకోమని ఈ భస్మాన్ని అందించటం.
1: You should free yourself from the attachment to the name and the form.
3: ఈ భస్మ ఎక్కడి నుంచి వచ్చింది?
1: From where did this ash come?
3: ఒక రూప నామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణస్థితియే.
1: This ash comes from an object which has got the name.
3: ఆ రూపనామాన్ని మనం నిర్మూలం గావించినప్పుడే భస్మంగా తయారైంది.
1: Once you destroy the name and form, then you get the
3: ash. రూపమునందున్నటువంటి అహంకారము,
1: that means
3: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము,
1: the attachment to the form,
3: నిర్మూలన చేయాలి.
1: You have to destroy this attachment.
3: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్పుతున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
1: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
3: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
3: ప్రాక్టీస్. ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
1: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యూ టెల్.
3: చెప్పు,
1: వాట్ ఎవర్ వీ యూ టెల్.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: You should experience the unity of your word and deed.
3: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
1: Such gurus are becoming rarer these days.
3: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: We need not go in search of this kind of.
3: మనలో ఒక గురి ఉంటుండాలి.
1: There is a goal in us.
3: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
1: That goal is ఆత్మతత్వం.
3: దానినే సాక్షిభూతుడు అంటారు.
1: That is described as witness.
3: No, consciousness. ఇలాంటి ఒక కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
3: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
1: వెనెవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
3: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
3: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
1: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
3: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటాయి.
1: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
3: పరేచ్ఛగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
1: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
3: Anichcha anaga em tinda daivetchaga maratam.
1: Avichcha refers to following the will of God.
3: Sukham jaragani adi daivetchane.
1: If good happens to you and if you
3: get joy, anavinchani adi daivetchane.
1: Joy or sorrow,
3: dukham kalugani adi daivetchane.
1: If you are put to loss, it is
3: ayam urani adi daivetchane.
1: If you get profit, it is also the will of God.
3: Rendintini kuda daivetchaga bhavinchukotame nijamainatundi ichcha.
1: Considering joy and sorrow,
3: swechcha ante swechchaku artham emiti?
1: When you say swechcha, what is the real meaning of this word swechcha?
3: Ishtanusaram kukkalu virinattu tiragatama swechcha?
1: Is it living an unbridled, unlicensed, in a licensed
3: manavatvanni veedu sancharinchatame na swechcha?
1: Is it living like an ordinary human
3: being? దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ.
1: Becoming distant to divinity and living the life of a demon.
3: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
1: టుడే ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ ద ఇన్నర్
3: యుగము, ద్వాపర యుగము, కలియుగము. మూడు యుగములు మనం చూస్తున్నాం.
1: వీ హావ్ బీన్ హియరింగ్ త్రీ యుగాస్, త్రేత, ద్వాపర అండ్ కలి.
3: త్రేతాయుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
4: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
3: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
4: డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య,
3: దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
4: ద డెమన్స్ వర్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్
3: లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
4: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దేవర్ ది డిఫరెంట్ స్టేట్స్ దేవర్ లివింగ్.
3: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
4: దేర్ఫోర్ రామా హాడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది డెమన్స్.
3: రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
4: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
3: ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
4: వెన్ వి కమ్ టు ది ద్వాపర ఏజ్ ఇన్ ది సేమ్ కింగ్డమ్ బోత్ గాడ్స్ అండ్ డెమన్స్
3: పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారం.
4: ఫర్ ద సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
3: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధం చేయలేదు.
4: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డు? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్
3: ఆర్మీ. కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
4: When it comes to the Kali Age, the gods and demons are living in the same body.
3: Treta Yugamlo Rakshasul Lokam Veru, Devata Lokam Veru.
4: During Treta Age, the world of demons was different and the country
3: of Dwapara Yugamlo Rakshasulli Devatalli Oke Lokamu.
4: And in Dwapara Age, gods and demons were living in the
3: Kali Yugamlo Rakshasulli Devata Oke Dehamu.
4: And in the Kali Age, the gods and demons are living in the same body.
3: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
4: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్ టుక్ టు
3: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
4: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర యుగ్ ది లార్డ్ డిడ్
3: నాట్ ప్రవేశించాడు.
4: హి ఎంటర్డ్ ఇంటు ద వార్ బట్ డిడ్ నాట్
3: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
4: వెన్ ఇట్ కమ్స్ టు కలి యుగ్ as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
3: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
4: Man has to recognize this particular fact.
3: Ee yokka baadhyata manavulike andinchadu.
4: This responsibility is handed over to man.
3: Tanlo undinatundi danavattvani tana vicharana cheta dooram gaavinchukovali.
4: By proper inquiry, man
3: దైవత్వాన్ని తన విచారణ చేత దాన్ని పోషించుకుంటూ రావాలి.
4: హీ హాస్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్.
3: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
4: ఫుల్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఈస్ గివన్ టు ద మ్యాన్ ఇన్ కలి యుగ్.
3: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు
4: దట్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్
3: తాను ఏమి చేయాలో ఏమి చేయకూడదు,
4: వాట్ షుడ్ హి డూ అండ్ వాట్ షుడ్ హి
3: డూ, లేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటారు.
4: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
3: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
4: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
3: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
4: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ వాట్ డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
3: ఈ దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
4: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
3: come in us. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
4: ఆల్ ది సాధనాస్ విచ్ యూ అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
3: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
4: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
3: Manaku unnatundi malinyanni kaliginchukodaniki chesetundi prakriyalanni ikkunu oka vidhamaitundi sadhanaluga bhavistunnam.
4: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
3: Avi kevalamu malinyanni nirmoolam gaavincheetundivi kaani madhavatvanni srushtincheetundivi kaadu.
4: All those activity can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
3: Madhavatvam anetundi srishtimpabadinetundi kaadu.
4: This madhavatvam or divinity
3: sahajanga prakashinchetundi.
4: It is not created. It is self-resplendent.
3: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
4: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
3: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
4: ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
3: హద్దును మాత్రం మనం తీయాలి.
4: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది అబ్స్ట్రాక్ట్.
3: శిల్పి
4: ఎ స్కల్ప్టర్
3: ఒక శిలను
4: హి టేక్స్ ఎ స్టోన్
3: అనేక విధములుగా మలచి
4: హి
3: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
4: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
3: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
4: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
3: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
4: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్.
3: చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు. ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
4: All that this sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
3: ee vigrahanu taavu tayar chesindi kaadu.
4: He has not created
3: ee vigraham purame silalone untundali.
4: This particular form was a part of the stone already.
3: ee packle teesi vesetappudiki sila sila roopamlo mari dhanichindi.
4: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
3: ee pack kudalo dantho chernatvantide.
4: The form is packed with the stone. It is a part of the stone.
3: Chakkari udaharanam.
4: One small beautiful example for this.
3: Oka kondalo pedda gundu untundadi.
4: There is a stone in a big hill.
3: Silipi aa gundu paina kurchoni aneka vidhulaga malichi oka vigrahanni tayaru chesi aa mukkalanta kondalone paadavesadu.
4: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
3: Okke gunduga undinetundi.
4: Earlier before this idol was prepared, the entire
3: gundulo aneka mukkaluga tayaraipoyinayi.
4: Now the small pieces of stone are removed from the
3: mukkallo oka pedda mukkalu krishnuduga tayaru chesi devalayamlo pratishtha chesadu.
4: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
3: Ee vigrahaniki ikkada shodashopacharamulu jarugutunnavi.
4: For this idol in the temple, the 16
3: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
4: బట్ ది అదర్ స్మాల్ పీసెస్ ఆఫ్ స్టోన్ విచ్ ఆర్ లెఫ్ట్ దేర్ నో వన్ ఇస్ బాదరింగ్ అబౌట్ దెమ్.
3: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి తత్వం అసి ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
4: Although there is no one who is caring for those small pieces of stone there, they say we and that idol, we are the same.
3: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
4: బేసికలీ ఆల్ దిస్ వర్క్ టుగెదర్
3: ఒక ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు.
4: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
3: ఇంకొక ముక్క పరికరంలో కూర్చోవచ్చు.
4: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
3: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
4: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
3: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
4: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone all the same.
3: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
4: We have to recognize this basic truth.
3: Kalukane tokkedi rai mokkedi rai kattedi rai kottedi rai.
4: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
3: mooladharamaina rai tattvam okkate.
4: It is the basic truth is that
3: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
4: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్ సచ్చిదానంద అస్థి భాతి ప్రియం.
3: సత్ చిత్ ఆనందం ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
4: సత్ చిత్ ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్
3: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం కలుపుతూ వచ్చాం.
4: When we add the name and form, then it becomes an object.
3: Satya, Chitta, Anandam, Rupam, Namam. Ee panchakanga mari poyayi.
4: When this Satya, Chitta, Ananda are put together with the name and form, then it becomes panchakam and that itself is the world creation.
3: Rupanamam tisi vesthe ade daivattvam.
4: Remove the name and form, యూ గెట్ డివినిటీ.
3: రూపనామం ఉంటే ఇదే ప్రపంచము.
4: యాడ్ నేమ్ అండ్ ఫామ్ యూ గెట్ ద వరల్డ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కాని సృష్టిని మార్చడానికి వీలు.
4: ఆల్ దట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ విజన్. యూ కాంట్ చేంజ్ ది క్రియేషన్.
3: మన రూపనామం పైన మన దృష్టిని మార్చుకోండి.
4: You have to change your vision on the name and form.
3: Satya nitya nirmalamainatti oka sachidananda pai drishtini penchukondi.
4: You have to develop your vision and your look in
3: yedi chesina daivam yokka seva gaane.
4: Whatever work you do, consider that as a service done to the Lord.
3: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
4: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్ దట్ యాస్ గాడ్.
3: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
4: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
3: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
4: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
3: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
4: For any length of time, let us know, don't waste your life in this kind of...
3: Manam chesina sadhana yokka phalitam emiti?
4: What is the object and purpose of all this sadhana?
3: Inta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
4: What is the purpose and what is the result of all this?
3: Inta kaalam meeru shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
4: What is the result of all that you have listened so far?
3: Emi prayojanam ledu.
4: Absolutely useless.
3: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
4: We should make an effort at least to go up in the ladder.
3: Vaitam nunchi visishtamlo praveshinchandi.
4: We have to go from
3: visishtam nunchi advaitaniki prakandi.
4: The visishta advaita the quality
3: of jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
4: There is no use in remaining where we are like a worm.
3: Kanuka manam vinnanduku manam da sadhanalu chesinanduku gandharu chadivinanduku peddalanu darshinchinanduku vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
4: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్ వాట్ వీ హావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
3: సారము తెలుసుకోరన్నా సత్య సారము తెలుసుకోరన్నా సత్య సారము తెలుసుకోరన్నా ఈ తత్వమెరిగి జన్మముందన్నా సత్యసారము

0: తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా సత్యసారము

ಮಾತಾ ಪಿತಾ ಬಂಧು ಸಖ ಸಭಗೆ ರಾಮನಾ.

0: ஜனபந்தவம் சடயத்தே ஜடமந்தவம் சத்யம் மாதா பிரேமஸ்வரூபுலாரா
1: embodiments of love.
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: It's quite natural that in this world that we have parents, brothers, sisters, wife and children.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఈజ్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ past, present and future is truth.
0: Pita jnanam. Jnanam anaga kevalamu advaita darshanam jnanam. Rendu kaani okatiye jnanam. Adiye mana yokka tandri.
1: Wisdom is non-dualism. The only one and not two. That is our father.
0: Dharmo భ్రాత. ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ రైచియస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖి దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: సిస్టర్
1: సిస్టర్ సిస్టర్ కంపాషన్.
0: శాంతం పత్ని.
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమా పుత్ర.
1: ఫర్ బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ. ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Prati manavundunu brati.

0: మెలగుచునుండిటేలుయగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్ ఇన్
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితంబగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంకమగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్నను.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: వివిధ మార్గములైనటువంటి చర్యలు యందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: salutation,
1: archanam,
0: worship, friendship,
1: atma nivedanam,
0: surrender.
2: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సరిపుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
2: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: When once the ash is blown out, you will see the fire.
2: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ సంయోగము నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and this unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: a devotee.
1: Tvameva mata cha pita tvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దిస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: between you. Mata cha pita tvameva. Neeve talli, neeve tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka neeve talli, neeve tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, oh God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్వం అసి.
0: తత్వమసి, దట్ ద వా,
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీవన్.
1: సర్వత పాణిపాదం తోచిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి, ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion, Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname ayipothaam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatundi okka sthiramainatundi vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్స్ వైడ్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: the mind should be one.
0: The whole universe is full of Brahman.
1: Scientists will tell you that.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it is a sign of foolishness to give a specific form and name to God and worship Him.
1: ఎవరు పురుషో చక్కగా యోచించాలి.
0: Enquire clearly who are fools here.
1: నిజంగా సైంటిస్ట్ ని ఫూలిష్.
0: Truly speaking, scientists are foolish.
1: ఎక్కనగా ఈ జగత్ అంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిది.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడాను ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss, existence, awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడాను భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు.
0: This in పురుష సూక్త.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపుడు భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు.
0: What is the inner significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయ్యింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయ్యింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయ్యింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will
1: have
0: total millions.
1: కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is value.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకనే ఈ వరల్డ్ కంటే కూడాను ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
0: Therefore, this world is zero, gets the light from that hero one.
1: దైవం ఒక్కడ ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఇఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటామిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు?
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: But you are the master.
1: Adi Atma.
0: That is Atma, the spirit.
1: Ee Atma anetundi sarvatra untundetundi.
0: This Atma is present everywhere.
1: Brahma anetundi, Atma anetundi rendu okate.
0: Brahma and Atma are synonyms.
1: Kevata brahaswarupame Brahma.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetundi Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatundi Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade ప్రహ్లాదుడు చెప్పాడు.
0: దిస్ ఇస్ డిక్లేర్డ్ బై ప్రహ్లాద దెన్ ఇట్ సెల్ఫ్.
1: హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ ది సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు.
0: విరోచన ఇస్ ది సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: సాక్రిఫైస్. త్యాగ మూర్తులు,
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు,
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ డన్ బై విరోచన.
1: తదుపరి విరోచన కుమారుడైనటువంటి యొక్క ఈ బలిచక్రవర్తి కూడా చేశాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
1: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వీ లర్న్?
1: అనేక మంది బుద్ధుని దగ్గర చేరి,
0: మెనీ అసెంబ్లీ,
1: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
0: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
1: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
0: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైచ్యూస్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth.
1: Dharmamunu nadichuko, satyamunu uchcharinchu, ahimsanu paatinchu.
0: Follow dharma and speak truth and observe non violence.
1: Idiye daivam yokka pradhanamainatuvanti yokka swaroopam unnadu.
0: This is the very form of God.
1: Mari kotta mandi Ramakrishna Paramahamsa garu cheraru.
0: Some assembled very close to Paramahamsa.
1: Ayya, meer nirantaram kudanu daiva seva yendu deenamai untunnaru.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వాన్ని దాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నాకంటే ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: మీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు?
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు. దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సడన్లీ యు
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆలి వీడి అడవికి ఎగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం.
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగంలో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్ యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్ట.
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రమో ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలచక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమని ఆధారిస్తున్నాం.
0: Therefore we respect only truth.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero. Satya.

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize
1: సత్య,
0: these values.
1: ధర్మ, ప్రేమ, శాంతులు.
0: We have to know these values.
1: ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు. ఇవియే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ. దైవ స్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్
1: బయట ప్రపంచంలో అంతకు పీసెస్ ఉంది. నో పీస్
0: ఇన్ ది ఔటర్ వరల్డ్. యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్ కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఇస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe pranam ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranam ga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములో చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్ ఓవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచి వేయండి.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ అ ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: దేర్ ఫోర్ వెన్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ సరెండర్ దేర్ కమ్స్ ది క్వశ్చన్ ఆఫ్ ఫ్రెండ్షిప్.

0: ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్.
0: వాట్ ఈస్ మైత్రి?
1: మైత్రి
0: సత్వరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: ది హార్మోనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్ సత్వ రజ తమో గుణ మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుక నేను మిత్రత్వాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
1: Worldly friends will be mindful of the
0: father
1: money in your
0: position
1: pocket. And the position of your
0: father. Position sariga untundadi.
1: The position is fine.
0: Tana pocket lo money untundadi.
1: There is enough of money in the
0: hello,
1: pocket.
0: Hello, hello, hello, hello. Hundreds of friends vastaru.
1: You will have hundreds of friends who will tell you hello.
0: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ.
0: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: ఫాదర్ రిటైర్డ్.
0: గుడ్ బై కూడా చెప్పడు.
1: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్.
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
1: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ రియల్. గాడ్ ఈజ్ రియల్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ.
0: హీ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఆ ఫ్రెండ్ ఎప్పటికీ పోడు.
1: That friend will never be away from you.
0: ఈ బంధువులందరు వాకిటి దాకనే వల్లకాటికే వత్తురు.
1: All relations will come up to the doorstep or to the cremation ground.
0: బంధమడిచి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామే మెరా.
1: But it's only God.
0: ఆపద్ బంధువు ఒక్కడే భగవంతుడు.
1: God is only the refuge of the forlorn who will be with you.
0: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్ హి విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హి ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, అరౌండ్ యు, అండ్ హి ఇస్ ఆఫ్టర్ యు.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైనటువంటి యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
0: తన కనక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: The number of people who would offer in charity and sacrifice their comforts and conveniences. Offering land.
0: అన్నము దానం చేయవచ్చు.
1: Food.
0: వస్త్రం దానం చేయవచ్చు.
1: And clothes.
0: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు.
1: Or anything you can offer.
0: బలి చక్రవర్తి అట్టు చేయలేదు. తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: దాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వాల్యూ.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చారని కాదు.
1: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్.
0: తననే ఇచ్చాడు.
1: హీ ఆఫర్డ్ హింసెల్ఫ్.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given
1: me. Magari atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Yemi tecchedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Meeru chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Yedaina market lo phalamulu teesukochi arpisama ante aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: ఎ లీఫ్
1: పుష్పము
0: ఎ ఫ్లవర్
1: ఫలము
0: ఎ ఫ్రూట్
1: తోయము
0: ఆర్ వాటర్
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యు సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: ఏమిటి పత్రము? బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర? కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా? కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: ఆ వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటరు, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు, అది కాదు. తోయము ఆనంద బాష్పాన్ని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్.
1: ఇవన్నీ కూడా ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్.
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ది మైండ్ ఇస్ ది ఫ్రూట్.
1: ఆనందమే మనక జలము.
0: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నానన్నాడు బలి చక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎన్ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ది రీజన్ వై ది రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. ఏ సంతతి
1: నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ హి కమ్?
1: కేవలం భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంకర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ.
1: పురోహితుడిని పోయి పోరాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
1: స్వామి
2: స్వామి
1: తిరిగి నా రాజ్యం వచ్చిరావడానికి ఏది కారణం?
2: హౌ ఆమ్ ఐ
1: నేను మార్గం బోధించమన్నాడు.
2: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్? టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికే అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
2: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరం కాదు, నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్.
1: యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
2: ఐ ఆస్క్డ్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలనే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కెమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సో దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: యాస్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ?
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
2: సో లాంగ్ ఐ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరిను మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు?
1: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యూ సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్
1: క్యారెక్టర్ పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐ ఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హీ స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
2: లేటర్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్. మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టరు కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ద కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: కింగ్డమ్. రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: దేర్ఫోర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ క్యారెక్టర్.
1: అందుకోసమే షడైశ్వర్య సంపన్నుడు అన్నారు.
2: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
2: దేర్ఫోర్ గాడ్ హెస్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ద వెల్త్ ద రైచియస్నెస్ ద నేమ్ అండ్ ఫేమ్ ద ప్రాస్పెరిటీ అండ్ ద విజ్డమ్.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము. సత్యైశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
2: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ ప్రహ్లాద మ్యారీడ్.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడనే కుమారుడు పుట్టాడు.
2: Then he had a son by name Virochana.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
2: In spiritual parlance, the character has got inner significance.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: This character must be offered to God and none else.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: Because God is selfless.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు. దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: God is the only one who is selfless, whereas in this world everyone has got selfishness.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
2: Mother loves because of body relationship, blood relationship.
1: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
2: Father loves because of body connection, relationship.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
2: But God has no such relationship.
1: Heart to heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
2: He has no trace of selfishness whatsoever.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: So we have to offer ourselves to such God.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలిచక్రవర్తి చాటుతూ పోయాడు.
2: Therefore, Emperor Bali propagated these eternal true principles.
1: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: To what extent they said, mother is God, father is God, teacher is God.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది అది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్, మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to
1: suffering.
2: Can she be a mother who betrayed God? No.
1: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లిని అయినా త్యజించవచ్చు.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: తండ్రి.
2: Then father.
1: హిరణ్యకశిపుడు.
2: ఫాదర్ హిరణ్యకశిపుడు.
1: నిరంతరం కూడాను ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్, ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు.
2: దెన్ ప్రిసెప్టర్.
1: అది బలిచక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
2: మీరా కంటెంపరీ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ అట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivam.
2: The husband is God.
1: Patiye nagati.
2: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwaraka poye munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatuldo okkarni pampinchindi Tulasidas daggariki.
2: She sent a message.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాసు.
2: At that time Tulsidas was on the mountain top of Chitrakuta. She sent a message.
1: Swami.
2: Swami.
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: In the present circumstances, what should I do?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
2: Is it leave my husband or leave God?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తులు ఎన్ని జన్మముల నుంచినో భక్తులు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
2: You might have had number of husbands in the past lives, one after the other.
1: Many, many lives.
2: Many, many lives.
1: కానీ God enni janmamulaina okkade.
2: But God is one in spite of many, many lives you have had.
1: Kanuka neevu bhaktanaina tejinchukani daivanni matram tejinchavaddu.
2: You sacrifice, be ready to sacrifice your husband, but never give up God.
1: Aa vaartanu vinindi.
2: She heard that.

0: Let this mind go to
1: the ప్రయాణకు పోదామని ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చలో రే మున్
0: She has not gone to the Prayaga.
1: ఈ పింగళ రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: The place of merger of Ida and Pingala is the place of merger of
1: Ganga
0: the two sacred rivers.
1: Ganga Jamuna Nirmala Pani
0: The pure waters of these sacred rivers.

0: Place of prayaga is the place of withholding the breath there.
1: అలాంటి రీతిగా త్యాగం చేసింది మీర.
0: దట్ ఇస్ ది సాక్రిఫైస్ ఆఫ్ మీర.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గంలో ఎవరు చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: ఎనీవన్ మే సే ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆకాశం నెత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను.
0: ది హోల్ ఫర్మమెంట్ స్కై మే ఫాల్ ఆన్ యువర్ హెడ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: అగ్నిని చేతిలో పట్టుకుని మండుతున్నప్పటికీ సరే దైవాన్ని నీవు వదలకూడదు.
0: Doesn't matter even if there is fire on hand, burning all
1: around. భూమి దివి కూడా మారినప్పటికీ దైవాన్ని మార్చకూడదు.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: విశ్వాసమే నిజమైనటువంటి రక్ష.
0: That faith will protect you.
1: యుద్ధానికి పోతున్నాడు కుమారుడు.
0: ద సన్ ఇస్ గోయింగ్ ఫర్ వార్.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: అండ్ హి డిడ్ నమస్కార్ టు సుభద్ర.
1: కానీ ఆమె ఏమిస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: అట్ ద టైమ్ అర్జున వాజ్ నాట్ ప్రెసెంట్ దేర్, హీ వాజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉంటుండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నిటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ అట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడూ.

0: ఎందును చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు, నాయన మీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: మీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: మీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటుందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు పోలే వేనురుకుతూ చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక. ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు సే లైక్ దిస్?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుందామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటు పడుతూ వచ్చారు.
1: In those days that people struggle hard for the valor and the courage and the prestige.
0: ప్రహ్లాదుడు కూడా అంతే.
1: The same thing with ప్రహ్లాద.
0: ఇంతటి గొప్ప త్యాగానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఆనాటి వ్యక్తులు.
1: They were men of sacrifice in those times.
0: ఇంకా తల్లి దగ్గరికి వచ్చాడు, కాళ్ళకు నమస్కరించాడు.
1: And then he paid his respects to mother.
0: ఇంకా ఆమె ఏం చేస్తుంది?
1: What else can she do?
0: శిరస్సు పైన చేయి ఉంచింది.
1: She laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha. శంబరాసురవీర జంపగాచను వేళ భార్గవసుతకిడ్డ భవ్యరక్ష. మాతృదాసీత్వంబు మాన్పనరుగు వేణ వినత పుత్రున కిడ్డ విమల రక్ష. అట్టి శ్రీరక్ష ఘనరక్ష ఎంగరక్ష.

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్ఛ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి మూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవే బ్రహ్మ అయిపోతావు.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: నీవు లేనిపోని సంబంధాలు పెట్టుకోకు.
1: Don't have unnecessary relationships.
0: నేను నీవు ఒక్కటే, అదే దైవత్వం.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: We should struggle hard to attain that.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈజ్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్. That is the atmic principle. Just like we find the thread that passes through the precious gems, making a chain, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jivaloke jivabhuta sanatana. అందరూ నా అంశమే అని భగవద్గీత జగత్తునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద అస్పిరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ ఫార్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖం లేదే.
1: There is no sadness in God.
0: భగవంతునికి విచారం లేదే.
1: God never worries.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ యందు ఉన్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: కనుక భగవత్ అంశమే నీ యందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: Therefore if there is divine spark within you,
0: సర్వజీవుల యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral. And we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature. Not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: Bhagavad vishyanni visvasinchaleinatundi manavudu, dani aacharanalo pettaleinatundi manavudu, inni grandhamulu chadivi prayojanam emiti?
1: The one who has no faith in Bhagavad Gita, the one who cannot practice in the daily life, what's the fun of reading so many sacred texts?
0: Okanoka samayamlo Arjunudu kudanu ide vidhanni prarthinchadu.
1: At one time Arjuna also prayed like this.
0: Krishna, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: ఐ థింక్ ఆఫ్ యూ కంటిన్యూస్లీ లార్డ్.
0: నాకెందుకు ఈ సమస్యలంతా?
1: వై షుడ్ ఐ ఫేస్ దిస్
0: ప్రాబ్లమ్? ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
1: వై దిస్ బ్యాటిల్?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: వై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: వై డు యూ గివ్ మీ ఆల్ దిస్ డిఫికల్టీస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణా స్మైల్డ్,
0: అర్జున,
1: అర్జున,
0: నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine
0: yantra.
1: You think that you think of me constantly.
0: Mam anurucchata anusmaranacha anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kaalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
1: This world is suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant thought.
0: యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I'm an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I'm just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది.
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి.
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష.
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any result.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say ఉపేక్ష.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములన్నటువంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu athare paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వమే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: My responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడా నువ్వు నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతర అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి.
1: ఆన్ ట్రాన్స్ఫర్ హి గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ ది
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బై.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: With these spiritual pursuits, man should spend his daily routine life.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: Nothing is permanent.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: None are permanent.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: So long we are alive, we should uphold the good name.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We discharge our duty.
0: అయితే
1: but
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry like
0: enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalam oka maya prabhavamle.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకం.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు,
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: him. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: And we'll have to discharge our duty.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: then we'll have the true peace in the strict sense of the word.
0: Kani atti shantiki viruddhamainatundi margamulo manam anubhavistu povatam cheta,
1: because we go against the path of peace,
0: దాని వల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వి నెసెసర్లీ ఫేస్ సో
0: మెనీ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వి కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ హావ్ రిలెవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్‌పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ us నాట్ హావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచమంతకును భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడాను భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వి ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తు పోవాలి.
1: We should carry on discharging our duty.
0: ఇంతే కాక
1: not only this.
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: Man is carrying on his life sojourn doing certain things which are totally
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu
1: worrying for the future,
0: vartamananni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: Prema prema chetane manaku labhyam avutundi kani dvesham chetha labhyam kaadu.
1: Love can be acquired by love only, not by hatred.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కాని డౌట్స్ కాని ఏమాత్రము ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దెర్ ఇస్ సెల్ఫిష్నెస్ దెర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: Intiye kaaka
1: not only this
0: premaku oka vidhamainatundi oka tatphalamu ledu.
1: In fact the love doesn't expect any reward.
0: Premaku premane phalamu.
1: Love is the result for love.
0: Itti prema tattvanni anusarinchi
1: we should follow that love.
0: Divyamainatundi margamulo pothunte enta dhanyamaina jeevitham jarugutundi.
1: As we tread along the divine path our life would be redeemed.
0: Kanaka prema andariyandu unnadi.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: This is the difference between the physical love and the spiritual love.
0: Spiritual love ichchukuntundi ichchukuntundi ichchukuntundi.
1: Spiritual love gives and gives and goes on giving.
0: Kaani swarthamainatundi oka prakrutamainatundi love prema pucchukuntundi pucchukodaniki siddhanga untundi.
1: But the worldly physical selfish love receives and receives and receives alone.
0: Kaani naa uddesham manavuni yandu కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాకృతమైన జీవితంలో
1: ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్
0: ఈ లౌకికమైన జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ సోజర్న్
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ ఎఫెమరల్ వరల్డ్
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ వన్ వే ట్రాఫిక్.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: We have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గం అనుసరించడం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్డ్ హింసెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we lessen reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to lessen reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యం అయినప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తులో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and Shiva.
0: Brahma yavaru?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డైటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: Till this day, none ever saw Brahma, Vishnu, Maheshwara in form, in human form.
0: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
1: ద పైయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వర తత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హి విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drishtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwarudu.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement
0: paina drishti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాశకాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రలను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: This is all the description of Lord Shiva. This helpless translator cannot translate it. Kindly beg your pardon.
0: అనగా దైవము ఈశ్వరుడనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యూ ఎన్షోర్ సమర్జ.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: అనగా గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ you to the destination.
0: Vishnu anaga emiti?
1: Then who is Vishnu?
0: Ee vishnutvam anetundi rakshana karta.
1: Vishnu is sustainer, the protector.
0: Manavudu janminchina tarvata,
1: man having been born,
0: aa janminchina manavuniki aneka vidhamaina baadhalu addu tagultu untayi.
1: The man certainly faces so many obstacles on the way.
0: Ee addu tagilinatundi vaadini rakshinchi,
1: and God safeguards our interests.
0: Atani suchyamaina marganiki cherchatamu.
1: And Vishnu will take us in the safe way to our goal.
0: Brahmanaga
1: Brahma
0: kevalam srishtikartani kaadu idi artham.
1: Not merely creator.
0: Sarvatra vyapinchinatvanti vaadu Brahma.
1: Brahma is all pervasive.
0: Sarvatra vyapinchinatvanti vaadu Vishnu.
1: Vishnu is present everywhere.
0: Sarvatra vyapinchinatvanti vaadu Shivudu.
1: Shiva is the one present everywhere, all pervasive.
0: Ee mugguru kudunu sarvatra untunnaru.
1: All these three are expansive everywhere. Mugguru
0: kudunu trikala bhajyulu.
1: All the three are beyond time.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: Their forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: What is this కౌంచ్?
0: శబ్దము.
1: Its కౌంచ్ stands for the sound.
0: చక్రం అనగా ఏమిటి? కాల చక్రము.
1: What's the wheel? The wheel of time.
0: కాలము.
1: The time.
0: కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: Therefore, the sound and the time are under the control of God.
0: కనుక ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: The sound comes out of our navel.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: Navel is the birthplace of Brahma.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నేవల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Karuka kalamu
1: time
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైమ్, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam annaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalam oka shivuniki maatrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ సీ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హి సీస్ ది పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ఈస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నొస్తపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
0: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యూఆర్ గాడ్, యూఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యూఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: వెన్
1: ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార్ ఐ రోబా. As he thought of Rama, he had on his face the radiance of Rama.
0: నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించటం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
1: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
0: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యూ నెవర్ బి
0: దైవాన్ని. ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డూ సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అటర్ సేక్రెడ్ వర్డ్స్.
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred things.
0: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred path.
0: అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
0: పేరే కాన్షియన్స్ అన్నారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు. నాలుగు ఎఫ్లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: These are four F's, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ F, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ఈ ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్,
1: థర్డ్ ఎఫ్,
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్,
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్, అదే
0: మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్, ఫినిష్ ద గేమ్, లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: వీ హావ్ ఎండెడ్ అవర్ లైవ్స్.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: అండ్ వీ సర్టన్లీ అటైన్ డివినిటీ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద మానవుని
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుట్టింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish anything.
0: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ, వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
0: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
1: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
0: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned everybody.
0: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్లారు.
1: Those in full faith.
0: నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that is a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తలపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్లారు, వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు
0: నమ్మకంతో ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected.
0: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తిని తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
1: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against
0: Balarama.
1: In fact, it's not the job of Balarama.
0: తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: మన ఇంటిలో కావాల్సినన్ని ఉంటున్నాయి.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything, in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకున్ పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
1: She caught hold of his hand, asked him to open the mouth.
0: చెంపలు కొట్టింది యశోదా.
1: And Yashoda slapped him on the cheek.
0: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: Krishna smilingly said, mother,
0: మన్ను తినంగ నీ శిశువునా.
1: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను foolish కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా.
1: Oh, mother.
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: నాకు ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not foolish.
0: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
1: Is there any meaning when you say that I'm eating sand?
0: చూడవచ్చాడు.
1: Yes, watch my mouth, he said, opened his mouth.
0: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was usually
0: యశోద.
1: And Yashoda.

0: దేవి కానో.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోదా ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ. యొక్క
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటాది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: not Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggari cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: Ame kodunu artham chesukoni Balrama cheppindi satyame.
1: She understood what Balrama said is true.
0: Naaku kodukuga puttaledu nayana neevu.
1: You are not born as a mere son.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి దేర్ ఇన్
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also
0: ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: Pilachi aduga charaku pettuna bellambu.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: Pitti rasamu pilchakunnam.
1: Unless you crush it, you cannot make a sugar.
0: Kanukane manam cherukunu pilchi bellama pettu annante pettadadi.
1: So just saying
0: aneka rakamaina baadalu pettinappude pilchi pippi chesinappude dani kaalchinappude adi permanent ga నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఈ
0: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: The parents that bring us up also suffer.
0: Yashoda.
1: Yashoda.
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: when she was
0: దేవకి దేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీ దేవి was feeling in another way.
0: నీ బొజ్జను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్
0: కానీ ఎన్ని తాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my
0: fate? ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణం నందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ

0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారుడిగా పుట్టాను కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్ వన్ హూ హాస్ గివెన్ బర్త్ అదర్ కారణం మదర్
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్స్ దట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆజ్ఞ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామా టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: రామా వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హీ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా?
1: Why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one, but he needs to act in different
0: styles. మీకందరికి తెలుసు, రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు, కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone, but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you,
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water.
0: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడాను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడాను ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము.
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దెర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious
0: ఒకరు బర్ఫీ కావాలంటాడు, ఒకరు జిలేబి కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ అనదర్ జిలేబి.
0: చాపల్యమే కాని అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్ ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్.
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: అది వారి ప్రీతి.
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ అస్పైరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్.

0: Names are different, but God is one.
1: Forms are different, sir.
0: Forms are different.
1: But divyattam okkati.
0: But the divinity is one.
1: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: జీసస్ అనుకోండి, రాముని అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
0: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
1: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
0: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఏకం సత్తి ప్రాభవదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
0: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ద ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
1: అన్నింటి ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
1: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
0: యు ఆల్ నో దిస్ దట్ వీ ప్లే ఆన్ హార్మోని.
1: హార్మోని విషయం తెలుసును.
0: యు ఆల్సో నో దట్.
1: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
0: As you play on the harmonium, Shruti is
1: one. ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామ పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
0: When you press the reeds, you find the different sounds, notes.
1: Sounds difference కానీ గాలి ఒక్కటే.
0: Those sounds differ, the very air that goes in is same.
1: అదే విధంగానే
0: likewise
1: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
0: we have names and forms
1: divyattamaneetundi okkate untundadi.
0: Names and forms are different, but divinity is one.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
0: We have to keep in view this divinity.
1: ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
0: Let us install the divinity in our heart.
1: Arjuna, నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
0: Arjuna, don't make me sit in the outer chariot.
1: నేను బయట మనిషిని కాదు.
0: I am not an outer person.
1: నేను లోపలింటి వాడిని.
0: I am you within.
1: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
0: Make me be seated
1: in the
0: inner chariot, the heart, which is my place.
1: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
0: There I am in the form of
1: mantra. బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
0: In the outer world, I am only machine, yantra.
1: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
0: Yantra is the machine that works, but it has no
1: life. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది.
0: Mantra can do a lot.
1: ఎంతటి సాధారణమైన కూడా అలకట్టుతుంది.
0: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
1: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ మంత్ర.
1: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: లెట్ అస్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ది ఆల్టార్ ఆఫ్
1: అతని నివాసము హృదయమే.
0: గాడ్స్ డ్వెల్లింగ్
1: హృదయవాసి అని పేరు పెట్టారు.
0: సో గాడ్ ఈస్ కాల్డ్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
0: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్.
1: బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
1: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
0: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
1: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
0: ఇన్ వర్డ్ లుక్ వీ హ్యావ్ టు డెవలప్.
1: అది ఏ నిజమైనటువంటి సాధన.
0: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
1: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
0: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
0: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
1: Evarni kathinanga manam maatadakoddu.
0: We should never use harsh words.
1: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
0: When we use harsh words, we will not.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can talk obligingly.
1: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
1: ఎందుకంటే అందరి హృదయం భగవంతుడే ఉంటున్నాడు.
0: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
1: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
0: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
1: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
0: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
1: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
0: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
0: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
1: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములు ఆవిర్భవిస్తుంటాయి.
0: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద
1: జెలసీ
0: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
1: అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
0: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
1: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
0: వెన్ దీస్ ట్రైట్స్ గెట్
1: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చు.
0: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్
1: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
1: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
0: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
1: మనం శాంతిని పొందాలి.
0: Be peaceful.
1: Anduvalle manam shanti shanti shantihi bhajana in tarvate moodu paryayam enduku shanti cheptunnaru.
0: At the end of bhajan we say this word shanti peace thrice.
1: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
0: వై థ్రైస్?
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: దేహ సంబంధమైన శాంతి,
0: పీస్ ఎట్ ద బాడీ లెవెల్,
1: మానసిక సంబంధమైన శాంతి,
0: సైకలాజికల్ పీస్,
1: ఆత్మ సంబంధమైన శాంతి,
0: ఆత్మిక్ పీస్.
1: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి?
0: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
1: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
0: ఐ నీడ్ పీస్ ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ.
1: కనుక శాంతి శాంతి శాంతి.
0: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
1: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
1: కనుక ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందుకు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
0: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
1: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు,
0: యు మే హ్యావ్ పీస్.
1: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
0: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
1: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
0: యూ మే బి ఫిజికలీ,
1: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: శాంతి అనేటువంటిది మూడింటి ఎందు ఉంటుండాలి.
0: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్స్.
1: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
0: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్.
1: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు.
0: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
1: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
0: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
1: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
0: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
1: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
0: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్
1: ఇన్సిస్టెన్స్ భగవంతుని చూచాము.
0: వీ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
0: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్
1: ఎక్కడ
0: సన్స్.
1: తమస్సుకు ఆవరం ఉన్నాడు.
0: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
1: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
0: దేర్ వీ సా గాడ్.
1: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
0: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
1: లేదు తమస్సు.
0: వాట్ ఈస్ దిస్ తమస్?
1: దేహమే తమస్సు.
0: బాడీ తమస్సు.
1: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
0: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
1: ఈ మనసే తమస్సు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
1: ఈ మనస్సు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
0: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow
1: body,
0: the mind, follow the conscience.
1: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
0: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
1: తమస పరస్తాత్ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
0: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్. తమస్సు
1: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
1: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మ నాశించే కోసం శరీరం ఇచ్చాడు.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
1: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
0: However, to take care of the body, the mind is given.
1: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
0: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
1: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
0: We should catch hold of the positive.
1: ఆత్మతత్వము.
0: That positive is ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేవు.
0: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగటివ్.
1: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
0: Without this love, the positive,
1: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
0: Everything will be useless.
1: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
0: So we should have this.
1: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
0: What type of love? Pure love, selfless love.
1: అనగా ఏమిటి? Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
0: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: దీన్ని మనం పెంచుకోవాలి.
0: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
1: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
0: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
0: నాట్ డేస్ మంత్స్ ఇయర్స్
1: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
0: ఇన్ ఎ మొమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
1: స్విచ్ వేస్తే ఎట్ల లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: జస్ట్ యాజ్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్,

0: you'll have realization in a moment of time.
1: Kanuka manam ee jagattulo undinanta varaku mana kartavyalu manam nirvartinchukuntu,
0: so long we are in this world, we have discharge our duty.
1: Ee jagattunu kuda gauravistu,
0: respect the world.
1: Ee jagattu kuda daiva swaroopame.
0: Consider the world as divine.
1: Ee jagattulo unnatundi samasta padarthamulo daiva swaroopame.
0: The entire material of this world is divine.
1: Kanuka annitini kuda daiva swaroopakanga bhavinchukuntunte ide mana nijamaina kartavyam.
0: We have to consider everything divine.
1: Ide nijamaina sadhana.
0: This true spiritual pursuit.
1: Intakante minchina sadhana marokati ledu.
0: Nothing beyond this.
1: Ee naadu chesetundi sadhananni kudanu,
0: the spiritual path practices,
1: swarthamato koodinatundivi.
0: The modern spiritual practices are utterly selfish.
1: ఈ స్వార్థమైనటువంటి దేనికోసం చేస్తున్నామని ధ్యానం.
0: Why do we meditate?
1: దైవం కావాలని చేస్తున్నాము.
0: We say that we want God.
1: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
0: You are just meditating for yourself, not for the world and
1: samasti
0: society.
1: Samasti nimittame manam cheyyesindi prarthana.
0: We have to pray for the society.
1: Prarthana vyastitvam swaroopamainatundi kaadu.
0: The prayer cannot be the individualistic.
1: Vyastitvam anetundi kevalam brashtutvame.
0: Vyaktitva, the individualistic is brashtutva, the total ruin.
1: Samasti tattvame manaku nijamainatundi vyastitvam.
0: It is the cosmic universality.
1: Samajamanta okkate.
0: The society is
1: samajamlo manam oka member.
0: We are a member in society.
1: Samajamulaku roopam emiti?
0: What is the form of society?
1: Roopam ledu.
0: It has no form.
1: Samajamlo unnatundi members ku roopam untundadi.
0: But the members of the society forms.
1: Kanuka ee members valane adi samajam ane peru vachindi.
0: Because of the members, the society name is applicable.
1: Kanukane samaja nimittamai manam prarthana cheyali.
0: So we have to pray for society.
1: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
0: Let the whole world be happy. That should be our prayer.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
0: When all are happy, I too will be happy.
1: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
0: If you really want to be happy, brush aside all this selfishness and pray for the everybody, the community and society.
1: కనుక
0: you'll be happy. So
1: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే,
0: to know the divinity,
1: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should make our hearts pure.
1: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
0: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: మా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమిలలో.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వి టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and chose the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yokka jagatunandu manavude anintiki nee moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma durlabham, manava janmamu atyanta durlabham ainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్ ది ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: Today we find a man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu anetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There's nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడా నేర్పిన అవి కూడా నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరి అయినటువంటి గతం కాదు.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore it is absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వం నందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life there is hidden mysterious mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
2: In the first instance, we should know what jnana is.
1: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: కాని మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meekandariki telusunu. Human anaga manavatvamto chernatundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is. The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నావి నుండి ఎరుగుడేటువంటిది కానీ క్రిస్తు గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: This is human quality. We'll find its origin right from the navel, from the base of the human, the center of your being, not from the text, not that is heard nor said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnananni telusukovalani prajnana vijnana sugnanamulanu yokka arthamunu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge anetvantidi kevalamu action tho vachinatvantidi kaadu.
2: Knowledge is not to be simply pretended or acted.
1: Knowledge energy gaano maarutundi, energy gaano maarutundi.
2: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
1: Kani ee knowledge ni ee vidhanga manam polchukovali aneetuvanti vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga aacharinchi palakali.
2: This knowledge should direct, should motivate everyone to practice the human value.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
1: కానీ ఇది అంతే కూడాను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: దీస్ ఆర్ ఆల్ due to three important factors: reaction, reflection and resound.
1: Resound. ee sound anetvantidi manamu lopara nundi puttinchukoni vacheetvanti yokka sound.
2: The sound in reality is within, where it arises, originates.
1: Reflection manamu yochinchi danini aacharanalo petti మౌనముతో అనుభవించేటువంటి విషయం రిఫ్లెక్షన్.
2: రిఫ్లెక్షన్ ఈజ్ వన్ దట్ ఈస్ పాండర్డ్ ఓవర్, వెల్ థాట్ ఆఫ్, ప్రాక్టిస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ రియాక్షన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: As is the action, so is the reaction.
1: Reflection deeni yokka pratibimbanga untundali.
2: Reflection is the one out of this reaction.
1: Resound anetvantidi deeni yokka pradhanamaina kartavyam.
2: The resound stands for the main obligation or responsibility.
1: Resound, reflection, reaction ee moodu kudanu మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: Therefore, these three, reaction, reflection, resound, occupy exalted position in human life.
1: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి ఒక సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
2: All the knowledge that we acquire and learn is the product of resound.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కానీ మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యర్థం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
2: You are merely wasting your time by going through books, but in fact the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితే సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
2: Oh man, why do you pride yourself that you have gone through all books, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
1: నీ హస్త యుగము మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
2: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ee naadu meeru nootanamainatvanti abhyasamulanu gurtinchi vartinchadam atyavasaram.
2: It is necessary you should cultivate new habits, the new ways of life from today, recognize their value.
1: Ee naadu prapancham lopala aneka rakamulainatvanti okka మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ టుడే యాజ్ యూ నోటీస్ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్.
1: కానీ అవి అన్నీ కూడా ప్రధానం కాదు.
2: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: The true teaching of life requires the total awareness and understanding, the nature of the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
1: Satyamunu patinchitini satyamu chuchi sarvashastramulu nistulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasata yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu అవిద్యల కిందనే చేస్తాయి కానీ నిజమైనటువంటి విద్యలు కాదు.
2: వై డూ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో. వై డూ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? ఆల్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ బుక్ ఇస్ నాలెడ్జ్ ఈజ్ అవిద్య.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది గాని విద్య అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: దేర్ఫోర్ భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
2: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని యందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈస్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
1: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు, షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochisthe kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam antai kudunu energy gaane untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పినది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తను రాయినది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అని ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: Energy is never localized.
1: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
2: Earlier there was a totally ignorant person.
1: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
2: Later he has developed this innate energy and ultimately became great.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: Therefore for advancement and progress energy is important.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్ బట్ యువర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యూ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని ఎందు కూడాను మీ స్వతశక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ డిపెండెన్స్.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing help from outside.
1: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యుల,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తుంది, అది కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫర్ వన్స్ ఓన్ సేక్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్, ఎక్స్పీరియన్స్
2: ఆఫ్ ద సెల్ఫ్,
1: అంతా కూడాను సెల్ఫ్ కిందనే ఉంటుంది.
2: ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బీయింగ్ ద సెల్ఫ్.
1: కనుక మీరు క్రమక్రమేణా ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యు విల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
1: Kanuka meer inkanu munduku telusukovalsinattu enniyo unnavi.
2: There are lots of things you are supposed to know in future.
1: Sevadalam anaga kevalamu dalamu.
2: Sevadalamu dala, the petrol.
1: Ee dalam lopala aneka rakamulaitundi yokka kalaranta unnai.
2: Dala, the petrol, has got so many faces, facets.
1: ఈ దళం యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
1: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనము పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
2: వెన్ ఎ సీడ్ ఈస్ సోన్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అల్టిమేట్లీ రిజల్టింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ఎ ఫ్లవర్.
1: కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
2: Initially, the seed is not that beautiful.
1: అది క్రమక్రమేణ ఫ్లవర్ గారు పొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనం మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
1: flower. Lopala aneka dalamulanta unnai.
2: The flower has so many petals, dalas.
1: Ee dalamulu unnanta varake idi flower ga kanipistundi.
2: The flower remains so long there are dalas.
1: Ee dalamulu raalipoyena flower e kaadu.
2: When dalas or petals drop down, the flower cannot exist.
1: Kanuka mottamota dinni mottamota flower ga roopandinchandi.
2: Therefore, we have to mold and shape ourselves into flowers.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ముకున్న చెప్పగలడు.
2: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
1: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరిస్తుంటాను.
2: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
0: యు వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th of April 2005.

0: ప్రేమ స్వరూపులు వారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: ఆల్ దిస్ ఫెస్టివల్ అకేషన్స్ ఆఫ్ భారతీయస్ క్యారీ విత్ దెమ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కానీ ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం అందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయ్ గణాధిప, పార్వతీ తనయ ఓయ్ గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: నో వన్ గోస్ డీప్ ఎనఫ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: గణాధిప అని హెచ్చరించేది వేదము.
1: వేద రిఫర్ టు దిస్ టైటిల్ గణాధిప.
0: ఏ గణములు ఇవి? సురగణముల అసురగణముల.
1: వాట్ ఆర్ దీస్ గణస్? ఆర్ ద డెమోనిక్ ఆర్ ఏంజలిక్?
0: సురగణములు.
1: దే ఆర్ వన్ ఆఫ్ ది ఏంజల్స్.
0: ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ దే?

0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా, లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకని ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఈజ్ ఇంద్ర.
0: ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గ అనగా బుద్ధి.
1: గ ఈజ్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వమునందే ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: Vinayaka means the one who is absolutely independent.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no other master.
0: ప్రపంచములో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: Any individual or community in the world will have a master.
0: కానీ వినాయకునకు మరొక నాయకుడు లేడు.
1: But Vinayaka has no one else.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: So he is called Vinayaka.
0: Sarva swatantrudainatunti vaadu Vinayakudu.
1: Vinayaka is completely independent.
0: Ee Vinayaka pooja anatunti idi anadi kaalam nundi Bharat desamlo vyapti chendinatunti.
1: The worship of this Lord Vinayaka has been there since ancient times.
0: Rigvedamanandunu Narayana Kopanishattanandunu Taittiriya Upanishattanandu kudanu ee yokka Vinayakuni yokka smriti శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వినాయక హ్యాస్ బిన్ రిఫర్ టు ఇన్ ఋగ్వేద, నారాయణకోపనిషత్, తైత్రోపనిషత్ అండ్ శృతి.
0: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని, గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: But from the ordinary parlance, it is said Ganapati is son of Parvati.
0: Parvati anaga prakrutiye Parvati.
1: Parvati symbolizes nature.
0: ప్రకృతి యొక్క పరమాత్మ యొక్క దివ్యతత్వమే, దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: Human life is the divinity in this nature.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: Every human is divine.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: కనుకనే ప్రకృతియే పార్వతి.
1: Nature is Parvati.
0: పురుషుడే ఈశ్వరుడు.
1: పురుష ఇస్ ఈశ్వర.
0: ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధమే ఈ యొక్క మానవత్వం అనే వ్యక్తిత్వము.
1: Human individuality is the combination of the divinity and the nature.
0: కనుక వినాయకుడనగా పార్వతీ పుత్రుడు ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు, పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: It's a mistake when we feel that Vinayaka is the son of Parvati and Shiva is present somewhere else.
0: Sarvamu prakriti nundi aavirbhavinchetuntivi.
1: Everything originates out of nature.
0: Prakriti yokka amshamule sarva bhutamulu.
1: All beings are the reflections, parts of the nature.
0: Atti pavitramainatunti yokka divyatvanni gurtimpajese nimittamai parvatinamulanni kudunu oka aadhyatmikamaina antarathamto koodi vastunnavi.
1: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి, ఎలుక వాహనం ఏమిటి?
1: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: Rat is called మూషిక.
0: మూషికమనగా ఏమి, రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక rat symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ద రాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is a master who dispel the darkness and take you towards light.
0: Inte kaakunda mooshikamulaku vasana yokka chinham kuda nu cheppavachu.
1: Here the rat also stands for the vasanas, the characteristics.
0: Anaga ee yokka mooshikamu vasannu puraskarinchukoniye tana prayanamnu saagistu untadi.
1: The rat proceeds basing on this quality of smell.
0: Anaga korikalu vaanchalu ajnanamu అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హాస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెన్స్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూజ్డ్.
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits and also ignorance.
0: సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏమాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సిద్ధి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you'll have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కాని వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటున్నది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: దట్ విచ్ ఇస్ ఆఫర్డ్ టు వినాయక, ది సాక్రిఫిషియల్ ఫుడ్, ఈజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: ద సాక్రిఫిషియల్ ఫుడ్ ఇస్ మేడ్ ఆఫ్ వేపర్, నథింగ్ టు డు విత్ ది ఆయిల్.
0: అనగా ఎందుకు? ఇది కేవలం ఆయుర్వేద యొక్క తత్వమునందు కూడాను ఈ ఆవిరితో ఉడికినటువంటి ఒక వంటలు త్వరగా జీర్ణమవుతాయని కూడా దీనికి ఒక అర్థం.
1: ది ఆయుర్వేదిక్ సైన్స్ ఆల్సో స్పీక్స్ దట్ విచ్ ఇస్ నాట్ మేడ్ అప్ ఆఫ్ ఆయిల్ ఎక్సెప్ట్ ఇన్ ద వేపర్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్.
0: ఇంతే కాక,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భాద్రపద మాసములో వచ్చేటువంటి ఈ వినాయక చవితికి మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్య పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో మూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫిషియల్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్, ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరి is the cure for all sorts of ailments.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కఫపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ ఇన్ ది బాడీ.
0: ఈ నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వులు యందు ఉంటున్నది.
1: The till seeds will improve our breathing process and also help for eyesight.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ ది ఎక్స్టర్నల్ అప్లికేషన్ బిసైడ్స్ దాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయులు ఏ కర్మలు ఆచరించినప్పటికీ అత్తరహితమైనటువంటి కర్మలు ఏనాడు కూడాను వారు ఆచరించలేదు.
1: భారతీయస్ హావ్ నెవర్ అండర్టేకెన్ మీనింగ్లెస్ ఫెస్టివల్.
0: ప్రతి పదమునకు ప్రతి పర్వదినమునకు ఒక విశిష్టమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అంతరాత్మ కూడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ దే అటర్, ఎవ్రీ ఫెస్టివల్ దే అబ్జర్వ్ హాస్ గాట్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: తినే తిండి, నడిచే నడక, పలికే పలుకు, యోచన చేసేటువంటి యోచన, ఇవన్నీ కూడాను ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్సూమ్డ్, ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలనగా ఏమిటి?
1: What is this knowledge?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల?
1: Is it textual knowledge?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: In this world everything is knowledge.
0: నడచడము ఒక విద్యనే.
1: Walking is knowledge.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: Speaking is knowledge.
0: నవ్వటం ఒక విద్యనే.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: Sitting.
0: తిరగటం ఒక విద్యనే.
1: Eating.
0: తిరగటం ఒక విద్యనే.
1: Moving about.
0: యోచించటం ఒక విద్యనే.
1: Thinking.
0: అన్ని విద్యలే.
1: All are forms of education.
0: కల్కనే సమస్త విద్యలకుడును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives one information.
0: విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the knowledge of the...
0: ఈ పదార్థ విజ్ఞానంతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also
0: ఈ రసాయన జ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానంతో పాటు లలిత కళ జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itti sarva vidyalaku kodanu.
1: Dance, they're all education.
0: Nayakudainatundi vaadu vinayakudu.
1: Vinayak is the master of all forms of knowledge.
0: Vidyanaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: Kevalam grandhamuto chalivetundi maatrame vidya kaadu.
1: It's not the one that you merely go through a
0: book. Adi kevalam chaduvu.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతా కూడా ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతా కూడా విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire,
0: is full of this విచారము విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisilana jnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent
0: and temporary. వినాయకుని అమితంగా ప్రార్థిస్తుంటారు.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: Vinayaka helps you at every step throughout your lifetime, moment to moment.
0: సులభ ప్రసన్నుడు.
1: You can have him easily.
0: అతన్ని పూజ చెయ్యాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్
0: పువ్వులు జిల్లేడి పువ్వులు
1: అండ్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద కెలట్రోపిస్
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ ఈట్స్ దోస్ ఫ్లవర్స్ వన్ ఆఫ్ గాడ్ మ్యాన్
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: దట్ ఫ్లవర్స్ ఆర్ యూస్డ్ ఇన్ వర్షిపింగ్ లార్డ్
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: వర్షిప్ ఇస్ డన్ విత్ గ్రాస్.
0: ఈ విధంగా వినాయకుని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ వర్షిపింగ్ సో
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: The meaning is that Vinayaka was worshipped by animals even before.
0: Kanukuni atani mukhamu yenugu mukhamu.
1: So his face is that of an elephant.
0: Atani vahanamu mushikamu.
1: The chariot is the ram.
0: Ivanni kudunu mrugamulu yokka chinnamulu.
1: They are the signs of animals.
0: Kanuka Vinayakunni kevalamu manavulu maatrame kaaka pachipachi mrugadulu kudunu poojinchetunti varu ani.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakudu nayakudainatunti vaadu sarva jeevulakudunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka desamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva desamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaahamto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దే నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: హూ వన్ హూ లాస్ట్.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: నంది ది బుల్ ఇస్ బ్రాట్ దేర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: దిస్ నంది ద బుల్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ శివ.
0: నంది వాహనుడు ఈశ్వరుడు.
1: ఈశ్వర హ్యాస్ దిస్ బుల్ యాస్ ద చైల్డ్.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: దో ఈశ్వర లాస్ట్ ద గేమ్ నంది డిక్లేర్ దట్ హీ వాన్.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: Parvati cursed this Nandi because of standing giving a wrong judgment.
0: ఏ విధంగా శపించింది?
1: What way she was cursing?
0: నీవు నయమకాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: Let you die with an incurable disease.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి అమ్మా నన్ను క్షమించు నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది fell at the feet of the mother and said, should I not show the gratitude to
0: my నాయకుడు ఓటమి గెలిచింది అని చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
1: To say that my master lost, it amounts to loss to me.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది నిజమే.
1: I uttered the lie only as a matter of respect.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: But punishment should not be so severe.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: Nandi prayed for the pardon.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: And Nandi was pardoned and also she taught him
0: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది నీకు అమిత ప్రీతి అయినటువంటిది నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: On his birthday, let you offer the most delicious, your favorite grass to my
0: anaga yedi evaniki yedi preetiga undu aa preetikaramaina puttidarini arpitam chesinappudu anni shapamulu kuda nu vimochanavutayi.
1: It only means if you offer that you like most, you'll be atoning all your sins.
0: Kankane taanu bhujinchetvanti yokka aaharamu parishuddhamainatti aaharamu garika.
1: Therefore the pure food is here, the grass.
0: Aa garikanu techi ee yokka putte dinamu ganapatini pooja chesadu.
1: On birthday he prayed and worshiped with his grass.
0: Appudu nandi yokka anarogyamu nirmoolamayindi.
1: It was then Nandi is cured of the disease.
0: Aarogyanni pondutu vachindi.
1: Then it picked up health.
0: Devi katakshamu cheta shapa vimochanamayindi.
1: Because of the grace of mother he atoned the sins.
0: Kanukane deenini puraskarinchukoniye manavuni endukodanu ekkadaina kaasi prayaga ilanti kshetralu poyinappudu నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యు లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దాన్ని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యు లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆర్పణే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: Therefore vegetables are the delicious items that you like most.
0: అనగా ఏమి ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
1: When once you offer you should not partake that vegetable or fruit later.
0: ఇది ప్రాచీన కాలము నుండి భారతీయ యొక్క సాంప్రదాయమును పురస్కరించుకొని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: Basing on this tradition people visit pilgrim centers like Kashi Prayaga, they offer that way.
0: ఇప్పుడు చాలా మంది ప్రయాగ.
1: Now prayaga
0: anaga emiti?
1: What is prayaga?
0: Kashi anaga emiti?
1: What is kashi?
0: Deho devalaya prukto jeevo deva sanatana. Mana kshetrame kashi, dehame kashi,
1: body is kashi.
0: ఈ కాశీ మధ్యలోపల గంగ ప్రవహిస్తూ ఉంటుంది.
1: ద గంగెస్ ఫ్లోస్ అక్రాస్.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: దిస్ గంగెస్ ఇస్ ద విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: టూ అదర్ రివర్స్ యమునా సరస్వతి భక్తి డివోషన్ శ్రద్ధ సిన్సిరిటీ మర్చ్.
0: శ్రద్ధ జ్ఞానము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
1: Prayaga is the combination of all this trinity, the devotion to the wisdom.
0: మన యొక్క హృదయ స్థాయమే.
1: Prayaga is present in the altar of
0: God. కాబట్టి హృదయానికి పవిత్రమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చేయాలి.
1: Therefore it offers sweet fruits to our heart.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: Unfortunately the traditions have become a matter of fashion.
0: ప్రయాగకు పోతున్నారు.
1: They go to prayaga.
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టం ఉన్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు.
1: There the priest tell you offer that you like most.
0: యోచన చేస్తారు అక్కడ.
1: He'll be thinking.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: To tell that you like most, you don't
0: eat time. ఆయన లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: Offer either a vegetable or a fruit to God.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: Some will take time and say, what is it that I like?
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: I don't like bitter gourd.
0: ఈ బిటర్ గోల్డ్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: Therefore bitter gourd I don't like, I offer it to you.
0: తనకు ఏ ఫలము ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: The fruit that he doesn't like he offers to God.
0: అది కాదు అర్పితము.
1: That's not offering.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: You have to offer that you like most.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే
0: డిస్లైక్. హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ ఫర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: Let it happen as
0: అనగా
1: you
0: ఏంటి భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: It told me you are betraying God.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: In fact, you like one thing but you offer another.
0: భగవంతుని కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి. ఇష్టం లేనిది వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
1: Therefore, God also confers you that what you dislike.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: Though he prays for health, but he gives you ill health.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: The fellow who wants wealth, well, he gets all poverty.
0: నీ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: This is the result of his own action.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: In fact, if you offer good wholeheartedly, you'll have in turn all good.
0: చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: As you offer bad, you get in turn bad.
0: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటి నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: Therefore, what you have to offer to God is wholeheartedly that what you like to.
0: అదే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యం నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యమో అక్కడే భగవంతుడు.
1: Where there is truth, there is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్య స్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: As you offer, so will be the result in experience.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: హీ విల్ నెవర్ మేక్ ఎనీవన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీవన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ దట్ రీజన్ దట్ యు వర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణముల పైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హెడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
1: హి కన్ఫర్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హింసెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురం.
0: నా హస్తం సోకిన వారంతా భస్మైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ విత్ హిస్
0: హ్యాండ్. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురు గాక అని అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: హి ఆస్క్డ్ వాట్ డు యు వాంట్.
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: హి సేడ్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
1: హి సేడ్ హి ప్రామిస్డ్ అండ్ దేర్ హి ఎంటర్డ్ ఇంటు హిస్ స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవే.
0: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్ళిపోయాడు. నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నీవు తెప్పిస్తావా అని అడిగింది.
1: షీ సెడ్ బ్రదర్ ఐ డోంట్ నో వేర్ మై హస్బెండ్ ఈజ్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్, వుడ్ యూ బ్రింగ్ హిమ్ బ్యాక్?
0: తెలుసు, ఎప్పుడు ఈశ్వరుడు ఈ విధమైనటువంటి యొక్క విచక్షణ జ్ఞానం లేకుండా అందరికి వరాలు ఇచ్చి అనేక విధములుగా అవస్థలు గురి అవుతుంటాడని.
1: హీ నోస్ ప్రిటి వెల్ దట్ ఈశ్వర విల్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ వితౌట్ ఎక్సర్సైజింగ్ డిస్క్రిషన్.
0: అమ్మా పార్వతి నాకు తెలుసు నువ్వు ఊరుకుండి అన్నాడు.
1: హీ సెడ్ పార్వతి ఐ నో, బీ సైలెంట్,
0: నీవు ఇంటి దగ్గరికి పోయి నేను తీసుకుని వస్తానన్నాడు.
1: బెటర్ యూ గో హోమ్, ఐ విల్ బ్రింగ్ హిమ్.
0: అతని దగ్గర నంది ఉంది.
1: దేర్ ఈస్ నంది దేర్.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: నంది వాజ్ డెకొరేటెడ్.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: ఇట్ షేప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆక్స్.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: అలాంగ్ విత్ ది మ్యూజిక్ ద నంది వాజ్ ఆస్క్డ్ టు ప్రొసీడ్.
0: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: Vishnu Leela Manasa Vigrahudu.
1: Vishnu is the very form of the mystery.
0: Karukune atani leelalu anekanga nirupistu vachadu jagatnaku.
1: All his mysteries are taught in various ways.
0: Vadarlo velutuntunte aa madamunaku aa yokka taalamunaku aa yokka natyamunaku sannita sambandhamainatundi yokka leenatvam yerpadipoyindi.
1: There is absolute coordination, integration between the music and the rhythm and the dance of the world.
0: Ee drishyanni chuchadu ఈ యొక్క రాక్షస రాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలా సేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని, అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాజ్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. He said that you would grant whatever they ask for.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: You should never go back the promise given.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: దేర్ఫోర్ యూ షుడ్ కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ గ్రాంట్ మీ వాట్ ఐ ఆస్క్.
0: తప్పకిస్తానన్నాడు.
1: ఇజ్రాయెల్ సర్టన్లీ గివ్ ఇట్.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: హి సెడ్ గివ్ మీ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఓన్లీ నోన్ టు విష్ణు, నో వన్ ఎల్స్.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదముల పైన పడి,
1: గణాసుర ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ విష్ణు.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
1: హి సెడ్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యు ఓన్లీ.
0: నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే,
1: వాట్స్ దట్?
0: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి, యు మోల్డ్ ఇట్ దట్ వే.
0: నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యు పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్ ఐ విల్ సర్టన్లీ డు.
0: కనుక నీ ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం,
1: ది హెడ్ ఆఫ్ ది గణాసుర.
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: దట్ సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్, స్టోరీస్,
1: దర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: If we inquire clearly, divinity
0: is one. God
1: is one in all.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is atmic quality.
0: అతడే అన్ని గణములకు నాథుడు.
1: He is the master of all
0: గణములు. గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
1: They are not separate.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియములే గణములు.
1: The ten senses, cognitive and cognitive, they are gana.
0: ఈ దశేంద్రియములకంత నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈస్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసును అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and
0: siddhi. ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడాను పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to be the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: యాజ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ విల్ బి హ్యాపీ, విల్ బి బ్లిస్ఫుల్.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: in order to lead a happy life
0: indriyamulanu bhagavat arpitam gavinchali,
1: we have to offer our senses to God,
0: mana manasunu bhagavantuni vaipu mararchali,
1: we have to direct our mind towards God,
0: buddhike manu swadhinam aipovali,
1: we should all
0: dinine buddhi grahyam ati indriyam annaru,
1: we should submit to the intellect, buddhi grahyam ati indriyam.
0: Adugu bhagam di,
1: the body is at the bottom,
0: idi kevalamu oka vidhamainatti matter,
1: body is matter,
0: పదార్థముల యొక్క చేరిక,
1: ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు,
1: అబౌ ద బాడీ ఇస్ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు,
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి,
1: అబౌ దట్ ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ,
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి యందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: Therefore we should have proper intellect.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: The one with good intellect is the one of wisdom.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నాడు.
1: The purity of the intellect is the fulfillment, acquisition of wisdom.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: The stories of Vinayaka are very mysterious.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: the nature of Vinayaka,
0: కుమారులకు కూడాను ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: That he has put a competition force between sons.
0: ఎవరు ఈ త్రిలోకములను కూడాను తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను అన్నాడు.
1: The one who would go around the three worlds will receive the award.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ,
0: అనగా సుబ్రహ్మణ్యం,
1: ఈ సుబ్రహ్మణ్య
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఇస్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూచినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే.
1: Everywhere my mother, my father are present.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: This is the matter and divinity.
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడ కనిపించదు.
1: There cannot be nature without God, there cannot be God without nature.
0: ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: Therefore the universe is the combination of nature and God.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka has recognized the truth. If he goes round the parents, it amounts to going round the world.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర is coming very fast.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: హీ సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హీ వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్, హీ సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
0: పార్వతి నవ్వుతూ ఉండాలి.
1: పార్వతి స్మైల్.
0: ఏమిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
1: Parvati said, you are very intelligent, don't convert this knack into crack.
0: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావములో నీవు ఉపయోగించుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్ థాట్స్.
0: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు, తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: Then Ganapati said, mother, it's not knack, it's supreme truth.
0: Mullokamulu ekkada untunnavi?
1: Where are the three worlds?
0: Bhuta bhavishyat vartamana kalam unnaru.
1: Who say the past, present and future?
0: Bhulokam bhurlokam swargalokam unnaru.
1: Who say the earth, bhurlokam and heaven?
0: Patalokam bhulokam swargalokam unnaru.
1: Who say the patala,
0: heaven and earth?
1: Heaven and earth.
0: ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore when once you offer to God, everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక, సర్వులు కూడా నిన్ను అనగా పూజింతురు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదట వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: టు లే ది ఫౌండేషన్
0: స్టోన్ ఒక పెళ్లికైనా మొట్టమొట్ట వినాయకుని పూజిస్తారు
1: ఎవరీ యాక్ట్ వి ప్రే టు
0: శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు
1: ఫర్ ఆల్ ఆస్పిషియస్ ఆకేషన్స్ వి ప్రే టు వినాయక్
0: కార్యములకు ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు
1: ఫర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీ ది వన్ హూ షుడ్ ప్రే టు ఇస్ వినాయక్
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి
1: దెన్ వేర్ ఇస్ హి Whom should you pray?
0: Baita ledu vinayakudu.
1: Vinayaka is not in the outer world.
0: Nee hrudaya sthayi.
1: He is in the altar of your heart.
0: Kanukani ekkada unna na sachiga nenu cheptunnanani ikkada hrudayam kotti cheptunnam manam.
1: We say thumping our chest that he is here as a witness.
0: Adiye nee conscience.
1: That is your conscience.
0: అదే నీ యొక్క విట్నెస్
1: దాట్ ఈస్ యువర్ విట్నెస్
0: అదే నీ సాక్షి
1: దాట్ ఈస్ యువర్ ఇటర్నల్ విట్నెస్
0: ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి
1: వాట్ ఎవర్ యు మే డు యువర్ కాన్షియన్స్ టు స్టాండ్ యాజ్ ఎ విట్నెస్
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు
1: వి షుడ్ నాట్ స్పీక్ ఓన్లీ టు
0: ఒకరిని తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు
1: నాట్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు
1: యు కెన్ ఎస్కేప్ ఎనీవన్ బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్
0: ఎవరినైనా నీ మోసం చేయవచ్చును
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేదు.
1: But you can never deceive God.
0: కనుకని దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for the body.
0: ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్ అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్ యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్ There lies your head, the old age.
0: ఇది కేవలం ఒక తోలుబొమ్మ
1: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా
1: డోంట్ ఫీల్ ప్రైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ
0: ఎంతకాలం ఈ యూత్
1: హౌ లాంగ్ దిస్ యూత్
0: ఎంతకాలం నీ యవ్వనము
1: హౌ లాంగ్ దిస్ యూత్
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ
1: దేర్ లైస్ ద హెడ్ ది ఓల్డ్ ఏజ్
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు
1: దెన్ హూమ్ డు యూ ప్రే
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు
1: యు కెనాట్ ఎస్కేప్
0: మసల లేవు
1: యు కెనాట్ మూవ్ అబౌట్
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్
0: మోగును మడతలబడే తల నరసే కదా
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ నీవు తమాష చూడన తోలు బొమ్మ
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ అండర్స్టాండ్ దిస్
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించాలి మన సంకల్పం పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి
1: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్
0: అది వినాయక చవితి యొక్క పరమార్థం
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ అండర్స్టాండింగ్
0: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
1: వి బ్రింగ్ ద డాల్
0: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
1: టు దిస్ ఐడల్ ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వి ఆఫర్ ఆల్ ద డర్టీ
0: మనకు అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
1: వి గివ్ ఆల్ దట్ ఇస్ అన్నెసరీ
0: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము ఇది పెద్ద వడ్డి వ్యాపారం
1: బట్ వి వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వి లైక్ But it's just a bargain.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి వ్యాపారం.
1: It's not the business that we are supposed to undertake.
0: భగవంతుడా మీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
1: Oh God, what I am supposed to offer is the one which is sacred.
0: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
1: You think well in this
0: world. పశువులు ఉంటున్నాయి.
1: Here an animal.
0: ఒక ఆవు ఉంటుండాలి.
1: It's a cow.
0: ఆవుకు మనకు పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
1: We just feed it with grass.
0: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
1: We offer also the
0: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది
1: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్
0: ఇట్లా పవిత్రమైనటువంటి దానిని అందిస్తుంది
1: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్స్
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు
1: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్స్
0: ఇది కాదు
1: is not there
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి
1: we should offer that what we like most
0: భగవంతుడ నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము
1: we go on asking god i want this god
0: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది
1: then when do you have this right to ask
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది
1: when you act that way that would please god that you have the right to pray
0: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మలు నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
1: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
0: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: Therefore we should do that would please God.
0: అప్పుడు భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటివి నీకు అందిస్తాడు.
1: Then God will give you in turn what you like.
0: ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
1: This truth is well explained by Vinayaka.
0: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is the master of life.
0: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
1: You should never be bound by your selfishness.
0: స్వార్థాన్ని త్యాగం చేయి.
1: Sacrifice your
0: పరార్థాన్ని చేపట్టు.
1: And then take the spiritual end.
0: దివ్యత్వాన్ని అనుభవించు.
1: Experience divinity.
0: ఇదే నిజమైనటువంటి వినాయకు యొక్క తత్వము.
1: This is the true nature of Vinayaka.
0: కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఏలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
1: It's a mistake if you think that Vinayaka has merely the head of an elephant moving about with a rat as the chariot.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: A small example.
0: సరస్వతికి వాహనం ఏమిటి?
1: What is the chariot of Saraswati?
0: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంట.
1: The chariot of Saraswati is swan.
0: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
1: How can she move?
0: ఈ సరస్వతి అంటే ఎవరు?
1: Who is Saraswati?
0: Saraswati vaagdevata swarupini.
1: Saraswati is the presiding deity of the faculty of speech.
0: Saraswati.
1: The very speech is Saraswati.
0: ఈ వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
1: In order to have this faculty, what is it that we should have as the basis?
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
1: When you breathe in and breathe out, then only you can speak.
0: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
1: Without this breathing exercise, breathing and breathing out,
0: you cannot speak. వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
1: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot.
0: వాగ్దేవతా స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
1: Therefore Saraswati has the swan as the chariot.
0: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: Vedanta has so much
0: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: It has got the inner secrets there.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
1: But we don't go by the sacred interpretation.
0: హంసనికి వెళ్లిపోయింది సరస్వతి.
1: Saraswati moves about with
0: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట మనం భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
0: లైక్స్. భగవంతుడికి ఏది ఇష్టం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీథింగ్.
0: తన యందే ఉంటున్నవి
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: కాని మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
1: టు రిడీమ్ యు హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి లైక్స్ సర్టన్ థింగ్స్.
0: మీరు ఎక్కువ మాట్లాడకండి.
1: Don't talk too much.
0: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
1: Do your duty.
0: దైవ చింతన చెయ్యి.
1: Think of God.
0: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
1: These things are not thought for his own sake.
0: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
1: Whatever is said, whatever is done, it's for you.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
1: Know this truth first.
0: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
1: This for my good.
0: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
1: Swami said repeat.
0: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
1: Whatever may happen, it's for my good.
0: కథ మీకు చెప్పాను.
1: Swami said a story.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు.
1: The king.
0: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడాను ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకుని బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
1: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetable.
0: Sugar cane.
1: The sugar cane.
0: కాని ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
1: One day king wanted to cut the sugar cane himself.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
1: While holding it, he had cut it with a knife.
0: వేలు తెగిపోయింది.
1: Well, his finger was cut.
0: రక్తం కారుతుండాలి.
1: Blood was bleeding.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
1: The minister saw this.
0: చేతులు కట్టుకున్నాడు.
1: He folded hands.
0: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
1: The minister said, oh king, this happened for your own good.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
1: What, my finger is cut, do you think it's for my good?
0: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
1: You are thinking of that.
0: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
1: You are thinking, you are desiring.
0: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
1: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
1: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
1: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, it is good for you అన్నాడు, it is good for me అన్నాడు.
1: Then he said, it's good for you. Now he says, it's good for me.
0: రాజుకు కొంచెం తల తిరిగింది.
1: The king could not understand all.
0: వేలు తీయటము నా మంచి కోసం అన్నాడు.
1: My finger is good for my
0: life. చేరిపోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
1: The imprisonment is
0: for his good.
1: How can that happen?
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
1: He went on thinking.
0: ఈ నాటి రాజులకంతరు కూడాను తలపైన వజ్రవేడు రిమలకత మాణిక్యం ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది తలలోపల రాగి ఉంటాది.
1: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: ఎందుకంటే అందరూ కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు.
1: బికాస్ దే లివ్ విత్ ఆల్ ది హెల్ప్ ఆఫ్ దేర్ దానికోసమే
0: మంత్రులు పెట్టుకోవటము.
1: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్.
0: అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది.
1: ఈవెంట్
0: ఒక 3-4 దినం అయిన తర్వాత ఈ రాజు వేట మార్గం అయిపోయి అరణ్యానికి వెళుతున్నాడు.
1: ఆఫ్టర్ 3-4 డేస్ ది కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆన్ హంటింగ్.
0: రాజు సహాయం లేదు.
1: కింగ్ హ్యాడ్ నో హెల్ప్.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
1: Sipahis, they don't sit in
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు.
1: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
1: హి వెంట్ రౌండ్.
0: అలసిపోయాడు.
1: వాస్ టైర్డ్.
0: ఎవరు ఇంత నీరిచ్చేవాడు కూడా లేదు.
1: నోబడీ వాస్ దేర్ టు ఆఫర్ వాటర్.
0: పండుకున్నాడు.
1: హి సాట్ అండ్ రిట్రీ.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
1: There are tribals there in the forest.
0: చాలా గజదొంగలు.
1: There are thieves, big robbers.
0: వారికి ఒక పండుగ వచ్చింది.
1: That was a festive day.
0: ఆ పండుగ ఏమిటది?
1: What's that?
0: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
1: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
1: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
1: They saw the king lying there sleeping under a tree.
0: చూచారు ఆ దొంగలు.
1: Those thieves saw that. అరే
0: మంచివాడు చిక్కాడు.
1: He said they were happy.
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
1: Here is the body which is equal to a laddu to our deity.
0: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
1: They caught hold of him.
0: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్ళారు.
1: They have taken him to the king there.
0: సరే మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
1: He said, yes, we could have a good body. Make preparations for tomorrow.
0: భోజనం పెట్టారు.
1: He was fed.
0: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
1: He gave him food.
0: ముఖం పైన అంతా కుంకుమ రాశారు.
1: And they applied kumkum on
0: his forehead. అంతా ఒళ్ళకంతా కట్టారు.
1: And so many paraphernalia.
0: దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
1: The body was taken to the presiding deity, Mother Goddess.
0: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసం అని.
1: He was ready to be beheaded.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
1: There was priest.
0: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
1: Any offering to God should not have any defect or a mistake
0: there.
1: You cannot offer any handicapped body. So
0: they
1: are checking up this body now. They saw.
0: అంత చూచారు, వేలు దగ్గరకు వచ్చింది.
1: బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫింగర్స్.
0: వేలు కట్ అయిపోయింది.
1: ద ఫింగర్ వాస్
0: చీచీ చీచీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసారు.
1: Then they said, the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
0: Mantri cheppinaatvanti vaaku athiniki manasulo cheripoyindi.
1: Then he could think of what the minister said.
0: Good for you annadu.
1: He says good for you.
0: Ee velu lekapotam cheta ee naadu naa pratham pranam bratikindi.
1: As my finger is cut, I could be alive today.
0: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
1: So then he had full faith in whatever that minister said.
0: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది.
1: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
0: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
1: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హీ వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
0: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
1: ఓ మినిస్టర్, వాట్ యు సే దిస్?
0: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ద ఫింగర్ ఇస్ కట్, yes, ఇస్ గుడ్
0: ఫర్ మీ. ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుకకు పంపించింది.
1: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
0: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, ఏమిటి నీ గుడ్ అన్నాడు.
1: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే
0: దట్? రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
1: అండ్ ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, బికాస్ ఐ వాస్ there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
0: కనుక నన్ను జైల్లో పెట్టడము ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: నా ప్రాణం కూడా బ్రతికింది.
1: సో ఐ కుడ్ బి అలైవ్.
0: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది.
1: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
0: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
0: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే?
1: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ వెన్ డు యు అండర్స్టాండ్ దైవ
0: ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
0: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
1: ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్.
0: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
0: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
0: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
0: కాదు కాదు,
1: నో,
0: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం కాదు.
1: All our education is for life.
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for a living.
0: కాని ఈనాడు లివింగ్ నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాం.
1: But we struggle for a living.
0: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the ideal.
0: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
1: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
1: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్.
0: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
1: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
0: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't bother living.
0: Life యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the
0: ideal. ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైన

0: ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't do that.
0: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
1: But you don't mind, you don't pay heed to that.
0: పోతున్నావు.
1: You proceed.
0: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
1: Ultimately you suffer.
0: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
1: but if you follow the dictates,
0: ఎంత బాగుపడతావు నీవు.
1: Well, you'll be fine.
0: దీనిని పురస్కరించుకుని follow the master.
1: Basing on this, it said, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: So follow the master.
1: Follow the master.
0: Face the devil.
1: Face the devil.
0: Fight to the end.
1: Fight to the end.
0: Finish the game.
1: Finish the game.
0: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
1: This is the main aim of life.
0: మొట్టమొదటి దైవాన్ని మీరు ఫాలో చేయండి.
1: First follow God.
0: దైవాజ్ఞను శిరసా వహించండి.
1: Follow the command of God.
0: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
1: Never transgress.
0: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
1: That is the true protection, and there's the proper protection and also special grace given to you.
0: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
1: This is the power in the true love.
0: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
1: నాట్ ఓన్లీ గణపతి, ద సన్ ఆఫ్ పార్వతి, ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీవన్ ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి.
0: పర్యాయం చెప్తుంటాను.
1: స్వామి సేస్ రిపీటెడ్,
0: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ అని కలవరిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గోస్ ఆన్ రిపీటింగ్ దిస్ నేమ్, పార్థ.
0: పార్థ అనగా ఎవరు?
1: హూ ఇస్ పార్థ?
0: పృథ్వీపుత్రుడే పార్థుడు.
1: ద సన్ ఆఫ్ అర్త్ ఇస్ పార్థ.
0: కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు,
1: నాట్ మీర్లీ అర్జున,
0: అందరూ పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మదర్ అర్త్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద ట్రూత్.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ ఇన్ యూ, యూ విల్ బి ఆల్ పవర్ఫుల్.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: యు అక్వైర్డ్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాండీవ, అర్జున అండర్ టుక్ పెనెన్స్.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఈస్ ప్రెసెంట్.
0: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి ఎన్ ఆబ్స్టికల్ for all his penance,
0: Kani, he went to tapas chet
1: because of the power of his penance.
0: Agni vachi aa chadralu kalchi vesindi.
1: The fire went on burning these white
0: hands. Ivinga okodani okodani adhinam chestuntu vachadu.
1: And he went on conquering all these elements.
0: Panchabhutamulu anaga elements nanta kodunu Arjuna swadhinam chestunnadu.
1: Arjuna could have full control over this fire.
0: Vayuvunu swadhinam chestunnadu.
1: He could have control the wind.
0: Agnini swadhinam chestunnadu.
1: Fire.
0: Jalamunu swadhinam chestunnadu.
1: Water.
0: Shabdanni swadhinam chestunnadu.
1: Sound.
0: Parshanu swadhinam chestunnadu.
1: And also sense of touch.
0: Deni valla?
1: How?
0: Tapasshakti.
1: It is the power of penance.
0: Yevuti tapassu.
1: What is penance?
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు విని అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు, అర్జుని పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్
0: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ యొక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై?
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటిది ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను, వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్, బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: ప్రణవ

0: ప్రళయం ఈనాడు లేకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: దీన్ దేస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్ దేస్ ప్రళయ ఎనిహిలేషన్
0: కనుక మొట్టమొదట ఓం.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడు ఒక్క రెండవది వినాయకత్వం.
1: The second is one of Vinayaka.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన వినాశిత శాంతి.

0: బుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా, బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పక్షి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే, లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్, ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూప,
0: మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో,
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ బై ఎఫర్ట్ యూ కెన్ గెట్ అండ్ అక్వైర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్.
0: ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడా పోతుంది పక్షి.
1: ది బర్డ్ ఇఫ్ ఇట్ మేక్స్ అన్ అటెంప్ట్ టు ఫ్లై ఇట్ కెన్ గో ఎనీ డిస్టెన్స్.
0: ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు డూ ఇట్, ఇట్ కెనాట్ మూవ్ ఈవెన్ అన్ ఇంచ్.
0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనం సాధించి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించుకోవటానికి తగిన కృషి సల్పాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన, బై మేకింగ్ అన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్,
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: Ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana Matamu.
1: The Sanatana religion is something which is acceptable to all humanity.
0: Manavatvani vikasimpajeseetundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana Dharmamu.
1: Sanatana Dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనం చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు, శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: yenadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povunu aanade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku neevenni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have the reader. Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడా ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడా అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ రీడ్ ఇన్ ది.
0: కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హూ గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్, బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading texts, it's no use making pilgrimages.
0: మానసిక పరిణామం జరగాలి.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాలు నిర్ణయించే యొక్క విషయాలను చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడాను కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోని ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమునందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థల యందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్య సాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్, నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: So whether one is in America or Germany or Japan or Russia, he is your brother.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హు ఆర్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరు కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: దస్ this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyulu mem aada maga rendu kalisi mem bhajan chestuntamu, pratyekanga aada varu veru maga varu veru undadaniki veelu kaadu, idi maa sampradayamu maa modalu nunchi vachinatundi culture ani vaaru cheptu untaru. Aa culture nu maarchukovali. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ అవర్ కల్చర్. బట్ ది ఫ్యాక్ట్ ఈస్ సో లాంగ్ ఎస్ యూ టాక్ అప్ యువర్ కల్చర్ అండ్ స్టిక్ టు ఇట్ అండ్ డూ నాట్ చేంజ్, యూ డూ నాట్ బికమ్ ఎ డివోటీ.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు అన్నీ ఇప్పుడు నువ్వు భారతీయులు కానీ విదేశీయులు కానీ కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: హియర్ సమ్ ఆఫ్ ది ఓల్డ్ కస్టమ్స్ విచ్ ఆర్ యూస్లెస్ అండ్ విచ్ హ్యావ్ నో మీనింగ్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ అప్.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalan hi manakrishna pramadi balavadrudamani mahaveerudainatvanti surudainatvanti arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వీ విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్ హార్ష్.
0: ఇంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికి సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the seva samiti.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhaga.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva.
0: Idi balavikasham.
1: This finger is the balavikasham.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadarikoti teggottesthe em kundadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్తలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachchadame roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyani kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్చ ప్రకారమే అక్కడ సెలక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటే చూడండి అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali.
1: We should accept selection and not election.
0: Evariki evaru variki varu potadukoni variki vari kalahamulu penchukoni vibhagamulu cheta aneka rakamainatunte vishayanni tarkinchukotaniki prayatninchakoddu.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: Prema swaroopulara nijamuga satya sai samasthalu yendu ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడాను గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్, ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: పుట్టెడు బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ as such is not going to.
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: మీ అన్నింటికి కూడా నువ్వు మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా నువ్వు వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతున్నది. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైన నడుముంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they are putting.
0: ఏ అనుకూలములు కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకు కానీ ఏ యొక్క సమావేశం ఎందుకు కానీ లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: అంతే కాదు, ఇంకా అనేక సంస్థలు ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people.
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్య సాయి సంస్థల యందు మాత్రమే ఉంటుంది.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: కృష్ణా జిల్లాలో కూడాను కృష్ణా పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూచినటువంటి కన్నులకే అర్థం అవుతుంది, కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి, కానీ అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood, and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani rajakeeyallo kevalam uchcharistuntare kaani satya sai samasthaleyindi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to
0: Prema
1: God.
0: Swarupulara, yavaru vanninchina leka tiraskarinchina pogadina tegadina prangaku kungaku neevu nijamainatundi bhavamu cheta ee sevalu yendu neevu palgoni nee janmanu neevu sarthakam gaavinchukoni nee daivatvanni neevu anubhavinchutakai meeru pratigna pattali.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty, and you must fructify your life by service.
0: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatramna prayojanam ledu.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆన్ సమ్ అకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్.
0: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
0: కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసుని మనలో ప్రవేశింప చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
0: ఇంకా ఆడంబరము.
1: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
0: వారేదో చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చేయాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ an equal sweet.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టుంటే వారు మాత్రం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి భిక్షం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు ఎంత కమిటీలు పెట్టారు ఎన్ని బుక్కులు కొట్టించారు ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్ హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్ దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలకు డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్
0: డబ్బుతో పని లేకుండా జరుగుతున్నది. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బి ఇన్ ది ఈస్ట్ వన్ విల్ బి ఇన్ ది వెస్ట్ సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకనే ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthinilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool chesukuneetundi yokka tappu marganni anusaristunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swaroopulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru e maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kadapati vishayam emantunnaga ee samaveshamlo manamu nootanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt
0: deshamlo ento mandi deenulu dikkulainatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏంటనగా ఒక్కటి ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈస్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం అంబేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parents.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: Some people give lot of trouble to their mother and father in the home and go outside and do a different
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: Conquer the home and then conquer the wider
0: world. నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: First protect your father and
0: mother. వారిని నీవు పూజించు.
1: Worship your father.
0: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
1: You please them in the first instance.
0: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవమేది జగదీతపము కన్నా సత్యశీలంబేది.
1: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దాన్ ది ఫాదర్ అండ్ మదర్.
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్.
0: సుజన సంగతి కన్నా చూడ లాభంబేది. సుజన సంగతి కన్నా చూడ లాభంబేది.
1: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్.
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది. క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: వేర్ ఇస్ ది గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటేను నన్నకు రోగమేది.
1: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్.
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది.
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్.
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం అంబేది.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka, deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkoka vishayanni gamaninchali swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్ సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: This will not result in good, this will result in harm.
0: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
1: Whom we are giving such food and whom we are protecting a second
0: person. Ilanti aadambaramulu lekukunda mana samasta yendu sodaratvanni pavitramainatundi yokka daivatvanni kudanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
0: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi.

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోనులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి ఇంద్రియముల శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులు చింతనొందు వారే చదువరుండు.
1: All higher education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamul yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌన్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను ఇస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలముల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి

0: ordination with numbers.
1: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
0: as there is oil in till seeds,
1: కర్రలలో నిప్పు ఉండినట్టుగా,
0: as you find the fire in the wood,
1: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
0: as there is fragrance in a flower,
1: ఈ యొక్క ప్రకృతి యందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
0: In this nature, the divine power is present in the form of cause.
1: పరమాత్ముడు కారణ స్వరూపుడు, ప్రకృతి కార్య స్వరూపము, కార్య కారణములు అవినాభావ సంబంధములు.
0: God is the cause, nature is the effect. This is the relationship between the cause and effect.
1: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
1: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
0: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
1: తత్వం అనగా విచారణ శక్తి.
0: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
0: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థం
1: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
0: It's not possible to have the entire creation out of one matter.
1: రెండు పదార్థములు చేరినప్పుడే,
0: when there is a combination of two,
1: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
0: Because of the combination of these two, the third one emerges.
1: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
0: With one hand, you cannot make sound.
1: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
0: When you join both hands, you get the sound.
1: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
0: With one hand, you don't generate heat.
1: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
0: When you rub both hands, you get the heat.
1: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
0: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్, ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
1: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
0: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
1: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ సాంఖ్య దట్ టీచర్స్ యు దట్ దేర్ ఇస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
1: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
0: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
1: 5 కర్మేంద్రియములు,
0: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
1: 5 జ్ఞానేంద్రియములు,
0: 5 సెన్సెస్,
1: 5 ప్రాణములు,
0: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
1: 5 తన్మాత్రలు,
0: 5 ఇన్నర్ సెన్సెస్.
1: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
0: The inner senses such as the mind, intellect, ego.
1: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
0: This world has got these 24.
1: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
0: All the 24 appear to be contradictory.
1: నీరు ఉంటే నిప్పు ఉండదు.
0: Where there is water, there cannot be fire.
1: గాలి ఉంటే నిప్పు ఉండదు.
0: Where there is wind, you don't find fire.
1: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
0: This world is a combination of these opposites.
1: కనుకు ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
0: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
1: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
1: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
0: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
1: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25 తత్వంగా రూపొందుతుంది.
0: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్.
1: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
0: ఆల్ దీస్ 24 ఆర్ థాట్ యాజ్ విషయము మ్యాటర్.
1: కనుక ఈ పురుషుడు 25 తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
0: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
1: జీవుడు
0: ఇండివిజువల్.

0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ
0: 26th
1: ద 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్
0: ఈశ్వరుడు, 26వ తత్వం వాడు
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడియందే ప్రకృతి, పురుష, జీవ తత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలు ఉండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కానీ భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore, Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్ని బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్ని బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అది నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్.
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని ఎందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు,
1: ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు,
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఈస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళ యందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగ కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ
1: చిత్రగుప్తుడు?
0: చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: రేడియేషన్.
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్. మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: దేర్ఫోర్ భూర్భువ స్వహ ద రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈజ్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: సో మ్యాన్ హెస్ గట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద నేచర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ విల్ మేక్ అస్ ఎక్స్పీరియన్స్ ది త్రీ.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే,
0: మోక్షము అనేటువంటిది,
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి అక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నవస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో.
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుకనే మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా
1: హౌ
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యూ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షమవుతుంది.
1: దట్ ఈస్ లిబరేషన్.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: ద మూమెంట్ యూ నో ద ట్రూత్ ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ,
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డి నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్. మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మానసును అనగా లోయర్ మైండ్
1: That is the mind, lower mind.
0: Super mind.
1: Super mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: Higher mind.
1: Higher mind.
0: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
1: When you cross all, it is only in the state of over mind, you will realize all the
0: facts. కనుక మనస్సుకు అతీతుడు కామని,
1: so one should be beyond the mind.
0: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని,
1: all that relating to numbers is sankhya.
0: సాంఖ్యమంతా ప్రకృతితో కూడినదని,
1: this number related to nature.
0: ప్రకృతి దృష్టిని నీవు విరమించుకున్నప్పుడే పరమాత్మ దృష్టి సాక్షాత్కరిస్తుందని,
1: when you withdraw from the world you can see, visualize God.
0: ఈ సాంఖ్యము ప్రబోధించింది.
1: That's the way how sankhya taught.
0: సాంఖ్య తత్వము లోపల మరికొన్ని విభాగం కూడా ఉంటున్నాయి.
1: ఇన్ ది సాంఖ్య దర్ ఫర్దర్ డివిజన్స్.
0: మానవత్వం అనేటువంటి ఆత్మతత్వంతో కూడినదని,
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద ట్రూ సెల్ఫ్.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: ద ట్రూ సెల్ఫ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ఎక్స్పెరిమెంట్.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: ఇట్ ఈస్ నేచురల్.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: వెదర్ బాడీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ది ట్రూ సెల్ఫ్ ఇస్ ఆల్ ఫర్ వేసెస్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మొన్న చెప్పారు,
1: స్వామి సెడ్ అదర్ డే,
0: సర్వత్రా కరెంటు వైర్లంతా మనం వేసుకున్నాం.
1: వి హావ్ పుట్ ఆన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ ఎవ్రీవేర్.
0: కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ కరెంట్ ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ యూ డోంట్ విజువలైజ్ ఇట్.
0: బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యూ కీప్ ద బల్బ్ యూ గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
1: It has not gone anywhere, it is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb there is
0: bulb
1: current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb there is current.
0: కాబట్టి మన దేహములు బల్బు వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మనే.
1: When the body the bulb is connected there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
1: The moment body decays still there is
0: a పోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment we feel it when we are alive.
0: విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు మీద కురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్
0: తప్పదు.
1: దే మస్ట్ rest on branches.
0: ఎంతసేపు అని ఆకాశంలో సంచరిస్తుంది.
1: How long they move about across the sky.
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటుండి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని,
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందుకున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practice.
0: Woof, ani hoopite nimuru potundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramulato kaani japa japa janalato kaani danni chudadaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయ వాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: Therefore, the heart that is pure is covered by sensual pleasure. డమాస్.
0: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జ్డ్ ఇన్ గుడ్ యాక్టివిటీస్ వి షుడ్ బ్రష్ అసైడ్ డమాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ విత్ నామస్మరణ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దెన్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
0: చాలా సులభమైన మార్గం ఇది.
1: ఇట్ ఇస్ ది ఈజియెస్ట్ పాత్.
0: కరుకని హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ నాస్త్యవ గతి నింద. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది మరొకటి లేదని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ టాట్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ నథింగ్ మోర్ దాన్ ది నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: 24 తత్వముల ప్రకృతివి
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము జీవాత్మది మరొక తత్వము ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హి సెడ్
0: మాయకు లోనవును
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavulu. Maya 25 marmamulavulu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavulu.
1: If you know the secrets of all these 25.
0: Kaduka ee 25 tattvamulanu chakkaga manam artham chesukunte
1: when you understand the 25 traits clearly
0: 26 tattvam maname ayipotam.
1: We become the 26.
0: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu
1: the nature within us the five senses inner senses
0: dooram cheskunataku veelu kaadu.
1: It's not possible to gather
0: kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude
1: when there's no discipline
0: manam ee indriyamulnu sakravena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama niyamamunu anusaristhu niyamanusaranga pravartisthunnayi.
1: Day night and seasons proceed as per discipline.
0: Ee niyamame lekundina రాత్రి పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రి పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya. All the nature with the 25 traits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎస్మోల్
0: నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది డిసిప్లిన్ ఇస్ నాట్ ఫాలో.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు
1: ఎ ఫార్మర్ ఇన్ ఇంగ్లాండ్
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: ఈస్ డూయింగ్ బిజినెస్ మిల్క్.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలు పాటిస్తూనే వచ్చాడు.
1: హీ అబ్జర్వ్స్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అతను సత్య హృదయుడు.
1: హీ హాస్ గాట్ ఆల్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
1: హీ డ్రాస్ మిల్క్ ఆఫ్ ది కౌస్ అండ్ సెల్స్ దెమ్.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: బట్ హీ అబ్జర్వ్డ్ ద చేంజ్ ఇన్ ది మిల్క్.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
1: దోస్ దట్ నోటీస్ ద చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద మిల్క్
0: సత్యరీతి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: దేర్ రిపోర్టెడ్ దట్ ఈస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: ద ఫార్మర్ వాస్ సమన్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
1: దట్ జడ్జ్
0: తానే స్వయంగా కొంతమంది వక్రస్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియు,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
0: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి
1: he decided so.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: Later he made thorough inquiry.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలములో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినప్పుడంత పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
1: దోస్ విత్ ఆల్ హేట్రెడ్ జెలస్ అండ్ వికెట్ క్వాలిటీస్ ఇన్ హార్ట్,
0: తాను అన్నము తినే సమయమునందు
1: యాజ్ హి ఈట్స్ ఫుడ్
0: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ రీచ్ ద బ్రెయిన్.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he'll have bad habits.
0: కనుకని ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడ నుంచి పుడుతుండాలి?
1: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుడుతుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారాన్ని భుజిస్తామో,
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వి డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: ద సటిలెస్ట్ పోర్షన్ ఇస్ ద లైఫ్.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
1: వి సీన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: వి స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
0: మనం భుజించే ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అపానం చేసేటువంటి ప్రాణాయన ప్రాణాయ స్వాహ, అపాన స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణములకు కూడా అర్పితము చేసి,
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
0: అది ప్రసాదంగా భుజించడం చేత,
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్,
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని,
1: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది సాంఖ్య దర్శన.
1: సాంఖ్య దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేక ముందుగా,
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: In this matter, there will be three defects.
0: Patra Suddhi,
1: the cleanliness of the vessel.
0: Paka Suddhi,
1: the cleanliness of
0: cooking. Padartha Suddhi,
1: and the material.
0: Ee moonu suddhiga undinappude chitta suddhi yerpadutundi.
1: When all the three are pure, there will be purity of heart.
0: Ee moonu kudunu suddhiga lenappudu,
1: when there are three are not pure,
0: asuddhi bhavamulu manlo aavirbhavistayi.
1: There will be no purity within us.
0: Kanukane paatra suddhi manam kontha varaku suddhi cheyavachunu.
1: So we can keep the vessel clean.
0: Kani పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏం తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో.
1: What feelings that the cook has at that time.
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
1: If the cook has bad feelings, the cooked food also will have bad.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైన కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: Idi parishuddham kavadaniki lopala undinatundi oka karanam emiti?
1: What is the reason for its purification?
0: Neevu brahmarpanam chesinappudu aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్, దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: ఇఫ్ యు డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్ ఆల్ దట్ విల్ బి వేస్ట్.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form
0: of a vaishvanara. హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక్క హాస్టల్లో భుజించే సమయం మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్, ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ వే.
0: ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
1: యు నో హౌ ద డైనింగ్ టుడే?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: యాజ్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతి నిలయం అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
1: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
0: కనుక హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukatte tine aaharam ni ematra kuda nu bhagavat arpitam gavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: Kanukane table paina kucchunte tables shape kotlaadutunnayi.
1: Therefore as you sit in front of the table,
0: kanukane aahara shuddhi atyavasaramu ani kuda nu ee sankhyamu khanditanga bodhinchindi.
1: Therefore sankhya explained very clearly the purity of food is
0: very important. Endukante panchapanamulo yokka antarbhutamga undinatundi ee aaharam.
1: The food is the inner current for all the five life principles.
0: మన దేహమే ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: The body is the essence of the fruit of the food eaten by the parent.
0: ఇది ఆహారమే.
1: That's food.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: The body which is the form of food again eats food.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes
0: food. అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of food.
0: తిరిగి భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught That food is very important.
0: ఈ కొడను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కొడను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని అందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అది పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pest attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atom.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of
0: atoms. Prati vishayamu anumayame.
1: Everything is full of
0: atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అనుమయం.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకంగా భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణువే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ ది వెరీ ఫామ్. దీనిని
0: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
1: however the true nature as a proponent
0: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swarupamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: అది ఏ ప్రకృతి?
1: That is nature.
0: ప్రకృతి సత్యస్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుందని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుందని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ ద
0: వాటర్. కానీ జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుండదు.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్స్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ ది బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్
0: వినయ విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనములకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో డిఫరెన్స్.
0: ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈ
0: విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటివి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు
1: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వి షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: అహంకారములకు
1: పరిగౌ
0: ఆడంబరములకు
1: పర్ఫామ్
0: అసూయకు
1: జలసి
0: అశాంతికి
1: రెస్ట్లెస్
0: అక్రమములకు అనాచారములకు అవకాశములు అందించరాదు. ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మళ్ళీ అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ ఐ గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుందాయి
1: డ్రాప్స్
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
1: to develop good thoughts.
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము వైశేషికము ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయం.
0: మీరు చక్కగా విచారించినప్పుడు విన్నప్పుడు చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
0: Kurakane bedamulaku avakasam ivvakoodu.
1: We should never give scope for differences.
0: Inna cheppinattuga okka talli pillalame manamu.
1: We are all the children of same mother.
0: Adhe bhudeve talli.
1: That is mother earth.
0: Okka teegi poolume manamu.
1: We are the flowers of the same creeper.
0: Teegi okkate
1: creeper
0: veru veru.
1: Flowers are different.
0: Chusava okka gooti pittalame manamu.
1: We are the birds of the same nest.
0: Okka gooti guvvalame manamu. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షట్ దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెన్స్.
0: నిశ్చలంగా ఉండే జలము లోపల
1: ఇన్ స్టడీ వాటర్
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: ఐదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా.
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే. కానీ
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యూ సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు సత్యధర్మ శాంతి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి
2: పీపుల్ ఎస్పైర్ దే డిజైర్ గుడ్ టైమ్ గుడ్ పొజిషన్స్ అండ్ గుడ్ లైఫ్ కంఫర్టబుల్ లివింగ్ బట్ దే డోంట్ ఆస్క్ ఫార్ గుడ్ మైండ్ గుడ్ థింకింగ్ విజ్డమ్ అండ్ గుడ్ బిహేవియర్ దే డోంట్ ప్రే ఫార్ the truth, righteousness, love and peace.
1: Vidyarthulara.
2: Students.
1: ee vishala prapanchamunandu charachara jeevarasulu yandu patti jeevi kudanu nirantaramu aanandamune aashistuntadi.
2: In this vast world with animate and inanimate every living creature aspires the state of bliss.
1: ఆ ఆనందం కూడాను శాశ్వత ఆనందాన్ని ఆశిస్తుంటారు.
2: They want permanent bliss.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి మనకు ప్రాప్తిస్తుంది?
2: Where from you get this bliss?
1: అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.
2: Beauty is bliss and the bliss is the nectar of life.
1: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది?
2: This world is full of beauty.
1: అనేక పదార్థములు అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో చాలా అందముండినట్టుగా తోస్తుంది.
2: All materials, all objects draw the attention of everybody. They are highly attractive in their own way.
1: అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.
2: Beauty is bliss, and the bliss is the nectar of life.

0: attention of everybody. They are highly attractive in their own way.
1: మనుషులు ఎందుకని, పశుపక్షి మృగాదులు ఎందుకని, లేక మరొక వస్తువులు ఎందుకని, ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది.
0: Either mankind, the birds or beasts or animals, you find the state of bliss, the spirit of attraction only arising for the moment.
1: ఇది ఒక గులాబీ పుష్పం.
0: This is a rose flower.
1: కానీ ఇది చూచుటకు చాలా అందంగా ఉంది.
0: It's so beautiful to look at.
1: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: You feel so happy to look at.
1: అయితే ఈ అందం ఎంత వరకు?
0: How long does it last?
1: నేడు రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేఖలు రాలి అందమును కోల్పోతుంది.
0: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
1: ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
0: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
1: జగత్తులు శాశ్వతమైనటువంటి అందము, శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
0: Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss.
1: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
0: True bliss is present only in God, out of whom we can get it.
1: ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
0: God is only permanent in this world.
1: ఇంకన్నీను కదిలిపోయేటువంటి మేఘములే.
0: All are like passing clouds.
1: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం అసుఖం లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ ఎటర్నల్ జాయ్?
1: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లిస్.
1: కనుక భగవంతుడే అందమైనటువంటిది, ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
0: గాడ్ ఈస్ బ్యూటీ దట్ గివ్స్ అస్ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
0: Therefore, we have to surrender to God.
1: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: Then only we can have this permanent bliss.
1: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడాను శాశ్వత జీవితం జరిగిపోతుంది.
0: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వత ఆనందమని భావిస్తుంటాడు.
0: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరులు వారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు. హరతి నిమిష కాలా సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last, they are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తమును చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప, నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తమును ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతుడు అవుతావు అన్నాడు.
1: After some time the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి తన అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time, the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student

0: సార్, వై ఆర్ యూ సో సీరియస్? వాట్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్ టెల్ మీ.
1: కానీ నాయన, ఏం చెప్పేది, నీ ఆయుస్సు చాలా తక్కువగా ఉంది అన్నాడు.
0: ద పామిస్ట్ సెడ్, బాయ్ వాట్ ఆమ్ ఐ టు సే, యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫార్ షార్ట్ పీరియడ్ ఓన్లీ.
1: దానితో కృంగిపోయాడు.
0: ద బాయ్ ఇస్ టోటల్లీ డిసప్పాయింటెడ్.
1: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: నో డౌట్ హీ విల్ హ్యావ్ ఆల్ ద ఫ్లూయెన్స్, ఎడ్యుకేషన్, నేమ్ అండ్ ఫేమ్, వాట్ ఫార్ ఆల్ దాట్?
1: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
0: వితౌట్ దిస్ లాంగ్ లైఫ్ ఆల్ దిస్ విల్ బి.
1: అదే విధంగానే మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశని అనుభవిస్తుంటాడు.
0: లైక్ వైజ్ మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ అంటిల్ హీ రీచెస్ దట్ పర్మనెంట్ ఎటర్నల్ జాయ్, హీ విల్ బి ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిసప్పాయింటెడ్.
1: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరూ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: ఆల్ ది వరల్డ్లీ ప్లెజర్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారు రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
0: Buddha got up on fine morning, he looked at his wife and son, he also thought of his kingdom and he felt so, how long do they
1: andicheetunte aanandamu shastramelunte aanandam kaadu.
0: This joy I get out of these is not permanent.
1: Nenu shastramelunte nirvanam nenu pondali.
0: I should get that permanent eternal state of liberation.
1: Adi ye naaku shastramaina aanandam.
0: That gives me permanent bliss.
1: Ani danini gurtinchi అప్పుడే ఇల్లు వదలలేదు.
0: రికగ్నైజింగ్ దిస్ ఫ్యాక్ట్ హీ లెఫ్ట్ హిస్ హోమ్.
1: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: ఇన్ ఆర్డర్ టు డిరైవ్ ఎటర్నల్ జాయ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ థింగ్స్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఇది ప్రవృత్తి లక్షణాలు.
0: ఆల్ దీస్ ఆర్ అవుట్వర్డ్ టెండెన్సీస్.
1: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
0: ద పర్మనెంట్ జాయ్ ఈజ్ ఎన్ ఇన్వర్డ్ థింగ్.
1: కనుక దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ టుడే, దో హీస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్, హీఈస్ నాట్ ఏబుల్ టు నో ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రియాలిటీ.
1: మహాభారత యుద్దము చాలా ఘోరంగా జరుగుతుండాలి.
0: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ భారత యుద్ద.
1: కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు.
0: సేజ్ వ్యాస వెంట్ ఓవర్ దేర్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: కానీ ఈ వెళుతున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
0: ఆన్ ద వే సేజ్ వ్యాస నోటీస్డ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ రన్నింగ్ వెరీ ఫాస్ట్.
1: తన రథాన్ని నిలిపాడు.
0: హి స్టాప్డ్ హిస్ చారియట్ దేర్.
1: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
0: హి ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ సో ఫాస్ట్.
1: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
0: హి కన్ఫర్డ్ టు దిస్ ఇన్సెక్ట్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎక్స్పెక్టింగ్ ఎ రిప్లై.
1: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథం రాబోతుండాలి.
0: సెట్ స్వామి, వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఎ చారియట్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్.
1: దాని యొక్క వేగమునకు భూమి కంపించిపోతుండాలి.
0: ద హోల్ ఎర్త్ విల్ బిగిన్ టు ట్రెంబుల్ వాచింగ్ దట్ ఫాస్ట్.
1: ఈ భూమి కంపించడంలోనే నాకు ఒక పెద్ద భయం ఏర్పడిపోయింది.
0: ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ప్రెసెంట్ సిచ్యువేషన్.
1: అది రాకపూర్వమే నేను ఇంటిపోయి చేరిపోవాలని నేను ఇంత త్వరగా వెళుతున్నానని.
0: బిఫోర్ ద చారియట్ అప్రోచెస్ ఐ వాంట్ టు రిటర్న్ గో బ్యాక్ హోమ్.
1: అప్పుడు వ్యాసుల వారు అడిగాడు.
0: దెన్ వ్యాస ఆస్క్డ్,
1: నీవు ఇంత చిన్న జీవివి, నీకు కూడాను ప్రాణం పైన ఇంత ప్రేమ?
0: హి సెడ్, ఓ ఇన్సెక్ట్, యు ఆర్ సో స్మాల్ అండ్ సటిల్, డు యు లవ్ యువర్ లైఫ్ సో మచ్?
1: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి, మా యొక్క ఆకారములు చిన్నవిగా ఉండొచ్చును, పెద్దవిగా ఉండొచ్చును జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
0: ది ఇన్సెక్ట్ స్టార్ట్ టెల్లింగ్, స్వామి, అవర్ ఫార్మ్ మే బి బిగ్ ఆర్ స్మాల్ బట్ ద లైఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకున్నటువంటి వాడు ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయ భోగాలు అనుభవిస్తున్నాడో అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
0: స్వామి, ద మ్యాన్ విత్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంజాయ్ సర్టన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వీ టు ఎంజాయ్ ద సేమ్.
1: ఆహార నిద్ర భయ మైదునాలి సామాన్యమే తర్శించాలి.
0: ద ఫుడ్, ద ఫియర్, స్లీప్, procreation are common to mankind and
1: nanam marana adikam visheshah nanena shunyah pasivistamanah.
0: Wisdom is an extra quality given to mankind, bereft of that is equal to an animal.
1: Kanuka ikkada aakaramunu chuchi neevu pramanam visheshinchavaddu.
0: So don't go by the form you look at it.
1: Annitiki pranam paina preeti untundadi.
0: Everyone loves life.
1: Kani ee pranam galinaatundi prati praniki kudanu krimikudanu kitakadalu kudanu తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
0: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ హ్యాపీనెస్.
1: మానవుడు ఏ మధురమైన పదార్థం ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో మేము కూడా ఆ విధంగా అనుభవిస్తాము, ఆనందిస్తాము.
0: జస్ట్ యాజ్ మ్యాన్ రిలీషియస్ ఆల్ స్వీట్స్ అవైలబుల్, వీ ఆల్సో ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్.
1: మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడు, అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా గమనిస్తాం.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ హీ గెట్స్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్, సో ఆల్సో వీఆర్ డెల్యూటెడ్.
1: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసులు వారికి కను తెలియించింది.
0: హియరింగ్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ది ఇన్సెక్ట్ వ్యాస ఓపెన్ హిస్ ఐస్.
1: చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలె కనిపిస్తుంటుండాలి.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ స్మాల్ ఇన్సెక్ట్.
1: ప్రతి ప్రాణి కూడా ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
0: ఆల్ లివింగ్ క్రీచర్స్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇది చాలా సత్యాన్నే చెప్తూ వచ్చాయి.
0: ఇట్ రియలీ స్పోక్ ఆఫ్ ట్రూత్.
1: కనుక క్రిమికీటకాదులని కానీ మానవునని కానీ దీంట్లో ఏమాత్రమూ భేదం పాటించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ differences between insects and mankind.
1: Anubhavincheetundi sukha dukkhamulu annintiki okkate.
0: The pleasure and pain are one and the same to both.
1: Manavudu edustunte endukaye edustunnav ani prashnistaru.
0: When man starts crying, we'll ask, why do you cry?
1: Endukaniga ee yokka edupu aneetundi asahajam.
0: To cry is unnatural.
1: Oka manavudu maroka chota chaala aanandistunte endukaye nu edchatam ledu aanandistunnav ani evaranna prashnistara?
0: When one man is extremely happy, we don't ask, why are you happy, why don't you cry?
1: He happy aneetundi vaadu sahajam.
0: This happiness is natural to man.
1: Yedupu aneetundi asahajam.
0: This grief is unnatural.
1: Kanukane asahajamainatundi dani ee naadu sahajanga manam bhavistunnamu.
0: We consider that which is artificial as
1: sahajamainatundi dani asahajanga vishwasistunnamu.
0: We consider natural as artificial.
1: Kanuka manavulandaru kudanu కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
0: మ్యాన్ డజంట్ ఎక్సర్సైజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ, ఆన్ ద అదర్ హ్యాండ్ హి ఫీల్స్ దట్ దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సెక్ట్ అండ్ హిమ్సెల్ఫ్.
1: ఇవన్నీ ఉపాధి యొక్క భేదములే కాని సుఖదుఖముల యొక్క భేదములు కాదు.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద వెస్చర్ పుట్ ఆన్, నథింగ్ రాంగ్ విత్ ది ప్లెజర్ అండ్ పెయిన్.
1: చిన్న బాధ పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ ఎ టైనీ టైనీ ఇన్సెక్ట్ విల్ సఫర్ ఓన్లీ ఇన్ ఎ లిటిల్ వే అండ్ ఎ బిగ్ మ్యాన్ విల్ సఫర్ ఇన్ ఎ బిగ్ వే.
1: విశాలమైన సముద్రం ఉంటుండాలి.
0: దట్ ఇస్ ఎ వాస్ట్ ఓషన్.
1: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో, ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి, అదే రుచి ఉంటుండాలి.
0: ద టేస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఓషన్ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఇన్ ఎ డ్రాప్ ఆఫ్ ది ఓషన్.
1: అదేవిధంగా ఇక ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును, ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
0: ద సెలినిటీ మే బి లెస్ బట్ ద టేస్ట్ బీయింగ్ సేమ్.
1: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖదుఖములు సమానమే.
0: ఫర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యూనిఫామ్.
1: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖదుఖే సమీకృత్వ లాభోలాభి జయాజయ. సుఖదుఖే సమా రెండింటినీ సమంగా చూసుకోవాలి.
0: Man should maintain the state of equanimity in both the time.
1: అది ఏ మానవుడికి ఇచ్చినటువంటి మేధా శక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి.
0: That is a subtle principle contained in the intelligence of man.
1: లాభ నష్టము ఎందుకును సమానంగా భావించాలి.
0: He should consider profit and loss equal.
1: లేక దూషణ భూషణము ఎందుకును సమంగా భావించాలి.
0: He should consider the praise and blame equal.
1: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగం ఉచ్యతే అన్నారు.
0: This thought of equanimity is the true yoga.
1: అది ఏ నిజమైనటువంటి యోగము.
0: That is true yoga.
1: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
0: Since then Vyasa started sharing, teaching the entire mankind all that is conveyed to him by the
1: ఆకార భేదములు నీవు ఏమాత్రము చూడవద్దు.
0: Don't go by the form alone.
1: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
0: You keep in view the reality and the experience.
1: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
0: This is the main goal of mankind.
1: ఈనాటి మానవుడు కేవలం ఆకారములను మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
1: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి అటువంటిదే.
0: జస్ట్ ఎ చైల్డ్ ఇస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
1: కనుకనే అన్నములవి వేరు ఆకలి ఒకటే.
0: Food is different, but the hunger is same.
1: Amma annam tintundi bidda paalu raavutadu.
0: Mother eats food, but the child
1: kaani iruviki aakala matram okkate.
0: But the hunger appetite is one and the same.
1: Kanuka prati jeevi yendu kudanu ee anubhootulu anninti yendu samatvangane untunnayi.
0: Therefore experiences are one and the same among all living creatures.
1: Inta goppa yogi ainatunti vaadu inta goppa gnani ainatunti vaadu vedamulne tanu vivijinchinatunti vaadu వ్యాసులు కూడా అది చెప్పేంతవరకు తనకు అర్థం కాలేదు.
0: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ ద కంపోజర్ ఆఫ్ వేదాస్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ అంటిల్ హీస్ టోల్డ్ బై దిస్ ఇన్
1: చిన్న చిన్న క్రిమికీటకాదుల నుంచి కూడా మనం ఎన్నియో మనము మార్పులు నేర్చుకోవాల్సి వస్తుంటుంది.
0: వీ కెన్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ టైనీ స్మాల్ ఇన్సెక్ట్స్.
1: ఎన్నో ఈ యొక్క క్రిమికీటకాదులు మనకు టీచ్ చేస్తూ ఉంటుండాలి.
0: మెనీ ఇన్సెక్ట్స్ టీచర్స్ మెనీ
1: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రకములైనటువంటి యొక్క దీంట్లో మానవునికి ఎన్నో ఆదర్శమైనటువంటి గుణములు బోధిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ నేచర్ దేర్ ఆర్ మెనీ దట్ టీచ్ ఐడియల్స్ టు మ్యాన్కైండ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
0: You cannot get the permanent state of bliss by textual knowledge.
1: లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కాని మనం అందుకోలేము.
0: Nor can you acquire it by listening to the teachings of preceptors.
1: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
0: Nor can you receive it as a gift from elders.
1: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతులకు తెప్పించుకోవాలి.
0: యు హావ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సటిల్ మ్యాటర్ డిస్క్రిమినేట్ అండ్
1: నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
0: ఇన్ ఎవ్రీ యాక్ట్ వీ పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ వీ హావ్ టు డిస్క్రిమినేట్ ఎంక్వైర్ విచ్ ఇస్
1: ఎఫెమెరల్.
0: దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: ఎందే కూడాను క్షేత్ర క్షేత్రకి విభాగాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది క్షేత్ర ద ఫీల్డ్ అండ్ క్షేత్రజ్ఞ ద నోవర్.
1: దేహము క్షేత్రము
0: బాడీస్ క్షేత్ర ద ఫీల్డ్.
1: ఈ చైతన్య శక్తి క్షేత్రజ్ఞుడు.
0: And that spirit of awareness is the knower.
1: ఈ చైతన్యం అనేటువంటి దేని వల్ల నీకు గుర్తిస్తున్నావు?
0: How do you know the knower?
1: దేహం వల్లనే గుర్తిస్తున్నావు.
0: Because of the body you know the knower. కానీ
1: దేహం అనేటువంటి కేవలం ఆధారం.
0: Body is only the basis.
1: ఇది కేవలము అదృశ్యమైనటువంటి తత్వము.
0: Whereas the knower is non-apparent.
1: కనుక ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
0: Therefore this awareness is hidden.
1: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: You cannot see with the eye.
1: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
0: దట్ విచ్ ఇస్ నాన్ అపారెంట్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎ హిడెన్ వే.
1: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
0: Therefore meditation is given.
1: అనగా మనం కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుండదో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
1: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకు వెళుతుంటారు.
0: Usually everyone visits a temple.
1: దేవాలయానికి ఎందుకోసం వెళ్తున్నారు?
0: Why do you go to a temple?
1: అక్కడ ఉన్నటువంటి దేవుని చూసి నమస్కరించాలని పోతున్నాం.
0: To pay your respects, obeisance to deity there you go.
1: కానీ ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగు పెట్టిన తక్షణమే దేవుని ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
0: The moment you go to the temple and stand in front of the idol, you close your eyes and pay your respects.
1: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
0: Having gone long distance, why should you close your eyes there?
1: కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా.
0: Can't you watch it happily opening your eyes?
1: కన్నులతో చూసేటువంటిది దృష్టి కల్పితమైనటువంటిది. ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటిది.
0: So what you see with the eye is made.
1: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
0: Whereas the bliss, joy you gave out to the idol is not apparent.
1: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
0: Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom.
1: కనుక ప్రతి మనిషి ఎందుకు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
0: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
1: ఒక అబ్బాయి కూడా చెప్పాడు,
0: బాయ్ హస్
1: జనక మహారాజు నిద్రించాడు.
0: కింగ్ జనక స్లెప్ట్.
1: ఆ నిద్ర లోపల ఒక కల వచ్చింది.
0: దేర్ హీ డ్రీమ్డ్.
1: ఈ కల లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
0: ఇన్ ద డ్రీమ్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం, తను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
0: హీ వాజ్ కాంకర్డ్ బై మెనీ ఆఫ్ ద నైబరింగ్ కింగ్స్ అండ్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
0: లీవింగ్ హిస్ కింగ్డమ్ హీ రాన్ అవే టు ద ఫారెస్ట్ అండ్ స్పెంట్ ఆల్ అలోన్.
1: ఆ సంచరించే సమయంలో ఆకలి వేసింది.
0: హీ వాజ్ హంగ్రీ అట్ ద టైమ్.
1: ఎవ్వరూ లేరు తోడు.
0: No one was with him.
1: Andaru parivaram anta kuda evaru kanipinchatam ledu.
0: There were no servants anywhere near.
1: Appatiki evaro oka manishi inta bhojanam tinadaniki prayatnistunnadu.
0: There he saw a person about to eat.
1: Aakali aakali aakali anikuni vellaadu.
0: Janaka started telling, I am hungry and approached that person.
1: Kaani ee roopanam chusetappatiki ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు.
0: దట్ పర్సన్ కుడ్ ఐడెంటిఫై జనక యాజ్ ద కింగ్.
1: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఫేస్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆ వ్యక్తి ఇతను గుర్తించి ఒక ఆకులో ఇంత అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
0: దట్ పర్సన్ రికగ్నైజ్ కింగ్ జనక, సర్వ్డ్ ఫుడ్ ఆన్ ఏ లీఫ్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్.
1: మరో నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకుని పోయింది.
0: ద నెక్స్ట్ మూమెంట్ ఎన్ ఈగల్ కేమ్ అండ్ హస్ టేకెన్ అవే ఆల్ ద లాట్ ఆఫ్ ఫుడ్.
1: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెం చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలక వచ్చేసింది.
0: At the time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
1: లేచేటప్పటికీ
0: he got up.
1: అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
0: There he noticed his physical body there in the palace, lying on the bed.
1: అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది.
0: All kingdom actually belongs to him.
1: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
0: హీ డ్రీమ్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ హంగ్రీ లెఫ్ట్ ఆల్ అలోన్.
1: ఇక్కడ సర్వ సుఖములతోనూ అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడు.
0: హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ హీస్ ఎంజాయింగ్ ఆల్ కంఫర్ట్స్ కన్వీనియన్స్.
1: కన్ఫ్యూజన్ బయలుదేరింది ఈ జనకునకు.
0: దేర్ స్టార్టెడ్ కన్ఫ్యూజన్.
1: ఇతను కర్మయోగి.
0: ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
1: క్వశ్చన్ వేసుకున్నాడు.
0: హస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్.
1: అది నిజమా ఇది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ ఇస్ దిస్ ట్రూత్?
1: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
0: హీ వెంట్ ఆన్ రిపీటింగ్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ? హీ వెంట్ ఆన్ రిపీటింగ్.
1: రాణి గారు పక్కనే ఉంటుండి, ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
0: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this true?
1: చాలా బాధపడ్డారు.
0: She felt so sad.
1: అతని కులగురువును పిలిపించింది.
0: They brought the family preceptor.
1: వచ్చేటప్పటికి వశిష్ఠుల వారు చూచాడు.
0: హీ సా.
1: ఆయన కూడా ఏం అర్థం కాలేదు.
0: హీ టూ డిడ్ంట్ అండర్స్టాండ్.
1: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి స్వప్నంలో వచ్చినటువంటి దృశ్యము.
0: హీ కుడ్ నో దట్ ఇట్ ఇస్ ఆల్.
1: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి యొక్క సత్యము.
0: దిస్ ఈస్ ది ట్రూత్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
1: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతిపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజము కాదు ఇది నిజము కాదు.
0: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true.
1: Jagratalo swapnam ledu, swapnamlo jagrata ledu.
0: When you are awake there is no dream. In a dream you are never awake.
1: Kaani neevu jagratalona untunnav, swapnamlona untunnav.
0: But whereas you are present both in the waking state
1: you
0: and the dreaming state.
1: You are omnipresent.
0: You are omnipresent.
1: Kanukane adi nijam kaadu idi nijam kaadu neevu nijamu annadu.
0: So that is not true, this is not true, but you are truth.
1: Anaga emiti
0: ఈ
1: జగత్తులో అనుభవించే అన్ని కూడా ఏదో ఒకనాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
0: వాట్ డస్ ఇట్ మీన్? ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే వన్ టైమ్ ఆర్ అదర్.
1: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
0: బట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్ విల్ బి పర్మనెంట్.
1: అది శాశ్వతమైన దైవం చింత మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
0: దాట్ ఈస్ పాసిబుల్ టు ఎక్వైర్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుక నీ నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇది శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: దేర్ఫోర్ ఎటర్నల్ బ్లిస్ యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎటర్నల్ గాడ్.
1: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్ ద ఫార్మ్లెస్ ద ప్యూర్ అన్సలీడ్.
1: అట్టివాని దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
0: ఓన్లీ సచ్ పర్సన్ హూ రియలైజెస్ ద డివినిటీ
1: అనుభవించినప్పటికీ శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
0: ఆల్ ద రెస్ట్ విల్ నెవర్ గివ్ యూ పర్మనెంట్ జాయ్.
1: ఆకలి వేస్తుండాలి.
0: యువర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: యూ గో టు క్యాంటీన్.
1: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు.
0: యూ పెయిడ్ మనీ అండ్ రిసీవ్ 2 చపాతీ.
1: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
0: You ate it, your hunger is satiated.
1: ఎంత వరకు ఇది?
0: హౌ లాంగ్?
1: తిరిగి 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
0: ఆఫ్టర్ 2 hours you will be hungry again.
1: కొరకు ఈ చపాతీని తిన్నటువంటి ఆనందం ఎంతవరకు వచ్చింది నీకు?
0: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గాట్ బై ఈటింగ్ చపాతీ
1: మనం అనుభవించాము.
0: విల్ లాస్ట్ ఫర్
1: తిరిగి మరి తినాలి దాన్ని.
0: లేటర్ యూ హావ్ టు ఈట్ అగైన్.
1: అదే అందుకోసమనే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
0: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్, యు డై అగైన్ అండ్ అగైన్.

0: సంప్రాప్తి సన్నిహితే కాలే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుప్లుంకరణే నహి నహి రక్షతి డుప్లుంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఇదంతా క్షణభంగురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో,
1: వెన్, ఎట్ వాట్
0: టైం, ఏమిటి,
1: వై?
0: ఈ దేహము నీటి బుడగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ను అనుసరించు.
1: ఫాలో యువర్
0: ఆత్మసాక్షి.
1: దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైన మనసును అశాశ్వతమైన దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్,
0: ఈ లోకంలో, ఈ ప్రాకృత లోకమునందు, ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ అది కూడా చెప్పడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ సే ఇన్ ఆల్ సర్టనిటీ.
0: ఎంత మందు ఉన్నంత కాలం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ జాయ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్.
0: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనకం ఉంటుండాలి.
1: ధృతరాష్ట్ర
0: సంపద ఇచ్చే కావలసినంత సంపద ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ వెల్త్.
0: అతనికి ఏ కొరతలు లేవు.
1: దేర్ ఇస్ నో డర్త్.
0: కానీ అతనికి ఆనందం అనేటువంటి కనిపించలేదు.
1: బట్ హీ వాజ్ నెవర్ బ్లిస్ఫుల్ ఎనీ టైమ్.
0: అంత తూలికా పాన్పు పైన పవడించాడే కానీ అతని మనసుంతకును అగ్ని పర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది.
1: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్ బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్.
0: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు.
1: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్.
0: ధనమును ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చు, డిన్ అప్ సోఫాస్ పెట్టుకోవచ్చు, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చు.
1: విత్ ఆల్ ద మనీ యూ కెన్ హ్యావ్ ఎయిర్ కండిషనర్, యూ కెన్ హ్యావ్ డన్ అప్ సోఫా సెట్.
0: కానీ ఈ ఎయిర్ కండిషన్ మన దేహానికి చల్లబడుతుందాదే కానీ మనసును చల్లబరచడం.
1: ది ఎయిర్ కండిషనర్ విల్ కీప్ యువర్ బాడీ కూల్ బట్ నాట్ ద మైండ్.
0: ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది.
1: The mind is kept cool because of God only.
0: Anduvanne Arjunudu chanchalam vi manakrishna pramade balavadrudam. ఈ ప్రమాదమైనటువంటిది, మహాదృఢమైనటువంటిది, చంచలమైనటువంటిది ఈ మనస్సు నేను ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాను.
1: Therefore Arjuna has put the same question, O Krishna, how can I be joyful and state of bliss with this mind which is strong and powerful?
0: నేను చెప్పినట్టు విను.
1: You follow me what I say.
0: నీ మనసును అనుసరించకూడదు.
1: Don't follow the mind.
0: మనసునే చింతించొద్దు.
1: Don't think of the mind.
0: దాని వైపునే చూడొద్దు.
1: నెవర్ లుక్ ఎట్ ఇట్.
0: నీవు ఎప్పుడు కూడా దైవ చింతన చేయి.
1: యు ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్.
0: స్వామి, యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం.
1: వైల్ ఐఎమ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్
0: యుద్ధచ, ఆ యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద బ్యాటిల్ యూ థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం జరగవచ్చు, యుద్ధం దేహం జరుగుతుంది, అది
1: యు మే ఫైట్ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: కానీ నీ మనసు ఏం పని చేస్తుంది?
1: వాట్ ఈస్ దట్ యువర్ మైండ్?
0: ఈ మనసుతో నీవు స్మరించు.
1: థింక్ విత్ యువర్ మైండ్.
0: ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ మనసును భగవంతుని పైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: ఎట్ ఆల్ టైమ్స్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, సర్కమ్స్టాన్సెస్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
0: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన ఎందు ఉంటుంది.
1: దేర్ ఈస్ లేటెంట్ పవర్ ఇన్
0: ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్య శక్తి ఉంటుంది.
1: దేర్ ఇస్ డివైన్ పవర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదనుకుంటారు, చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ నాట్ పర్మే, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఫ్యూ, ఇట్స్ ఎ మిస్టేక్.
0: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్ టు ఎన్ అడల్ట్.
0: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుల వరకు ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: నిమికీటి గాదుల మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఇన్సెక్ట్ టు ఎ వెరీ వైల్డ్ అనిమల్.
0: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే.
1: డిఫరెన్స్ లైజ్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్.
0: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకో.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ విత్ దిస్ బాడీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు.
1: కన్సిడర్ ఆల్ యువర్ డ్యూటీ డివైన్.
0: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు.
1: యూ జస్ట్ థింక్ ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ.
0: ఇదంతా లోకంగానే కనిపిస్తుంది అది.
1: దేర్ ఫోర్ యూ సీ ద వరల్డ్.
0: కానీ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు.
1: కన్సిడర్ ద వరల్డ్ యాజ్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద, ఈ తలలన్నీ కూడా భగవంతుని తల్లి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిజ్.
0: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిజ్.
0: ఈ విధంగా తలుచుకోవటంలో ఎంత సుఖం వస్తుంది మనకు.
1: How happy will you be if you think in this way?
0: Enta shanti manaku labhyam avutundi?
1: How peaceful will you be if you think that way?
0: Itana veru aami veru ivanni vedamunu paatichukuntu nivu kurchunte anni neelone vedam prarambhamavutayi.
1: If you observe all sorts of differences and sit, you'll never be peaceful.
0: Ee vedatvame manaviki ashantiki moola karanam.
1: It's only the dualism differences that will make you restless.
0: A man with a dual mind is half blind.
1: A man with a dual mind is half blind.
0: Karukane manavulu blind chestunnadi ee dualism.
1: That which blinds us is
0: Ledu,
1: this dualism.
0: Neevu, nenu, okate.
1: You and I are one.
0: అనేటువంటి భావంతో ఈ విశ్వంత కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ విష్ణు.
0: అన్నింటి యందు ఉండేటువంటి దైవశక్తి ఒక్కటే.
1: ఇట్ ఇస్ ది డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
1: సో నెవర్ ఫర్గెట్.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ ఎనీబడీ.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: నీవు ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఆ విధమే అందరి యందు కూడా దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి.
1: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యుల్ గెట్ పర్మనెంట్ బ్లెస్.
0: కనుకనే మనము శాశ్వత ఆనందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి.
1: The one who wants this permanent eternal joy should go to
0: God.
1: You don't need to approach anybody if you want this momentary pleasure and the worldly happiness.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: A small example.
0: రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ has got lot of significance.
0: రావణుడు మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు.
1: Ravana is one of penance and power.
0: ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
1: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
0: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
0: ఆ ప్రకృతి ఎవరు?
1: హూ ఇస్ దిస్ నేచర్?
0: ఆమె సీత.
1: దిస్ నేచర్ ఇస్
0: సీత భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్ నేచర్?
0: దైవం యొక్క సొత్తు.
1: ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతిపడుతుంది?
1: యూ కెనాట్ ఎంజాయ్ గాడ్స్ ప్రాపర్టీ వితౌట్ గాడ్స్ పర్మిషన్ టు వాట్ ఫేట్ యుల్ బి సబ్జెక్టెడ్ టు.
0: రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
1: Without Rama's permission, he wanted to have Sita. What is that had happened ultimately?
0: కనుకని ఒకరి సొత్తును ఒకరు ఆహ్వానించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
1: When you want to rob some other's property, you'll naturally suffer.
0: కనుకని తాను తన రాజ్యమును తన బంధువులను అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు.
1: Therefore, he, his family, his relations, కింగ్డమ్.
0: దైవ సొత్తు అయినటువంటి దానిని దైవానుగ్రహం పొంది అతని అనుగ్రహంతో నీవు పొందడం ఎంతైనా అధికారం వస్తుంది.
1: యూ కెన్ ఎంజాయ్ దిస్ గాడ్స్ ప్రాపర్టీ విత్ గాడ్స్ పర్మిషన్ అండ్ గ్రేస్.
0: కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ గాడ్ హీ వాంటెడ్ టు ఎంజాయ్ నేచర్.
0: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ రామాయణ?
0: ఈ మూల కారణమైనటువంటి క్రోధం అనేటువంటిది మందర.
1: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
0: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
1: శూర్పణక ఇన్ ద ఫార్మ్
0: ఆమె కామం.
1: షీ స్టాండ్స్ ఫర్
0: ఈ రామాయణానికి అంతా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
1: మందర స్టాండింగ్ ఫర్ ద యాంగర్.
0: అయోధ్యలో ఉండే రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
1: ఇట్ వాజ్ ది యాంగర్ ఆఫ్ మందర విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్.
0: లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లస్ట్ ఆఫ్ శూర్పణక దట్ హాస్ డ్రివెన్
0: హిమ్. ఈ ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
1: సో దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ రామాయణ.
0: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ విల్ బి ఫేసింగ్ దీస్ టూ.
0: అనేక మంది భావిస్తుంటారు నవగ్రహాలే మనల్ని బాధిస్తుంటాయని.
1: పీపుల్ థింక్ దట్ వి ఆర్ గ్రహాల
0: మనల్ని బాధించడం లేదు.
1: You are not put to suffer by planets.
0: గ్రహములన్నీ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: Planets go in their own way.
0: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
1: But we have
0: అవి మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
1: We are put to suffering because of them.
0: ఈ గ్రహములు కామక్రోధం ఈ రెండే పెద్ద గ్రహాలు.
1: The two planets, the planet of desire and the planet of anger.
0: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి.
1: We are put to suffering by these two planets of anger and desire. ఆ రెండు
0: గ్రహాలు అంటే ఏం చేయాలి?
1: To control, what should we do?
0: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
1: We have to develop friendship with God.
0: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు కూడా లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ చైనీస్
0: చిత్తము గెలువదేరవు.
1: Prahlada, being a tiny thought, told his father, you could conquer the whole world, but you could not control your senses. What is that you achieved? You are deluded that you achieved. Nothing you accomplished. Having succumbed to inner enemies, how do you capture the outer enemies?
0: కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
1: యు కుడ్ నాట్ ఇన్వేడ్ యువర్ ఇన్నర్ ఎనిమీ.
0: బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు?
1: హౌ డు యూ డిఫీట్ ఔటర్ ఎనిమీస్?
0: ఆ విధంగా ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: లైక్ దాట్ ప్రహ్లాద్ టాట్.
0: కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ అవర్ ఇన్నర్ ఎనిమీ.
0: అది ఎట్లా లొంగుతాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి.
1: విత్ గాడ్స్ గ్రేస్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
1: The noble souls could not realize
0: ఎంత మంది మహనీయులంతా కూడా భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
1: Many people could have achieved mighty power through penance.
0: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తునే నీవు సాధించిన వాడవుతావు.
1: Then once you are the recipient of a fraction of the divine love, you can conquer achievement in His word.
0: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
1: Therefore, we should deserve the divine love.
0: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్స్వరూపుడు కనుక నీ కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటిస్తున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: వలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, excepting textual knowledge, we don't have anything else.
0: ఈ నాటి విద్య కేవలము తన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కానీ గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యలు రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, is also little.
0: Naitika dharmikamulainatvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpacheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society, and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamulaga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people. Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kalukane Shivaji vale, Shivaji kumarudu, kirti pratishthalanu nilupukolekapoyadu.
1: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: Kanuka prachina kalam nundi kudanu

0: భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హైయెస్ట్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు క్యారెక్టర్.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu ematram kodanu thanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhallo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattagarapatiki kaalamunundi kodanu mana Bharatadeshamunandu శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హైయెస్ట్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు క్యారెక్టర్.

0: varied ways.
1: ఇట్టి దుర్మార్గులైనటువంటి కుమారులు ఉండేదానికంటే పోవటం మంచిదని కూడాను కట్టకడపటికి ధృతరాష్ట్రునికి వెల్లడి చేశాడు.
0: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
1: కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతి మడసెను పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు.
0: ధృతరాష్ట్ర
1: 100 బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖము అనుభవించాడు?
0: ధృతరాష్ట్ర హాస్ 100 sons. What kind of comfort he had?
1: ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుఖుడు ఏ దుర్గతిని పొందాడు?
0: What is the fate of Shuka, though he didn't have any sons?
1: కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
0: Therefore, to make the entire family reputed, one son is enough.
1: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రులు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
0: Why, what for, many sons that would put the family to ruin?
1: ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
0: Like this, he taught to ధృతరాష్ట్ర.
1: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవము సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
0: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
1: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
0: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
1: పితామహులారా,
0: నోబుల్ సోల్,
1: పెద్దలారా,
0: ఎల్డర్,
1: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
0: ఎస్టీమ్డ్ సేజెస్,
1: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
0: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్?
1: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
0: When he lost himself first, he has no authority to lose me, pledge me
1: later. అంతే కాక నేను పాంచాలిని.
0: Further, I am పాంచాలి.
1: 5 భర్తలు నాకు.
0: I have 5 husbands.
1: అందులో 4 భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
0: When 4
1: 5 మంది కూడాను అంగీకరించాలి కదా.
0: All the 5 should accept.
1: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
0: She asked, is it justifiable?
1: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
0: నాట్ ఈవెన్ వన్ డేర్ టు ఓపెన్ మౌత్.
1: పురస్కరించుకుని విదురుడు, ఛీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
0: విదుర దట్ డే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హాస్ గాన్ టు ద ఫారెస్ట్.
1: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
0: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్, నోబుల్ వర్చ్యూస్ shined like precious diamonds in Bharat.
1: Kani samaj sevakai varu jeevitamanta ankitam gaavistu vacharu.
0: They dedicated their lives rendering service to society.
1: Edaina avasaram vachinappudu guruvagnayannu tejinchi bhagavantuniki arpitam gaavistu vacharu.
0: In times of need they would rather disobey the command of the preceptor and follow the word of God.
1: Lokamulo talli, tandri, గురువు, దైవము, ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
0: దెర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
1: కానీ దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
0: ఇఫ్ ద మ్యాటర్ ఇన్ పర్టైనింగ్ టు గాడ్, ద రెడీ టు సాక్రిఫైస్ మదర్, father and the teacher.
1: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక, పవిత్రమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక నిస్వార్థమైనటువంటి ఒక ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
0: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama is self
1: pure? Ramo vigrahavan dharmaha, sakshat dharma swaroopudu Ramudu.
0: Rama is very personification of dharma.
1: Atti dharmamurtini ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము?
0: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్లైన్?
1: దోషం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
1: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
0: As mother was responsible for the present situation, Bharata

0: Never wanted to see her face even.
1: ప్రాకృతమైనటువంటి దీనికోసం కాదు.
0: Is not for the world.
1: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
0: Is not for selfishness, self-interest.
1: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
0: It's for God he sacrificed.
1: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: Rama is God himself.
1: ధర్మమూర్తి.
0: Embodiment of Dharma.
1: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
0: In order to obey the command of the father, he has gone to the forest.
1: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
0: భరత డిజోబేడ్ ఈవెన్ మాదర్.
1: ఇంకా ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద
1: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువను అన్నాడు.
0: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
1: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరువను అన్నాడు.
0: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: తల్లి వచ్చింది.
0: అదకే
1: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతిస్తూ వచ్చాడు.
0: He disobeyed father and started thinking of God.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
0: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
1: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్యుడు
1: మెత్తగా బలి చక్రవర్తి దగ్గర చేరాడు.
0: He came to Bali Chakravarti, Emperor Bali.
1: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
0: O king, he is not the ordinary one who came here.
1: Kevala moodu adugulu ettu maatrame untunnadu.
0: He is so short.
1: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
0: But he will occupy all the three worlds.
1: Kanuka itanni ee maatram kudanu neevu oka samanyamaina brahmanu vale neevu visveshinchavaku.
0: Never consider him as an ordinary brahmin.
1: Itanu మహా విష్ణు స్వరూపుడు.
0: హీఈస్ విష్ణు హింసెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీనిని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యమును విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చేయ అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి?
0: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: God is asking.
1: ఎవరిని అడుగుతాడు?
0: Whom is asking?
1: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నది.
0: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
1: బ్రహ్మ

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachyabojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశారు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like that?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞని మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటినీ సమంగా భావిస్తున్నారు.
0: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
0: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
1: తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడం, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యూ లైక్ మోస్ట్, విచ్ ఇస్ సో
1: ఎండియరింగ్ టు యు. మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: Sacrifice means preparedness to offer even life.
1: తనకి ఇష్టమైనటువంటి దాన్ని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: Giving that what you like more.
1: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: Giving that what is endearing to you is sacrifice.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
0: So there is wide difference between charity and sacrifice.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని సున్మంతుడిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షూ టు బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: But the spirit
1: మారేది కాదు,
0: ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: ఊరేది కాదు,
0: ఇట్ డోంట్ ఫాల్,
1: ఎప్పటికీ ఒక్కటే,
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of
1: sacrifice in this country.
0: It is for this reason God descends on earth in Bharat, and it is a place of birth for many souls, sages.
1: Sibi Chakravarti.
0: Not only Bali is Sibi Emperor.
1: Sibi Chakravarti Dhaditi. Ee muguru kudani enta tyagam chestu vacharu.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti, oka deganu oka garudu tarumukoni vachindi.
0: An eagle was driven.
1: Kani aa yokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the Emperor Sibi.
1: Raja nannu rakshinchu, rakshinchu, rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ, ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా, నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
0: ఇట్స్ ఐ who is after this bird, how can you catch hold of it?
1: Nen tarumkoni raavatam valla kada ee pachi nee daggara vachi cherindi.
0: Because I'm after this bird, this came to
1: you. Ee pachi naadi,
0: so it belongs to me.
1: Neevu rajuvu,
0: you are the king.
1: Dharmani neevu anusarinchu,
0: you follow dharma.
1: Neevu rajuvu, rajarikani neevu palinchu,
0: you observe all the code expected of a king.
1: Naaku telusunu kaani nannu sarana jochinatundi pachini rakshinchadam naa yokka kartavyam annadu.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird.
1: నన్ను శరణించటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this Naravastra and spend 14 years
1: confined there in the forest.
0: There is no relationship with anything either.
1: కాని రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
0: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
1: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: దో రామ సెడ్ నో బట్

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యూ రిక్లైన్
0: శేషసేనుడు నీవు.
1: యువర్ శేషసేన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు
0: యు. ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్
0: సర్వెంట్. నీవు నా పైన నీవు సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగుతుడయ్యాడు.
1: యు ఆర్ మై లైఫ్. సో సేయింగ్ హీ సరెండర్డ్ హింసెల్ఫ్ టు రామ.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: దిస్ బర్డ్ ఆల్సో సాట్ సరెండర్.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ ప్రామిస్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్ దిస్ బర్డ్.
0: ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: శిపి స్టార్టెడ్ సేయింగ్,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: They brought the balance.
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not
0: go. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్లు వేస్తూ వచ్చాడు.
1: ఆల్ ది బాడీస్, ఆల్ ది పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ వర్ అంపుటేటెడ్.
0: కండరంలో అన్ని కండరంలో కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittame nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: Tyaginiki amrutatvamanasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na dehamaina kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anitunti vaadu ee Bharata Deshamunandu entati manavantaku enta viruvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata Deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది
0: ఎంటైర్ స్కై. స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్.
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ట్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని.
1: Without considering that he is the uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru.
1: They thought
0: so. Kaadu kaadu.
1: No, no.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ది స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
0: కత్తి తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ విదౌట్ ఎనీ కంపాషన్.
0: కానీ డాక్టర్ కు నిర్దయనా? కాదు కాదు. పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: కాని ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, you will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kuda nu pettetundi karmanu kuda nu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudikini upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani sapriyojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవదు. ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటి సింగిల్ చైర్.
1: ది హార్ట్ ఈ సింగిల్ చైర్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ ది డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఆ యొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: అన్లెస్ యూ రిమూవ్ దిస్ భ్రమ ఇల్యూషన్ బ్రహ్మ వాంట్ ఆక్యుపై ది చైర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ బోత్ భ్రమ అండ్ బ్రహ్మ
0: ప్రభావం అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of
0: useless
1: barren land?
0: Land 10 acres yataka,
1: useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: emiti aa manchi gunam?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatvanti gunamme manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: Danine lokamanta mechukuntundi.
1: The whole world will appreciate you.
0: Lokamanta itanu daiva swaroopudra, daivamukku gunamga untunnadra antaru.
1: The whole world will say that you have divine quality.
0: Chaala mandi aneka mandi sahayam chestu daivagna prakaramu namasmaranam chestu సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is divine.
0: లోకులు
1: వీ సే దట్ ఈ జస్ట్ గాడ్ గాడ్లీ.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: సాక్రిఫైస్ ఇస్ గాడ్.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండికుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడు. కానీ 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: Ravana, who has learnt all the 64 forms of knowledge,
0: ఇదివది సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: He could not experience a trace of happiness.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: Rama has learnt only half of
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: Rama has learnt only 36, whereas Ravana has learnt 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంత జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రాముని యొక్క చదువు.
1: Ravana is put to anartha
0: difficulty. యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: Rama's knowledge led to reality, యదార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Then and now you find the name of Rama.
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు
0: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: Ramayana is full of life then and now and forever. You can understand
0: the sacredness. కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: Without these, what is the use of this education?
0: కానీ చదువులు చదవలసిందే.
1: Of course, you must study.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: For our living, we should do job.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: To the extent possible, we should serve society.
0: కనుకనే మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: More than our education, the virtue is more important.
0: ఈ నాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: We are just selling out our education for
0: money. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: The entire education has become a matter of business.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటం.
1: We just sell out our knowledge.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: Is not to sell it away.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: Is not to be begged.
0: విద్య పంచుకునేటువంటిది.
1: It has got to be shared.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: One has to share.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డూ ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లు ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజన్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నుంచి అదే సేవ.
1: యువర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యువర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్
0: ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఏ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering there, we come here for harity. It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ ను సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కారిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము సప్రయోజనము చిల్లులే.
1: The holes. దీనికి
0: ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if it's stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒకటి ఉండాలి.
1: Then there's third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevak chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuga chesedi, adi jagatku deshanike oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka neevu salary ni penchukodaniki neevu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more equal to the salary, well, country would not be in this position.
0: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: ఇఫ్ యూ వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యూ రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్ట్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: How do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
2: ఆది
0: ఆది దైవికము,
2: ఆది దైవ
0: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మిక
0: మూడింటి అందు శాంతి రావాలి.
2: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
2: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
2: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
2: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమనందు కూడా లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
2: దట్ డివినిటీ ఇస్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రాంతంలో చెప్పారు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of
0: same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: ఇట్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
2: ఐ గెట్ యాస్
0: నాకెంతనో నీకంతనే,
2: యు ఆల్సో
0: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ. దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాడికి తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెడుతూ వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
2: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
2: There is one Ganakokila.
0: Madras lo ippudu ledu paapam. Aame kantham etti paadindante kokali vale untundeetvantadi.
2: She is no more. When she starts singing, it is like
0: aame peri Ganakokila.
2: Her name is Ganakokila.
0: Aameku Tyagaraja kirtanalu chaala ishtamu.
2: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
2: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugulone untundedi.
2: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు గకారములకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు గకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అంటే రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే ఏంటంటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఇస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ది వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని భోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్
0: హ్యాపీ. కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిట్యులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: Sai Ram, dear listeners, just as a sculptor is the unseen hand behind a beautiful sculpture, there is an invisible divine power that pervades everything in this world. In today's discourse, Baba talks about the five elements and explains how God is latent in each of them. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1999 in Prashanti Nilayam.
1: Talachinatti panulu tarumarainacho talachinatti panulu tarumarainacho తొణుకవలదు ఎవడు వెనుకవలదు చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి వాడు అతని గుండె పండినట్టి వాడు
2: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ One should give up the doubt and anxiety. And if he puts on a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul. Embodiments of love, boys and girls, students.
1: Ekam seno sthitam jagat. ఈ ప్రపంచమంతకి కూడాను ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
2: The whole universe rests on one principle.
1: సూర్యుడే లేకుండిన సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండిన జగత్తే లేదు.
2: Just as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
1: Pushpam unnadi.
2: Here is a flower.
1: Cup unnadi.
2: Here the cup here.
1: Mic unnadi.
2: And the mic.
1: Kerchief unnadi.
2: So also kerchief.
1: Pushpamunaku, kappunaku, micunaku, tumblers, anaga handkerchief kudanu. Chivara bhagamu unnadi. ఉన్నది ఉన్నది అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
2: No matter a flower, be that be a cup or a mic or a kerchief, at the end we say it is present, it exists, is present.
1: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాది ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
2: There's a picture. There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
1: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
2: This existence proves the divinity in total.
1: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కానీ ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
2: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
2: The five elements sustain, protect, uphold the entire world.
1: అయితే ఈ పంచభూతముల యందు మొదటి భూతము భూమి.
2: Of the five elements, the first one is earth.
1: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు, నదులు, సముద్రము, కొండలు, పట్టణములు, పల్లెలు, అడవులు, అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడాను ఆధారపడి ఉంటుంది.
2: This earth has mighty mountains, rivers, vast oceans, city, villages and forests.
1: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
2: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ది కెపాసిటీ అండ్ ద లేటెంట్ పవర్ ఆఫ్ ద నేచర్ యాజ్ ఇట్ బేర్స్ ది హెవీ బర్డన్.
1: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
2: అర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయములను మనం గుర్తిస్తూ ఉన్నాము ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
2: ఆల్ ద పవర్స్ దట్ యు రికగ్నైజ్ ఇన్ ది వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ యూనివర్స్ ద అర్త్ ఇన్ పర్టికులర్.
1: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
2: సైంటిస్ట్ హావ్ డిసైడెడ్ దట్ అర్త్ రివాల్వ్స్.
1: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
2: Yes, truly speaking, it revolves.
1: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
2: Don't you think the mountains also have got to move because they are located on earth?
1: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
2: Should not the ocean also
1: ఈ అడవులు కూడా తిరగాలి.
2: So also the forest.
1: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్నీ తిరగాలి.
2: Cities and the villages, they should always be on the run and the move.
1: కానీ ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
2: దే డోంట్ మూవ్, ఇట్స్ ఓన్లీ అర్త్ దట్ రొటేట్స్.
1: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీన్ని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
2: అర్త్ హ్యాస్ గాట్ స్పెషల్ ట్రెయిట్, స్పెషల్ కెపాసిటీ ఫర్ ద ప్రొటెక్షన్, సస్టెనెన్స్ of all those that are present on it.
1: Railu atyanta vegamato parigettu untadi.
2: The train runs very fast at a high speed.
1: Ee railu pattala paina parigettu untadi.
2: It runs on the rails.
1: Kaani ee railu tho paatu pattalu kuda nu parigettina prayanam chesetundi vaadi yokka pranamulu egati avutayi.
2: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
1: Kaadu, రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
2: ద ట్రైన్ రన్స్ ఫాస్ట్ బట్ నాట్ ద రీల్స్ ఆన్ విచ్ ఇట్ మూవ్స్.
1: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
2: దేర్ఫోర్ ద రీల్స్ ఆర్ ది బేసిస్ ఫౌండేషన్ వైల్ ద ట్రైన్ ఈజ్ బేస్డ్ ఆన్ దాట్.
1: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
2: ద మైక్ స్టాండ్స్ హియర్ ఆన్ ద టేబుల్.
1: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
2: Without the table, the mic can't stand there.
1: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: So we have to make an effort to know the relationship between the support and the supported.
1: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిటం చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వస్తున్నది.
2: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
1: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
2: You find electricity in earth.
1: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
2: So also magnetism.
1: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
2: The laser power is in earth.
1: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
2: So also the video power.
1: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
2: All powers are present in earth.
1: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
2: There is no power which is not present.
1: ఈ అనంతమైన, అగాధమైన, ఆశీర్వదిస్తూ వచ్చున్నది.
2: బికాస్ ఎర్త్ హ్యాస్ గట్ సో మెనీ పవర్స్ ఇట్ ప్రొటెక్ట్స్ ఇట్ సస్టైన్స్ అండ్ బ్లెసెస్ ఆల్.
1: విద్యుత్ శక్తి

0: శక్తి మరొక చోట లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్.
0: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
1: బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్, ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
0: రెండవది జలం.
1: ద సెకండ్ ఇస్ వాటర్.
0: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
1: యు మే సీ ఆర్ నాట్, you don't find in any place where there is no water.
0: Jalam sarvatra nindi untunnadi.
1: Water is present everywhere.
0: Ee jalame manavulu yokka jeevithanni ee jagatti yokka abhivruddini poshistu untunnadi.
1: It is the water that sustains the life principle of the entire humanity.
0: Jalamu pranaadharamainatvanti yokka padarthamu.
1: Water maintains life in general.
0: Jagat abhivruddiki mooladharamu.
1: It's the basis for the progress of the world.
0: ఇది జలం యొక్క స్వరూపము.
1: This is the form of water.
0: ఇంకా మూడవ భూతము,
1: the third element,
0: అగ్ని,
1: is fire.
0: ఈ అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
1: Nobody can decide where fire is and where it is not.
0: ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుండాలి.
1: In the human body, fire is present in the form of jataragni.
0: Aa jataragniye lekundina ee dehamunku em aatham kudanu 98.5 ee heat e raadu.
1: Without this latent fire in the body, you don't find normal temperature 98.5.
0: Kankane prati manavuni yokka jatam nandu kudanu ee agni undatam chetane deeniki jataragni ani peru pettaru.
1: As it is present in every human body, it is called jataragni.
0: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఓషన్.
0: దీనిని బడవాగ్ని అన్నారు.
1: ఫైర్ ఇన్ ద ఓషన్ ఇస్ బడవాగ్ని.
0: ఒక చెట్టునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
0: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
1: యాజ్ బ్రాంచెస్ రబ్ అగెన్స్ట్ ఈచ్ అదర్,
0: ప్రతి రాయి ఎందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్.
0: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: When you strike two stones, you find the fire.
0: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని లేని స్థానం కూడా జగత్తులో కానరాదు.
1: Investigations will show you that there's no place where there's no fire.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి, సర్వశక్తిమయమైనటువంటిది, సర్వజ్ఞమైనటువంటిది.
1: Therefore, the divine power is all pervasive, all powerful.
0: Atti bhagavat bhutamulike inta shakti undinappudu bhagavantudu inke inta shaktimantudo meeru vicharinchavachu.
1: You can find out for yourself, when the five elements creation are so powerful, the creator must have been more, much more.
0: Inka aakasham untunnadi.
1: Then there lies the sky, the space.
0: Ee aakashamunaku oka parimitame ledu.
1: It has no limit.
0: ఈ ఆకాశమునకు అన్నింటికి ఆధారమైనటువంటిది ఆకాశము.
1: And it is the space which is the basis for all of the elements.
0: అక్కడ నుండి ఏ శబ్దం కూడా ప్రారంభమవుతుంది.
1: Sound comes out of the space.
0: అక్కడ నుండి ఏ వాయువు ప్రారంభమవుతుంది.
1: So also air.
0: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
1: Therefore the sky, the space is
0: సమస్త భూతములకు ఆధారమైనటువంటిది ఆకాశము.
1: It is an ideal for all of the elements.
0: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
1: In fact, all elements arise out of the space.
0: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
1: Therefore, the supreme power present in five elements is nowhere else.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
1: Therefore, the five elements are present in a grand, mighty way.
0: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
1: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
0: Bhuta bhavishyat vartamanamulu kodanu gurtinchinatvanti bhagavat tattvamunaku ee shaktulu okka anu maatramainatuntivi.
1: For the divine who knows the past, the present and future, these powers are nothing.

0: కనుక సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవతత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every attempt to understand the omniscient, omnipotent nature of God.
0: జగత్తంతయు కూడాను ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: The whole world is a combination of the five elements.
0: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ ఈ ప్రపంచం శూన్యమే.
1: Just you are left with emptiness if one of the elements are missing.
0: మానవునికు కనిపించినను కనిపించకపోయినప్పుడును ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
1: You may see or not, the five elements are present everywhere.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, where is air?
0: సరైన జవాబు రావటం లేదు.
1: We don't get proper answer.
0: సర్వత్రా ఉంటున్నది.
1: It is everywhere.
0: నీ చుట్టూ ఉన్నదంతా కూడా నువ్వు గాలియే.
1: It's air that is around you.
0: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
1: Without air, you cannot live.
0: కనుక నీ ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
1: The air is responsible for sustenance which is around you.
0: కానీ కంటికి కనిపించదు.
1: But you don't see.
0: చేతికి లభించదు, చిక్కదు.
1: You can't catch hold of it.
0: చేతికి చిక్కని కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
1: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
0: సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand that divine power.
0: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నానని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man is highly egoistic because he takes to credit to himself that all his achievements are because of his knowledge and the physical power.
0: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను గిట్టినంత వరకు కూడాను మానవుని అడుగడుగున క్షణ క్షణమున కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
1: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
0: తనను రక్షించుకునేటువంటి శక్తి ఎవరి యందు కూడాను లేదు.
1: No one has got any power to protect one's own self.
0: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
1: With God's support and power, one is able to protect one's own self.
0: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
1: This is called free will.
0: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతమునందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
1: Free will is present in God and five elements only and nowhere.
0: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ద ఫ్రీ విల్ విచ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ మ్యాన్ ఈజ్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ యాజ్ ద బేసిస్.
0: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతే కొన్ని జగత్ సత్యేమ నిమిత్తమై చెప్తున్నాడు కానీ తన నిమిత్తము కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ థింగ్ సేస్ అండ్ డస్ It's only for the welfare of the world, not for himself.
0: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి యొక్క స్థితియే దైవము.
1: God is selfless.
0: ఏ కించిత్ భాగము కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
1: There's no fraction of selfishness in him.
0: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
1: He does everything for the progress of humanity.
0: సూర్యోదయం జరుగుతుండాలి.
1: You find sunrise.
0: సూర్యాస్తమం జరుగుతుండాలి.
1: ఆల్సో సన్ సెట్.
0: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బెనిఫిట్ దట్ సన్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్?
0: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
1: విత్ ది సన్ రైజ్ వి హావ్ డే టైమ్.
0: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
1: డ్యూరింగ్ డే టైమ్ వి అటెండ్ టు అవర్ జాబ్.
0: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమనేటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
1: ద బాడీ దట్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే టైమ్ విల్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్ టైమ్ యాజ్ సన్ సెట్స్.
0: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మెయింటెనెన్స్?
0: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా నువ్వు కాలం జరగదు.
1: Without sunrise and sunset, day will not pass off.
0: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
1: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
0: ఆదాయం కానీ దైవం కలిగేటువంటి యొక్క సుఖం కానీ ఏమాత్రము గుర్తించడు.
1: By these acts God is not benefited nor personally profited.
0: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
1: Whatever he does, it is for humanity.
0: నరసింహమూర్తి చెప్పాడు.
1: నరసింహమూర్తి said.
0: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
1: నరసింహమూర్తి narrated when Kasturi said, Swami, when you fall down from the steps, what will happen to the body? For whose sake the body has come?
0: వారి కోసమే పోతుంది ఈ దేహం.
1: The body will vanish for humanity.
0: కనుకనే దేహాభిమానం లేనటువంటిదే దైవత్వము.
1: ఇట్ ఇస్ ద డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
0: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
1: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
0: దేహాభిమానం లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
1: Since God has no body attachment, he is not bothered
0: by anything.
1: Many things do happen to the body.
0: For whose
1: sake?
0: దేహ నిమిత్తమే కాదు.
1: Not for the body.
0: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
1: It is for the welfare of the world.
0: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు చాలా మంచివారు.
1: Boys and girls, students, they are very good.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
1: వాట్ ఎ స్మాల్ థింగ్ దే డూ, దే వాంట్ టు ప్లీజ్ స్వామి.
0: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
1: ద స్వామి షుడ్ బి ప్లీజ్డ్.
0: అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటల యందు ప్రవేశిస్తూ ఉంటారు.
1: స్టూడెంట్స్ డూ ఎవ్రీథింగ్, దే టేక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ స్వామి.
0: అది నాకు బాగా తెలుసును.
1: భగవాన్ నోస్ ఇట్ వెల్.
0: అయితే
1: హౌఎవర్
0: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చెయ్యాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యూ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
1: అవుట్ ఆఫ్ కరేజ్ యూ మే జంప్ ఇన్ టు ద ఫైర్, విల్ ఇట్ మేక్ స్వామి హ్యాపీ?
0: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ బ్రేవరీ యూ జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లారీ.
0: మోటార్ సైకిల్స్ వేసుకుని ఒకరిపైన ఒకరు ఎగురుతూ, ఒకరిని ఒకరు జయిస్తూ, ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
1: ఆన్ మోటార్ సైకిల్స్ యూ డూ సో మెనీ స్టంట్స్ అండ్ ఫీట్స్, jumping over 20 people lying on the ground, that makes Swami happy?
0: Meeru sukhanga undali.
1: You should be happy.
0: Prekshakulu sukhanga undali.
1: Also the audience.
0: Andariki aanandam nandinchetundiga undali.
1: Everybody should be happy by witnessing the show.
0: Noppinchaka tanavvaka tappinchuku tirugu vaadu dhanyudu annaru.
1: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
0: Meeru sukhanga undali.
1: You should be happy.
0: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
1: You should be secure.
0: మీ నుంచి ఇతరులకు కూడాను ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
1: No one should be put to suffering.
0: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
1: That's what Swami wants.
0: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
1: This exhibitionism show will never make Swami happy.
0: నిదర్శన నాకు ఆనందం.
1: It's only the nidarshana, the proof that is important.
0: మీ హృదయపూర్వకమైన ప్రేమతో ఏ చిన్న కార్యం చేసినా నాకు ఆనందమే.
1: Wholeheartedly, full of love, whatever you may do, that will make Swami happy.
0: నాకు 6 నెలల నుంచి చక్కగా తెలుసు.
1: Bhagwan knows pretty well for the last 6 months.
0: ఈ ప్రమాధి నామ సంవత్సరం రాబోతుందది.
1: Pramadhi year is advancing.
0: కనుక ఇది ఫస్ట్ నెల జనవరి.
1: This is first of January.
0: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, యూ స్టార్ట్
0: ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో, ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటాది.
1: ఇఫ్ యూ బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, they are assured for the rest of the year.
0: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వాడులకు చెప్పాను.
1: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
0: బ్యాంగ్లూర్, ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
1: దెర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామీస్ డెసిషన్.
0: నేను కారణాలను లెక్క చేయను.
1: భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. కార్యమే నా లక్ష్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
0: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాను.
1: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
0: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
1: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
0: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఏమేమో బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకోని.
1: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
0: గేమ్స్ లో నేనేమాత్రమూ ప్రవేశించను.
1: బట్ ఐ డోంట్ ఇంట్రూడ్.
0: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
1: బట్ నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
0: ఆని 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
1: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th ఆఫ్ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
0: కానీ పిల్లలు లేత హృదయులు పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి ఒక అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
1: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ ద డివైన్ లవ్. దే వాంట్ టు ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
0: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
1: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
0: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫన్?
0: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
1: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
0: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
1: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
0: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
1: They said that sports ended up in a thumping grand success. Maaku
0: santoshame, digvijayam kavatame santoshamu.
1: Thumping success makes you happy.
0: Kaani pillalu baaga chesaru.
1: Students have done well.
0: Evaravaru shaktyanusara varu anni vidhalu kodina shaktini upayogapetti andariki aanandanni andincharu.
1: Basing on their own capacities and talents, they made everybody happy.
0: Nena compound lopala dwaramlo praveshinchanu.
1: Bhagavan stepped into the campus.
0: Praveshinchetappudiki
1: there
0: రెండు లారీలు కనిపించాయి.
1: భగవాన్ సార్ టూ లారీస్ దేర్.
0: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
1: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ప్ ద డేంజర్ అహెడ్.
0: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
1: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
0: మగ పిల్లలు వస్తున్నారు.
1: దెన్ బాయ్స్ వర్ అప్రోచింగ్.
0: దీనికి ఎవ్వరూ కారకులు కాదు.
1: నో వన్ ఇస్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్.
0: మీరు అనుకుంటారు కానీ వాడు వీరు వీరు అని కాదు. కానీ జరగవలసింది జరిగే తీరాలి.
1: యూ బ్లేమ్ సో అండ్ సో, నో వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
0: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
1: యూ మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్, ఇఫ్ యు ఆర్
0: భోగన్మానం దేహమి విధమున పోషించి రక్షించిన.
1: యూ మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
0: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
1: What is bound to happen is
0: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరూ కూడా తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుండదా?
1: Have you not noticed emperors and kings who wanted to save God and protect their life? Are they alive today?
0: కనుక జరగవలసినవి జరుగుతూనే ఉంటుంటాయి.
1: So what is sure to happen will happen.
0: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
1: But one should find an escape out of it.
0: ఆ చూచేటప్పటికీ లారీ చూచాను.
1: భగవాన్ saw the lorry there.
0: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
1: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
0: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
1: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
0: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
1: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
0: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
1: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
0: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
1: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్, naturally he'll have his backbone and the head totally broken.
0: ఒక పూర్వం ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
1: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలం బ్రోకెన్ నౌ
0: స్పైనల్ కాలం
1: పోతే
0: ఎవరు కూడా చక్క చేయడానికి వీలు కాదు.
1: And when spinal column is fractured, none can correct it.
0: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించాను. చేస్తున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: Boys should be safe and secure.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
1: When boys are secure, Bhagwan.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
1: When students are happy, Bhagwan.
0: ఆ పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
1: As the boy fell from this top, Bhagwan sent the ambulance and 10,000 rupees.
0: తల్లిదండ్రులు వచ్చారు.
1: Parents came.
0: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంత అని చెప్పలేము.
1: You cannot describe the happiness, the joy of the parents.
0: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
1: Which parent can do render such help?
0: అక్కడికి పోయాడు, మా డాక్టర్ ని కూడా వెంట పంపించాను.
1: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
0: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
1: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: నేను యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
1: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: వెళ్ళినాడు.
1: ఈవెంట్
0: వెళ్లేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
1: By the time he reached the hospital, he sat there.
0: Tarvada hospital poyina tarvata bed paina kuda kurchunnadu.
1: The boy could sit on bed in the hospital.
0: Ikkada nunchi ikkadiki consciousness vachindi.
1: And he could have consciousness right from the
0: thing. Akkada nunchi kindiki kuda vachesesindi.
1: And he could feel the sense of touch.
0: Aa sanni chakkaga jarugutu vachesayi.
1: And everything went on.
0: Emi pramadam ledu.
1: No danger.
0: Karanam,
1: reason,
0: దయానుగ్రహమును దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
0: నేను అక్కడ నిలిపాను.
1: భగవాన్ స్టాప్ దేర్.
0: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
1: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సరిటీ అండ్ డివోషన్.
0: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
1: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
0: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
0: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
1: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింట్.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
0: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిలుచుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ రెడీ.
0: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
1: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్.
0: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
1: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్సైడ్.
0: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
1: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
0: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
1: డోంట్ మూవ్ ఎనీవేర్.
0: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
1: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
0: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండదు కదా అన్నారు.
1: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
0: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్,
0: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కారు దగ్గర ఉండాలా.
1: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్.
0: కానీ వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
1: దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్
0: ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
1: నో మిస్టేక్ ఇన్ ఎనీబడి.
0: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్ టు డూ విల్.
0: స్వామి అంటే పిల్లలందరికీ ప్రాణము.
1: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
0: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
1: Bhagwan commanded Srinivas, stop the vehicle now.
0: Chesadu.
1: He did so.
0: Nenu lechanu.
1: Bhagwan got up.
0: Lechi vice chancellor vachadu.
1: Vice chancellor came there.
0: Atanni pilipinchi maatadalani anukune lopala taanu em ayipoyindi adantha oka maya.
1: It was all delusion, a maya.
0: Oka kaalu kindane untundadi భూమి పైన.
1: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
0: ఇంకొక కాలు ఏదో బ్రేక్ కొట్టాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడు, టచ్ వచ్చేసాడు.
1: వన్ వాస్ ఆన్ ద గ్రౌండ్, అనదర్ హీ వాంటెడ్ టు అప్లై ద బ్రేక్ అండ్ ప్రెస్ ఇట్.
0: ఉన్నటువంటి వాడు ఒక్కతూరి స్పీడ్ అయిపోయినకే పడిపోయాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ స్పీడ్ ఇమిడియట్లీ ఫెల్.
0: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
1: Bhagwan took care that it will not go to the notice of anybody.
0: Many steps pen kurchunnaru aadavaru magavaru.
1: Because many were there on the steps there.
0: Entha mandi chuttu untunnaru.
1: Many around.
0: Yedo nenu kurchunnattuga kurchunnanu.
1: Just Swami pretend as if you are seated.
0: Appudu na spinal column ku, na talaku, chetiki pedda pramadam jarigindi.
1: Then the spinal column, the hand and the head of Bhagwan were damaged. What the boy was to face was taken over by Bhagwan.
0: వైస్ ఛాన్సలర్ చూస్తున్నాడు, ఏం స్వామి లేకుండా పోతున్నాడే, ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా బాధపడుతున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్ వై స్వామి sat here, how is that he is not able to get up?
0: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము, ఎంతమందికి ప్రమాదం జరుగుతుంది, టక్క నేను తలుచుకున్నాను, దేహాన్ని మర్చిపోయాను, లేచాను.
1: భగవాన్ ఇమిడియట్లీ విల్డ్ ఎనీ డిలే విల్ పుట్ ఫర్దర్ డేంజర్ అండ్ హి ఇమిడియట్లీ
0: అందరికి ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ వేవింగ్ హిస్ హ్యాండ్ టు ద క్రౌడ్స్.
0: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
1: The hand was completely damaged as if it was cut with a
0: sword. కానీ ఒక డివినిటీ ఒక శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
1: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
0: చొక్కా ఏమి చినగలేదు.
1: Nothing happened to the shirt.
0: లోపల పెద్దగా కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
1: But the hand inside the shirt is totally damaged.
0: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
1: దెన్ దేర్ ఇస్ ఎ బిగ్ డేంజర్.
0: వీళ్ళందరికీ ఎట్ట తెలుస్తుంది నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
1: అండ్ భగవాన్ షుడ్ వాక్ ద డిస్టెన్స్.
0: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదని సంకల్పించుకున్నాను.
1: భగవాన్ విల్ దట్ యూ షుడ్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌడ్.
0: పోయినాను,
1: ఈవెన్
0: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది, ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
1: ఈవెన్ దేర్ క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
1: అండ్ ద హోల్ ది thing, the robe was completely wet with blood.
0: కాని ఇంకా ఎట్టైనా పది మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
0: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలేదు, అంత రక్తమైపోయింది.
1: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
0: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
1: But if the towel is kept in the bathroom, somebody
0: అదే టవల్స్ తిరిగి ఆ బాధలో కూడా సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
1: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
0: అలసట అనేటువంటి కానీ బాధ అనేటువంటి కానీ నొప్పి అనేటువంటి కానీ ఎవరికి నేను చూపను.
1: Bhagavan will never allow anybody to know his tiresomeness or pain or suffering.
0: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నిదూరు బాత్రూమ్ పోతున్నారని.
1: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి హౌ డు యు నో నంబర్ ఇది
0: నా పని.
1: ఇట్స్ ఎ వై ఆర్ యు కన్సర్న్ ఇట్స్ మై జాబ్.
0: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకతూరు నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
1: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
0: ఐదు తూర్లు ఆరు తూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
1: As he has gotten five times because the entire robe was wet by blood.
0: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
1: అండ్ that time is approaching that it may be noticed.
0: ఆ సమయంలో అప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
1: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
0: బా ఒక చైర్ నుంచి దిగాను.
1: He got down from the chair.
0: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
1: Swami smiled, said his own divine miracle.
0: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
1: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
0: కాలు భూమిని కరుచుకోలేదు.
1: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
0: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
1: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
0: హాయిస్టింగ్ చేశాను.
1: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: తిరిగి జ్యోతిని ముట్టించాను.
1: లైటెడ్ ద ల్యాంప్.
0: వీళ్ళు వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్.
0: కానీ ఇదంతా తరిచిపోతూ వస్తున్నారు.
1: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
0: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటున్నారు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
0: అప్పుడు నేనే దండించుకున్నాను.
1: దెన్ భగవాన్
0: చి అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
1: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
0: ఏ బాధ లేకుండా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
1: Unmindful of the suffering, Bhagavan
0: watched. వాళ్ళ హృదయాలు అతి మధురమైనటువంటి హృదయాలు ఆనందంతో కూడా ముఖం కిసించుకొని వచ్చి కూర్చున్నారు.
1: The children of the primary school with the nectarine, beautiful, pure, sacred hearts sat there.
0: ఫోటో తీసుకోవాలని ఆశించారు.
1: They wanted to have a photo with Bhagavan.
0: నిరాశ చేయకూడదు.
1: They shouldn't be disappointed.
0: తక్షణమే దిగాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.
1: Bhagavan
0: ఫోటోస్ తీసుకున్నాను.
1: Bhagavan got down and I had a photo with the children.
0: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి ఒక బాధ కలుగుతుంది.
1: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
0: అది సహజమే.
1: It's quite natural.
0: అది ఒక జెలసీ కాదు.
1: It's not an act of jealousy.
0: కానీ తర్వాత మరి ఒక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
1: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్.
0: ఈ విధంగా 5 times తిగటము రావటం పోవటం లోపల
1: as he was getting down 5 times
0: దేహాభిమానం పూర్తి పోయింది.
1: There's no body connection or
0: attachment. లేకుండా పోయింది.
1: There's no body connection at all.
0: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
1: Or the whole body is something
0: insensitive. తల ఉండినట్టుగా నాకు కనిపించలేదు.
1: And he didn't notice any part of the body there.
0: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
1: Let it be there or not.
0: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
1: I should make everybody happy.
0: ఎవరికి తెలపకూడదు.
1: I should not tell anybody.
0: అని నాలో నేను పెట్టుకున్నాను.
1: He has decided himself.
0: ఈ విధంగా ఉంటుంది.
1: So saying.
0: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
1: The bleeding was there little noticeable outside.
0: తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
1: And slowly he climbed up the steps nearing the flag.
0: దాని వెనకలు ఎవరు లేరు.
1: Because no one was there behind.
0: చూడడానికి వీలు కాదు.
1: Nobody can notice it.
0: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
1: Is it possible to be there unnoticeable?
0: తిరిగి వచ్చాను 5 hours సైమ నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
1: And Bhagwan sat there at 5 o'clock.
0: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
1: Bhagwan is telling all this so that the public and students might know.
0: ఇంకా ఇంకొక మానవ శరీరమేగినైతే
1: if it is supposed to be a human body
0: ఒక క్షణమైనప్పుడు నాకు చైర్ పైన కూర్చోవడానికి వీలు కాదు.
1: Impossible to sit on the chair for a moment of time.
0: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
1: Impossible to step forward.
0: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
1: Something like an electric shock all over the body.
0: చీ షాక్ ఏది కొడుతుంది? కరెంటు కొడుతుంది. నేనే కరెంటు. నా కరెంట్ ఇంకోటి ఏం కొడుతుంది?
1: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current. With that he is not bothered of any shock.
0: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
1: And he allowed the program to go.
0: కార్ లో కూర్చున్నాను.
1: Sat in the car.
0: తిరిగి వచ్చాను.
1: And came here.
0: సెంట్రల్ టెస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
1: సెంట్రల్ టెస్ట్ మెంబర్స్ కేమ్.
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్.
0: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
1: And he asked them to have their food.
0: శ్రీనివాసు మాత్రం వచ్చి స్వామి క్షమించండి అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
1: శ్రీనివాసన్ సెడ్ పార్డన్ మీ స్వామి.
0: నేను తలుచుకుంటా పాస్ట్ ఇస్ పాస్ట్.
1: ఐ వై డు యు థింక్ ఆఫ్ దిస్ పాస్ట్ ఇస్ పాస్ట్.
0: యా ఐ యామ్ హ్యాపీ.
1: ఐ యామ్ హ్యాపీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ
0: అన్నాను. కూర్చున్నారు అందరూ భోంచేశారు.
1: అండ్ ఆల్ సాట్ దేర్ హ్యాడ్ దేర్ లంచ్.
0: భోంచేసిన తర్వాత
1: ఆఫ్టర్ ఫుడ్
0: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
1: Then they noticed bleeding.
0: పిల్లలందరూ కూడా నువ్వు బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
0: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
1: బ్యాండ్ బాయ్
0: వాళ్ళంతా కాచుకున్నారు.
1: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
0: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను. తుడుచుకున్నాను.
1: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
0: ఏమిటి అన్నాడు. హిందూలాష.
1: హిందూలాష వాట్ ఇస్ దట్ స్వామి?
0: హిందూలాష జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
1: హిందూలాష వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ది బాడీ విల్ హ్యాపన్.
0: చూడు అని ఇది నీ విప్పి కొంచెం అట్లా చూపించాను.
1: స్వామి సెడ్ నౌ యు సీ అండ్
0: అందరూ బాధపడ్డారు. రక్తమంతా ఉంటుండాలి.
1: దే నోటీస్ బ్లడ్ ఆల్ ఓవర్.
0: చెప్పాను మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
1: ఇఫ్ యూ ఫీల్ సాడ్ ఐ డోంట్ అలవ్ యూ టు బీ హియర్. యూ షుడ్ నాట్ టెల్ ఎనీబడి.
0: ఎవరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
1: నో వన్ నో సంటిల్ భగవాన్.
0: ఇదే విధంగానే
1: like this
0: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారు ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
1: Like this the suffering of the students of the devotees of everybody is taken over by Bhagavan.
0: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
1: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
0: అన్ని రంగములు ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
0: రాజకీయం ఎందే కాకుండా
1: నాట్ ఓన్లీ పొలిటిక్స్
0: విద్యారంగములందే కాకుండా
1: ఎడ్యుకేషనల్
0: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
0: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
1: దిస్ ఇస్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
0: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
1: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మహాభారత యుద్ధ సమయం నందు
1: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత
0: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
1: Krishna sat in the front.
0: Arjuna venaka paina pai bhagamlo kucchunnadu.
1: Arjuna was on the top behind.
0: Bhishmudu vestunnadu ambulu.
1: Bhishma was shooting the arrows.
0: ప్రతి అంబు కూడాను కృష్ణుడికే తగులుతుంటారు, కానీ అర్జునికి ఏమాత్రం తగలదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆరో వాస్ షాట్ ఎట్ కృష్ణ అండ్ అర్జున వాస్ నాట్ ఎఫెక్టెడ్.
0: ఆ అర్జునుడు రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుని ఎటు పోమని చెప్పాలి, ఎటు ఉండమని చెప్పాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి చిహ్నములు ఉంటున్నాయి.
1: యాజ్ కృష్ణ వాస్ సీటెడ్ దేర్ ఇన్ ద చారియట్ ఇన్ విచ్ డైరెక్షన్ ది చారియట్ హ్యాస్ టు గో, దేర్ ఆర్ సర్టన్ సైన్స్ టు ఇండికేట్.
0: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పినటువంటి సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
1: టుడే వీ హావ్ సిగ్నల్స్ అండ్ సైన్స్ టు గో టు ద రైట్ ఆర్ లెఫ్ట్. దోస్ డేస్ దట్ వర్ నాట్ దేర్.
0: అర్జున యొక్క కుడిపాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన వేలు వత్తలు.
1: And the first finger, the toe of the right
0: foot has to be pressed. ఇనుప బూట్లు వేసుకున్నాడు.
1: And Arjuna was wearing iron shoes.
0: ఒక ఇనుప బూట్తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
1: So with that iron shoe of the right foot,
0: left foot అంటే ఇక్కడ ఒత్తాలి.
1: And it has to be pressed on the left side.
0: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
1: There Krishna also had this blood coming out of it because the constant pressure.
0: అంబులు అన్ని కూడా కృష్ణుడికి తగిలినాయి.
1: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్ అట్ కృష్ణ.
0: ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
1: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుని చుట్టం లేదు.
1: నో వన్ వర్స్ వాచింగ్
0: కృష్ణ.
1: ఇట్ వాస్ వార్ టైం.
0: అది వారి వారి డ్యూటీ.
1: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
0: అందులో తగ్గులో కూర్చున్నాడు.
1: అండ్ హి ఆల్సో
0: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
1: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
0: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునికి అభయం ఇచ్చాడు?
1: బికాస్ కృష్ణ గేవ్ ప్రామిస్ టు అర్జున బిఫోర్.
0: అర్జున దుశ్శాసన ఇద్దరు కూడా చేరినప్పుడు
1: అర్జున అండ్ దుర్యోధన వర్ దేర్.
0: దుశ్శాసన నీకేం కావాలి?
1: హీ సెడ్ వాట్ డు యు
0: నాకు రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి.
1: ఐ హావ్ టూ ప్రాపర్టీస్.
0: ఒకటి సిపాయిస్ ఉన్నాయి, కావాలా నేను కావాలా?
1: యు వాంట్ ది ఆర్మీ ఆర్ ఐ హియర్?
0: దుశ్శాసన చెప్పాడు నాకు సిపాయిలు కావాలి అన్న.
1: అండ్ హీ సెడ్ ఐ వాంట్ ది ఆర్మీ.
0: అంతరు 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
1: దెన్ హీ సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యూ.
0: అర్జున
1: అర్జున
0: నేను నీకున్నాను.
1: అర్జున ఐ యామ్ హియర్ ఫర్ యూ.
0: నువ్వేం భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
1: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
0: కానీ ఇంజన్ నేనే.
1: ఐ యామ్ ది ఇంజన్ దేర్.
0: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
1: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
0: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు తీసుకుని పోమన్నాడు.
1: సో ఐ గివ్ యూ ద ఇంజన్, యూ గో.
0: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
1: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
0: కానుకనే అర్జునికి సంభవించవలసినటువంటి అన్ని కూడాను
1: Therefore, what all the danger that Arjuna was to face was taken over by
0: Krishna.
1: In fact, many such incidents took place in the past.
0: Kanuka,
1: so,
0: ee naadu jaragavalsinatundi okkaru kaaranam kaadu.
1: No person
0: leka pillalu yokka dosham kaadu.
1: Nothing wrong with student.
0: Inke vidhamaitundi pilot yokka dosham kaadu.
1: Nor the pilot.
0: Adantha aa samayamlo jaragavalsin jarige teerali.
1: It was bound to happen at that moment of time as designed.
0: Idi anta kudunu naa yokka dinte kaani evvariki ee vidhamaitundi tappu ledu.
1: It's all Bhagavan's will, divine will. Nothing is wrong with anybody.
0: Appudu అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
1: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
1: అండ్ హి సాట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
0: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
1: ఎవ్రీ డే దే యూస్డ్ టు కమ్ అండ్
0: ఆస్క్ స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
1: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
0: నేను పరిగెత్తడానికి స్థలం లేదు, లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐఎమ్ రెడీ టు రన్.
0: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
1: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ది టైమ్ స్మైలింగ్.
0: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
1: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నరేటెడ్,
0: మీకు ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అవలంబితం చేస్తాను.
1: Then once a devotee follows the command of Bhagavan, Bhagavan will come to your protection, come what may.
0: Mari takshame intiki vachin tarvata ee naluguru pillalnu pilchalu.
1: The moment he returned, he called all 4 boys.
0: Vaadu choochari idantanu.
1: They noticed this.
0: Chaala baadha paddaru paapam.
1: They felt very sad.
0: Baadha padinappudu nenu cheppanu.
1: Then Bhagavan said,
0: cheppina maata meeru enduku vinakoddu?
1: Why don't you follow the command?
0: Enduku meeru akkada lekunda poyyaru?
1: How is that you are not there?
0: Meeru akkada unduti jarigindedi kaadu kada?
1: Had you been there, this incident would not have happened.
0: Maatanta cheppanu.
1: And Bhagavan said only escaping answers like that.
0: సరే, వాళ్ళు బాధపడ్డారు.
1: దే టూ ఫెల్ సాడ్.
0: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
1: దెన్ భగవాన్ సెడ్, డోంట్ ఫీల్ సారీ, what is destined to happen happened.
0: Kanuka,
1: so
0: ee samvatsaram anta kudanu mundu raaboyeetvanti yokka baadalu anni kudanu jarigipoyinayi.
1: So all those things that are bound to happen in the rest of the year has already happened.
0: Mee andaru kudanu,
1: all of you,
0: సరైనటువంటి భావంతో,
1: విత్ గుడ్ ఫీలింగ్,
0: చెప్పిన మాటను విని,
1: ఫాలో ద కమాండ్,
0: మీరు చక్కగా నడుచుకొని,
1: కండక్ట్ యువర్ సెల్ఫ్,
0: మీరు క్షేమంగా ఉండండి, సమస్తకు మంచి పేరు తేండి,
1: యూ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్, గెట్ ఎ గుడ్ నేమ్ టు ది,
0: మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి,
1: అండ్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: ఎందుకంటే రేపటి దినము మహాపుణ్యకాలం.
1: Tomorrow is a highly sacred day.
0: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
1: భీష్మ ఫ్రమ్ లాంగ్ బ్యాక్,
0: కట్టకడపటికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
1: Bhishma, the great warrior, was waiting for
0: Uttarayana.
1: He was on the bed of arrows for a long period of time.
0: 56th
1: days tomorrow.
0: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
1: then he called all Pandavas.
0: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
1: he taught them what they're supposed to do.
0: కనుక ఆ ఉత్తరాయణ కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు.
1: And he told Pandavas,
0: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
1: Tomorrow is the most auspicious time.
0: ఈ సంక్రమణ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
1: And it's highly sacred day.
0: కనుక ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణము చేస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ది నార్త్ సైడ్.
0: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
0: దినకరుడు శాంతుడైతోచే,
1: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేస్,
0: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే,
1: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవరి,
0: పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడతుడగిరి,
1: అండ్ వి ఫైండ్ ద ప్రెజెంటరీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హి,
0: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే,
1: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్,
0: మిరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే,
1: అండ్ ద చిల్లీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్,
0: బంతి పువ్వుల ముఖములు అల్లంత విప్పే,
1: the flowers also blossoming in full,
0: mana grahamula dhanya sampadala nilpe,
1: and you find the grain in plenty and prosperity,
0: sarasuralaina sankranti pandagocche,
1: and it's a beautiful festival of sankranti that is at once in
0: sarva vidhamulaina dhanyamulanta kudunu mana yokka indaku cherutuntayi,
1: all forms of grain are present in our granary.
0: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
1: During this time of Sankranti, peasants take rest.
0: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
1: As Sankranti approaches, we do face certain risks and dangers.
0: నా పనులు ఏమి చేసినప్పటికీ,
1: whatever we do,
0: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
1: Nobody can prevent it.
0: జరిగిపోతూనే ఉంటుంటాయి.
1: They simply happen.
0: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
1: Another point need to be informed.
0: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
1: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
0: స్త్రీలందరూ వచ్చి చేరారు.
1: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
0: స్వామి, 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
1: భగవాన్, యూ డిసైడెడ్ 19th as the ladies' day.
0: మేమంతా మీరిచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరిచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
1: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
0: ఏమి చేయనక్కర్లేదు.
1: You don't need to do.
0: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
1: You be happy, that is enough.
0: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
1: But one or two told.
0: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
1: Bhagavan, many సేవాదళ members come here.
0: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయనకూడదు, సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేట్టుగా అనుగ్రహించండి అన్నారు.
1: భగవాన్, గివ్ us this chance to serve food to the సేవాదళ that visits ప్రశాంతి నిలయం.
0: చెప్పాను, నేను సంకల్పించుకున్నాను ఇది.
1: భగవాన్ సెడ్, ఐ విల్ ఆల్రెడీ.
0: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి.
1: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: ఈనాడు,
1: టుడే,
0: నేను సంకల్పించుకుని,
1: భగవాన్ డిసైడెడ్,
0: 360 దినములు కూడాను,
1: all the 365 days, not one or two,
0: jeevitham anta kudanu,
1: throughout life,
0: prati dinam kudanu 3000 mandi sevadalam varu,
1: every day we have 3000 sevadal members working here.
0: Meer andaru kudanu meer chakkari bhojanam pettali,
1: you will have very good food.
0: Adi sankalpinchukoni రేపటి నుంచి నే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్ గీట్లు అన్ని కూడా నువ్వు వేపించేశాను.
1: That is Bhagavan's will.
0: ఎవ్వరికి తెలియదు.
1: That is Bhagavan's will. From tomorrow,
0: Satya Sai is silent worker.
1: Satya Sai is a silent worker.
0: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
1: ఆల్ గ్యాస్ సిలిండర్స్
0: పెద్ద పెద్ద పాత్రలు అంతా తెప్పించాము.
1: బిగ్ యుటెన్సిల్స్
0: అన్ని భోజనాలు తగినటువంటి సామాగ్రి అంతా తినే తట్టలు పొడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
1: ఆల్ ప్రొవిజన్స్ యుటెన్సిల్స్ ఆల్ ఆర్ రెడీ నౌ.
0: అన్ని బియ్యము బేడలు సర్వం కూడా ఏకమైపోయినాయి.
1: రైస్ అండ్ ద డాల్స్ ఆర్
0: రేపు ఒక దినమే కాదు రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుండాలి.
1: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
0: Tarvata, Central Trust one pilchan.
1: Then Bhagavan called Central Trust member.
0: Ye meer chese pani emtundi?
1: What is that you are going to do?
0: Kevalam perlu pettukoni kucchunte prayojanam emti?
1: Are you there for name?
0: Meer cheyavalsinattu kuda konni cheyali.
1: You are supposed to do certain duties.
0: Nijanga baapu sevaku vachetunte varu chaala beedavandanta vastunnaru.
1: Many poor men.
0: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు.
1: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
0: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు.
1: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
0: కానీ అందరూ వస్తున్నారు.
1: మెనీ పీపుల్ కమ్.
0: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
1: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ ది రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
0: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు.
1: అండ్ రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి
1: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
0: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
1: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
0: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి.
1: ది ప్రైజెస్ హావ్ గాన్.
0: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు, సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
1: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ అండ్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
0: Kani madhuranga cheptanu katinanga vestanu.
1: Bhagavan talks sweetly but he's so harsh in treating people.
0: Cheppanu.
1: He told them firmly.
0: ఎర్రాడి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
1: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
0: మీరు ఢిల్లీలో ఉండే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
0: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
1: వి ఆర్ ఇన్ ఏ విలేజ్ వేర్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్.
0: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి అన్నాను.
1: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
0: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
1: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiated with the government and railways concessions are sanctioned.
0: ఒక విధమైనటువంటి కఠినమైనటువంటిదిగా జరిగినప్పుడే ఈ మనిషి కూడా కొంచెం కదులుతాడు.
1: When Bhagavan is so harsh and strict, we start acting.
0: లేకపోతే మనిషి కూడా కదలడు.
1: Not otherwise.
0: మనిషి ఈనాడు ఏమైపోయిందంటే కలియుగ ప్రభావం చేత
1: because effect kali
0: sovaratvanni penchukoni poyinadu.
1: Man is lazy more and
0: swartham anetundi perigipoyindi,
1: full of selfishness.
0: Ee swarthamu ee oka selfishness chusukundinappudiki somarthalamu aneka kanu pannlo ninchipothunnadu.
1: Because of selfishness we are lazy more and don't do any work at all.
0: Nenu kattinanga cheppanu chesthe chey lekapothe resign cheyanna.
1: Bhagavan gave strong dose, do it or resign.
0: Poi putte ayipindi.
1: They went.
0: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
1: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
0: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్డ్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
0: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడా ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీలో చాలా చిక్కిన అన్ని తీసుకుని రావడం చాలా కష్టమైపోతుంది.
1: సేవాదల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది సాంక్టమ్ సాంక్టోరియం ప్రశాంతి నిలయం దే హాడ్ టు రిలై ఆన్ సెవెరల్ మీన్స్ ఆఫ్
0: సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.
1: ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అరైవ్డ్ ఎట్ డిసిషన్.
0: 50 కోట్లు శాంక్షన్ చేసింది.
1: ఇట్ శాంక్షన్ 50 crores.
0: కంకర లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేశారు.
1: అండ్ దే కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
0: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్డుకు పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్ణయించేశారు.
1: We are going to have very soon a railway station there near the petrol pump.
0: Dharmavaram మరి ధర్మవరము ప్రశాంతనిము చిక్కుపళాపురం ఈ రకంగా అన్ని దేశాలకు కూడా కనెక్షన్ ఇచ్చేటువంటి రైలును ప్రారంభిస్తున్నారు.
1: అండ్ విల్ హ్యావ్ ద రైల్వే కనెక్షన్ కనెక్టింగ్ దీస్ త్రీ పాయింట్స్ చిక్కుపళాపూర్ ధర్మవరం అండ్ పుట్టపర్తి.
0: రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా మొన్న మీటింగ్ జరుపుకొని ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాజ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్
0: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతనిములో దిగాల.
1: Everybody should reach comfortably, conveniently by for
0: Bombay ekkachunu, Madras lo ekkachunu, Hyderabad lo ekkachunu, inke vidhi Delhi lo ekkadi digina kadani prashantane emochi cheripovatam.
1: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
0: Yenikosam meeku cheptunnanante,
1: why Bhagavan is telling this?
0: Avatara samayal lopala,
1: the time of incarnation,
0: ఎప్పుడు కూడా నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ విధంగా అన్ని ఒక సమకూరినటువంటి తెలియదు.
1: ఇన్ నో టైమ్ యు ఫైండ్ ఆల్ థింగ్స్ జాయినింగ్ టుగెదర్.
0: ఇది చిన్న పల్లె,
1: ఇట్స్ ఎ స్మాల్ విలేజ్,
0: చిన్న వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
1: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
0: అలాంటి చిన్న పల్లె లోపల
1: సచ్ ఎ టైనీ హామ్లెట్
0: యూనివర్సిటీ రావటం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
0: రావటం ఏమిటి?
1: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
0: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
1: ఎ రైల్వే స్టేషన్,
0: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
1: ఎంఐటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపలనే ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
1: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba,
0: inka
1: we find impossible things happening here.
0: Inka ennenno jaragabothunnayi,
1: many more things are going to happen.
0: Meeku telusunu,
1: you know that
0: ee swami cheppetvanti kaadu.
1: These are not things to be said.
0: Dinadinaliki inka meer ee naadu daggara gucchunnaru, inka kontha kaalamunaku konni mailla nunchi choodavalsi vastundi meeru.
1: Today, at least you are near. After some time, you have to be away 100 miles
0: far off.
1: Never lose the chance having had Bhagavan. Never give up the service to Bhagavan.
0: Bhakti ni ichi.
1: Having conferred devotion. Giving power.
0: Mukti chechunandi.
1: And he'll give you redemption. Itarula
0: matalu impuga nammi kompadeyakandi.
1: Never listen to the words of others and ruin yourself.
0: Nerchukondi nerchukondi ee buddhula neevu teerchukondi karmam.
1: Learn from today itself and get relief from your karmic effects.
0: Kanuka.
1: So.
0: Mee andari prarthanalu nenu aalakinchi.
1: Bhagavan respond to our prayers.
0: Teppinchukotam mee kosame teppinchukunnanu.
1: This has been brought for your sake.
0: Ippudu mee kosame dinnanta nenu nayam cheskuntanu.
1: Bhagavan has decided to cure himself for our sake now.
0: Anta nayam ayipoyindi, em yochana pettukovaddandi.

0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect, perfect,
0: perfect. Perfect and perfect, nothing but perfect.
1: Kanuka, meerandaru kudanu cheppinattu nadchukoni.
0: Follow Bhagavan's command.
1: చక్కని పేరు ప్రతిష్టలు నిలుపుకొని
0: గెట్ ఎ గుడ్ నేమ్
1: మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులైపోయి
0: పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్
1: ప్రపంచానికి ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
0: బి ఐడియల్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: నేను ఆశించేటువంటి
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ వాలంటీర్స్ కూడాను
0: ది వాలంటీర్స్
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: సపరేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేమ్.
1: ఇంకా భక్తులు కూడా తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము.
0: అరేంజ్మెంట్ ఫర్ డివోటీస్ ఆల్సో.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 షెడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరెక్టెడ్ దేర్ టు అకామడేట్ డివోటీస్.
1: అందరికీ కూడా కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
0: అండ్ 150 ఏకర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అకామడేట్
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు.
0: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామడేటింగ్ ఎవ్రీబడీ.
1: ఈ 75th బర్త్డే కి
0: ఫర్ ది 75th బర్త్డే
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కాని స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: But if Bhagavan's grace is there, wherever you may be, you belong to him.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు అని ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: Here or there, anywhere, only one Sai present who will
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: Bhagavan is always with you.
1: కనుక స్వామి దూరం అవుతారని మీరు భ్రాంతికి ఏమాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
0: Never be deluded with the feeling that Bhagavan will distance himself.
1: దృఢం చేసుకోండి.
0: Have the strong faith.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka.
0: So,
1: munmundu,
0: in future,
1: mee karyakramalu,
0: the program,
1: sakramanga jarupukovachunu.
0: Do it in a proper way.
1: Raboye samvatsaramu,
0: the future year,
1: inka mee sports lopala mee uttejanga meer aadukovachunu.
0: You can play much more than before.
1: మీకు ఏమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్
1: ఎఫర్ట్స్. కొన్ని విషయాల్లో మాత్రం చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి,
0: ఎట్ ఆల్ యూ బి హ్యాపీ,
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి,
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి,
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ,
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
0: విదౌట్ స్పిరిచువాలిటీ
1: ఈ డిప్రెషన్,
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% అంత డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: Depression perige koladi diseases perigipothunnayi.
0: Because of the depression, the diseases increase.
1: Ee diseases anta kuda man deham nunchi puttinavi kaadu.
0: Diseases are not out of the body.
1: Manasu nunchi puttinave.
0: That is the products of the mind.
1: Manasuku shanti lekapodunna chetane ee yokka డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దేర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
1: శారీరక పుష్టిని మీరు పెంచుకుని,
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్స్,
1: ఆనందంగా జీవితం గడిపి,
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: బ్లిస్ తోటి మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
1: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: యూ మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవభక్తి తప్ప మరొకటి కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
1: ఈనాడు దైవభక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
0: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
1: ఎక్కడ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీ where we find bestiality, animality.
1: కనుక ఈ పశుత్వము, రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
0: సో ఎనిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
1: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
0: వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
1: దేశం నలుమూలలా తిరిగి
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: యొక్క క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల.

ஏதம் புனர்லபியம் ஏதத் சர்வம் புனர்லபியம்

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుని కోల్పోతేమా ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punarpatni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punarmahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చేనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెండ్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluvu ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ అండ్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: It is the body that protects, holding the divinity within.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: Human body is an iron safe which has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండెను సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువ అంటే ఏమిటో ఏమాత్రము అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుంది.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుంది.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకొనుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి ఒక దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్టవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice self.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: Veda calls this heart as ఆత్మ, the spirit.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర, divinity, is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనిటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్, అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు కూడా నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ, ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ, ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: అతనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మ నమ్మున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యు కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando
1: old age
0: neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవరే.
1: If you are intelligent enough you have to know your
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there's so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you are becoming vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యూ గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైట్యూస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైట్యూస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: gradually he
0: సాధన ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంత ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi e manam aavirbhavinpa chesukoni tirigi bayaku teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatunti vaadu evadu ee jagattulo kanaraadu.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మధురి తన్నులుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: వీరుని కూడా మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. అది ఏమని తెలుసుకోవాలి.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావు లేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: డిసపియర్స్ అస్ ట్రూ.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ అస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటిని కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the...
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life? Don't you find birds and bees partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the hospital,
0: when the children and wife cry loudly, is
1: it
0: possible to sing the glory of God then at the last
1: time? At that time,
0: if you go on crying for help, who will come to your
1: rescue? జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏ నాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: What is that you find
0: in the body? Kani
1: mana antarbhavam nandu pavitramaina gunamulu untunnayi.
0: They are present, the sacred qualities within the body.
1: Vaatini kaapaadukune nimittamaimindi ee dehanni manamu poshinchukovali.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body.
1: You
0: are highly educated now. How is it possible? It's only through this body you
1: can
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మన్ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్లీ?
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: We should never consider that the body is not given to enjoy worldly pleasures.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says దక్షిణామూర్తి was passing by the sea shore.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి represents intellect.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: He was passing by the sea shore.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హీ ఇస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హీ వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణం లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: దెన్ దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రం నందు
0: ఇన్ మీ
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్నే మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface. And in fact to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ ఆర్ ద డెకరేషన్
1: చెరియే శృంగార.
0: అండ్ వేవ్స్ ఆర్ ద డెకరేషన్ టు ద ఓషన్.
1: గగనక చంద్రమణి శృంగార.
0: అండ్ మూన్ ఈస్ ద జువెల్ టు స్కై.
1: నారికి గుణమే శృంగార.
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్.
1: ఈశ్వర భక్తులకి నొక్కట విభూతియే శృంగార.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానమును పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect
0: it. Not attachment.
1: కాని దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెనీ ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద.
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect
1: dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్,
1: ధర్మం అనేటువంటి శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్
1: అగైన్. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: వేషానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫుల్.
1: ఒక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించేటప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: వేషానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ది రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: ఈ కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు అయినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్
1: సత్యనినతి
0: ట్రూత్
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డ్ విత్ డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: కన్నులు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: అండ్ యూ రీడ్.
1: తల్లిదండ్రులు చూడు.
0: యూ సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులు చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతూ ఉంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారు చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్.
1: మీ వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే తల్లులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీ వే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu kanu drushtinchi vereyipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte varini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది.
0: You will
1: be safe. మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you are watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
2: దట్ ఈస్ ది బ్యూటీ
1: సత్యం శివం సుందరం అన్నారు
2: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
2: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
2: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
2: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
2: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
2: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
2: ఇట్ వాస్ ఈవినింగ్
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు
2: అండ్ ఈస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
2: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డీ కొట్టారు
2: బోత్ కేమ్ ఇన్ క్లాస్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
2: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
2: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ఫాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను
2: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
2: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్
1: అతనే సోక్రటీస్
2: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూట్యూబ్ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు
2: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
2: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
2: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమిది లౌడ్ స్పీకర్ ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
2: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్
1: వినకూడదు
2: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తలచాలి ఏది తలచాలో దాన్ని తలచాలి
2: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: ఎక్కడ ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి
2: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్
1: అనవసరంగా రాత్రి ఇంతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
2: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
2: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్స్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు
2: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: పాండవులైనా అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
2: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు
2: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
2: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్స్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
2: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు
2: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
2: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్ టు యువర్
1: విద్యార్థులారా విద్యార్థినిలారా
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
2: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తులో వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
2: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
2: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
2: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్య నిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు
2: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు
2: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి
2: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి
2: యు డెవలప్ బ్యాడ్ థాట్స్
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి
2: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ
1: చూడకూడదు
2: సో యు కెనాట్ లుక్ లైక్ దట్
1: ఈ చూపును అదుపులో పెట్టుకో
2: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
2: దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్
1: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
2: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి
2: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి
2: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు
2: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు
2: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి
2: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము
2: అండ్ If future depends on you,
1: కనుక మీరు మంచి వారైనప్పుడే దేశం కూడా మంచిది అవుతుంది.
2: If you are good, the country is bound to be good.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: అందునిమిత్తమే మీరు దేహాన్ని కాపాడుకోవాలి.
2: For that purpose, you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
2: When once the body is lost,
1: దేహంపైన మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
2: సాధించలేము. You can regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
2: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అదే మీ లక్ష్యంగా తీసుకోవాలి.
2: Keep it. అదే
1: మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
2: Keep it as the chief aim.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిరి పట్టున్న గడిదా అట్లే ఉండు.
2: You have determined somewhere or other. Hold on, until you are successful.
1: Koru vediyo korane korthi kooki chellu daaka povakundu.
2: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina vediyo adagana adigithiri adigina vidiyaka viduvakundu.
2: Having asked, never give up until it is given.
1: Talakina vediyo talakane talchidi talapu thiru daaka povakundu.
2: Having thought somewhere or other, until the thought is reality, do not
1: koru padaleka meeraina bhuvaliyo వడం తెలియక తమైన అడుగవరియు.
2: Out of disgust, God should bless you, or you should faint in
1: the way. వస్తాడు వడం తెలియక మీరైనా అడగాలి.
2: Out of disgust, he might come for the home, or he might drop
1: out. Out of vidyarthi diksha kaadu.
2: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Kaadu vidyarthi dikshane kaadu.
2: It is not the determination.
1: Annintini meeru sadhistu povali.
2: You should achieve
1: it. Adhe vidyarthi diksha.
2: Then that is the determination of a student.
1: Prema swaroopulara.
2: Embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్ బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వీ ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలో సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయోహో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానము చేతనే త్యాగము వస్తుంది.
1: Through meditation you can cultivate sacrifice.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: By sacrifice you can be peaceful.
0: కనుక ప్రతి దాని కూడాను అభ్యాసం కావాలి.
1: So for everything practice is essential.
0: పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: Walking, talking, reading, they're all out of practice.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుక ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు. సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈస్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అదియే మనకు సరియైన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యు ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: Kalakala prapannanam kalakim karishyate. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
1: It is the time that swallows life span.
0: Kani kalamuni kudanu mirugetvanti vaadu Eeshwarudu.
1: But Eeshwara is beyond time.
0: Kanukane Eeshwara prabhavanni hrudayamlo unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్, హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వీ రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతమని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వీ రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణం.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything.
0: Kanuka prapanchame manaku nijamaina grandhamu.
1: So world is a true book.
0: Ee prapanchamulo nechukoleinatundi okkati kudanu ledu.
1: There's nothing that you cannot learn from
0: manavudu entati medhavi ainappatikini.
1: Man may be very intelligent.
0: Sarvamu kudanu ee prapanchamane grandhamu nunchine taanu nechukogalugutunnadu.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: వెన్ దర్ ఇస్ నో వరల్డ్ దర్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: పూర్వం ఈ ప్రపంచం అంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: ఎర్లియర్ ద హోల్ వరల్డ్ వాస్ పిచ్ డార్క్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘంతో కప్పి ఉండేది.
1: క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ కంప్లీట్లీ క్లౌడెడ్.
0: క్రమక్రమేణా కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: యాజ్ మౌంటైన్ సీ అండ్ రివర్స్ ఫార్మ్డ్ యు ఫైండ్ ద డార్క్నెస్ డిమినిషింగ్.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ద లైట్ ద సన్ అండ్ స్టార్స్ అపియర్డ్.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండి వెలుగు ప్రారంభమవుతుంది.
1: యాజ్ భగవాన్ సెడ్ యెస్టర్డే తమహా డార్క్నెస్ గివ్స్ రైజ్ టు ద లైట్.
0: కనుకనే ఈ చీకటి నుండి ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will not suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: Then the worldly friends may be up.
0: కానీ భగవంతుడు నీకు మిత్రుడు. In you, with you, above you, below you, around you.
1: But God, ella
0: velalu endu kudanu nee tone untunnadu.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as
0: in bayani bhagavat naamame nijamainatundi bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: సో గాడ్ ఈస్ ద ట్రూ
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: గాడ్ ఈస్ ద ఓన్లీ ఫ్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు కానేరడు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ నో.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: టుడేస్ ఫ్రెండ్స్ మే బి ఎనిమీస్ టుమారో.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యావహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విద్యలు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వెలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
0: ప్రాతిభాషికమనేటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థ్యం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్ ఈ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరి. ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకారం మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావం తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ ది
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకనే మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్ర ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
0: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠం
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు,
1: Then Narayana said,
0: Madbhaktaha yatra gayanti tatra shishtami narada. Narada.
1: Narada.
0: Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kuda nu branch officesu.
1: Vaikuntha, Kailasa, they are branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence
0: address. Tatra shishtami narada. నేను వశామి అని చెప్పలేదు. తత్ ప్రతిష్టామి నార్ అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హి సేస్ దట్ హి ఇన్స్టాల్స్ హింసెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద హార్ట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
0: అయితే
1: హౌఎవర్
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: హౌఎవర్ వీ డోంట్ ప్రే, వీ డోంట్ సింగ్ విత్ ప్యూర్ హార్ట్ అండ్ సెల్ఫ్లెస్లీ.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మేనిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత, పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. పుత్రుని నిమిత్తమై, మిత్రుని నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైనటువంటి దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్
0: సదా జాయతే ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్
0: నందనందన పదద్వందే క్షణే ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నియమిస్తున్నావు కానీ వద్దు ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: ఇన్ని సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్ వాట్స్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: యూ వాంట్ టు బికమ్ ఎ మిలియనేర్.
0: ఎవడు కోటీశ్వరుడు?
1: హూ ఇస్ ద రిచ్ మ్యాన్?
0: హూ ఇస్ ది బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది బిగ్గెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్.
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ద పూరెస్ట్
1: మ్యాన్. హీ హూ హ్యాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ది డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యూ రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్ ఆఫ్
0: లైఫ్. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యూ బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరో చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They're lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకొని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself?
0: భగవంతుని వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
0: Yemiti tata birla birla skulaskaru variki emaina kinchit shanti unda?
1: Tata birla kinoska, do they have
0: prapanchaniki goppa vare kani srimantule kani manasikanga shanti lenetunte oka ashantulu?
1: But they are very rich but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు,
1: యూ హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి,
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి,
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు,
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూ?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యూ గ్యాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యూ గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యూ హావ్ దెం ఓన్లీ టు
0: స్లీప్. నిద్రలే లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యూ కరెక్ట్ స్లీప్, వై
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్ల బెడ్ ఎందుకు?
1: వై డెన్ల బెడ్?
0: ఈ డెన్ల పిల్లో ఎందుకు?
1: వై డెన్ల పిల్లో?
0: ఇవన్నీ వ్యర్థమే కదా,
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manas enduku,
1: why mind there,
0: ee buddhi enduku,
1: why intellect,
0: ee antakarana enduku,
1: why inner
0: senses, ee deham enduku,
1: why this body.
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittam yerpadinatuvanti nenatuvanti satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for inner peace.
0: భౌతిక కోసం కాదు ఈ దేహం రావటము.
1: Body is not for external peace or comfort.
0: భౌతిక ఆనంద నిమిత్తమే కాదు ఈ మనసు రావటము.
1: Is not for worldly happiness that the mind
0: is. ఇంద్రియమంతా పెట్టడము కేవలం భౌతికమైన దృశ్యాన్ని చూడటం కాదు.
1: Is not to watch the outer scenario.
0: ఆత్మ ఆనందమును పొందే నిమిత్తమై ఇవన్నీ బెడ్ పిల్లో ఫ్యాను సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ పెట్టినట్టుగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ టు ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద స్పిరిట్. ది ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ మెన్.
0: కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము అయినా అది లేకుండా పోతుండాలి.
1: టుడే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ పీస్ అండ్ బ్లెస్.
0: మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది.
1: వెన్ వీ డోంట్ ఫాలో ద రైట్ పాత్.
0: దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు?
1: వై గాడ్ హ్యాస్ గివెన్ ద
0: శరీర మార్గం కలు ధర్మ సాధకం.
1: టు డూ ఆల్ గుడ్ యాక్టివిటీ.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువు నాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుక నీ సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the best and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ టుడే.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ఇస్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ దిస్ షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైమ్ ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
2: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
2: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
2: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
2: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
2: బట్ అన్ఫార్చునేట్లీ
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
2: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్
0: సత్యం అంటే ఏమిటి,
2: వాట్ ఈస్ దిస్ సత్,
0: న్యాయం అంటే ఏమిటి,
2: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
2: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
2: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
2: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
2: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
2: The matter of the book should get into the head and
0: should be taken to practice.
2: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణము.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
2: వాటర్ ఆఫ్ ది సీ ఈజ్ సెలైన్.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
2: బికాస్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్ ఇట్ బికమ్స్ వేపర్.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
2: దెన్ వన్స్ ఇట్ బికమ్స్ వేపర్ ద సెలినిటీ ఈజ్ లాస్ట్ అండ్ బికమ్స్ స్వీట్.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
2: ఇట్ బికమ్స్ క్లౌడ్.
0: ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి.
2: ద క్లౌడ్స్ కమ్ బ్యాక్.
0: ఈ వర్ష బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటారు.
2: అండ్ ద వాటర్ ఆఫ్ ద
0: రెయిన్ వాటర్ చాలా ప్యూర్ గా ఉంటాయి.
2: ద రెయిన్ వాటర్ ఈస్ వెరీ ప్యూర్.
0: దానిని డాక్టర్స్ అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
2: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్ ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
2: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
2: అవుట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
2: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏమ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
2: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
2: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
2: ఫర్ ద ప్రెజెంట్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
2: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
2: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
2: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
2: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
2: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
2: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
2: వెన్ యూ కెనాట్ సఫర్ ప్రే టు గాడ్.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంక జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
2: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్. నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
2: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ ది స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
2: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
2: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
2: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
2: ఓ మైండ్ డోంట్ డిజైర్ డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగున బడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
2: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking, Severi has been given.
0: Adukadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadi.
1: The bird Jatayu was given Jatayu rice, orange rice. Severi has been asked.
0: Prarthana chesindi.
1: They just pray.
0: Ee prarthane adi oka vidhamaina magnet.
1: Prayer is the magnet.
0: Prapanchamanta kuda oka magnet.
1: The whole world is a magnet.
0: Ayaskantam swaroopame.
1: It's all magnet.
0: కనుకనే ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: ప్రేయర్ ద మ్యాగ్నెట్ విల్ డ్రా నియర్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: ప్రేయింగ్ టు గాడ్
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది ఏ విద్యా శక్తి.
1: దట్ ఇస్ ద
0: అదే ఆత్మ శక్తి.
1: దట్ ఇస్ ద పవర్.
0: అదే అనంత శక్తి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అదే అద్వైత శక్తి.
1: దట్ నాన్ డ్యూయల్
0: స్పిరిట్. అదే సచిదానంద శక్తి.
1: దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్యం ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్. కానీ తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశముల్లో ప్రవేశిస్తున్నాము.
1: వి గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వి గో టు డిఫరెంట్ ప్లేసెస్.
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వి థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివైన్. దినానికి
0: ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణములకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హ్యావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎక్కడ నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యూ సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: దిస్ ద మట్ ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ రిమూవ్ ద హోల్ మట్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ గెట్ ద వాటర్. అదర్వైజ్
0: దాని లోపల బోర్వెల్ ఒకటి వేసిందంటే
1: then once you install borewell
0: chakkaga kotti kotti kotti jalamunna sthananiki velli adugunnatundi jalamunu paiki tippistundi.
1: It will go dive deep and draw water out of the bottom.
0: Adi ye namasmarana.
1: That is singing of the name.
0: Nanukapaina naamam anetundi borewell veste hrudayamulo undetundi aanandamu neeku paiki ubikipothundi.
1: Therefore if you install the borewell of God's name you can draw water out of your heart.
0: Kanukane naamamunu naalukapaina natyam aadinchali.
1: Let the name of the Lord sing on your
0: tongue. Ye pani chestunnappatiki nee deeniki daiva bhavamto neevu pani cheyali.
1: You may do anything, have divinity within.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: Ye pani chesina idi daiva paniga bhavinchukovali.
1: You may do anything, take it as a divine activity.
0: Ee naadu manamu hrudayanni terpinchali.
1: We should open our hearts today.
0: నోరును ముయించాలి.
1: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: But we are going in the wrong direction.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: We open our mouth and close our heart.
0: ఇదియే దైవ ద్రోహము.
1: You are betraying, you are a traitor to God.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: To the extent possible shut your mouth.
0: హృదయాన్ని తెరిపించు.
1: Open up your heart.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరికీ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
2: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
2: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
2: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
2: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
2: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి.
2: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఇస్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
2: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
2: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
2: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపలి వస్తుంది.
2: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నేను రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
2: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
2: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
2: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
2: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
2: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
2: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
2: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
2: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఇది ఎంత స్వార్థము.
2: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
2: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
2: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
2: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
2: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్ ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
2: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
2: ఈ సాట్ అండర్ ట్రీ.
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
2: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది కదిలించింది.
2: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ దట్ బా మెల్టెడ్
0: రథం. ఆనందంగా విన్నాడు.
2: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
2: ఆనందంతో
0: మునిగిపోయింది.
2: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
2: We should spend our life singing the glory of God that pleases him.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని కానీ పాటలు పాటలే. ఆనందము ఆనందమే. మాధుర్యం మాధుర్యమే.
2: Let him be a beggar or a rich man or a great musician. After all, it's singing only. There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
2: After all, the man and woman is only body
0: consideration.
2: Whether they sing or you sing,
0: so God.
2: Therefore, we should see that we concentrate on the name of
0: God.
2: When we don't concentrate, it's only
0: a
2: ritual.
0: పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
2: ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
2: దెన్ ఓన్లీ యుల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో
2: వేర్
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
2: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
2: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
2: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
2: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: ఎస్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
2: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
2: భగవాన్ మేడే మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ బట్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
2: వి షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
2: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
2: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
2: వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వి గో బై ది వరల్డ్లీ వే.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
2: దేర్ నో కాస్ట్ డిఫరెన్స్.
0: అందరూ ఒకే కాస్టే.
2: ఆల్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
2: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్
0: ది కల్చర్. ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
2: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనట్లయితే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
2: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యూ కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
2: దట్ వీ డోంట్ వాంట్ టు డూ యూ డోంట్ కోట్ స్వామి.
0: ఇది సరైనటువంటి భక్తియా?
2: ఇస్ ఇట్ ప్రాపర్ డివోషన్?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
2: యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ స్వామి
0: సేస్. ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ ని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
2: యూ ఫాలో దట్ వాట్ యు లైక్ అండ్ డ్రాప్ దట్ యూ డోంట్ లైక్.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
2: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకురాని చుట్టము
2: a relative who will not come in times of need, God who will not grant your boons,
0: mohamuna tanekina parani gurramu,
2: the horse that will not ride in the battlefield,
0: kuna viduvanga valayu,
2: you have to drop it immediately.
0: Nimishamlo danni vadali pettu.
2: Give it up in a minute.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
2: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
2: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
2: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
2: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
2: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
2: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
2: They take these things.
0: కట్టగలపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
2: This is said in Sumati to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
2: Without having this good mind, you go on thinking this relation has not come to my rescue.
0: నువ్వు చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
2: If you don't help him earlier, how do you expect help now?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
2: Even parents won't come to your rescue.
0: కనుక అక్కరకు రాని చుట్టము.
2: The relation will not come to your needs.
0: అప్పుడు సుమతిగా నీవు ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలిసినా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
2: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదు అంటే ఏం గతి అవుతుంది నీకు?
2: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే.
2: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
2: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda ataniki varalu andistadu.
2: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devuda naaki chechi pettu ante etla chechi pettadu?
2: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
2: God is not your servant.
0: Kaani aa bhaktiye neelo untunte neeku servant, servant, servant.
2: But if you have that faith and devotion, you will be servant of the servants.
0: Karukane bhagavantudu sarvulukudu servante.
2: God is the servant of all.
0: Anduvalne
2: so
0: meeku chakkani chinna udaharanam.
2: A very good example.
0: Servant eppudu kudanu,
2: servant all the time,
0: bhagavantudu pooja room ku daggara dwaram daggara ninchukoni untadanta servant ga.
2: Servant will be there at the doorstep of the temple of God.
0: Naa bhaktudu em korthadu, atani koriki nerveetchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
2: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఎస్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
0: డివోషన్. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
2: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
2: దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
2: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
2: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
2: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముని దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
2: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
2: In front of Ravana, he stood there in front of him.
0: Karanam emiti?
2: What's the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
2: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhaktudu daggara dheerudai unnadu.
2: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kanustaga prabhavam nadaka paristhitini puraskarinchukoniye జీవితాన్ని జరుపుకోవాలి.
2: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
2: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
2: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
2: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
2: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా దేవుడైనటువంటి భగవంతుడి దగ్గర దీనుడై ఉన్నాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. హి వాస్ సో హంబుల్.
0: కనుసుగా ప్రభావం నాక పరిస్థితిని పురస్కరించుకొని జీవితాన్ని జరుపుకోవాలి.
2: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్.

0: అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: భగవంతుడు
0: గానలోనుడు.
1: God will be carried in the music. He loves music.
0: అందువల్లే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: Therefore నారద తుమ్మురా continue to sing.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: When once you sing wholeheartedly, God will
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: The music will be able to melt a person and move and
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: Some poets compose.
0: రామ నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
0: అందులో రామ నన్ను కాపాడరా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
1: బట్ ఎ సింగర్
0: రామ నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామ నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఇందులో ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ
0: స్ట్రాంగ్. అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాది.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లీమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July
1: 1989. Manujini manugadakunu bandhamulaku manyatakunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students.
1: Manomulam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasyam. Ivi okadanikante okati telikayai sukshmamai swarupane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yetavata, prithvi, jalamu, agni, vayuvu, anekudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The sum and substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is an account of the movement of sky, the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind, the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశముల యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranam ane agni krinda buddhi aneetundi agni undatam chetane manasu jalam ga mari pothundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. Pallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always
1: downward.
0: It does not have the feature of earth.
1: Kanukane manasu nirantaramu kudanu vishesha sambandhamainti yokka margam nande idi prayanam salaputu untuntadi.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: Prakrutamainti margamne idi anusaristu untadi.
0: It goes in the natural way, in the way of nature.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all this fire.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: It is the sky which gives power to all the other four.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: The sky itself has emerged from the principle of ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: If we can understand the principle of ఆత్మ, the five elements and five seeds will be under our control.
1: అప్పుడు మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గంలో మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగి దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Dinni antarvani ani cheptu vicharu.
0: This has been described as the inner voice.
1: Antarvaniki bhagavantunaku bhedam ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvani e bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuka antarvanini manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praaptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvanini ye reethiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అడగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవాలన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్.
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దో త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉందు.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్ నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తాను ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: హి అలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: హి అలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితము చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: and he would be living his life like on these lines.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫార్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు హర్ట్ ఎనీ
1: అదర్. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ మూవురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకార తత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadachinya rahitulai untaru.
0: He will be absolutely not having any kind
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: Inka ee renditiki ni viruddhamaina bhaktulu rendu untunnayi.
0: There are two more types of devotion other than this.
1: విప్రక భక్తి అని ఒకటి,
0: విప్రక డివోషన్ ఇస్ వన్,
1: సంకర్షక భక్తి అని ఒకటి.
0: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: It is making friendship with people who are far.
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: Thinking that things which really do not belong to him and which are at a distance.
1: అలాగా ఇది ప్రేమ తత్వములకు సంబంధించినటువంటిది.
0: This particular devotion is based upon love.
1: దూరముగా ఉండే వస్తువులు కానీ వ్యక్తులను కానీ విషయములు కానీ తన సన్నిహితంగా భావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది, ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సెపరేట్ గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతము చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ది సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహము గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి
0: షోయింగ్ కైండ్నెస్
1: కంపాషన్, వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్.
1: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushartamainatundi kuda nu marakutunnadi anetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni yerparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of close
1: aa prema tattvamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayudhyam ane cheppavachunu.
0: Parabhakti is another name for a state of saayudhya.
1: Ee saayudhyam ane leenamu kavatame.
0: Saayudhya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamlo anekatvamunu kuda kalpinchukoka.
0: There is no question of seeing many things in
1: anekatvamlo ekatvanni anubhavinchatame saayudhyam.
0: Enjoying many different things in one thing and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is saayudhya.
1: Ilanti tattvalu pondetunte parabhakti.
0: Parabhakti is one which takes you this to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు నిరాశకు నిస్పృహకు ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని అందే భేదాభిప్రాయం అందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: For any length of time one should not go on wasting on the basis that God is the one.
1: ఈ భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదము కలుగుతుంటాయి.
0: As long as there is the difference, there will be room for doubt.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: As long as there is room for doubt, one would not be able to get at truth.
1: ఈనాటి మానవుడు
0: today's man
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: has been teaching many things.
1: బోధించినటువంటి విషయములు తనకుడును అన్వయిస్తాయి అనేటువంటి ఒక సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హీఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
1: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ as to what extent he is practicing.
1: కేవలం ఒక ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
0: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఎ
1: ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
0: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
1: భగవంతుడిని కూడా దూరం గావించుకుంటాడు.
0: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ which will separate you and make
1: స్వార్థము స్వప్రయోజనము దృష్టి ఎందుకున్నటువంటి వానికే ఈ అనుమానములు అధికంగా ఉంటాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్
1: భగవద్ ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: లోక సంబంధమైన వ్యవహారం నుండి మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడు కానీ దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి,
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్,
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము ధనబలము అంగబలము, అర్థబలము ధనబలము.

0: The strength based upon wealth, the strength based upon the sense organs and the physical body will not be able to help you to attain either devotion
1: or bhakti. అతులే విద్యాబలము కూడా.
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలమొక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: వీక్. బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్డ్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
1: కాదు, దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: శంకరులు కూడా చెప్పారు.

0: Shankara also has declared, for how long will the strength based upon
1: Jana Jana Yavana Garvamanetundi oka chana matramu minchu minchinattiga untuntadi.
0: Pride arising out of wealth and people and also the youth.
1: Dhanamu jadamainatundi.
0: Money is after all inert.
1: Ee jagattunandu ee jadamainatundi daliki ekkada undi balamu.
0: In this world, how can such a inert entity have power?
1: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కాని దుర్బలం కాని ఏర్పడుతుండాలి.
0: ద పవర్ ఈజ్ ఇంపార్టెడ్ టు ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
1: ధనము కాని విద్య కాని ఇంకే విధమైన యొక్క సంపత్తులు కాని అన్ని కూడా పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
0: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్ బీట్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ మే బి కంపేర్ టు రివర్ ప్యూర్ వాటర్.
1: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
0: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్, ప్యూర్ వాటర్.
1: అదే విధంగానే ధనము కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడాను దుర్వినియోగంగానే పోతుంటాయి.
0: వెన్ ది మనీ ఈజ్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ వికెట్ ఫెలో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఈవిల్ పర్పసెస్.
1: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనదిగానే రూపొందుతుంది. కార్యములు ప్రవేశిస్తుంది.
0: When the wealth is at the command of a good person and a noble person, it will be used
1: కాబట్టి ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
0: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
1: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
0: Money and education by themselves, they are not bad.
1: అందరు ధనవంతులకును అహంకారం ఉండదు.
0: All wealthy people are not arrogant.
1: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
0: All educated people are not arrogant either.
1: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
0: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ బ్యాడ్ పర్పసెస్.
1: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
0: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
1: మొట్టమొదటి అడ్డు వాసన.
0: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
1: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
0: దీస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్.
1: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడాను తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
0: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ఈ ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డుదగులుతుంటాయి.
0: ఫర్ పీపుల్ హూ వాంట్ ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దియర్ లైఫ్, ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ దిస్.
1: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
0: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు.
1: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
0: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
1: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
0: How am I lose my name and fame in society?
1: Ani kontha varaku sankuchita hrudayulai
0: with this kind of narrow mindedness people will approach.
1: Kevalam aadambaram nimittamai
0: for the sake of name,
1: gaurav maryadala nimittamai,
0: name fame and so
1: tatkalika sukshantala nimittamai,
0: temporary joys
1: kontha varaku nu bhanga padi
0: and they yield to these temptations.
1: Daivadnanu ullanghistu untaru.
0: They disobey and go against the commands of the Lord.
1: రెండవది, అనకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం గుట్టిపడుతుంది.
0: Jealousy takes shape in the mind of man when he sees people who are better than him, either in terms of wealth, education, beauty, etc.
1: ఆ అసూయాభావంలో కూడాను చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
0: Sadaka should take care to see that there is no room for jealousy.
1: మూడవది అహంకార భావం.
0: The third one is ఈగో అహంకారం.
1: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
0: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
1: పరులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
0: అండ్ హీ థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
1: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
0: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
1: సమాజమునందు కానీ,
0: బీట్ ఇన్ సొసైటీ,
1: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
0: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
1: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
0: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
1: దాని నిమిత్తమై
0: ఫర్ ద సేక్ ఆఫ్
1: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
0: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
1: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
0: He can never be a good devotee.
1: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాంధవ్యం కూడా ఉండదు.
0: సచ్ డివోషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ విత్ క్లోజ్నెస్.
1: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
0: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
1: రామాజ్ఞను శిరసా వహించి
0: హీ ఒబే
1: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
0: హీ రిజాల్వ్ టు ఒబే ది లా ది కమాండ్స్ ఆఫ్ రామా అండ్ సర్చ్ ఫర్ సీత అండ్ గెట్ అట్ హర్.
1: రామాజ్ఞను తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
0: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్.
1: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
0: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
1: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
0: ది మంకీస్ గాట్ టెర్మినేట్ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
1: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
0: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
1: వీ అసాధ్యము అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
0: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ పాయింటెడ్ టెలింగ్.
1: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
0: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: కష్టము కానీ, నష్టము కానీ, నిష్ఠూరం కానీ, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
0: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
1: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
0: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్
1: దిస్ టాస్క్. భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
0: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్
1: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
0: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
1: ఇక్కడే నా నిమిత్తమే కాచుకొని ఉండాలన్నారు.
0: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
1: ఆ విధంగా వారిని శాసించి
0: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
1: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
0: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
1: ఏమిటి ఆ పర్వతము?
0: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
1: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
0: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
1: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
0: హీ ప్రామిస్డ్ అండ్ వౌట్ హిమ్సెల్ఫ్ దాట్ హీ ఈస్ గోయింగ్ టు ఒబే ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్.
1: రెండవ పర్వతం ఎక్కాడు.
0: ది సెకండ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ క్రాస్డ్.
1: వాక్తో క్రింద ఉండేటువంటి వానరులకంతా కూడా ఒక శాసనం చేశాడు.
0: హీ గేవ్ ఏ కమాండ్ టు ఆల్ దోస్ వానరాస్ మంకీస్.
1: నా జీవితం రామాజ్ఞ లోపల అంకితం చేస్తున్నాను.
0: ఐఎమ్ డెడికేటింగ్ మై లైఫ్ ఇన్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: దేన్ని సాధించగలను?
0: ఐ కెన్ అకాంప్లిష్.
1: త్వరలోపలికి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని చెప్పాడు.
0: ఐ యామ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ది న్యూస్ ఆఫ్ విక్టరీ ఇన్ ఏ షార్ట్ టైమ్ హీ సెడ్.
1: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
0: ది థర్డ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ.
1: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
0: హీ సెడ్ దట్ హీఈస్ గోయింగ్ టు క్రాస్ ద ఓషన్ అండ్
1: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
0: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణస్ బాడీ మైండ్ అండ్ వర్ల్డ్.
1: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాక్కులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
0: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్ ద సేమ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
1: దూరం పోయేటప్పటికీ
0: when he was crossing
1: ee vasana swaroopam entante mainakam vachindi
0: and this form of vasana the desire in the form of mainaka mountain it came up
1: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
0: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతుడు.
1: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
0: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
1: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
0: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
1: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించే నిమిత్తం రాలేదు.
0: హనుమాన్ టోల్డ్, ఐ హావ్ నాట్ కమ్ హియర్
1: రామాజ్ఞ నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
0: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్.
1: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: హిస్ వర్డ్ ఇస్ లా ఫర్ మీ.
1: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
0: Either peace or any kind of rest, I don't
1: need. సేవలో నేను అంకితమైపోయాను.
0: I have dedicated myself in the service of the Lord.
1: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
0: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the hospitality.
1: ఈ రాగమును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
0: He threw away, he set aside all these kind of obstacles and temptations.
1: మరీ కొంచెం దూరం వెళ్లేటప్పటికీ అసూయ.
0: After he went a little while, there was jealousy facing him.
1: Akkada surasi vachindi, anaga oka rakshasi, asuya rakshasi.
0: And that is the demon of
1: Rama. Hanumantudu egiripothunte aa needanu kudanu patti lagindannamata.
0: When Hanuman was flying, the surasi
1: anaga tanakante adukuleinatuvanti vaani krindiki lagatame thani yokka swabhavam.
0: That is pulling down people who are better than it. That is the nature of jealousy.
1: Hanumantudu nalu prakala. ఎక్కడ ఎవరు కనిపించలేదు.
0: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
1: క్రింద చూచాడు,
0: హీ లుక్ డౌన్.
1: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
0: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
1: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
0: సురసి సేడ్, ఓ హనుమాన్ యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ
1: చెప్పాడు. నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
0: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
1: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
0: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
1: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
0: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీవన్.
1: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రామును అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
0: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామ టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామ, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్
1: పిచ్చివాడ. ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
0: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
1: ఇది అసాధ్యము. నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
1: నీవేమైనా చేసుకోవాలి, ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
0: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ నెవర్ గివ్ అప్.
1: తాను అనేక రకమైన రూపంలో దాచి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
0: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
1: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయభ్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
0: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
1: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
0: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
1: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ లంక.
1: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి,
0: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
1: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
0: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
1: టైం. యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
0: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
1: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
0: ఇమ్మీడియట్లీ రిమంబర్,
1: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
0: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
1: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
0: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫార్మ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
1: అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
0: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: సూచింది
0: షీ లుక్డ్ అట్ హనుమాన్.
1: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అర్చింది.
0: ఓ మంకీ, యు వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
1: హనుమంతుడు మండిపోయాడు.
0: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
1: నేను దొంగనా?
0: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
1: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
0: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
1: మీ రాజు మా దొంగవాడు.
0: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
1: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడాను.
0: అండ్ యు ఆల్
1: ప్రజా,
0: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
1: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
0: మై లార్డ్ ఈజ్ ది వెరీ
1: సత్యవాన్ పరిపాలకుడు.
0: హీ ఆల్వేస్ ఫాలో ది
1: ఫాదర్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
0: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
1: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
1: అని చాలా గర్జించాడు.
0: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
1: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగలంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
0: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
1: దొంగ? కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
0: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హ్యావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
1: ఈ విధంగా కూడా పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి రూపుమాపాడు.
0: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టికల్స్.
1: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
0: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్
1: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
0: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
1: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
1: అహంకారం. అసలే తావివ్వకూడదు.
0: దే షుడ్ బి నో రూమ్ వాట్స్ ఎవర్ ఫర్ ఈగో.
1: భక్తుడైనటువంటి వాడు
0: ఏ డివోటీ
1: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
0: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
1: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్ సీత డివోషన్.
1: భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
1: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
0: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
1: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ది కాదు.
0: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
1: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
1: ఇది రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ దీస్.
1: సీతను చూచాడు.
0: ఆమె
1: శరీరం చాలా శుష్కించిపోయింది.
0: సీత వాస్ ఫ్యామిష్. షీ వాస్ వెరీ థిన్.
1: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
0: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, భయానికి కాలు తివ్వడు.
0: A person filled with sorrow could not go on taking feast.
1: Karuna Sita talli ee vidhamaina dukkhamulo untam cheta tana yokka deha sambandhamaitundi yokka bhrantini kudanu vadari pettindi.
0: Mother Sita, who is suffering this kind of
1: dayam kavali, dayam kavali anetundi vaadiki deha chinta ekkuvaga undakoodadu.
0: A person who aspires to have God should not have too much of body.
1: Yes, sukhamulu, santoshamulu, saubhagyamulu ఏమాత్రం ఆశించరాదు.
0: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
1: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
0: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకౌంట్.
1: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
0: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ
1: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
0: There was no thought excepting the thought of
1: Rama. రెండవది ఏమంటే దృష్టి.
0: The second one is the vision, drushti, viewing.
1: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదని.
0: Her vision was concentrated throughout on her feet.
1: తన క్రింది కూర్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
0: She was bending down her head and looking at her feet.
1: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందములపై పెట్టడం.
0: Keeping his one's mind at the lotus feet of the Lord.
1: Manasunu bhagavantuni paina, drishtini tana padavulu paina, పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఇస్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
1: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ హీ
1: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
0: Then he went to Sita and told
1: her, "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
0: I have taken a vow that until I have darshan of you, I will not take water. I have your darshan.
1: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
0: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
1: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
1: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
0: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్
1: రావణం యొక్క అడవి
0: నార్ బిలాంగ్స్ టు
1: వనం,
0: బిలాంగ్స్ టు రావణ.
1: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
0: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
1: క్రింద పడినటువంటి పండుగ అవసరంటే నీవు భుజించు అని చెప్పింది.
0: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
1: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
0: But not being able to bear hunger, Hanuman climbed the trees and
1: tinatame kaakunda kommalu veesi virchiveyatamu chettanta laagiveyatamu ee kothi chestalu chestukuntu poyadu.
0: Not merely did he partake the fruits which are available there, but he broke the branches,
1: kaavalane chestu
0: vachadu, uprooted the trees and
1: intentionally. Ee vidhamaina yokka panulu chesinappude nenu ravana yokka sannidhiki povadaniki veelavutundi.
0: He did all these things intentionally. With the intention,
1: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్
1: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్లు వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ అప్రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎట్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
1: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
0: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ and went right up
1: to Ravana. చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
0: రావణ బిగాన్ సెండింగ్,
1: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
0: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్,
1: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
0: హీ ఫాట్ విత్ దెమ్, కిల్ దెమ్.
1: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
0: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దాట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
1: తన కుమారుడిని పంపించాడు.
0: హీ సెంట్ హిస్ సన్.
1: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
0: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
1: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
0: This Indrajit name itself shows that he is one who is
1: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
0: As it was not possible for Indrajit to conquer him,
1: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: అతన్ని తీసుకుని పోయి రావణ ముందు నిలిపాడు.
0: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
1: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రాముడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
0: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్
1: ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీఈస్ వన్ హూ ఈస్
1: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకును

0: Hanuman behaved like a servant only before Rama. Before Ravana, he was quite proud.
1: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రాముడి దగ్గర మహావీరుడను అన్నాడు.
0: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
1: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
0: రావణ ఆస్క్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
1: నేను మా ప్రభు అయిన రామయాజ్ఞను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
0: In order to comply with the command of my lord, I have entered Lanka. That's what Hanuman told Ravana.
1: Vachavu kari palamulanta enduku tinnavu annadu.
0: It's all right, you have come, but why did you eat the fruits?
1: Aakali vesindi tinnanu annadu.
0: I was hungry, therefore I ate.
1: Aa puvulu ivulanta kuda enduku teechi paravesichavu annadu.
0: Why did you remove all those flowers from the trees?
1: Appudu taanu cheppadu, aa puvulu neevi naavi kaadu, naa prabhu srushtinchinatuntivi.
0: Those flowers belong neither to you nor to me. They are created by my lord.
1: నాకంత అధికారం ఉందన్నాడు.
0: I have equal rights with you.
1: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
0: Why have you uprooted so many trees and throw them?
1: ఇది నా సహజము అన్నాడు.
0: He said it is natural for me.
1: అయితే మా యొక్క రాక్షసులందరిని ఎందుకు చంపివేశావు అన్నాడు.
0: Then why did you kill so many demons?
1: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
1: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని, అసత్యము కాని, ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ, హి ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, హి నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
1: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
0: My lord is Sri Ramachandra.
1: నేను అతని దాసుడను.
0: I am his servant.
1: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
0: His command is very important.
1: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
1: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో, దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
0: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
1: సాయి భక్తులు చెప్పుకోవటము,
0: యూ సే దట్ యు ఆర్ ది
1: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
0: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
1: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
0: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
1: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
0: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
0: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్ మోడల్. ఆజ్ఞను
1: శిరసా వహించాలి.
0: ఫాలో ది కమాండ్.
1: ఎన్ని కష్టములైనా, ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
0: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
1: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
0: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
1: అది భక్తికి సరైనటువంటి అర్థం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
1: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
0: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
1: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
1: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
0: If you are following this only with that kind of compulsion, it is no use
1: thing. ఉండదు, మాకు సంతోషం ఉండదు.
0: Neither you will be happy nor will have
1: peace. డిసిప్లిన్ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
0: You have to follow this discipline of the place with full heart.
1: అంతేకాని భయంతో గాని, ఇంకే విధమైన దిగులతో గాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
0: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
1: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
0: ఇఫ్ యూ డూ దట్ వే,
1: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
0: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
1: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
0: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
1: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
1: భక్తి భక్తి అనుకోవటము,
0: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
1: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము,
0: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
1: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైన విషయాలైనప్పుడు వాడు ఏమాత్రము యోచించడు.
0: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
1: అపవిత్రమైన

0: విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండర్ ఇయర్ ఫర్ ఎనీథింగ్ అన్సే,
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్
0: హార్ట్ చెవికి చేరు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా,
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
0: ఎట్టి చదువులు ఉందా ఏమి ఫలం,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు,
1: యూ విల్ నాట్ అండర్
0: చెడ్డ మాటలు అంటే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియేందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకుని జీవితం అంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు,
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్నవాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి
1: అండ్ సచ్ ఎ
0: పర్సన్, అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్
0: కంట్రీ. అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: భావి భారతోద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేట హృదయం అనేటువంటి మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
0: దాంతో పవిత్రమైన మొక్కలు మలచడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్,
0: సహన ప్రసూనములు వికసింప చేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్
0: ఆఫ్ భగవద్గీత. హృదయంలో ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulamunandu Vidyarthi Samasta Vicharanu Nerchi Tan Vidya Matakudai Gurukulamunu Vadari Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chanta Cherchi అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ రైట్ ఫ్రమ్ సెంచరీస్ డౌన్ ది ఏజెస్ దట్ ఇన్ ద ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యూపిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ అటైనింగ్ ఎ సర్టెన్ డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ అటైన్మెంట్ would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing, and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani chayani inan aadhunika vidyavantulu convocation address aneetunte peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టము నుంచి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు
1: those were the days when whatever was given to the students were of a high and ennobling nature. There were the principles given to the students which were to have
2: impacted.
1: They were also full of significance and meaning. There were those directed at making one understand the true nature of man.
2: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలం కలలో సంపన్నముగా కనిపించుతున్నది.
1: తైత్తరీయ
2: ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ హూ వుడ్ బి థ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్డ్ ఇన్ ద తైత్తరీయ ఉపనిషత్.
2: స్వార్థంతో పరాక్రమను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తుడచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comfort and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets tossed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatunti jinati vidyarthulanu aasa annatunti mitimiri poyadaneyatunti spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konedi vankai kosu nadigedi gummadakai.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: Tana yokka vidya shaktulu atyalpamaina kutiga untunnayi aasinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: వాట్ యు ఆర్ అక్వైరింగ్ టుడే ఆర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్ బట్ వాట్ యు సీక్ ఫర్ ఇస్ సంథింగ్ గ్రాండ్ అండ్ గ్రేట్.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: వి షుడ్ నాట్ బి లెట్ టు బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ గివ్స్ us ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ లైఫ్, ఎ సెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
1: దట్ లింక్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి స్నాప్డ్.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: యు మస్ట్ ట్రై టు స్టడీ విత్ ఎ వ్యూ టు గెయినింగ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, ఎ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్.
2: మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: టుడేస్ స్టూడెంట్స్ షుడ్ ఆస్పైర్ టు గెట్ దట్ డిగ్రీ ఆఫ్ స్కిల్ విచ్ విల్ దెన్ మేక్ దేర్ మైండ్ సెరీన్ అండ్ ప్యూర్, విచ్ విల్ మేక్ దెం అండర్టేక్ టాస్క్ ఆఫ్ సర్వీస్ విచ్ విల్ బి బెనిఫిషియల్ టు మ్యాన్కైండ్ అట్ లార్జ్.
2: నెపోలియన్ పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
1: నెపోలియన్ would constantly admonish us, be clear, the rest will follow.
2: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaaginainappudu manam sulabhamuga sadhinchagalamu.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamu kevalam oka swalpamaina jeevitanga anubhavinchetundi vaaru.
1: Students in the ages gone by would regard their lives as insignificant.
2: Tama yokka sahaja jeevitamulo chaala simple antaru anaga chaala telugiyinatundi jeevitanni adhika vyayam kalatundi jeevitanni anubhavinchetundi vaaru.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: Kaani ee naati vidyarthulu తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి వైరే తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: దిస్ వాజ్ ది గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్
2: ఈనాటి విద్యార్థులు. హై లివింగ్ అండ్ లో థింకింగ్.
1: టుడే స్టూడెంట్స్ హ్యావ్ హై లివింగ్ అండ్ లో థింకింగ్ యాజ్ ద గైడింగ్ స్టార్.
2: ప్రాచీన కాలములకు ఆధునిక కాలములకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
1: యూ కెన్ ఈజీలీ సీ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ గల్ఫ్ విచ్ సెపరేట్స్ the ages gone by and the present day world.
2: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత చిదిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is certainly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: Agni kaladu.
1: Past does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
2: నీళ్ల నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can a thief lay his hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తు ఆహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకుంటే సాధ్యం కాదు.
1: బట్ విద్య ఇస్ సంథింగ్ విచ్ క్యాన్ బి షేర్డ్.
2: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
1: This could be likened to this. A farm full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their wants, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారము విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లిన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెట్ అవే.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చునా?
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకున్నరుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and when the person comes, look ahead and look backward.
2: మమకారము వలదు నీకు.
1: And you realize that attachment is also something to
2: take. బ్రతికిన వాడు ఒకడు లేడు.
1: Nobody can possibly live peacefully with
2: it. ఇజనాదని పలుకుతువా వెంటనే ఎవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాది.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: Kanuka, manavattam yokka visishtatanu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
2: Kevalam ee naati vidyarthulanu naastika bhavamu nilinipothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: Sankhetika vijnana shastram viriviga periyipovatam cheta kevalam poorthi sankhetika shastramu kani aadhunika shastramu kani aadhyatmika shastramu kani artham chesukolenatundi ee midimidi chaduvula yokka vidyarthulu kevalam manavatvanni vismaristu vastunnaru.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical, and the spiritual path.
2: Seeing is believing, and that is scientist.
1: Scientists maintain that seeing is believing.
2: Kani, ee padam yokka antarathan enti?
1: But what is the meaning of these words?
2: Nijamuga yochiste ee padamulaku ee matramu artham ledu viluva ledu.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: Chuchina darini vishwasinchali annaru.
1: What you see should be believed. This is what they say.
2: Chuchindi emiti?
1: What is it that you are seeing?
2: Mana kannulu chustunnayi.
1: What is it that is making you see with your eyes?
2: Kannulu nammavachuna?
1: Can we possibly trust our eyes?
2: Kannulu kevalam vyadhikrastamainappudu tama yokka drishtamanta vikaranni pondutundi.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
2: Adi satyamani nammadaniki veelavutunda?
1: Can we possibly trust this as being true?
2: Poni manasu atma aanandamu dukkamu aneetu padamulu upayogapettunnam.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
2: Ivanni manaku kantiki kanipinchutunnava?
1: Are we able to see them with the help of our eyes?
2: Leka anubhavinchutunnama?
1: Or are we experiencing them?
2: Kantiki kanipinchinatuvanti ee aanandamunu ee reetiga neevu nammutunnavu?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it? How are you
2: kantiki kanipinchinatuvanti manasu ee reetiga neevu vishwasistunnavu?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
2: Ikkada chudatama leka anubhavinchatama ee satyam?
1: So what is the truth here, seeing or experiencing?
2: Ikkada anubhavame kani chudatam kaadu.
1: In this case, it is experience which counts, not mere seeing.
2: Maroka vishayam,
1: another thing,
2: pedda pedda scientistulanta kudanu ee naadu milk tea antaru, anaga paalu kontalu. Paalu kontalalo అనేక లక్షల నక్షత్రములు ఉన్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారు ఎంతమంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them
2: ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు. అయితే ఈ పాలు పొందడంలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ
1: చూడగలుగుతున్నారా?
2: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
2: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలను భగవంతుని చూడగలిగారు.
1: ఇన్ ద సేమ్ మ్యానర్ వాట్ యు కాల్ డివినిటీ వాస్ సీన్ కాంప్రహెండెడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ బై సేజెస్ ఆఫ్ యోర్ త్రూ దేర్ మంత్ర శక్తి.
2: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
1: అండ్ వాట్ దే దస్ సా ఇన్ ఎక్స్‌పీరియన్స్ దే వాంటెడ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు మ్యాన్‌కైండ్ ఇట్ లార్జ్.
2: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
2: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
2: mind? Scientist చెప్పినటువంటి విషయం అంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
2: కనుక ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
2: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by
2: vishwasame lekundina manaku swasane undadu.
1: Without vishwasa or faith you cannot possibly have this process of
2: consciousness. Mana nitya jeevitam anekuntadi vishwasamto kudinatundi swasame.
1: So our everyday life second to second is something which has this breathing in and breathing out process.
2: Kanuka manam vishwasamu anekuntadi dalini అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
2: కనుక ప్రతి విద్యార్థినిలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
2: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరిని నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
2: else? Jagat anta kudanu anumayamainatundani vaigyanikulu vaadistunnaru.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
2: Deenini adhyatmikam kudanu anu aniyam mahatomaniyam annaru. Anu yokka swaroopam nundu taanu paramaanuga untunnaru.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
2: Samudram nunchi techinatvanti yokka jalamu ee vidhanga uppu raalaga tayaravutunnado ade vidhamugane ee anumayamainatvanti yokka divyattamu avakaramayamainatvanti yokka swaroopanga tayaravutundali.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
2: Aneka anumula yokka cherikane uppu kanamu.
1: The conglomeration of any number of atoms gives you a salt.
2: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమందు అవతార తత్వం.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
2: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
1: What you call is a spiritual path and what you believe in the scientific method.
2: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
2: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
2: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
2: భగవ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు చేసి తెలుసుకుంటకు ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: నేచర్ విచ్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ బై ద సైంటిస్ట్.
2: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
2: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్.
2: ద సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
2: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవలను కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree has to water the roots, not the branches or the twigs.
2: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
2: ఇది ఏనాటికి నీ సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
2: Chitta Shuddhi Nimittamai Manamu Aneka Prayatnamu Cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
2: Manamu Sampadinchinatuvanti Yokka Vidya Shaktini Kani Leka Dhana Shaktini Kani Bhuja Shaktini Kani Samajamlo Praveshapetti Sahaja Manavulaku Dinni Andinchutaku Tagina Krushi Cheyali.
1: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
2: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina idi kevalamu vrutha ayipothundi.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
2: Ondina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టిన పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
2: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉండే ఉంటుంది.
1: But today's students find themselves in such a
2: తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించట కానీ దాన్ని కూరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
2: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
2: తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others. Thereby, he is wasting away his faculties and his capacity.
2: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
2: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
2: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
2: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
2: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing on our being clever.
2: Knowledge without action useless.
1: But not on character. Knowledge without action is useless.
2: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
2: కనుక మనం తెలివితేటలని వెదగీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We pass ourselves from being clever, but how far are we being clever?
2: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
2: కాదు కాదు, నిజముగా విద్య అనేది వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
2: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
2: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
2: కాని ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజములందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
2: పరమ లోపిగా వీడు తయారవుతున్నాడు.
1: He becomes a perfect miser.
2: సద్గుణములకు గీటు రాయి త్యాగం.
1: The true hallmark of a good character person is sacrifice.
2: దుర్గుణములకు గీటు రాయి లోపము.
1: In the same way you can determine bad qualities by miser.
2: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
2: లోకమందెవడైన లోభిమానవుడున్నా
1: If in this world there was exist a perfect total mind,
2: lokamandevadaina lobhimanni champa,
1: if in this world if one was to kill such a person,
2: kottavaladu vaani tikkavaladu,
1: you need not take such a person to task, the second one, nor should you ridicule him.
2: Paikamadikinanta bhakkuna kaachu,
1: this person has this trait in him that he now would he part with anything that he has, but the moment you ask him for money,
2: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
1: This person if he asks of his wealth would immediately collapse.
2: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
1: Today they are acquiring skill and you are asked to part with your skill.
2: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
2: Even me, manasika sthiti yokka lakshanam.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
2: Ee satvinyoga pachu nimittamai satsangamlo praveshinchamanukunta.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
2: Aneka mandi kalaacharalu హాస్టల్లో ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
2: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
2: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కసారి చావడం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుండా.
1: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
2: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
2: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
2: కనుకనే ఆనాటి గురువులందరూ కూడాను ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
2: bodhata bodhata satyanna pramada gavyam satyamunu yetti pramadam kodalu raakudadu annaru.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
2: Dharmanna pramada gavyam dharmamunu yetti pramadam kodalu sambhavinchakodadu.
1: Second, dharma likewise should not come to any harm.
2: కుశలాన్ని ప్రమదతవ్యం మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు. ప్రమదతవ్యం ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యం భూతధర్మం స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద ధర్మం చెర సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు.
1: స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ
2: మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవాని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
1: The mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
2: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
2: తన రక్తంలోని భాగములు కూడాను నీకు పంచి తాను భాగం వహించింది.
1: She gives her own blood and makes you what you are.
2: Alanti talli daiva samanamu.
1: Such a mother is the same as God for you.
2: Tandri nee dehanni penchi poshinchi vidyavantuni chesi ninnu ee sthitiki teppinchadu.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
2: the state. Anekamandi talli tandrulu kudanu aneka shramalaku vachi tamaina pastundi bidalku petti varini abhivruddhi gaanistu vacharu.
1: There are parents who undergo any amount of hardships, even to the extent of not eating, so that they are
2: going to be pratyaksha daivam.
1: Such a father is the very manifestation of God for you.
2: Kevalam dehamu aadharam chesukunnanta maatram naa prayojanam ledu.
1: There is no point in making your body as a soul bed.
2: అటువంటి రూపానికి జ్ఞానబోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
2: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
2: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
1: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
2: కనుక నిజముగా మన జీవితానికి వెలుగును అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
1: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
2: కనుకని ఆనాటి గురువులన్నీ కూడాను మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell this pupil stuff that the mother, the father, the guru,
2: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడాను గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Have to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guests of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
2: ఇది విద్య యొక్క లక్షణం కానే.
1: This is not the true quality.
2: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: Of vidya, of the true nature of education.
2: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియము నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
2: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలము ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
2: ఏది తలచినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
2: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: యు మస్ట్ ట్రై and take up the study in of that sacred education which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
2: ee naadu prapanchamulo praveshinchinatvanti yokka edi talakina edi chuchina edi palikina emi chesina kudanu swartham anetvantidi nirantaram kudanu tana venukulu.

0: something useful in this life.
1: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుకొని సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
0: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence which are dancing like demons all around you.
1: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
0: Try to understand that way which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
1: దైన్య శాసనముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును కూనాలి.
0: Be brave, be courageous, take upon yourself the vow so that you may lead your life in a worthwhile way.
1: విద్యార్థులు త్యాగశీలులు, ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
0: What the world needs today is not a new society.
1: నూతన ధర్మం కాదు.
0: Not a new code of conduct.
1: నూతన మార్గం కాదు.
0: Not a new path.
1: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు, యువతులు అత్యవసరం.
0: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice.
1: హృదయలలిట్టి విద్యార్థులు తయారు కావాలి.
0: And love and students would have a
1: నిష్ఠాపర హృదయలలిట్టి విద్యార్థులు తయారు కావాలి.
0: A pure heart, a selfless
1: mind. నిరంకుశ ప్రవర్తనను కొంతవరకును అణగదొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి.
0: They should be able to curb the evil tendencies.
1: నిరహంకారాన్ని ఉండాలి.
0: They should have a sense of no ego.
1: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
0: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
1: కేవలం స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థమనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
0: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
1: ఈ కుటుంబం ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
0: So long as you have this selfish motive, dharma can never attain victory.
1: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
0: Students must try to inquire which is the best way of making their organs function.
1: మన భారతదేశం యొక్క గడిచిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
0: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
1: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యము కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
0: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
1: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
0: The valorous, the valiant ones, any number of them are also
1: there. విజ్ఞాన వేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
0: They were also scientists of a high caliber.
1: పండితులు లేకపోలేదు.
0: There were certainly any number of pandits of high caliber.
1: సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు, వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
0: We certainly had any amount of pandits of high scholarship. Scientists of high caliber, kings and the valorous ones, the valiant heroes, still the country became subservient.
1: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
0: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
1: కనుక ఐకమత్యము, సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
0: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
1: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
0: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
1: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
0: What you have today under the name of vidya is something which is transitory.
1: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
0: And today's machinery is something which gives you livelihood.
1: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
0: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
1: మన ఉచ్ఛ్వాస విశ్వాసములే మన మంత్రము.
0: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
1: దీనిని సోహం, సోహం, సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
0: This mantra

0: మంత్ర.
1: నీకు దైవం ఎక్కడనగా నీ ఉచ్ఛ్వాసం విశ్వాసం లేని నీ దైవం.
0: వెరీ గాడ్ యువర్ గాడ్ ఇస్ నథింగ్ బట్ దిస్ కాస్ట్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్.
1: ఒక దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం, నీవే దైవము, నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
0: యూ హ్యావ్ దిస్ గ్రేట్ లెసన్ బీయింగ్ గివెన్ టు యూ దట్ ఓవర్ ఎ డే యూ చాంట్, యూ అటర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ సోహం 21,060 టైమ్స్.
1: కనుక నీ శ్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
0: దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్ ఈజ్ యువర్ గాడ్. బిలీవ్ ఇన్ దిస్.
1: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
0: సో ది గురువులు ఫర్ ది టీచర్స్ మస్ట్ అండర్టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ ది టాస్క్ ఆఫ్ గైడింగ్ ది స్టూడెంట్స్ ఆన్ సచ్ లైన్స్.
1: విద్యార్థులు కేవలము లేత లతల వంటి వారు.
0: ది స్టూడెంట్స్ ఆర్ లైక్ ది టెండర్ క్రీపర్స్.
1: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గాన్ని అయినా అవలంబించవచ్చును.
0: ఇఫ్ యూ ఆర్ టు లూజ్ hold of them, the creeper might take any form or shape.
1: దీని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ క్రీపర్స్ అండ్ సీ టు ఇట్ దట్ ఇట్ నరిషెస్ ఇట్సెల్ఫ్.
1: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
0: స్టూడెంట్స్ ఆర్ లైక్ ది రూట్స్ ఆఫ్ ఎ ట్రీ.
1: భవనమునకు పునాది వంటి వారు.
0: దే ఆర్ లైక్ ది బేసిస్ ఆఫ్ ఫౌండేషన్.
1: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
0: ఆఫ్ ఎ మ్యాన్షన్. Today's students are tomorrow's citizens, tomorrow's leaders and tomorrow's men of authority.
1: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
0: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
1: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు.
0: Nor does the government have the right to be dictated to by the students.
1: కారణమేమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
0: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
1: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
0: It is only during a childhood that we must make an effort to take care of the future.
1: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
0: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ హ్యాస్ టు బి ఫోర్త్ కమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ విద్య.
1: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
0: స్టూడెంట్స్, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
1: Krutagnata lekapoyanu paravaledu, krutagnulu matram kaakudadu.
0: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
1: Parunuto cheri leka dushtulato cheri మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
0: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
1: వేరు పురుగు చేరి వృక్షంకు చెడుతుంది.
0: An insect can possibly get into the roots and ruin the entire
1: tree. చీడ పురుగు చేరి చెట్టు చెడుతుంది.
0: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
1: కించితుండు చేరి గుణవంతు చెడుతుంది.
0: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
1: మీ భావములు విశాలమైనటువంటివిగా తీర్చిదిద్దుకోండి.
0: Try and make your vision a broad and
1: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
0: Don't give room for narrow mindedness.
1: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువే ఉంటుంది.
0: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable thing, how can you say that you are an educated one?
1: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
1: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
0: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
1: tainted. If meru daivam be daggara,
0: God is nearer to you than your own mother.
1: Sanhitudu tandri kanna chala,
0: he is dearer to you than your own father.
1: Atti atma maracha abburu paapamu,
0: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
1: Kanuka talli vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితిరా, మీరు ఇంక ముందుకు రారు.
0: సాయి హాస్ లుక్డ్ ఆఫ్టర్ యూ విత్ లవ్ యాజ్ ఎ మదర్ వుడ్, హాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఫాదర్ వుడ్, హాస్ ప్రొటెక్టెడ్ యూ యాజ్ గాడ్ వుడ్, హాస్ టాట్ యూ యాజ్ ఎ గురు వుడ్.
1: నీ శక్తి పైన నీవు ఆధారపడు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ సచ్ ఎ సాయి,
1: పరలోకంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
0: Depend on yourself, don't become subservient to others.
1: Kevalam baita prapanchamlo poyetappatiki anukarana anukarana,
0: the moment you step out into the world you begin to imitate.
1: Vidyarthulara anukarana anetundi maha balaheenamaina kunti yokka shakti.
0: Students, imitation connotes a weakness.
1: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశములకి ఉపకారం
0: చేయగలడు.
1: ఇలాంటి బలహీనుల వల్ల దేశములకి ఉపయోగం కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
0: సో యు మస్ట్ ట్రై అండ్ మేక్ రూమ్ అండ్ నరిష్ ఫీలింగ్స్ విచ్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్సెల్ఫ్.
1: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
1: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
0: As you go into the world, you find a radical transformation coming in your own makeup.
1: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ
0: వేస్తుంది.
1: నిజముగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
0: ఐ ఆల్సో ఫీల్ ఇస్ దిస్ వన్ ఎ మ్యాన్ ఆర్ ఎన్ యానిమల్.
1: నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
0: ఇఫ్ హి ఇస్ రియల్లీ మ్యాన్ దెన్ హి షుడ్ సెట్ హింసెల్ఫ్ రైట్ బై వన్ వర్డ్.
1: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
0: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
1: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
0: If a student were to remain as a student, how attractive he would be. How
1: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
0: How pleasing he would be. Externally, internally, he should be pure.
1: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ బోన్స్ తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నాడు.
0: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, side burns, giving you the appearance of a beggar.
1: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
0: Today you call yourself man, but does mustache give you the status of man?
1: రాట్టికి మీసములు లేవా?
0: The rat also has a mustache.
1: కాక్రోచ్కి మీసములు లేవా?
0: The cockroach also has a mustache.
1: అది కూడా పురుషుడేనా?
0: Can you call them man?
1: పురుష లక్షణం ఇదే.
0: Are these the qualities of man?
1: కాదు కాదు, కేవలం ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం.
0: Certainly not. These are the qualities of a low nature.
1: Kanukani memu paata vidyarthulu yokka samavesham jarupovalante kudanu kontha varaku aishtapadutuntam.
0: That is why I am a little averse to holding assemblies of our old students.
1: Sambandhamulo oka paryayamu ee samaveshamlo praveshinchetappudu anni teeskoni vastaru.
0: Once a year when they have to take part in a gathering of this nature,
1: nunchi bayata potane prarambhistaru.
0: They shave themselves clean and come. The moment they go back, they start going.
1: Ilanti kukkalu kudanu chaala takkuve untundi.
0: Now such dogs are also few in number.
1: Kaani ఒక్కటి ఉంటే చాలదా?
0: బట్ ఈవెన్ వన్ సచ్ డాగ్ ఈజ్ ఎనఫ్.
1: మంచిది కాదు, మన ఇన్స్టిట్యూట్ కు సరి అయినటువంటి గౌరవం కాదు.
0: This is not desirable or good and does not do well.
1: కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు,
0: does not do the institute any good.
1: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
0: This is not the sole mistake of the student. The parents are also.
1: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
0: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
1: అట్టి తల్లిదండ్రులు, స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
0: Such parents come and implore to Swami, Swami, my our words are not in our control, we cannot possibly tell them anything.
1: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
0: This is nothing but a case of timid.
1: కుమారుడు కాని మరెవరైనా కాని సరైనటువంటి మార్గం అవలంబించినప్పుడు గెట్ అవుట్, ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
0: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
1: house. Kalukane Prahladu cheppadu, kamalaakshu nachinchu karamulu karamulu.
0: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
1: Srinathu varninchu jihva jihva.
0: The tongue is that which sings the glory of the Lord.
1: Suravakshakunu chuchu chukkulu chukkulu.
0: That which tends to see good things
1: are the shayiki mrokku siramu siramu.
0: And that head is that which bows down in
1: obedience. Veenulu veenulu.
0: That which listens to the good
1: are the ears. Madhuvini tagalina manamu manamu. Kanuka, indulo, vidyarthulaku taginatuvanti yokka vishayam okkate.
0: So, what the students have to see in this is one thing.
1: Kumbhidhidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అడి తండ్రి తండ్రి.
0: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హూ రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
1: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గములో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పార్ట్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
1: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
0: సో టుడే ద స్టూడెంట్స్ హావ్ గాన్ అస్ట్రే, ద ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆన్ త్రీ కౌంట్స్.
1: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురు లక్షణం.
0: సో ద పేరెంట్స్ ఆల్సో హావ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ సన్ ఆర్ చిల్డ్రన్.
1: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
0: Students, what has gone by has gone by.
1: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరి అయినటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
0: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
1: మనము విద్యాలయములకు పోటము కేవలము గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
1: gunamulu abhivruddhi kavalante manaku kalaacharalu akkarledu,
0: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
1: Kamsuni kaaleji endu Sri Krishnudu chadivena?
0: Did Krishna at any time study in the college called Kamsa?
1: Hiranyakashipu kaaleji endu Prahladu chadivena?
0: Or did Prahlada study in the college of Hiranyakashipu?
1: Ee jagatvyaptini gaalpitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
0: What is it that marks them out so that they have acquired such a name and fame?
1: Durbuddhula talalunna.
0: If you have the evil tendencies in your mind.
1: Doorulu vinu chevulunna.
0: If you have the ears listening to the bad.
1: Ponchi chuchu kanulunna.
0: If you have the eyes to see the
1: pantala vinu chevulunna.
0: To the undesirables and listening to the bad things.
1: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
0: If you do such things, there is no scope for dharma to flourish.
1: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
0: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
1: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
0: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
1: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తుంటారు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
1: వాక్. దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి ఉంచారు.
0: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
1: నిరంతరము కొడను బజార్ను బస్ స్టాండ్ను చూస్తుంటారు.
0: All the while you keep looking at bus stands and bazaars.
1: ఇది కాకి దృష్టి.
0: This is the sight endowed to crow.
1: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
0: That is the sight which you must control.
1: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియా దోషము, మనో దోషమును దూరం చేయటమే ఇది పవిత్ర యజ్ఞ యొక్క లక్షణం.
0: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
1: కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
0: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
1: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
0: So in keeping with the degree that you have got, your behavior should follow.
1: విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నాను, కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు.
0: The reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
1: మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుంది.
0: Each one of you has one mother.
1: ఆ తల్లి ప్రేమని మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not in a position to understand the love of this one mother.
1: కానీ సాయి ప్రేమ, వెయ్యి తల్లుల ప్రేమ.
0: The love shown by Sai is the equivalent of the love of a mother.
1: ఒక ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
0: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of 1,000 mothers? It's impossible.
1: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
0: So try and understand at least an iota of this love and behave accordingly.
1: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరం అయిపోతే జగత్తు కంటే దూరమైనది.
0: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
1: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: My love is a selfless love.
1: పవిత్రమైనటువంటి ప్రేమ.
0: It is sacred and pure.
1: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
0: And it has absolutely no motive, ulterior motive in it.
1: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
0: It is indeed a great big fortune for you to secure this love.
1: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగ భాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
0: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ అండ్ యు ఆర్ మేకింగ్ యువర్ సబ్సర్వియంట్ టు ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
0: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
1: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
0: It is not wealth which you should be equated to.
1: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
0: Man reforming man or man transforming man cannot be called
1: మానవుని మానవునిగా ప్రవర్తింపజేయటము డైమండ్స్ కాదు.
0: You can't say it is diamond when you make man behave as man.
1: మానవుని మానవుడే చేయాలి.
0: Man to man, this is the equation to be understood.
1: కనుక మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి.
0: You have to take care of yourself.
1: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
0: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Prema Swarupura.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanavanadi Emito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana tolerance is.
1: Sahanamanadi Bharatu Yoka. The
2: people are not able to realize that it is the tolerance which is the real beauty of this sacred land. One cannot be a human being bereft of tolerance.
1: కురుపులను చూచినప్పుడు మానవునకు సహనమన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనమన్నదనే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రమును చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్య శీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: Satyasilame nijamaina tvanti tapas anetvantidi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chala uttejakaramainatvantidi ullasakaramainatvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vannigaanchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: Inati matrubhavam anetundi marchipothunnaru.
2: This feeling towards the mother is forgotten.
1: Deenikante madhuramainatundi marokati jagattulo ekkadanu kanaradu.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: Aa madhurabhavam aina aa matru premanu sampadinchukunetundi vaadu maha adrushtavantudi.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్, నాట్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణములు పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles,
1: prema swarupulara,
2: embodiments of love.
1: Premaku minchinatvanti oka pavitramainatvanti oka gunamu jagattunu endu vetukudunu kanaradu.
2: In this world, in spite of your intense search, you do not find more valuable thing other than the truth.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎంజాయింగ్ ద వరల్డ్లీ లవ్, ఫిజికల్ లవ్, బట్ ద లవ్ ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సో పాసిబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరినొకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.
1: It is divyamainatvanti yoka daiva premanu manamu ekkada pettamo emo gurtinchukolekapothunnaru.
2: We are not able to know where we have hidden this divine love.
1: Endu chusina ande kanipistunnadi.
2: In fact, it is present everywhere where
1: అందు ఎందు కరగని కాదు ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటిరెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ అ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తు నందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేలదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఈజ్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవులకు ఎట్టిది కూడా లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: Daivam, daivam, daivam. Daivam neevi. Neekante veru daivam ledu.
2: You say God, you are God. God is not separate from you.
1: Tane endunnatundi daivanni visvaristunnadu manavudu.
2: So man is not able to convince that God is in him.
1: Kaani daivamu kaanatundi danni visvasistunnadu.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer denini aashinchina aashinchakapoyina premana maatramu meer vadalakandi.
2: Whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
2: In fact, this love is the mine of wealth.
1: దీన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులు కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
2: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ ఆర్ ది లేఖలు ద లెటర్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
2: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్, యూ కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీని అన్నింటికి ఆధారం